శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం 358.4 మీటర్లు అనగా 837 కిలోహెర్ట్స్పై అనలాగ్ ప్రసారాలతో పాటుగా డిఆర్ఎం రిసీవర్ ఉన్నవారు 828 కిలోహెర్ట్స్పై డిజిటల్ ప్రసారాలు మరియు ఎఫ్ఎం 102.2 మెగాహెర్ట్స్పై ఈనాటి మా ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1948 ఆశ్వీజ మాసం 9వ రోజు క్రీస్తు శకం 2026 సంవత్సరం అక్టోబర్ 1వ తేదీ గురువారం. ఇప్పుడు సమయం 5:53 దాటి 58 సెకండ్లు. శుభోదయం.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం సూక్తి సుధ సమర్పణ శ్రీ ఎస్ఎల్ వెంకట సూర్యనారాయణమూర్తి.
1: అజ్ఞాన అంధవిశ్వాసాలని రూపుమాపి జ్ఞాన విజ్ఞాన సంపదను శిష్యునిలో నింపేవాడే గురువు. అక్షరజ్ఞానం కలిగించి వ్రాయటం చదవటం నేర్పి విద్యతో పాటు సంస్కారాన్ని అందించేవారు ఉపాధ్యాయులు. వేద యోగ విద్యలతో పాటు ప్రకృతి పరమాత్మ జీవాత్మల జ్ఞానాన్ని కలిగించి

0: చేవారు ఆధ్యాత్మిక గురువులు. ఆత్మశక్తిని మన యందు ఉద్దీపింపచేయువారే ఆధ్యాత్మిక గురువు. ప్రతి మనిషికి తొలి గురువు కన్నతల్లి. ఉగ్గుపాలతో పాటే ఎన్నెన్నో శుద్ధులు చెప్తూ, కథలు చెప్తూ, లాలిస్తూ, మురిపిస్తూ సంస్కార గుణాలకు బీజం వేస్తుంది మాతృమూర్తి. రెండో గురువు కన్న తండ్రి. విద్యాబుద్ధులు నేర్పిస్తూ వివేచనా జ్ఞానాన్ని నింపుతాడు తండ్రి. మూడో గురువు ఆచార్యుడు. ఉపనిషత్తులు గురువు యొక్క ప్రాధాన్యాన్ని వివరిస్తూ ఆచార్య దేవోభవ అని స్తుతించాయి. ఆషాఢమాసంలో వచ్చే పౌర్ణమి రోజున వేదవ్యాస మహర్షి జన్మదినం కావటంతో విశ్వమంతా ఈ రోజును గురు పౌర్ణమిగా జరుపుకుంటాం. ఈరోజు మంత్రదీక్ష ప్రసాదించిన గురువులను పూజించి సేవించి వారి అనుగ్రహాన్ని పొందటం కూడా జరుగుతూ ఉంటుంది. యహ ఆచరతి ఉపదిశతి సత్యం ధర్మం సహ ఆచార్యః, అంటే సత్యాన్ని ధర్మాన్ని తాను ఆచరించి నేర్పించేవాడు ఆచార్యుడు. ఈ లోకంలో తల్లిదండ్రులు వారి సంతానాన్ని పోషించటంలో కొంత స్వార్థం ఉంటే ఉండొచ్చు. ఎందుకంటే వృద్ధాప్యంలో తమని చూచుకుంటూ రక్షణగా ఉంటారని ఆశిస్తూ ఉంటారు. కానీ జ్ఞానోపదేశం చేసే గురువు విషయంలో అలా కాదు. తన శిష్యుడు సమాజానికి ఆదర్శంగా నిలవాలని, తనను మించిన వాడై జ్ఞాన సంపదను ఎల్లరికూ పంచుతూ ఎనలేని కీర్తిని పొందాలని కోరుకుంటాడు. సంస్కారవంతమైన విద్యతో పాటు జీవిత లక్ష్యమైన ఆత్మోన్నతికి అవసరమైన జ్ఞాన మార్గాన్ని చూపే గురువులను ఆశ్రయించినప్పుడే మానవ జన్మ సార్థకమవుతుంది. సద్గురువుతో పోల్చదగినది ఏదీ ఈ ప్రపంచంలో లేదు. గురువు అపార శక్తిమంతుడే కాదు, అలౌకిక ప్రజ్ఞా దురంధరుడని శాస్త్రాలు చెప్తున్నాయి. సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపంగా గురువును స్మరిస్తూ గురుర్బ్రహ్మ, గురుర్విష్ణు, గురుర్దేవో మహేశ్వర, గురుసాక్షాత్ పరం బ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః అని స్తుతిస్తాం. విద్యారంభకాలంలో దక్షిణామూర్తి రూపాన్ని స్మరిస్తూ ఇలా గురు ప్రార్థన చేస్తూ ఉంటారు. గురవే సర్వలోకానాం భిషజే భవరోగినాం నిధయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమః. మన సంస్కృతి సనాతనమైనది. అత్యంత ఉత్కృష్ట ఫలాలని అందించే సంస్కృతి సంప్రదాయాల్ని గురుముఖంగా తెలుసుకుని ఆచరించాలి. ఇహలోక సుఖ సంతోషాల కోసమే తాపత్రయపడుతూ జీవిత లక్ష్యాన్ని మరిచిపోతున్న ఈ రోజుల్లో సద్గురువు ఆవశ్యకత ఎంతో ఉంది. శిష్యుడి అభ్యున్నతి కోసం తహతహలాడే గురువు విద్య నేర్పే విషయంలో ఒకంత కోపానికి గురైనా అది సమంజసంగానే స్వీకరించాలి. తనదు బాగు కోరి తత్వంబు బోధించు గురువు, తిట్టవచ్చు కొట్టవచ్చు తల్లి బుగ్గగిల్లి త్రాగింపదా ఉగ్గు లలిత సుగుణజాల తెలుగు బాల అంటారు జంజాల పాపయ్య శాస్త్రి. పరబ్రహ్మ స్వరూపమైన గురువు విశేష వైభవాన్ని తెలుసుకుని జీవిత లక్ష్యాన్ని సాధించడానికి మనందరం కృషి చేద్దాం.
1: సూక్తి సుధ విన్నారు. సమర్పణ శ్రీ ఎస్ఎల్ వెంకట సూర్యనారాయణమూర్తి. అంశం గురువు.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమయం 6:05 అవుతుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు వింటారు. ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.
1: This is Akashvani, the news read by Sarabjit Kaur. Prime Minister Narendra Modi will participate in the centenary celebrations of the Union Public Service Commission UPSC at Bharat Mandapam in New Delhi today. He will also address the gathering on the occasion. The program will mark the culmination of year-long celebrations that commenced on 1st October last year, commemorating 100 years since the establishment of the UPSC in 1926.

గుంటూరు లాం ఆచార్య ఎన్జీరంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం విస్తరణ సంచాలకుల వారు ఆంధ్రప్రదేశ్ రాష్ట రైతాంగానికి ఈ వారం చేసుకోదగ్గ వ్యవసాయ సూచనల గురించి ఈ విధంగా తెలియపరుస్తున్నారు.

20 కిలోల పొటాష్ను మ్యూరెట్ ఆఫ్ పొటాష్ రూపంలో 2 దఫాలుగా నాట్లు వేసే సమయంలో అలాగే చిరుపొట్ట దశలోనూ వేసుకోవాలి. వరి పంటపై పాముపొడ తెగులు ఆశిస్తే కనుక దీని నివారణకు లీటర్ నీటికి హెక్సాకొనజాల్ 5% ఈసీ లేదా 2 మిల్లీలీటరు వాలిడామైసిన్ 3L లేదా 1 మిల్లీలీటరు ప్రొపికొనజాల్ 25% ఈసీ లేదా 0.4 గ్రాములు ట్రైఫ్లాక్సిస్ట్రోబిన్ 25% దాంతోపాటు టెబ్యూకొనజాల్ 75% డబ్ల్యూజీ లేదా 1.5 మిల్లీలీటరు అజాక్సిస్ట్రోబిన్ 11% దాంతోపాటు టెబ్యూకొనజాల్ 18.3% ఎస్సీ లేదా 1 మిల్లీలీటరు అజాక్సిస్ట్రోబిన్ 23% ఎస్సీ లేదా 1.25 మిల్లీలీటరు అజాక్సిస్ట్రోబిన్ 18.2% దాంతోపాటు డైఫెన్ కొనజాల్ 11.4% ఎస్సీ లేదా 3.5 మిల్లీలీటరు అజాక్సిస్ట్రోబిన్ 5.65% దాంతోపాటు టెబ్యూకొనజాల్ 10% దాంతోపాటు ప్రోక్లోరజ్ 20% ఈసీ మందులలో ఏదో ఒక దానిని 15 రోజుల వ్యవధిలో 2 సార్లు మందులు మార్చి మార్చి పిచికారీ చేసుకోవాలి. అలాగే ప్రత్తిలో చూసుకున్నట్లయితే పంట గూడదశ అంటే 45 నుండి 55 రోజులు పంటని గులాబీ రంగు పురుగు ఆశించే అవకాశం ఉంది. దీని ఉధృతి గమనించడానికి ఎకరానికి 4 లింగాకర్షక బుట్టలను అమర్చుకోవాలి. రోజుకు 8 తల్లిపురుగుల చొప్పున వరుసగా 3 రోజులు బుట్టల్లో పడినట్లయితే వెంటనే నివారణ చర్యలు చేపట్టుకోవాలి. లేదా 10 పువ్వులకు 1 గుడ్డిపువ్వు ఉన్నా లేదా 20 లేత కాయలను కోసి చూస్తే 2 లార్వాలు గమనించినట్లయితే వెంటనే నివారణ చర్యలను చేపట్టుకోవాలి. దీని నివారణకు గాను ఎకరానికి 5% వేపగింజల కషాయంతో మొదలుపెట్టి తరువాత ప్రొఫినోఫాస్ 50 ఈసీ 2 మిల్లీలీటరు లేదా క్వినాల్ఫాస్ 25 ఈసీ 2 మిల్లీలీటరు లేదా క్లోరిఫైర్ఫాస్ 20 ఈసీ 2.5 మిల్లీలీటరు లీటరు నీటికి కలిపి 10 రోజుల వ్యవధిలో 2 లేదా 3 పర్యాయాలుగా మందులను మార్చి మార్చి పిచికారీ చేసుకోవాలి. సింథటిక్ పైరిథ్రాయిడ్ మందులను పంట 100 రోజులు దాటిన తర్వాత వాడుకోవాలి. ఇక్కడ రైతులు గమనించవలసిందేంటంటే మొదటి 60 రోజుల వరకు నియోనికోటినాయిడ్ తరగతికి చెందిన మందులైనటువంటి ఇమిడాక్లోప్రిడ్, ఎసిటామిప్రిడ్, డయామిథాక్సామ్ లాంటి మందులను పంటలపై పిచికారీ చేసుకోకూడదు. అపరాల్లో చూసుకున్నట్లయితే పూత దశలో మారుకాను గూడు పురుగు ఆశించే అవకాశం ఉంది. కాబట్టి దీని నివారణకు లీటర్ నీటికి క్లోరిఫైర్ఫాస్ 2.5 మిల్లీలీటరు లేదా నొవాల్యూరాన్ 1 మిల్లీలీటరు లేదా పురుగు ఉధృతి అధికంగా ఉన్నప్పుడు స్పైనోసాడ్ 0.3 మిల్లీలీటరు లేదా క్లోరాంట్రనిలిప్రోల్ 0.3 మిల్లీలీటరు లేదా ప్లూబెండియమైడ్ 0.2 మిల్లీలీటరు మందును పిచికారీ చేసుకోవాలి. అవసరమైతే 1 వారం రోజుల తర్వాత మరల పిచికారీ చేసుకోవాలి. అలాగే చెరకు పంటలు చూసుకున్నట్లయితే ఈ సమయంలో తెగుళ్లు చెరకు పంటను ఆశించే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి తెగుళ్లను తొలదశలో గుర్తించడానికి తోటలను సకాలంలో పర్యవేక్షించుకోవాలి. వైరస్ తెగుళ్లు పేనుపంక పురుగుల ద్వారా ఒక మొక్క నుండి ఇంకొక మొక్కకు వ్యాప్తి చెందుతాయి. కనుక తెగుళ్లను గమనించిన వెంటనే పేనుబంక పురుగు నివారణకు ఇమిడాక్లోప్రిడ్ 0.3 మిల్లీలీటరు లేదా డైమిథోయేట్ 2 మిల్లీలీటరు లీటర్ నీటికి చొప్పున కలుపుకుని పిచికారీ చేసుకోవాలి. తెగులు సోకిన తోటల నుండి విత్తనాలను వాడుకోకూడదు. అలాగే కార్సీ కూడా చేసుకోకూడదు. తర్వాత మొక్కజొన్నలో చూసుకున్నట్లయితే ఆకుమాడు తెగులు ఆశించిన పైరుకు మాంకోజెబ్ ను 2.5 గ్రాములు 1 లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకోవాలి. పాముపొడ తెగులు ఆశించిన పైర్లలో నేలకు దగ్గరగా ఉన్న 1 లేదా 2 తెగులు సోకిన ఆకులను తీసేసి తెగులు నివారణకు ప్రొపికొనజాల్ 1 మిల్లీలీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకోవాలి. అదేవిధంగా కొర్ర పంటలో చూసుకున్నట్లయితే ఖరీఫ్లో సకాలంలో వర్షాలు లేనప్పుడు కొర్ర పంటను ప్రత్యామ్నాయ పంటగా సాగు చేసుకోవచ్చు. తక్కువ కాల పరిమితి గల సూర్యనంది, గరుడ వంటి రకాలను ప్రత్యామ్నాయ పంటగా లేదా అంతర పంటగా సాగు చేసుకోవటానికి అనుకూలం. తర్వాత వేరుశనగ పంటలో చూసుకున్నట్లయితే పొగాకు లద్దె పురుగు ఉధృతిని గమనించడానికి ఎకరాకు 4 లింగాకర్షక బుట్టలను పెట్టుకోవాలి. దీని నివారణకు గాను నొవాల్యూరాన్ 200 మిల్లీలీటరు లేదా రైనాక్స్ పైర్ 50 మిల్లీలీటరు లేదా ప్లూబెండియమైడ్ 40 మిల్లీలీటరు 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. తర్వాత ప్రొద్దుతిరుగుడు పంటలో చూస్తున్నట్లయితే ఈ యొక్క పంటలో ఆల్టర్నేరియా ఆకుమచ్చ పురుగును గనక గమనించుకున్నట్లయితే క్వింటాల్ అంటే ఇప్రోడియాన్ 25%, దాంతోపాటు కార్బండిజం 25% మందును క్వింటాల్ అంటారు. లేదా సాఫ్ అంటే కార్బండిజం 12%, దాంతోపాటు మాంకోజిబ్ 63%. ఈ మందులను 2 గ్రాములు లేదా ప్రొపికనజర్ 25% ఈసీ మందును 1 మిల్లీలీటరు లేదా టాస్పా అంటే
డైఫెన్కొనజాల్ 25%,

దాంతోపాటు ప్రొప్పు గింజలు 25%. ఇది 0.25 గ్రాములు 1 లీటర్ నీటి కలిపి పిచికారి చేసుకోవాలి. అలాగే ఆముదం పంటలో చూసుకున్నట్లయితే నీటి వసతి కింద సాగు చేస్తున్న ఆముదం పంటలో లేదా వర్షాధార పంటల్లో తగిన తేమ ఉన్నప్పుడు 45 రోజుల పంట దశలో తల తుంచడం ద్వారా శాఖీయ కొమ్మలు పెరిగి ఎక్కువ గెలలు పెరగటానికి అవకాశం ఉంటుంది. 25 నుండి 30 రోజుల్లో గొర్రెతో దున్ని కలుపు మొక్కలను తొలగించాలి. మట్టిని మొక్కల మొదళ్లకు ఎగదోయాలి. ఇది మొక్కలు బలంగా నిలబడటానికి సహాయపడుతుంది. చివరగా మెట్ట వ్యవసాయం గురించి మనం గమనించుకున్నట్లయితే నల్లరేగడి నేలల్లో ఎటుచూసినా 5 మీటర్ల దూరం ఉండేట్టు కంపార్ట్మెంటల్ గట్లు ఏర్పరచుకోవాలి. బండ్ ఫార్మర్ ద్వారా గట్లు ఏర్పరచుకోవాలి. పడిన వర్షపు నీరు నేలలో ఇంకి బాగా సంరక్షించబడి అక్టోబర్లో వేసిన పప్పుశనగ పంటకు ఉపయోగపడతాయి. ఈ విధమైన వ్యవసాయ పనులను చేపట్టి రైతులు మంచి దిగుబడులు సాధిస్తారని ఆశిస్తున్నాం. వర్షాకాలంలో మెట్ట వ్యవసాయం గురించి తెలుసుకుందాం. వర్షాలు పడిన వెంటనే డిస్క్ నాగలి 5 లేదా 7 రెక్కల బాతుకాళ్ల నాగలితో కాని లోతు దుక్కులు చేసినట్లయితే నమోదైన వర్షపు నీరు అంతా కూడా భూమిలోకి ఇంకి నీటి నిల్వ సామర్థ్యం పెరుగుతుంది. అంతేకాకుండా మొండిజాతి కలుపు మొక్కల వేడ్లు, దుంపలు, కోశస్థ దశలో ఉన్న కీటకాలు, తెగుళ్లు ఎండవేడిమికి గురై చనిపోతాయి. చిజిల్ నాగలతో పొలంలో ప్రతి 1 మీటర్ నుండి 2 మీటర్లకు సుమారు 2 అడుగుల లోతులో దుక్కి చేసుకున్నట్లయితే కనుక భూమి లోపలి గట్టిపొర పగిలి పడిన వర్షపు నీటిని భూమిలో నిల్వ చేసుకోవటానికి అవకాశం ఉంటుంది. వర్షాధార నేలల్లో పరివాహక ప్రాంతం వాలును అనుసరించి ఫారం పాండు అంటే నీటికుంట అంటారు. ఈ నీటికుంటలను పొలం లోతట్టు ప్రాంతాల్లో తవ్వుకోవాలి. అది 10 మీటర్ల పొడవు, 10 మీటర్ల వెడల్పు, 2.5 మీటర్ల లోతు ఉండేటట్లు నీటి కుంటలను ఏర్పాటు చేసుకోవాలి. ఎర్ర నేలల్లో మట్టి, సిమెంటు 6:1 నిష్పత్తిలో కలిపి నీటి కుంట అడుగు భాగాన అలాగే పక్క వాలుకు పూత పూసుకున్నట్లయితే నీరు నష్టపోకుండా చూసుకోవచ్చు. ఈ విధంగా కనుక నీటి కుంటలను తయారు చేసుకుంటే 2,50,000 లీటర్ల నీటిని నిల్వ చేసుకోవచ్చు. పాత నీటి కుంటలకు మరమ్మతులు చేసుకోవాలి. పొలంలో ఉన్న నీటి కుంటలకు పూతలేని చోట ఎర్రమట్టి అలాగే సిమెంటు 6:1 నిష్పత్తిలో కలిపి పూతను పూసుకోవాలి. అదేవిధంగా నీటి కుంటల్లో పూడిక తీయటం ద్వారా అలాగే కాలువలు శుభ్రపరచుకోవడం ద్వారా నీటి కుంటలకు వర్షపు నీరు బాగా రావటానికి దోహదపడుతుంది. పశువులు ఉన్న రైతులు పశువుల ఎరువును సుమారుగా ఎకరాకు 5 టన్నులు తోలుకోవాలి. వర్షాధార పంటల కోత అనంతరం గొర్రెలు మేకలు ఉన్న చోట పొలంలో మంద కట్టి భూసారాన్ని పెంపొందించుకోవాలి. వర్షాలు కురిసినప్పుడు నేలలోని తేమను ఉపయోగించుకుని పచ్చిరొట్ట పైర్లు లేదా పశుగ్రాస పంటలను సాగు చేసుకోవాలి. రాష్ట్రంలో ఋతుపవనాలు ప్రవేశించిన తర్వాత 60 నుండి 75 మిల్లీమీటర్లు వర్షం పడినట్లయితే వర్షాధార పంటలను విత్తుకోవాలి.

ఈనాటి పొలం పనుల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి సమయం 6:45 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పోపురి మురళీకృష్ణ ప్రసాద్. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్లోని బాపట్ల జిల్లాలో జరిగే పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పాల్గొంటారు. సంక్షేమ పథకాలను పేదలకు చేరవేయడంలో ప్రభుత్వ ఉద్యోగులదే కీలక పాత్ర అని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. విద్యుత్ రంగంలో స్వయం సమృద్ది సాధించేందుకు కేంద్ర ప్రభుత్వం పీఎం సూర్యఘర్ యోజన అమలు చేస్తోందని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయని పురపాలక శాఖ మంత్రి పి నారాయణ వెల్లడించారు. వార్తల వివరాలు. ఆంధ్రప్రదేశ్లోని బాపట్ల జిల్లా రేపల్లెలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పర్యటిస్తారు. పర్యటనలో భాగంగా రేపల్లెలో ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పింఛన్ల లబ్దిదారులకు నగదు పంపిణీ చేసి ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం ప్రజావేదిక కార్యక్రమంలో పాల్గొని వివిధ ప్రభుత్వ శాఖలు ఏర్పాటు చేసిన స్టాళ్లను సందర్శిస్తారు. ఆ తర్వాత పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొంటారని అధికారులు తెలిపారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లను చేసిందని బాపట్ల జిల్లా

0: కలెక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో వివిధ రంగాల నీటి అవసరాలను తీర్చేలా సమగ్ర నీటి ప్రణాళిక రూపొందించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. అమరావతి క్యాంపు కార్యాలయంలో జలవనరుల శాఖపై ముఖ్యమంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ నీటి ప్రాజెక్టులతో పాటు పంట కాలువలు, ఎత్తిపోతల పథకాలు, సూక్ష్మ నీటిపారుదల, జల విద్యుత్తు, పంపుడు స్టోరేజీ ప్రాజెక్టులను కూడా ప్రణాళికలో చేర్చాలని ఆదేశించారు. విశాఖ నగర తాగునీరు, పారిశ్రామిక నీటి అవసరాలను తీర్చేందుకు స్వల్పకాలిక, దీర్ఘకాలిక చర్యలను యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని ముఖ్యమంత్రి సూచించారు. సంక్షేమ పథకాలను పేదలకు చేరవేయడంలో ప్రభుత్వ ఉద్యోగులదే కీలక పాత్ర అని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. కరీంనగర్లో సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయాన్ని ముఖ్యమంత్రి నిన్న ప్రారంభించారు. అనంతరం నూతన కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ నూతన భవనం ప్రజల సమస్యల పరిష్కారానికి వేదికగా ఉండాలని అన్నారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో 170 ఎకరాల రక్షణ శాఖ భూములను రాష్ట అభివృద్దికి బదలాయించేలా చర్యలు తీసుకున్నామని, బేగంపేట రన్వే కింద రహదారి నిర్మాణానికి అనుమతులు సాధించామని రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ రైతు బజార్లో రాయితీపై ఉల్లిపాయల పంపిణీని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ నిన్న ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ధరల పెరుగుదలతో ప్రజలపై భారం పడకుండా ఉల్లిపాయలను రాయితీపై అందిస్తున్నట్లు చెప్పారు. త్వరలో కందిపప్పు, పామాయిల్ కూడా రాయితీపై అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి వివరిస్తూ,
1: మన రాష్ట్రంలో 35 రూపాయల కిలోకే ఉల్లిపాయ 115 రైతు బజార్లో కూడా రాష్ట్రంలో ప్రారంభించుకుంటున్నాం. కాబట్టి రైతు బజార్లో ప్రారంభించిన ఈ కార్యక్రమం రాబోయే రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా మొబైల్ వ్యాన్స్ కూడా ఏర్పాటు చేసి సామాన్యులకి మేము మా శాఖ నుంచి ప్రత్యేకంగా కందిపప్పు పైన, అదేవిధంగా పామ్ ఆయిల్ పైన కూడా దృష్టి సారించాం. 100కి 100% సబ్సిడీ రూపంలో మేము కందిపప్పు సరఫరా చేస్తాం. కందిపప్పుతో పాటు పామ్ ఆయిల్ గురించి కూడా దానిపైన కూడా దృష్టి సారించాం.
0: ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమను ఉద్యానవన కేంద్రంగా అభివృద్ది చేయాలనే లక్ష్యంతో వైఎస్సార్ కడప జిల్లా పులివెందులో నిర్వహించిన ట్రాక్టర్ ర్యాలీలో జిల్లా ఇన్ఛార్జి మంత్రి ఎస్ సవిత నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పులివెందుల నియోజకవర్గంలో సాగునీరు, తాగునీటి అవసరాలను పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని తెలిపారు. రాయలసీమ ప్రాంతంలో ఉద్యాన పంటల అభివృద్దికి ప్రాధాన్యతనిస్తున్నామని మంత్రి వివరిస్తూ,
2: ఒక పక్క పరిశ్రమలు అభివృద్ధి చేస్తున్నాం, ఒక పక్క సాగునీరు, తాగునీరు అందజేస్తూ ఈ హార్టికల్చర్ హబ్ 100 కోట్ల రూపాయలతో మరి ఏర్పాటు చేస్తున్నామన్న విషయం కూడా తెలియజేస్తూ, 26,000 కోట్లు ఏదైతే రాయలసీమలో ఇరిగేషన్ ప్రాజెక్టు, సాగునీరు ప్రాజెక్టులు ఆగిపోయినాయో 22 ప్రాజెక్టులు పూర్తి చేసి ప్రజలకు అంకితం చేస్తాం. ఒక పక్క ఇరిగేషన్ ప్రాజెక్టులు, మరి అంతే విధంగా కాకుండా వేర్ హౌస్లు, కోల్డ్ స్టోరేజ్లు, మరి వ్యవసాయానికి సంబంధించిన పనిముట్లు కూడా సబ్సిడీతో ఇస్తాం.
0: 2027-28 సంవత్సరానికి గను రబీ పంటల కనీస మద్దతు ధరలను పెంచుతూ కేంద్ర మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాన్ని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కెఎస్ చెన్నాయుడు స్వాగతించారు. పప్పు ధాన్యాలు, నూనె గింజలకు అధిక మద్దతు ధర కల్పించడం ద్వారా పంటల వైవిధ్యీకరణకు రైతులను ప్రోత్సహించే అవకాశం ఉంటుందని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంతో పాటు వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడమే కేంద్ర రాష్ట ప్రభుత్వాల లక్ష్యమని అన్నారు. ఆంధ్రప్రదేశ్లో రైతులకు విత్తనాలు, ఎరువులు సకాలంలో అందుబాటులో ఉంచుతున్నామని మంత్రి తెలిపారు. ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
3: సేవా సంకల్ప అభియాన్లో భాగంగా ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధిపై ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక కార్యక్రమం ఈరోజు ఉదయం 10 గంటలకు ప్రసారమవుతుంది.
0: విద్యుత్ రంగంలో స్వయం సమృద్ది సాధించడంతో పాటు విద్యుత్ ఛార్జీల భారాన్ని తగ్గించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి సూర్యఘర్ యోజనను అమలు చేస్తోందని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసరావు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మండలం పెద్ద మైనవారిలంక గ్రామంలో పీఎం సూర్యఘర్ యోజన బీసీ స్కీమ్ పైలట్ ప్రాజెక్టును కేంద్ర మంత్రి గత రాత్రి ప్రారంభించారు. పెద్ద మైనవారిలంకలో ప్రతి ఇంటికి ఈ పథకం వర్తిస్తే ప్రభుత్వాల నుంచి సుమారు 6 నుంచి 7 కోట్ల రూపాయల వరకు రాయితీ పొందే అవకాశం ఉందని, గ్రామ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కోరారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయని పురపాలక శాఖ మంత్రి పొంగు నారాయణ తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన ప్రజాదర్బార్ కార్యక్రమానికి మంత్రి హాజరై ప్రజల నుంచి అర్జీలను స్వీకరించి వారి సమస్యను అడిగి తెలుసుకున్నారు. అనంతరం నారాయణ మాట్లాడుతూ,
4: అమరావతి ఎంతో వేగవంతంగా వర్క్ జరుగుతున్నాయండి. దాదాపు 35,000 మంది ఎంప్లాయీస్ అక్కడ వర్క్ చేస్తున్నారు. ఐకానిక్ టవర్స్ కూడా యాక్చువల్గా ఫస్ట్ డైమండ్ ఏదైతే ఉందో ఆ డైమండ్ కంప్లీట్ చేశారు. సెకండ్ డైమండ్ మొదలు పెడుతున్నారు. అలా అనుకున్న టార్గెట్ ప్రకారం యాక్చువల్ గా అన్ని జరుగుతున్నాయి. ఏది ఏమైనా గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన టార్గెట్ 2020

0: 8 అక్టోబర్ కంప్లీట్ చేయమన్నారు. 2008 అక్టోబర్ కంప్లీట్ అయితే ఎంతో వేగవంతంగా జరుగుతుంది.
1: ప్రజల ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం, క్రీడల శాఖ, తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో ఖేలో తెలంగాణ కార్యక్రమాన్ని ప్రారంభించింది. తెలంగాణలోని ఎల్బీ స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజలంతా ప్రతిరోజు కనీసం 30 నిమిషాలు శారీరక వ్యాయామానికి కేటాయించాలన్నారు. ఫిట్నెస్ కార్యక్రమాలను ప్రోత్సహించేందుకు పలువురు ప్రముఖులు, క్రీడాకారులకు మంత్రి ఖేలో తెలంగాణ ఫిట్నెస్ ఛాలెంజ్లో పాల్గొనాలని ఆహ్వానించారు. ప్రతి ఒక్కరూ మరో 9 మందిని ఈ కార్యక్రమంలో భాగస్వాములు చేయాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో నిర్వహించిన ఐగాట్ మిషన్ కర్మయోగి దక్షిణాది రాష్ట్రాల తొలి ప్రాంతీయ సదస్సు నిన్న ఘనంగా ముగిసింది. కెపాసిటీ బిల్డింగ్ కమిషన్ ఆధ్వర్యంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కళావేదికలో 2 రోజుల పాటు ఈ సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పౌర సేవలు, ప్రజాపాలనలో కృత్రిమ మేధ, ఏఐ, సాంకేతిక పరిజ్ఞానం వినియోగంపై ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్ ఆంధ్రప్రదేశ్ తరపున ప్రజెంటేషన్ ఇచ్చారు. ఏఐ సాంకేతికతను వినియోగించడం ద్వారా ప్రజలకు వేగవంతమైన, పారదర్శకమైన సేవలందించేలా రాష్ట ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఆయన వివరించారు. వాతావరణం. ఉత్తర తమిళనాడు, దాన్ని ఆనుకుని ఉన్న దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్పై ఏర్పడిన ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కోస్తా, రాయలసీమ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో రానున్న 2 రోజుల పాటు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. మరోవైపు తెలంగాణలోనూ రానున్న 2 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. యువత ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవరుచుకోవాలని అనంతపురం జిల్లా జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం ఉపకులపతి సుదర్శనరావు సూచించారు. ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జేఎన్టీలో నషాముక్త్ భారత్ అభియాన్ అవగాహన కార్యక్రమంలో భాగంగా హెల్త్ వాక్కు సంబంధించిన గోడపత్రికలను ఆయన నిన్న ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సుదర్శనరావు మాట్లాడుతూ, నషాముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ రాష్ట్రీయ సంకల్ప్ సమారోహంలో భాగంగా ఈరోజు ఉదయం హెల్త్ వాక్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో యువత పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు. ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లా జరుగుమల్లి బీసీ వసతి గృహంలో విద్యార్థినులకు వేధింపుల ఘటనపై బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థినులతో అసభ్య అభ్యంతరకరంగా ప్రవర్తించిన నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులను ఆదేశించారు. విద్యార్థినులను నిందితుడి ఇంటికి పంపిన సిబ్బందిని విధుల నుంచి తొలగించడంతో పాటు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్లోని బాపట్ల జిల్లాలో జరిగే పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పాల్గొంటారు. సంక్షేమ పథకాలను పేదలకు చేరవేయడంలో ప్రభుత్వ ఉద్యోగులదే కీలక పాత్ర అని తెలంగాణ ముఖ్యమంత్రి కె రేవంత్ రెడ్డి తెలిపారు. విద్యుత్ రంగంలో స్వయం సమృద్ది సాధించేందుకు కేంద్ర ప్రభుత్వం పీఎం సూర్యఘర్ యోజనను అమలు చేస్తోందని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయని పురపాలక శాఖ మంత్రి పి నారాయణ వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచిక రిచా ఝా. अथ वार्ताः. प्रधानमन्त्री नरेन्द्र मोदी अद्य नवदिल्ल्यां भारत मण्डपम् इत्यत्र संघलोक सेवायोगस्य शताब्दी समारोहे सहभागं करिष्यति. सः अस्मिन् अवसरे आयोजितं कार्यक्रममपि सम्बोधयिष्यति. अयं कार्यक्रमः विगतवर्षस्य अक्टूबर मासस्य प्रथमदिनांकात् प्रारब्धानां आवर्षं यावत् प्रवर्तमानानां समारोहाणां समापन सूचकः भविष्यति. षड्विंशत्यधिक नवदश शततमे वर्षे संघलोक सेवायोगस्य स्थापनायाः शतवर्षपूर्त्यवसरे एतस्य समारोहस्य आयोजनं भवति. श्रीमोदी संघलोक सेवायोगस्य शताब्दी स्मारक नाणकम् अथ स्मारक प्रैष्य चटिकाञ्च प्रख्यापयिष्यति, तथा 100 लैंडमार्क जजमेंट्स शेपिंग द पॉलिसीज ऑफ यूपीएससी एंड पब्लिक सर्विस

ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఈరోజు ప్రసారమయ్యే ప్రసార విశేషాలు కోరి కార్యక్రమ వివరాలు వింటారు. 7:15 ఉదయరేఖల కార్యక్రమంలో జాతీయ స్వచ్ఛంద రక్తదాన దినోత్సవం సందర్భంగా రక్తదానం ప్రాణదానం డాక్టర్ ఎస్ మదన్మోహన్ గారి ప్రసంగం వింటారు. అనంతరం చేకూరి రామారావు గారి జయంతి సందర్భంగా భాషాశాస్త్ర పరిశోధన ఆచార్య చేకూరి రామారావు గారి జీవిత విశేషాలు శ్రీ పి సాంబశివరావు గారి ప్రసంగం వింటారు. అనంతరం శ్రీమతి కె పుష్పవతి గారి కథానిక వింటారు. అభిషేకం అనంతరం లలిత గీతలు వింటారు. 8:30 శ్రీకాకుళం జిల్లా సమాచారాలకు వింటారు. రచన శ్రీ ఎన్ రామకృష్ణ. 8:30 చిత్ర తరంగిణి ఫిల్మ్ గీతాలు వింటారు. 9:00 కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీ అరేకుడి రామానుజాయ్యం గారి గానం వింటారు. 9:30 నమస్తే అమరావతి. 10:00 సేవ

0: సంకల్ప అభియాన్లో భాగంగా ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధిపై ప్రత్యేక ముఖాముఖి వింటారు. అతిథి కె సుధారాణ్ గారు, ప్రోగ్రాం కోఆర్డినేటర్, కృషి విజ్ఞాన కేంద్రం ఘంటసాల పరిచయకర్త శ్రీ రావల సాయి గిరీష్, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం అనంతరం రాబోయే అతిథి కార్యక్రమం వింటారు. 11 గంటలకు గుర్తు చేసుకుందాం, 11:30 చిత్ర తరంగిణి ఫిలిం గీతాలు వింటారు. 12:10 లాహిరి లాహిరిలో, 12:40 జానపద కళారూపం కార్యక్రమంలో పర్యావరణ కాలుష్య నియంత్రణ శ్రీ వీర్నాల రమేష్ బాబు బృందం వారి బుర్రకథ వింటారు. 1:30 చిత్ర తరంగిణి ఫిలిం గీతాలు వింటారు. 1:30 గ్రామలక్ష్మి గ్రామీణ స్త్రీల కార్యక్రమంలో మహిళల అభ్యున్నతికి కేంద్ర ప్రభుత్వ పథకాలు శ్రీమతి పింగళి భాగ్యలక్ష్మి గారి ప్రసంగం వింటారు. అనంతరం లలిత గీతాలు, అనంతరం విటమిన్ B12 ప్రాముఖ్యత గురించి విశేషాలు వింటారు. 2:30 లలిత సంగీతం వింటారు. 3:00 టీన్ టైం, 4:00 యువలయ, 4:30 శ్రీహరికోట 8వ తరగతి విద్యార్థులకు హిందీ పాఠం వింటారు. ఉపాధ్యాయులు శ్రీ టి జయరాం విద్యార్థిని, బి ప్రణవాక్షర. 4:45 శ్రీ తూము కృష్ణకుమారి బృందం వారు పడిన భజనావళి వింటారు. 5:00 చిత్ర తరంగిణి ఫిలిం గీతాలు వింటారు. 5:30 యువవాణి యువజనుల కార్యక్రమం వింటారు. 6:30 పలసీమల కార్యక్రమంలో మెరుగైన జీవితం కోసం పోషకాహారంపై అవగాహన శ్రీమతి కృష్ణవేణి గారి ప్రసంగం వింటారు. అనంతరం జానపద గీతం. 6:50 వ్యవసాయ సూచనలు. 7:15 కిసాన్ వాణి కార్యక్రమంలో పనసతో విలువ ఆధారిత ఉత్పత్తులు ఈ అంశం గురించి పశ్చిమ గోదావరి జిల్లా వెంకటరామన్నగూడెం పోస్ట్ హార్వెస్ట్ టెక్నాలజీ రీసెర్చ్ స్టేషన్ ప్రధాన శాస్త్రవేత్త అధిపతి డాక్టర్ పద్మ గారి ప్రసంగం వింటారు. 7:45 వికసిత్ భారత్ కార్యక్రమంలో ట్రైబల్ కల్చరల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ద్వారా గిరిజన సంస్కృతి, సంప్రదాయాలు, మాతృభాషల పరిరక్షణ గురించి టీసీఆర్ అండ్ టీఐ హైదరాబాద్ డైరెక్టర్ డాక్టర్ వి సముజ్వల గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ కులిపాక శంకర్రావు. 8:00 దార్శనిక భారత్ కార్యక్రమంలో భారతీయ విజ్ఞాన వ్యవస్థ గురించి శ్రీ పసుపులేటి శంకర్ గారితో పరిచయ కార్యక్రమం వింటారు. 8:15 చిత్ర తరంగిణి ఫిలిం గీతాలు వింటారు. 8:40 దేశభక్తి గీతం. 9:15 స్పాట్ లైట్. 9:30 ఆపాత మధురాలు. 10:20 ఆసియా క్రీడలు 2026 రోజువారీ ముఖ్యాంశాల సమాహార ప్రత్యేక కార్యక్రమం వింటారు. 10:20 జాతీయ ప్రాంతీయ జానపద లలిత సంగీత కార్యక్రమంలో తుల్లేఖ దత్తావు గారి లలిత సంగీతం వింటారు. అనంతరం వందనా కుమారి గారి జానపద సంగీతం వింటారు. 11:11 జనసేవయే దేశసేవ ప్రత్యేక ధారావాహిక కార్యక్రమం వింటారు. 11:45 రేపటి ప్రసార విశేషాలు. ఇవి ఈరోజు ప్రసారమయ్యే ప్రసార విశేషాలు మరియు కార్యక్రమ వివరాలు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. సమయం 7:05 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు. హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది నీలాల శరణ్య. దేశవ్యాప్తంగా రైతుల ఆదాయాలను పెంచేందుకు ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. న్యూఢిల్లీలోని భారత మండపంలో ఈరోజు జరిగే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ శతాబ్ది ఉత్సవాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొంటారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు న్యూఢిల్లీలో జరిగే రక్షణ ఖాతాల విభాగం DAD 279వ వార్షికోత్సవానికి హాజరవుతారు. గువాహటిలోని బర్సపారా స్టేడియంలో జరిగిన 2వ వన్డేలో వెస్టిండీస్ విధించిన 406 పరుగుల లక్ష్యాన్ని అవలోకంగా ఛేదించిన భారత్ సిరీస్ను 2-0 కైవసం చేసుకుంది. దేశవ్యాప్తంగా రైతుల ఆదాయాలను పెంచేందుకు కృషి చేస్తూనే వారి ప్రయోజనాలను పరిరక్షించేందుకు ప్రభుత్వం అన్ని విధాలా ప్రయత్నిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. 2027-28 సీజన్ కోసం రబీ పంటలకు కనీస మద్దతు ధర పెంపునకు ప్రభుత్వం ఆమోదం తెలిపిందని ప్రధానమంత్రి సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. ఈ నిర్ణయం వల్ల దేశవ్యాప్తంగా లక్షలాది మంది రైతులు తమ ఉత్పత్తులకు లాభదాయకమైన ధరను పొందుతారని తెలిపారు. కాగా నిన్న కేంద్ర కేబినెట్ సమావేశానంతరం న్యూఢిల్లీలో కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్

0: మీడియాతో మాట్లాడుతూ రైతులు తమ పంటకు లాభదాయకమైన ధరలు పొందేలా చూసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఎంఎస్పీలో అత్యధిక పెంపు కుసుమ పంటకు క్వింటాలకు 675 రూపాయలు, ఆవాలు క్వింటాలకు 413 రూపాయలని మంత్రి తెలిపారు. అలాగే గోధుమలను 25 రూపాయల చొప్పున పెంచినట్లు మంత్రి వెల్లడించారు.
1: सबसे पहला फैसला लिया गया रबी क्रॉप्स के लिए एमएसपी तय करना. माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी ने अपने कार्यकाल के आरंभ से ही एमएसपी में 50% प्रॉफिट देना वो तय किया था, उस फैसले को इसमें लागू किया गया है. वीट, बार्ली, ग्राम, लेंटिल्स, रेपसीड, मसूर, मस्टर्ड और सेफ्लावर, इन सब के लिए जो प्रोडक्शन कॉस्ट है उससे कम से कम 50% ज्यादा रखी गई है एमएसपी.
0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలోని భారత మండపంలో జరిగే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొంటారు. అనంతరం సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు. 1926లో స్థాపించిన యూపీఎస్సీ 100 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా గతేడాది అక్టోబర్ 1వ తేదీన ప్రారంభమైన వేడుకలకు ఈ కార్యక్రమం ముగింపు పలుకుతుంది. ఈ సందర్భంగా ప్రధానమంత్రి యూపీఎస్సీ శతాబ్ది స్మారక నాణ్యం, స్మారక తపాలా బిళ్లను విడుదల చేస్తారు. ఈ కార్యక్రమంలో రాష్ట పబ్లిక్ సర్వీస్ కమిషన్ల చైర్మన్లు, సభ్యులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు, విద్యావేత్తలు, యూపీఎస్సీ అధికారులు తదితరులు పాల్గొంటారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు న్యూఢిల్లీలో జరిగే రక్షణ ఖాతాల విభాగం డీఏడీ 279వ వార్షికోత్సవానికి హాజరవుతారు. ఈ సందర్భంగా భారత సైన్యం ఆర్థిక సమాచార వ్యవస్థను సక్షం వేదికతో అనుసంధానించడం, రక్షణ మంత్రిత్వ శాఖ కోసం నూతనంగా తీర్చిదిద్దిన జాతీయ సంకలన వ్యవస్థ, రక్షణ మంత్రిత్వ శాఖలో ట్రెజరీ సింగిల్ అకౌంట్ చెల్లింపులను ప్రవేశపెట్టేందుకు పేమెంట్ రౌటింగ్ వంటి డీఏడీకి చెందిన పలు ఐటీ కార్యక్రమాలను ప్రారంభిస్తారు. 2026 రక్షణ వ్యయంపై సమగ్ర గణాంక హ్యాండ్బుక్, 2025-26 సంవత్సరానికి సంబంధించిన మార్కెట్ ఇంటెలిజెన్స్ నివేదికతో సహా పలు ప్రచురణలను కూడా విడుదల చేస్తారు. జౌళి రంగంలో అభివృద్ది చెందుతున్న సాంకేతికత పరిజ్ఞానాలపై చర్చించేందుకు ఈరోజు న్యూఢిల్లీలో వస్త్ర సదస్సు జరుగుతుంది. న్యూఢిల్లీలో నిన్న జరిగిన విలేకరుల సమావేశంలో లఘు ఉద్యోగ్ భారతి జాతీయ ప్రధాన కార్యదర్శి ఓంప్రకాష్ గుప్తా మాట్లాడుతూ ఈ సదస్సు దేశవ్యాప్తంగా వస్త్ర రంగానికి అనుబంధంగా ఉన్న 400 సూక్ష్మ చిన్న పరిశ్రమలను ఒకచోట చేర్చుతుందని తెలిపారు. కేంద్ర వస్త్ర పరిశ్రమల శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ ఈ సదస్సును ప్రారంభిస్తారని తెలియజేశారు. వివిధ దేశాలతో స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం గురించి మాట్లాడారు. వస్త్ర రంగానికి సంబంధించిన ప్రభుత్వ దార్శనికత, విధానాలు, పథకాల గురించి సదస్సులో పాల్గొనేవారికి వివరిస్తారని గుప్తా తెలిపారు. వస్త్రరంగం దేశవ్యాప్తంగా సుమారు 4.5 కోట్ల మందికి ఉపాధి కల్పిస్తోందని ఓంప్రకాష్ తెలిపారు. పేదలకు సేవలందించడంలో సమర్థవంతమైన పరిపాలనను నిర్ధారించడంలో ప్రభుత్వోద్యోగులు కీలక పాత్ర పోషించాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. నిన్న కరీంనగర్లో జరిగిన ఒక సభలో ప్రసంగిస్తూ ఏ ప్రభుత్వ విజయమైనా ప్రభుత్వోద్యోగుల అంకితభావం, సహకారంపైనే ఆధారపడి ఉంటుందని అన్నారు. తెలంగాణలో సమస్యల పరిష్కారానికై తాను ప్రధానమంత్రి, కేంద్ర మంత్రులతో సమావేశాలను కొనసాగిస్తానని ముఖ్యమంత్రి తెలిపారు. కేంద్రంతో నిరంతరంగా జరుపుతున్న సంప్రదింపులు ఫలితాలనిచ్చాయని, 6 నెలల్లోనే రాష్ట అభివృద్దికై 170 ఎకరాల రక్షణ భూమి బదిలీ జరిగిందని ముఖ్యమంత్రి అన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. 2029 నాటికి పంజాబ్ను మాదక ద్రవ్యరహిత రాష్టంగా మారుస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. నిన్న జలంధర్లో జరిగిన నషా ముక్త్ పంజాబ్ ర్యాలీలో ప్రసంగిస్తూ మంత్రి, పంజాబ్ను మాదక ద్రవ్యాల నుంచి విముక్తి చేసే దిశగా వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ పోటీ చేస్తుందని అన్నారు. జమ్మూకాశ్మీర్లో ఉగ్రవాదాన్ని అరికట్టి ఈశాన్యంలో తీవ్రవాదాన్ని అంతం చేశామని, ఇప్పుడు పంజాబ్ను మాదక ద్రవ్యరహిత రాష్టంగా మార్చడంపై దృష్టి సారిస్తామని అమిత్ షా తెలిపారు.
2: पंजाब का विकास तब तक नहीं हो सकता जब तक पंजाब का युवा नशे के मुक्त नहीं हो. ये नशा हमारी आने वाली पीढ़ियों को बर्बाद करता है. पंजाब के युवाओं को नशा न मिले ऐसे सख्त तंत्र की रचना केवल और केवल नरेंद्र मोदी जी के नेतृत्व में भारतीय जनता पार्टी कर सकती है, कोई और नहीं कर सकता.
0: కేంద్ర గనుల మంత్రిత్వ శాఖ ఈరోజు సముద్ర తీర ఖనిజ బ్లాకుల వేలాన్ని ప్రారంభిస్తుంది. దేశ సముద్ర తీర ఖనిజ సంపదను వెలికి తీయడంలో ఖనిజ వనరుల భద్రతను బలోపేతం చేయడం

లో ఇది ఒక కీలక ముందడుగు అని మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ వేలంలో అండమాన్ సముద్ర ప్రాంతంలోని రెండు సముద్ర తీర ఖనిజ బ్లాక్లు ఉన్నాయి. ఇది క్రమబద్దమైన అన్వేషణను ప్రోత్సహించడం, పెట్టుబడులను ఆకర్షించడం, తీర ప్రాంత ఖనిజ అన్వేషణ అభివృద్దికి అధునాతన సాంకేతికతను వినియోగించడమే లక్ష్యమని మంత్రిత్వ శాఖ తెలిపింది. గువాహటిలోని బర్సపాడ స్టేడియంలో జరిగిన రెండో వన్డేలో వెస్టిండీస్ విధించిన 406 పరుగుల లక్ష్యాన్ని అవలోకంగా ఛేదించిన భారత్ సిరీస్ను 2-0 కైవసం చేసుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ జట్టు జాన్ క్యాంబెల్, షైహోప్, హమీజాంగుల సెంచరీలతో 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 405 పరుగులు చేసింది. అనంతరం 406 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ కేవలం 43.3 ఓవర్లలోనే 2 వికెట్లు కోల్పోయి విజయం సాధించింది. కెప్టెన్ శుభ్మన్ గిల్ 133 బంతుల్లో 223 పరుగులతో నాటౌట్గా నిలవగా రోహిత్ శర్మ 101 పరుగులు చేసి వన్డేలో 35వ శతకం పూర్తి చేసుకున్నారు. వీరిద్దరూ తొలి వికెట్కు 255 పరుగుల రికార్డు భాగస్వామి అని నెలకొల్పారు. డబుల్ సెంచరీ చేసిన శుభ్మన్ గిల్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచారు. సిరీస్లోని చివరి వన్డే శనివారం న్యూ చండీగఢ్లో జరగనుంది. కర్ణాటక, కేరళం, మాహే, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకాల్ ప్రాంతాలలో ఈరోజు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపురలో కూడా ఈరోజు ఇలాంటి పరిస్థితులు ఉంటాయని పేర్కొంది. రాయలసీమ, కర్ణాటక, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అమెరికాలోని విస్కాన్సిన్లో జరిగిన G20 వాణిజ్య మంత్రుల సమావేశం సందర్భంగా కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ పోలాండ్ వాణిజ్య శాఖ మంత్రి ఆండ్రిజ్ డొమాన్స్కీతో సమావేశమయ్యారు. ఈ సమావేశం విజయవంతమైందని, ద్వైపాక్షిక వాణిజ్య పెట్టుబడి సంబంధాలను మరింత పటిష్టం చేసేందుకు కొత్త మార్గాలపై చర్చించినట్లు మంత్రి సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. గ్రీన్ ఎనర్జీ కారిడార్ 3వ దశపై కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వాగతించారు. ఈ నిర్ణయం 135 గిగావాట్ల పునరుత్పాదక ఇంధనాన్ని తరలించేందుకు, 50 గిగావాట్ గంటల బ్యాటరీ నిల్వకు మద్దతునిచ్చేందుకు, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల వ్యాప్తంగా పవర్ గ్రిడ్లను పటిష్టం చేసేందుకు తోడ్పడుతుందని ప్రధానమంత్రి సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. ఇది తయారీ, నిర్మాణం, ఇంధన నిల్వ రంగాలలో మరిన్ని ఉద్యోగాలను సృష్టిస్తుందని, 2035 నాటికి 900 గిగావాట్ల శిలాజేతర ఇంధన ఆధారిత సామర్థ్యాన్ని సాధించే దిశగా ప్రోత్సాహాన్ని అందిస్తుందని ప్రధానమంత్రి అన్నారు. స్వచ్ఛతా హి సేవ 2026 ప్రచారంలో భాగంగా కేంద్ర సామాజిక న్యాయ సాధికారత మంత్రిత్వ శాఖ నిన్న న్యూఢిల్లీలో జాతీయ స్థాయి సఫాయి మిత్ర సురక్ష ఏవం సమ్మాన్ శిబిరాన్ని నిర్వహించింది. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. దేశవ్యాప్తంగా రైతుల ఆదాయాలను పెంచేందుకు ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. న్యూఢిల్లీలోని భారత మండపంలో ఈరోజు జరిగే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ శతాబ్ది ఉత్సవాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొంటారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు న్యూఢిల్లీలో జరిగే రక్షణ ఖాతాల విభాగం డీఏడీ 279వ వార్షికోత్సవానికి హాజరవుతారు. గువాహటిలోని బర్సపార స్టేడియంలో జరిగిన రెండో వన్డేలో వెస్టిండీస్ విధించిన 406 పరుగుల లక్ష్యాన్ని అవలోకంగా ఛేదించిన భారత్ సిరీస్ను 2-0 కైవసం చేసుకుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వింటారు.

ఈనాటి ఉదయరేఖల కార్యక్రమంలో జాతీయ స్వచ్ఛంద రక్తదాన దినోత్సవం సందర్భంగా రక్తదానం ప్రాణదానం డాక్టర్ ఎస్ మదన్మోహన్ గారి ప్రసంగం.

ధనమును ఇస్తే తరిగిపోవును, దాహము తీరితే ముగిసిపోవును. నీ దేహము ఇచ్చే రక్తపు చుక్క ఇంకొక ప్రాణాన్ని నిలబెట్టును. కులమతాల గీతలను తుడిచేసి మానవత్వపు మమకారాన్ని చాటును. నేడు అక్టోబర్ 1 జాతీయ స్వచ్ఛంద రక్తదాన దినోత్సవం. మన దేశవ్యాప్తంగా ప్రతి ఏటా ఈ రోజును ఒక పండుగలా, ఒక సామాజిక ఉద్యమంలాగా జరుపుకుంటున్నాం. ఈ సంవత్సరం మనం దేశం జరుపుకుంటున్న జాతీయ రక్తదాన దినోత్సవ ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, అధికారిక థీమ్, మానవత్వపు ఒక చుక్క రక్తాన్ని దానం చేయండి, ప్రాణాలను కాపాడండి. 1 డ్రాప్ ఆఫ్ హ్యూమానిటీ గివ్ బ్లడ్ సేవ్ లైఫ్. మన శరీరంలో ప్రవహించే రక్తం కేవలం మన ప్రాణాన్ని నిలబెట్టడానికే కాదు, అవసరమైనప్పుడు పక్కవాడి ప్రాణాన్ని కాపాడి మనలోని మానవత్వాన్ని చాటుకోవడానికి కూడా అని గుర్తు చేస్తుంది. అసలు ఈ అక్టోబర్ 1వ తేదీనే మనం జాతీయ స్వచ్ఛంద రక్తదాన దినోత్సవంగా ఎందుకు జరుపుకుంటున్నామో, దీని వెనుక 50 ఏళ్లకు పైబడిన ఒక గొప్ప చరిత్ర ఉన్నది. భారతదేశంలో మొదట జాతీయ స్వచ్ఛంద రక్తదాన దినోత్సవాన్ని 1975 అక్టోబర్ 1న ఘనంగా నిర్వహించారు. ఇండియన్ సొసైటీ ఆఫ్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ అండ్ ఇమ్యునోహెమటాలజీ అనే సంస్థ ఆధ్వర్యంలో ప్రముఖ వైద్యులు డాక్టర్ జేజీ జాలీ మరియు శ్రీమతి కె స్వరూప్ కిషన్ గారి నేతృత్వంలో ఈ రోజును మొదటిసారిగా ప్రకటించారు. అప్పటి నుండి ప్రతి ఏటా అక్టోబర్ 1ని ఒక పవిత్రమైన రోజుగా మనం దేశవ్యాప్తంగా జరుపుకుంటూ వస్తున్నాం. ఈ దినోత్సవాన్ని ఇంత ఎత్తున రేడియోలలో, పాఠశాలలో, ఆసుపత్రులలో జరుపుకోవడానికి 3 ప్రధాన కారణాలున్నాయి. మొదటిది, అపోహలను తొలగించటం. మన సమాజంలో ఇప్పటికీ రక్తం ఇస్తే నీరసం వస్తుందనే మూఢనమ్మకాలున్నాయి. ఈ రోజు ద్వారా ప్రజలకు రక్తదానం వల్ల కలిగే శాస్త్రీయ ప్రయోజనాలపై అవగాహన కల్పించటం, వ్యాపారీకరణను అరికట్టడం, కిరాయి రక్తదాతల నుంచి రక్త సేకరణ జరగకుండా చూడటం, కిరాయి రక్తదాతల రక్తం ఎక్కించుకోవటం వలన అనేక జబ్బులు సంక్రమిస్తాయి. ఎలాంటి స్వార్థం లేకుండా కేవలం మానవత్వంతో స్వచ్ఛందంగా ఉచితంగా రక్తం ఇచ్చే దాతలను ప్రోత్సహించడమే ఈరోజు యొక్క ముఖ్య లక్షణం. నిశ్శబ్దంగా రక్తాన్ని ఇస్తూ, ఎందరి ప్రాణాలను కాపాడుతూ క్రమబద్ధమైన రక్తదాతలకు ఈ దేశం తరపున ధన్యవాదాలు తెలియజేయడం కూడా ఒక ముఖ్య ఉద్దేశం. నేడు ఆధునిక విజ్ఞాన శాస్త్రం ఎంతో అభివృద్ధి చెందింది. చంద్రుడిపైకి వెళ్తున్నాం, అంతరిక్షంలో ఇళ్లను నిర్మిస్తున్నాం, కృత్రిమ మేధస్సుతో ప్రపంచాన్ని శాసిస్తున్నాం. కానీ మానవ శరీరంలో ప్రవహించే రక్తాన్ని కృత్రిమంగా ల్యాబొరేటరీలో తయారు చేయలేం, అలాగే రక్తానికి ప్రత్యామ్నాయం కూడా లేదు. కేవలం ఒక వ్యక్తి సహృదయంతో, మానవత్వంతో స్వచ్ఛందంగా ముందుకు వస్తేనే కానీ రక్తం యొక్క లభ్యత లేదు. అందుకే స్వచ్ఛంద రక్తదాత ప్రపంచంలోనే అత్యంత విశిష్టమైన వ్యక్తిత్వం కలవాడు. ఎందుకంటే తాను ఈరోజు ఇచ్చే రక్తం రేపు ఎవరి ప్రాణాన్ని కాపాడుతుందో, ఎవరికి ఉపయోగపడుతుందో తెలియదు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 11 కోట్ల మంది ప్రజలు రక్తదానం చేస్తున్నారు. మన భారతదేశంలో 1 కోటి మంది రక్తదానం చేస్తున్నారు. మన రాష్ట్రంలో 4.5 లక్షల మంది రక్తదానం చేస్తున్నారు. కానీ మనకు 5 లక్షల యూనిట్ల రక్తం అవసరం ఉంది. అంటే ప్రతి సంవత్సరం 50 వేల యూనిట్ల రక్తం యొక్క కొరత మనల్ని బాధిస్తుంది. ఈ 50 వేల యూనిట్ల కొరత ఎలాంటి అనర్థాలకు దారితీస్తుందో తెలుసా? రోడ్లపై జరిగే భయంకరమైన ప్రమాదాల్లో తీవ్ర రక్తస్రావం అయిన బాధితుల్లో దాదాపు 75% మంది బాధితులకు సకాలంలో రక్తం అందకపోవడం వల్ల ప్రాణాలను కోల్పోతున్నారు. హాస్పిటల్కి చేరిన, రక్తం దొరకక ఊపిరి ఆగిపోతున్న ఆ ప్రమాద బాధితులను చూస్తే ఏ మానవతాహ్లాది ఉదయమైనా ద్రవించక మానదు. మనలో ఉన్న ఒక చిన్న అలసత్వం అక్కడ ఒకరి ప్రాణాలను బలి తీసుకుంటుంది. ఈ పరిస్థితి మారాలి. రక్తదాతలను మనం 3 తరగతులుగా విభజించుకోవచ్చు. మొదటి రకం స్వచ్ఛంద రక్తదాతలు. ఈ దాతలు ప్రపంచంలోనే అత్యంత విశిష్టమైన వ్యక్తులు. వీరు ఎలాంటి లాభాపేక్ష లేకుండా, ఎవరి ఒత్తిడి లేకుండా కేవలం మానవత్వంతో ముందుకు వచ్చి రక్తాన్ని దానం చేస్తారు. తాను ఈరోజు ఇచ్చే రక్తం రేపు ఎవరికి ఉపయోగపడుతుందో తెలియదు. ఇక 2వ రకం రీప్లేస్మెంట్ రక్తదాతలు. తమ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు లేదా బంధువులకు ఆసుపత్రిలో అత్యవసరంగా రక్తం అవసరమైనప్పుడు అప్పుడు మాత్రమే వీరు రక్తాన్ని ఇస్తారు. అంటే ఒక ప్రాణం ప్రమాదంలో పడినప్పుడు బాధ్యతాయుతంగా ఇచ్చే రక్తం ఇది. మన దేశంలో ప్రస్తుతం ఇలాంటి దాతలే ఎక్కువగా ఉన్నారు.

పోతే మూడవ రకం, ఇది చాలా డేంజరస్. ప్రొఫెషనల్ రక్తదాతలు, వీరు రక్తాన్ని ఒక వ్యాపారంగా చూస్తారు. కేవలం డబ్బు కోసమో లేదా ఇతర లాభాల కోసమో రక్తాన్ని అమ్ముకునేవారు వీళ్ళు. ఇటువంటి రక్తదాతలు సమాజానికి చీడపురుగులు లాంటివారు. మన దేశంలో రక్తాన్ని డబ్బు కోసం అమ్మడం లేదా కొనడం చట్ట ప్రకారం తీవ్రమైన నేరం. భారత సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం దేశంలో ప్రొఫెషనల్ రక్తదానాన్ని పూర్తిగా నిషేధించారు. ఎందుకంటే డబ్బు కోసం రక్తం ఇచ్చే వ్యక్తులు తమకున్న ఇన్ఫెక్షన్లు లేదా వ్యాధులను దాచిపెట్టి రక్తాన్ని ఇస్తారు. ఇది రోగులకు ప్రాణాలకి ప్రమాదంగా సంభవిస్తుంది. ఒకవేళ ఎవరైనా రక్తాన్ని డబ్బు కోసం విక్రయించినా లేదా ఏదైనా బ్లడ్ బ్యాంకు డబ్బు ఆశ చూపించి అక్రమంగా రక్తాన్ని సేకరించినా ప్రభుత్వం వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటుంది. ఐపీసీ సెక్షన్ 269, 270 మరియు నూతన బిఎన్ఎస్ సెక్షన్ 271, 272 భారత శిక్ష్మాస్మృతి మరియు నూతన భారతీయ న్యాయ సంహితలోని ఈ సెక్షన్ల ప్రకారం ప్రాణాంతకమైన వ్యాధులు లేదా ఇన్ఫెక్షన్లు ఇతరులకు వ్యాపింపచేసే విధంగా నిర్లక్ష్యంగా లేదా ఉద్దేశపూర్వకంగా వ్యవహరించడం తీవ్రమైన నేరం. అక్రమ రక్త మార్పిడి ద్వారా ఇతరుల ప్రాణాలను ప్రమాదంలో పడేసే వారికి ఈ సెక్షన్ల కింద జైలు శిక్ష మరియు జరిమానా కూడా విధిస్తారు. డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ చట్టం 1940 ప్రకారం రక్తాన్ని ఒక ఔషధంగా గుర్తిస్తారు. ఈ చట్ట పరిధిలో మానవ రక్తాన్ని అక్రమంగా విక్రయించడం లేదా బ్లాక్ మార్కెట్లో వ్యాపారం చేయడం పెద్ద నేరం. అలాంటి అక్రమాలకు పాల్పడితే 2 నుండి 7 సంవత్సరాల వరకు కఠిన కారాగార శిక్ష మరియు భారీ జరిమానా కూడా విధించడం జరుగుతుంది. ఇక్కడ ఒక విషయం తెలుసుకోవాలి. చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు, ఏమంటే ఏమండి, మేము బ్లడ్ ఇచ్చిన తర్వాత మీరు టెస్ట్ చేసి అది ఉపయోగపడుతుందో లేదో పారేస్తే దాన్ని డిస్కార్డ్ చేస్తుంటారు, కానీ మేము ఇవ్వకముందే రక్త పరీక్ష చేసి మీరు ఎందుకు సేకరించారు అంటే, ఇక్కడే చెప్పుకున్నాము, డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్ 1940 ప్రకారం ఒక వ్యక్తిలో రక్తం బయటికి తీయనంత వరకు, ప్యాకెట్లో కలెక్ట్ చేయనంత వరకు అది బ్లడ్, వెన్ ఎవర్ ఇట్ ఈస్ కలెక్టెడ్ ఇన్ ఏ ప్యాకెట్ ఇట్ బికమ్స్ మెడిసిన్. అప్పుడే మెడిసిన్ అయిన తర్వాతే దాన్ని మనం టెస్ట్ చేయాలి. అంతకుముందు టెస్ట్ చేయడం అనేది డయాగ్నోస్టిక్ సెంటర్ల పని, మనం బ్లడ్ బ్యాంక్ వరకు మాత్రం అది కలెక్ట్ చేసినాకే టెస్ట్ చేయడం జరుగుతుంది. అంతేకాదు, ఈ ప్రొఫెషనల్ దాతల నుండి రక్తాన్ని సేకరిస్తూ పట్టుబడితే ఏదైనా బ్లడ్ బ్యాంకు లైసెన్స్ ని ప్రభుత్వం తక్షణమే రద్దు చేస్తుంది. ఈ స్వచ్ఛంద రక్తదానంలో మనకు స్ఫూర్తిగా నిలిచిన మహానుభావులను మనం ముందుగా గుర్తు చేసుకోవాలి. ముందుగా చెప్పుకోవాల్సి వస్తే రాయలసీమకు చెందిన కర్నూలు జిల్లా చెందిన డాక్టర్ సుశీలారెడ్డి గారు, ఈవిడ ఒక వైద్యురాలుగా ప్రస్తుతం కెనడాలో స్థిరపడి ఉన్నారు. మాతృభూమిపై మమకారంతో ఈవిడ 200 సార్లకు పైగా రక్తదానం చేసి ప్రపంచ దేశాలలో మన తెలుగువారి కీర్తిని చాటి చెప్పారు. ఒక మహిళగా రక్తదానం చేయడంపై సమాజంలో ఉన్న ఎన్నో అపోహలను తన చేతలతో పటాపంచలు చేసిన ధీరవనిత. ఆస్ట్రేలియాకు చెందిన జేమ్స్ హారిసన్ గురించి చెప్పుకోవాలి ఇక్కడ మనం. ఆయనను ప్రపంచం ద మ్యాన్ విత్ గోల్డెన్ ఆర్మ్ అని కూడా పిలుస్తుంది. ఆయన 1173 సార్లు ప్లాస్మాన్ దానం చేశారు. ఆయన రక్తంలో ఉన్న ఒక అరుదైన యాంటీబాడీ సహాయంతో వైద్యులు ఒక ప్రత్యేకమైన వ్యాక్సిన్ తయారు చేసి దాదాపు 24 లక్షల మంది పసిబిడ్డల ప్రాణాలను రీసెస్ డిసీజ్ బారించి కాపాడటం జరిగింది. ఈ ఆస్ట్రేలియాకు చెందిన జేమ్స్ హారిసన్ ఆయన 11 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు ఆయనకు ఒక ఎక్స్టెన్సివ్ చెస్ట్ ఆపరేషన్ జరిగింది. ఆ సమయంలో ఆయన ఏమనుకున్నాడంటే ఆయనకు 11 యూనిట్ల రక్తం ఎక్కించడం జరిగింది. అప్పుడు ఆయన ఒక నిర్ణయానికి వచ్చాడు, నాకు ఎప్పుడైతే 18 సంవత్సరాల వయసు వస్తుందో అప్పుడు నేను సమాజం కోసం నేను రక్తదానం చేసి నా యొక్క ఉనికిని చాటుకుంటానని అనుకుని ఆయన అలాగే 18 ఇయర్స్ రాగానే ఆయన రక్తదానం చేయటం మొదలుపెట్టాడు. అప్పుడే ఆయన ప్లాస్మా లోపల ఒక రేర్ యాంటీబాడీని ఐడెంటిఫై చేయడం జరిగింది అనమాట. దానివల్ల 24 లక్షల మంది పసిపిల్లల ప్రాణాలు కాపాడటం జరిగింది. ఆయన ఎప్పుడుదాకా రక్తదానం చేశాడో మీరు అందరూ వింటే ఆశ్చర్యపోతారు. తన యొక్క 82 ఇయర్స్ ఏజ్ వచ్చే వరకు కూడా ఆయన ప్లాస్మాని దానం చేస్తూనే ఉన్నాడు. తర్వాత లాస్ట్ ఇయరే ఆయన పాపం చనిపోవడం జరిగింది. అంతవరకు కూడా ఆయన ప్లాస్మా దానం చేసి ఎంతో మందికి ప్రాణదానం చేశాడు ఆయన. అటువంటి వాళ్ళని మనం స్ఫూర్తిగా తీసుకోవాలి. ఇకపోతే చండీగఢ్కి చెందిన రాజన్ రైక్కి అనే వ్యక్తి 222 సార్లు రక్తం మరియు ప్లేట్లెట్స్ దానం చేసి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో స్థానం సంపాదించారు. వ్యక్తులే కాదు, మన దేశం కూడా రక్తదాన్ అమృత్ మహోత్సవ్ సందర్భంగా కేవలం ఒక్క రోజులో 87137 మందికి పైగా స్వచ్ఛంద రక్తదానం చేసి ప్రపంచ రికార్డ్స్ అది. మనం ఎక్కడో గురించిన వాళ్ళ గురించి చెప్పుకోవడం కంటే మన విజయవాడలోనే చాలామంది ఈ రక్తదానంలో కూడా చాలా
రికార్డులు సృష్టించారు. అటువంటి వాళ్ళు కేవలం సమాజానికి సహాయం చేయాలి.

0: మానవతా దృక్పథంతో చేశారే కానీ రికార్డులకి లేకపోతే ఎటువంటి సర్టిఫికెట్లకి చేయలేదు. నిన్న నేను ఒక బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఆర్గనైజ్ చేస్తే దాంట్లో శ్రీమతి కుసుమా దోషి, ఆమె వయస్సు 58 సంవత్సరాలు, ఆమె గ్రూప్ ఏబీ పాజిటివ్, ఆమె మొన్న 58వ సారి రక్తదానం చేయడం జరిగింది. నా యొక్క 2400 బ్లడ్ డొనేషన్ క్యాంప్ సూపర్విజన్లో కూడా నాకు ఈ అనుభవం కలగలేదు. ఎందుకంటే సామాన్యంగా స్త్రీలు 38-40 ఏళ్ళలోపు వాళ్ళే ఇస్తూ ఉంటారు, అది కూడా రేరుగా ఇస్తారు. కానీ 58 ఏళ్ల వయసులో ఆమె 58వ సారి రక్తం దానం చేయటమే కాదు, ఆమె చాలా ఫిట్గా హిమోగ్లోబిన్ కూడా మెయింటైన్ చేస్తున్నారు. ఇటువంటి వాళ్ళని మనం స్ఫూర్తిగా తీసుకోవాలి. ఎందుకంటే యువకులు మాత్రం 95% మనం సేకరించే రక్తాన్ని ఇస్తున్నా, యువతులు మాత్రం 5% మాత్రమే ఇస్తున్నారు. కాబట్టి వాళ్ళు కనీసం 20% వరకు వస్తే వాళ్ళ యొక్క కంట్రిబ్యూషన్, మనం ఈ యొక్క రక్తం యొక్క కొరతను అధిగమించవచ్చు. అలాగే డాక్టర్ రామకృష్ణ గారు, ఈయన ఏబీ నెగిటివ్, ఈయన ఇప్పటి వరకు మన విజయవాడలోనే ఉంటుంటారు. ఈయన వెటర్నరీ సర్జన్, ఈయన 69 సార్లు రక్తదానం చేశారు. అలాగే రంగారావు గారు అనే ప్రొఫెసర్, ఈయన 52 సంవత్సరాలు, ఈయన పుట్టిశ్రీరాములు ఇంజనీరింగ్ కాలేజ్ చేస్తున్నారు, ఈయన ఇప్పటి వరకు 70 సార్లు ఇచ్చారు. అలాగే పోలీస్ డిపార్ట్మెంట్లో చేస్తున్నారు ప్రసాద్ గారని, ఆయన రిటైర్ అయిపోయారు, ఇప్పటి వరకు కూడా ఆయన 109 సార్లు రక్తదానం చేశారు. కాబట్టి మనం రక్తదానంలో రికార్డులు చేశారు, వాళ్ళు వీళ్ళు చేశారు అనుకోవటం కంటే మన విజయవాడలో కూడా ఇటువంటి రికార్డులు సృష్టించిన వాళ్ళు ఉన్నారు. ఇకపోతే రక్తదానానికి 18 సంవత్సరాలంటే 65 సంవత్సరాల వయసు కనీసం, 45 కిలోల బరువు ఉన్నవాళ్ళు ఆరోగ్య సమస్య లేకపోతే వాళ్ళు రక్తదానం చేయవచ్చు. స్త్రీలైతే 4 నెలలకు ఒకసారి, పురుషులైతే 3 నెలలకు ఒకసారి సురక్షితంగా రక్తదానం చేయవచ్చు. రక్తదానం చేస్తే కేవలం ఇచ్చే రక్తం వల్ల ఏరో పేషెంట్కే ఉపయోగపడుతుందని చాలామంది అనుకుంటుంటారు, కానీ రక్తదానం చేయడం వల్ల దాతలకు కూడా కొన్ని స్వల్ప ప్రయోజనాలు ఉన్నాయి. క్రమం తప్పకుండా రక్తం ఇవ్వడం వలన శరీరంలో ఐరన్ స్థాయిలు సమతుల్యంగా ఉంటాయి. ఇది రక్తం యొక్క చిక్కదనాన్ని తగ్గించి గుండె జబ్బులు మరియు స్ట్రోక్ వచ్చే ప్రమాదాన్ని గణనీయంగా తగ్గిస్తుంది. ఉచిత ఆరోగ్య పరీక్ష కూడా జరుగుతుంది. ఎట్లా అంటే రక్తదానానికి ముందు హిమోగ్లోబిన్, బీపీ, పల్సు, రక్తదానం తర్వాత హెచ్ఐవి, హెపటైటిస్ బి మరియు హెపటైటిస్ సి, మలేరియా, విడిఆర్ఎల్ పరీక్షలు చేయడం జరుగుతుంది. అంటే మీ ఆరోగ్యంపై మీకు ఒక ఉచిత భరోసా లభిస్తుంది. శరీరంలో అదనంగా ఉన్న ఐరన్ నిల్వలు తగ్గడం వల్ల లివరు, ఊపిరితిత్తులు, జీర్ణాశయ క్యాన్సర్లు వచ్చే అవకాశాలు తగ్గుతాయి, పరిశోధనలు తెలియజేస్తున్నాయి. ముక్కు మొహం తెలియని వ్యక్తి ప్రాణాన్ని కాపాడుతున్న సంతోషం, మానసిక ప్రశాంతత లభిస్తుంది రక్తదానం వల్ల. యువతీ యువకులారా, మన రాష్ట్రం ఎదుర్కొంటున్న 50,000 యూనిట్ల కొరతను అధిగమించవలసిన బాధ్యత యువతపైనే ఉన్నది. కాబట్టి రోడ్డు ప్రమాదంలో సకాలం రక్తం అందక ఏ ఒక్కరూ చనిపోకూడదనే సంకల్పంతో మనమే స్వచ్ఛంద రక్తదాతలుగా మారుదాం. అర్హులైన ప్రతి ఒక్కళ్ళు ప్రతి పుట్టినరోజున 1 యూనిట్ రక్తాన్ని క్రమం తప్పకుండా దానం చేయండి. మీ రక్తదానం తలసీమియా చిల్లార్ల పాలిటే జీవన సంజీవని అని మరువద్దు. ప్రతి నిమిషం ఒక తలసీమియా చిన్నారి మీ రక్తదానం కోసం ఎదురు చూస్తుందన్న సత్యాన్ని అనునిత్యం గుర్తుంచుకోండి. రక్తదానం ప్రాణదానం. మీ రక్తంలోని ప్రతి బొట్టు మరొకరికి పునర్జన్మ. ఎవరికైనా రక్తం కావాలన్నా, ఎవరన్నా రక్తదానం చేయాలన్నా, మా అడ్రస్ రెడ్ క్రాస్ బ్లడ్ సెంటర్, జిఎస్ రాజు రోడ్, గాంధీనగర్, హనుమంతరాయ గ్రంథాలయం ఎదురుగా ఉన్నది.
1: మీరు ఇంతవరకు జాతీయ స్వచ్ఛంద రక్తదాన దినోత్సవం సందర్భంగా రక్తదానం ప్రాణదానం డాక్టర్ ఎస్ మదన్మోహన్ గారి ప్రసంగం విన్నారు. కార్యక్రమం తర్వాత వినండి.
2: కార్యక్రమంలో ఇప్పుడు చేకూరి రామారావు గారి జయంతి సందర్భంగా భాషా శాస్త్ర పరిశోధన ఆచార్య చేకూరి రామారావు గారి జీవిత విశేషాలు, ఈ అంశాన్ని గురించి శ్రీ పి సాంబశివరావు గారి ప్రసంగం వినండి.
3: ఆచార్య చేకూరి రామారావు గారు పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అన్న విధంగా రామారావు గారు జన్మించిన ప్రాంతం ఆధునిక భావజాలం కలిగిన ప్రాంతమైన ఖమ్మం జిల్లా ఇల్లందుపాడు గ్రామమున 1 అక్టోబర్ 1934 జన్మించారు. హెచ్ఎస్సి వరకు మచిలీపట్నంలో చదువుకున్నారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి ఎంఏ తెలుగు చదివి ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తోమాటి దోణప్ప ప్రోత్సాహంతో భాషాశాస్త్రంలో ఎంఏ పట్టభద్రులయ్యారు. భాషావేత్త బద్రిరాజు గారి ప్రోత్సాహంతో అమెరికాలోని కోర్నెల్ యూనివర్సిటీ నుంచి తెలుగు భాష పరివర్తన సిద్ధాంతం, ట్రాన్స్పరేషన్ థియరీలో థియరీ ఇన్ ఇంగ్లీష్ తెలుగు అనే అంశంపై పిహెచ్డి పొందారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో భాషా శాస్త్రాధిపతిగా పనిచేస్తున్న కాలంలో తెలుగు భాషా దిగ్గజం అయిన ద్వానాశాస్త్రి గారి దగ్గర శిక్షణ పొందారు. చేకూరి రామారావు గారిది విలక్షణ వ్యక్తిత్వం. తార్కిక ఆలోచనా ధోరణి, ఎవరినీ బాధపెట్టని వారు, సూక్ష్మ పరిశీలనా దృష్టి కలవారు. కార్యకారణ ఆలోచనతో భాషాశాస్త్ర విశ్లేషకుడిగా చీరా ఎన్నో గొప్ప రచనలు చేసి తెలుగు భాషా పరిశోధనారంగంలో మేరు నగధీరుడు అని శ్లాఘించబడినవారు. భాషాశాస్త్ర విశ్లేషణలో ఎక్కడా రాజీపడని వ్యక్తిత్వం గల చీరా ఆధునిక భాషాశాస్త్ర రంగంలో కొత్త విప్లవాన్ని తీసుకువచ్చిన నోమ్ చామ్స్కీ పరివర్తన సిద్ధాంతం ఉపయోగించి తెలుగు వాక్యాన్ని విశ్లేషించి కొత్త ఒరవడికి ఆద్యులయ్యారు. ప్రముఖ దినపత్రిక ఆదివారంలో చీరాతులు అన్న శీర్షిక నిర్వహించడం ద్వారా సాహిత్య రంగంలోకి సుడిగాలిలా దూసుకువచ్చి సంచలనం సృష్టించారు. ఆధునిక విమర్శని ప్రవేశపెట్టారు. వీరు రాసిన స్మృతి కిరణాంకము అనే వ్యాస సంపుటికి 2002లో భారత ప్రభుత్వం కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు ఇచ్చి సత్కరించింది. చీరాగారు ఎన్ని రచనలు రాసినప్పటికీ వారి గురించి వారు చెప్పుకునే మనస్తత్వం కాదు వారిది. వారి రచన అయిన తెలుగు వాక్యం అయఃపిండం అని అన్న దానిని చదివి అర్థం చేసుకున్నవారే భాషాశాస్త్రజ్ఞులని వివరణ. విద్యార్థులకు భాషాశాస్త్ర విషయాలు బోధన చేసే సమయాన విద్యార్థులు ఎదుర్కొనే లోతైన భావాన్ని, ఆలోచనను ముందుగానే ఊహించి 100కి 100% ఎలాంటి కల్పన లేకుండా ఖచ్చితత్వంతో వివరించేవారు. చేకూరి రామారావు గారు భాషాశాస్త్రంలో ప్రత్యేక శిక్షణ పొంది నోమ్ చామ్స్కీ పరివర్తన సిద్ధాంతాన్ని అనుసరించి తెలుగు వాక్య విశ్లేషణ గావించారు. తెలుగు భాషలోని బహువచనం మీద వారి విశ్లేషణ ఎంతో విలువైనది. చీరాగారు భాషా బోధనలో, పరిశోధనలో అతీతమైన ఆలోచనా ధోరణితో, సూత్రీకరణాలతో నిస్సంకోచంగా నిగ్గుతేల్చి లక్షణ పరిశోధన గావించేవారు. వారిని విమర్శించే వారిని కూడా చాలా ఆప్యాయంగా పలకరించి వారి శత్రువుల యొక్క మన్ననలను కూడా వారు పొందేవారంటే అతిశయోక్తి కాదు. చీరాగారు తెలుగు వాక్యంలో దాదాపు 10 ఏళ్ల నుంచి తెలుగు వాక్యం గురించి వారు చేస్తున్న పరిశోధనలను జాతి జనులతో పంచుకోవాలని చేసిన ప్రయత్నం ఇది అని అన్నారు. ఇందులో ఎక్కువ భాగం ముఖ్యంగా సంశ్లిష్ట వాక్యాల గురించి నా ఆలోచన ప్రతిబింబించాలని వివరించారు. చేదర్ధకాల గురించి, అనుకృతి వాక్యాల గురించి ఈ గ్రంథంలో కొన్ని ప్రతిపాదనలు తెలుగు భాష పరిమితిని దాటి ఇతర భాషలకు కూడా వర్తించగలవని చెప్పారు. ఏ శాస్త్ర ప్రతిపాదన అయినా అంతకన్నా మేలైన ప్రతిపాదన వచ్చేటంతవరకే అని వివరించారంటే ఇప్పటి వరకు అంతకన్నా మంచి ప్రతిపాదన లేదని చెప్పవచ్చును. విషయ ప్రతిపాదన పదునుగా ఉండాలంటే సాంకేతిక పదజాలం అవసరమని వివరించారు. అది మితిమీరితే చిరాకు, అసహనం కలిగి అసలు భాషపై విసుగు చెందే విధంగా పరిణమించవచ్చునని, అందుకే భాషా విమర్శ ఆహ్లాదకరంగా సాగాలని కోరేవారు. అమెరికాలోని విస్కాన్సిన్ యూనివర్సిటీలో ఒక పుష్కరం కిందట భాషాశాస్త్రం చదివేటప్పుడు బెరల్డ్ కేలీ గారు చీరాగారికి ఉపాధ్యాయులు. తెలుగు భాషను ఆధునిక పద్ధతుల్లో పరిశీలిస్తూ ఆయన అమెరికన్ విద్యార్థులకు పాఠాలు చెబుతుండేవారు. ఉద్యోగరీత్యా చీరాగారు ఆ క్లాసులో కూర్చునే అవసరం కలిగింది. ఆ తరువాత అట్లాంటి క్లాసులు పూర్తిగా చీరాగారు నిర్వహించవలసి వచ్చింది. అందువల్ల ఆ విద్యార్థులకు కలిగిన సందేహ నివృత్తి కోసం తెలుగు భాషా నిర్మాణాన్ని గురించి శాస్త్రీయంగా ఆలోచించడానికి దారిచూపి ప్రేరణ కలిగించిన ఉపాధ్యాయులు కేలీగారికి ఈ తెలుగు వాక్యం పుస్తకం అంకితమివ్వడం జరిగిందని వివరించారు. ఒక భాషలో కనిపించే లక్షణం ఆ భాషకు గాని కొన్ని భాషలకు గాని పరిమితం కాకపోతే దాన్ని సర్వభాషా లక్షణంగా అనుమానించాల్సి ఉంటుందని వివరించారు. ఏ దృష్టితో చూసినా ఏకభాషా లక్షణ పరిశీలన అన్నిటికీ మూలం. ఇతర భాషలతో పోల్చి చూసి భాషల మధ్య భేద సామ్యాలను కనిపెట్టడానికి పరిశీలన అవసరం. సకర్మక వాక్యంలో పదక్రమాన్ని అనుసరించి ప్రపంచ భాషలను 3 ప్రధాన వర్గాలుగా విభజించవచ్చని చెప్పారు. అవి క్రియాది, క్రియామధ్యమం, క్రియాంత భాషలు. క్రియాపదం ప్రథమేతరంగా వచ్చే భాషల్లో కర్త తరువాత కర్మ ఉంటుంది. క్రియాది భాషల్లో మాత్రం కర్మ తరువాత కర్త వచ్చే భాషలు కొన్ని ఉన్నవి. ద్రావిడ భాషలన్నీ క్రియాంత భాషలు. భారతీయ భాషల్లో చాలా వరకు క్రియాంత భాషలే అని వివరించారు. టర్కిష్, జాపనీస్, జార్జియన్ భాషలు ద్రావిడ భాషల్లాగే క్రియాంత భాషలు. తెలుగులో సమీకరణ, వాక్య

పద్ధతి విశేషమైనది. ఇంగ్లీషు వాక్యాలలో వ్యక్త నిర్మాణంలో కర్త పద ప్రాధాన్యం ఎక్కువ అని చేరాగారు వివరించారు. తెలుగులో అనుకరణ విధానం అతి విస్తృతమై

0: సూచించారు. తెలుగు వాక్యం పదవర్ణ సహితం అంటూ తెలుగు వాక్య నిర్మాణంపై ఆయన చేసిన పరిశోధన అతి తక్కువ కాలంలోనే మన్ననలను పొంది వివిధ విశ్వవిద్యాలయాల పాఠ్యాంశమైంది. పోటీ పరీక్షలకు, ఉద్యోగార్థులకు ఉపయోగపడింది. తెలుగులో వెలుగులు అనే లోతైన పరిశీలన వ్యాసాల సంకలనం రచించి ఆచార్య నాయని కృష్ణకుమారికి అంకితం ఇచ్చారు చేరామాస్టారు. సాహిత్య విమర్శ పరామర్శ పేరిట కవుల ప్రక్రియలు, వాదాలు, విధానాలు, కవిత్వ ఉద్యమాలపై చెరగని ముద్ర వేశారు. సాహిత్య విమర్శనా పద్ధతులు ప్రజల భాషా వికాసంతో సాహిత్యం, గ్రాంధిక, వ్యవహారిక భాషా శైలులు ఎన్నో ఇక్కడ అధ్యయనం కోసం చేరా అందించారు. తెలుగు సాహిత్యంలో విశేషమైనటువంటి సేవ చేసిన, ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న చేకూరి రామారావు గారు తన 70 సంవత్సరముల వయసులో 2014 జులై 24న పరమపదించారు. చేరాగారు తన భాషాకృషి ద్వారా, తన రచన ద్వారా అజరామరంగా జీవించే ఉన్నారు. చేరాగారి రచనలను మనం ఒకసారి పరిశీలిస్తే 1975వ సంవత్సరమున తెలుగు వాక్యం, 1978న వచన పద్య లక్షణ చర్చ, 1982న రెండు పదులు పైన, అదే 82వ సంవత్సరంలో తెలుగులో వెలుగులు భాషా పరిశోధన వ్యాసం ఇది. 1991వ సంవత్సరంలో చేరాతలు సాహిత్య విమర్శ, 1994వ సంవత్సరంలో చేరా పీఠికలు, 1997వ సంవత్సరమున ముత్యాల సరాల ముచ్చట్లు, 1998వ సంవత్సరమున ఇంగ్లీష్ తెలుగు పత్రికా పదకోశం, 2000 స్మృతి కిరణాంకం, 2000వ సంవత్సరంలో భాషానువర్తనం, 2001న భాషాంతరంగం, అదే సంవత్సరం కవిత్వానుభవం, 2002న వచన రచన తత్వాన్వేషణ, 2002లో సాహిత్య కిర్మీరం, 2003 భాషా పరివేశం అని ఈ అమూల్యమైన గ్రంథమాలికను తెలుగు సరస్వతీ కంఠాభరణమున అలంకరించిన మన చేకూరి రామారావు గారు అజరామరుడు. చివరిగా చేకూరి రామారావు గారి గురించి చిన్న కవితతో ముగింపు పలుకుదాం. ఖమ్మం జిల్లా మదిరినగల ఇల్లందున విలసిల్లని చేరాతలు, దోణప్పగారి దోశలియందు భద్రిరాజుగారి బహుముఖ ప్రజ్ఞతో వికసించిన విజ్ఞాన ఖని, మన రాతలు మార్చడానికి, భాషను బలిమి చేయడానికి కనిపించని ఉద్యమం, కనికరించని భాషా కషాయం, ఎంతో ప్రతిభా విశేషం, సశేషం కాని సంకల్పం, భాషను బలిమిచేసి చేయిపట్టి చేరతీసి చేరాతలుగా ప్రసిద్ధిగాంచిన మన చేర తెలుగు నవజీవన వికాసాన్ని విజ్ఞతతో విశ్వవ్యాప్తం చేసిన మహనీయుడు మన చేరాగారు.
1: మీరింతవరకు చేకూరి రామారావు గారి జయంతి సందర్భంగా భాషా శాస్త్ర పరిశోధన ఆచార్య చేకూరి రామారావు గారి జీవిత విశేషాలు, ఈ అంశాన్ని గురించి శ్రీ పి సాంబశివరావు గారి ప్రసంగం విన్నారు. శ్రీమతి కె పుష్పావతి గారి అభిషేకం కథానిక వినండి.
2: అక్కా, ఏం చేస్తున్నావు? నువ్వు, బావగారు, పిల్లలు అందరూ బాగున్నారా? ప్రొద్దున్నే ఫోన్ చేసింది శారద భారతికి. ఏం చేస్తానమ్మా, నీకు తెలియందేముంది? ప్రొద్దున్నే నా హడావిడి, వంట చేయటం, కూతుళ్ళిద్దరికీ జడలు వేయడం, మా నలుగురికి బాక్సులు కట్టుకోవడం ఊపిరాడదు కదా. పిల్లలిప్పుడే స్కూల్కి వెళ్లారు, మీ బావ షాపుకు వెళ్లారు, నేను నా ఉద్యోగానికి వెళ్లడానికి రెడీ అవుతున్నాను. మేం బాగున్నాం. నువ్వు, మీ ఆయన స్వప్న, మీ అత్తగారు, అబ్బాయి అందరు బాగున్నారా? ఇంతకు ఏమిటి విషయం? ప్రొద్దున పూట ఫోన్ చేశావు. నాకు ఈ టైంలో ఖాళీ ఉండదని నీకు తెలుసు కదా. ఒక్క గుక్కలో అన్ని సంగతులు అడిగేసింది భారతి, ఒక ప్రక్క గిన్నెలు సర్దుకుంటూనే. ఏం లేదక్కా, స్వప్నకు ఎల్లుండి పుట్టినరోజు కదా, కొంచెం గ్రాండ్గా ఫంక్షన్ చేద్దామంటున్నారు మీ మరిదిగారు. మీరు ఇక్కడికి రావడానికి టికెట్లు బుక్ చేసుకోవాలి కదా, దానికోసం కొద్దిగా టైం ఎక్కువ ఉండాలని ప్రొద్దున్నే ఫోన్ చేశాను. మీ నలుగురు తప్పకుండా రావాలక్కా. ఈ ప్రోగ్రాం నిర్ణయం జరిగేసరికి రాత్రి పొద్దుపోయింది, అందుకే పొద్దున్నే చెప్తున్నాను. తప్పకుండా రండక్కా అన్నది శారద. స్వప్నకు పుట్టినరోజా? ఎల్లుండా? అవునక్కా, ఫంక్షన్ కోసం 3-స్టార్ హోటల్ బుక్ చేశారు ఆయన. అమ్మా, నాన్న, పెద్దక్క, పెద్ద బావ రేపే వచ్చేస్తున్నారు. మీరు కూడా వస్తే అందరం సరదాగా సంబరంగా గడపచ్చు. వచ్చేయండక్కా, బ్రతిమాలుతున్నట్లుగా చెప్పింది శారద. ఆమె ఆహ్వానంలోని ప్రేమ ఆప్యాయతలను పట్టించుకోలేదు భారతి. 3-స్టార్ హోటల్లో బర్త్డే పార్టీనా? అలాగేనమ్మా, వస్తాం. ఎందుకు రాము? మీలాగా మేం పెట్టి పుట్టిన వాళ్ళం కాదుగా, గబుక్కుని రావాలంటే ఎన్ని చూసుకోవాలి అంటూ టక్కున ఫోన్ పెట్టేసింది.

చెప్పింది భారతి. ఆమె కంఠంలో వినిపించిన ఈర్ష్య అసూయలకు శారద మనసు దెబ్బతిన్నది. ఎందుకు ఈ మధ్యకాలంలో భారతక్క ఇలా మారిపోయింది? ఎప్పుడు ఫోన్ చేసినా విసుగ్గా ఉక్రోషంగా మాట్లాడుతుందే గాని ఒక్కసారి కూడా ప్రేమగా శాంతంగా మాట్లాడటం లేదు. నేనేం తప్పు చేశాను? ఏం నేరం చేశాను? అక్క పట్ల గానీ బావ పట్ల గానీ నేనేమి పొరపాటుగా ప్రవర్తించలేదే, చిన్న మాట కూడా అనలేదే. మరి అక్క ఈ మధ్య ఎందుకు ఇలా మారిపోయింది? తను ఇలా మారడానికి కారణం ఏమై ఉంటుంది? బాధపడుతూ ఆలోచనలో పడింది శారద. చిన్నప్పటి నుంచి ఆఖరిదాన్నని అమ్మా నాన్నతో పాటు అక్కలిద్దరూ నన్నెంతో ప్రేమగా ఆప్యాయంగా చూసేవాళ్లు. అందులో చిన్నక్క భారతి మరీ ఎక్కువగా ఎప్పుడూ నాతోనే ఉండేది. మా కుటుంబంలో ధనానికి లోటున్నా ప్రేమ ఆప్యాయతలకు లోటుండేది కాదు. నాకు కొండంత కష్టం వచ్చినప్పుడు నన్ను గుండెల్లో దాచుకున్నది చిన్నక్కే. నాకు అన్ని విధాలా అండదండగా నిలబడింది. నేనిప్పుడు ఇంత మంచి స్థితిలో ఉండడానికి కారణం ముమ్మాటికి చిన్నక్క చిన్నబావాను. అటువంటి అక్క ఇప్పుడు ఇలా ఎందుకు మారిపోయిందో అర్థమవడం లేదు అనుకున్న శారద మనసు గతాన్ని తడమసాగింది. శారద తండ్రి రంగారావు. ఆయన ఒక బట్టల షాపులో గుమాస్తాగా పనిచేసేవాడు. వాళ్ళది దిగువ మధ్యతరగతి కుటుంబం. ముగ్గురు కూతుళ్ళు సరస్వతి, భారతి, శారద. పేర్లు చక్కగా పెట్టాడు గాని తన ఆర్థిక పరిస్థితుల వల్ల పిల్లలను ఎక్కువగా చదివించలేదు ఆయన. వాళ్ళవి అంతంత మాత్రపు చదువులే. ఆ చదువులు చాలెమ్మని అష్టకష్టాలు పడి మూడేళ్ల వ్యవధిలో ముగ్గురికి ఏదో గంతకు తగ్గ బొంత అన్నట్లు సంబంధాలు చూశాడు ఆయన. పెళ్లిళ్ళు కూడా సింపుల్గా చేసేసి చేతులు దులుపుకున్నాడు రంగారావు. పెద్దల్లుళ్ళిద్దరూ పర్వాలేదు. సంపాదన తక్కువైనా భార్యాబిడ్డలను ప్రేమగా చూసుకునేవాళ్లు. మూడో అల్లుడు అంటే శారద భర్త మాత్రం పెద్ద తాగుబోతు, పరమ మూర్ఖుడు. తాగొచ్చి భార్యను తిడుతూ కొడుతూ ఉండేవాడు. తను సంపాదించడు, భార్య అయినా బయటికి వెళ్లి ఉద్యోగం చెయ్యకూడదు, మీ నాన్నను బావలను అడిగి డబ్బు తీసుకురా అంటూ ఆమెను పీడించేవాడు, వేపుకు తినేవాడు. అతనిలో మార్పు తేవాలని శారదతో పాటు ఎందరూ ఎన్ని ప్రయత్నాలు చేసినా అతనిలో నలకంత మార్పు కూడా రాలేదు. 24 గంటలు తాగి తాగి కూతురు స్వప్న పుట్టిన సంవత్సరంలోపే లివర్ పాడైపోయి మరణించాడు. శారద పరిస్థితి అగమ్యగోచరం అయిపోయింది. చేతిలో 50 పైసా సొమ్ము లేదు, ఉద్యోగం చేయడానికి చదువు లేదు. భర్త నుండి తిట్లు దెబ్బలు తిని తిని ఆరోగ్యం పాడయ్యి ఏదైనా కాయకష్టం చేసి బ్రతుకుదామన్నా ఆ అవకాశం కూడా లేదు. తను ఎలా బ్రతకాలి? పసిపిల్లను ఎలా పెంచాలి? తల్లిదండ్రి చూస్తే మనోవేదనతో మంచం పట్టారు. పాపం పెద్దక్క సరస్వతి ఏవో కష్టాలు పడి వాళ్ల ఆలనా పాలనా చూస్తోంది. ఇంకా నా భారం కూడా తన మీద పెట్టదలుచుకోలేదు నేను. ఇటువంటి పరిస్థితుల్లో నాకు దిక్కెవరు? నన్ను ఆదుకునేవాళ్ళెవరు అని దిగులు పడుతుండేది శారద, కృంగిపోతుండేది. అటువంటి సమయంలో భారతి పెద్ద మనసు చేసుకుని శారదను ఆదుకుంది. నాకున్న దాంట్లోనే నీకు పెడతాను, కలో గంజో త్రాగి బతుకుదాం అంటూ చెల్లిని ఆమె బిడ్డను తన ఇంటికి తీసుకెళ్ళింది. ఏవో చిన్న చిన్న చేతి పనులు చేస్తూ కొద్దో గొప్పో సంపాదిస్తుండేది భారతి. ఆమె భర్త వేణు కిరాణా షాపులో గుమాస్తాగా పనిచేస్తున్నాడు. వాళ్లకు 2 పిల్లలు. శారదకు ఒకటే మాట చెప్పింది భారతి, నేను మీ బావా ఎంత కష్టమైనా పడి నిన్ను పిల్లను పోషిస్తాం. నువ్వు మళ్లీ చదువు మొదలుపెట్టు, ప్రైవేటుగా పరీక్షలు రాయి. చదువుకుంటే ఏదో ఒక చిన్న ఉద్యోగమైనా దొరక్కపోదు. కొన్నాళ్లు కష్టపడితే నీ కాళ్ల మీద నువ్వు నిలబడగలుగుతావు, నీ కూతుర్ని నువ్వే పోషించుకోగలుగుతావు. అంతవరకు నీకు నేను ఆసరాగా ఉంటాను అంటూ శారదను ఎంతో ప్రోత్సహించింది భారతి. తను అన్నట్లే మాట మీద నిలబడింది. శారద దూరవిద్య ద్వారా డిగ్రీ కట్టింది, పట్టుదలగా చదివింది. అటు చదువుకుంటూనే కంప్యూటర్ కోర్సులు కూడా నేర్చుకుంది. ఆమె కష్టము కృషి ఫలించాయి, డిగ్రీ చేతికొచ్చింది. ఒక పెద్ద ట్రాన్స్పోర్ట్ ఆఫీసులో కంప్యూటర్ ఆపరేటర్గా ఉద్యోగం వచ్చింది. అది జరిగిన 7-8 నెలలకు ఆ సంస్థలో మేనేజర్గా పనిచేస్తున్న మోహన్ శారద వ్యక్తిత్వాన్ని ఇష్టపడి ఆమెను పెళ్లి చేసుకుంటానంటూ ముందుకొచ్చాడు. అతని భార్యకు జబ్బు చేసి 2 ఏళ్లనాడు చనిపోయింది. ఆ భార్య వల్ల మోహన్కు 10 సంవత్సరాలు కొడుకున్నాడు. ఇన్నాళ్ల పరిచయంలో శారదకు అతనిలో లోపాలేమీ కనబడలేదు.
ఇంకా కష్టంలో ఉన్న వాళ్ళను ఆదుకోవడానికి

0: అతనెప్పుడూ ముందే ఉంటాడు. శారద చాలా చాలా ఆలోచించింది. అంత మంచి మనిషి తనంత తానుగా తన చెయ్యి అందుకుంటానడం తన అదృష్టంగా భావించింది. ఇది తనకు తన కూతురికి కూడా గొప్ప వరం అవుతుందని తలపోసింది. తల్లిదండ్రులను అక్కాభావాలను అందరినీ సంప్రదించింది. అందరి అంగీకారంతో మోహన్తో ఆమె పెళ్లి నిర్విఘ్నంగా జరిగింది. అతని కొడుకును తన కన్నబిడ్డ కంటే ఎక్కువ ప్రేమగా ఆపేక్షగా చూసుకోసాగింది శారద. మోహన్ కూడా అంతే. స్వప్న అంటే అతనికి చాలా చాలా ఇష్టం. ఆ పాప పట్ల ఎంతో ప్రేమాభిమానాలు చూపిస్తాడు. శారదతో వివాహమయ్యాక మోహన్ సొంత వ్యాపారం మొదలుపెట్టాడు. ఆ భార్యాభర్తల కృషి అదృష్టము అన్నీ కలిసొచ్చి వాళ్ల వ్యాపారం బాగా పుంజుకుంది. వాళ్ల పరిస్థితి ఇప్పుడు 3 పువ్వులు 6 కాయలుగా వర్ధిల్లుతోంది. సొంత ఇల్లు కారు అన్నీ సమకూర్చుకున్నారు. ఎందుకనో ఇదంతా భారతికి కంటగింపుగా తయారైంది. ఆమెకు చాలా ఉక్రోషంగా ఉంటోంది. తన పరిస్థితి చూస్తే ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు ఎదుగు బొదుగు లేకుండా ఉంది. తంతే గారెల బుట్టలో పడినట్లు శారద అనుభవిస్తున్న ఉచ్చస్థితి చూసి ఆమె తట్టుకోలేకపోతోంది. చెల్లెలితో శత్రువులా ప్రవర్తిస్తోంది. భారతికి కూడా తన ఆలోచనలు కరెక్ట్ కాదని తెలుస్తూనే ఉంది. తన మనసు వక్రమార్గంలో నడుస్తోందని అర్థమవుతూనే ఉంది. కానీ ఎంత ప్రయత్నించినా ఆమె తన మనసును మళ్లించుకోలేకపోతోంది. ఇలా ఎందుకు జరుగుతున్నదో కూడా ఆమెకు తెలియడం లేదు. స్వప్న పుట్టినరోజు వేడుకలు చాలా ఘనంగా జరిగాయి. ముక్కుతూ మూలుగుతూ ఫంక్షన్కు హాజరైన భారతీ కుటుంబం వాళ్లు ఎవరితోనూ కలిసిమెలిసి ఉండలేకపోయారు. వాళ్లు వేడుకలోని ఆనందాన్ని మనస్ఫూర్తిగా ఆనందించలేకపోయారు. శారదతో పాటు అందరూ ఎంత బ్రతిమాలినా వినకుండా ఫంక్షన్ అవగానే వెళ్లిపోయారు. ఇది జరిగిన 2 రోజులకు భారతీ భర్త వేణుకు పెద్ద యాక్సిడెంట్ జరిగింది. విపరీత వేగంతో దూసుకొచ్చిన ఒక కారు అతని కుడికాలు మీదుగా వెళ్లింది. హాస్పిటలు, ఆపరేషన్లు, లక్షలకు లక్షలు ఖర్చులు. ఎక్కడి నుంచి తేవాలి భగవంతుడా ఇన్ని లక్షలు అనుకుంటూ భారతి కన్నీరు మున్నీరవుతోంది. ఆదుకునేవాళ్లెవరూ కనిపించడం లేదు. సహాయం చేసేవాళ్లు లేరు. ఆమెకు దిక్కుతోచటం లేదు. బుర్ర పనిచేయడం లేదు. అంతటి విపత్కర పరిస్థితిలోనూ శారదను సహాయం అడగడానికి ఆమెకు ముఖం చెల్లడం లేదు. అడగలేకపోతోంది. ఆసుపత్రికి డబ్బు కట్టకపోతే ఆపరేషన్ జరగక తన భర్త శాశ్వతంగా వికలాంగుడైపోతాడన్న నిజం ఆమెను నిలువెల్లా వణికిస్తున్నది. అయినా చెల్లిని అడగడానికి మనసు ఒప్పడం లేదు. నోరు రావడం లేదు. ఆత్మాభిమానం అడ్డొస్తోంది. అయినా భర్తతో సహా వచ్చింది శారద. ఈ మధ్యకాలంలో నీకు నేను శత్రువునయ్యాను. కానీ నువ్వెప్పుడూ నాకు ఆత్మీయురాలివే అక్క. నువ్వంటే నాకు ప్రాణం. నేను కొండంత కష్టంలో ఉన్నప్పుడు నువ్వు బావా నన్నెంతగా ఆదుకున్నారో నేను అనుక్షణం గుర్తు చేసుకుంటూనే ఉంటాను. నా ఈ అదృష్టం అంతా మీరు పెట్టిన బెట్టే. అది నా చివరి క్షణం వరకు మర్చిపోను. నాకు అమ్మ జన్మనిచ్చింది. కానీ ఇంత మంచి జీవితాన్నిచ్చింది నువ్వే కదక్కా. బావ ఆపరేషన్కు 1,00,000 ఖర్చైనా పర్వాలేదు. ఆయన ఆరోగ్యమే మనకు ముఖ్యం. నువ్వు దిగులు పడొద్దక్కా. నీకు నేనున్నాను. భారతిని దగ్గరకు తీసుకుంటూ అన్నది శారద. శారదకు జవాబు చెప్పడానికి మాటలు దొరకలేదు భారతికి. ఆమె కళ్లకు కప్పిన ఈర్ష్య, అసూయ అనే మంచుతెరలు కరిగిపోయాయి. ఆమె మనసు మల్లెపువ్వులా స్వచ్ఛంగా మారిపోయింది. తనకంటే చిన్నదనైనా చూడకుండా చెల్లెలి పాదాల మీద పడి కన్నీళ్లతో అభిషేకం చేసింది భారతి.
1: మీరింతవరకు అభిషేకం శ్రీమతి కె పుష్పావతి గారి కథానిక విన్నారు.
2: కార్యక్రమం తర్వాత లలిత గీతాలు వింటారు.

0: bridge has made it easy for the apple growers to transport their produce to the other parts of the country swiftly.
1: Previously, we used to face enormous problems in transporting our fruits and other agricultural produce to the different parts of the country. But ever since the operationalization of Katra Banihal Srinagar Rail Link, it has become very easy for us to transport the fruits to the different states and markets of the country.
0: Ishfaq Shah, Akashvani News, Srinagar.
2: And now, for a look at today's newspapers, it's over to Sarabjit Kaur.
3: Thank you, Pramod. Israel-bound plane drops 16,000 feet in a minute as pilot stabs colleague, headlines the Hindu. While the Indian Express headlines, mid-air scare, flight plunges as co-pilot stabs pilot. Israel says terror bid to bring down plane. And the Tribune headlines, Indian captain fights for co-pilot trying to crash Israel-bound plane. The paper adds that he saved 174 on board the Dubai-Tel Aviv flight. Most papers also have on their front page the story of PM Modi calling President Trump and discussing regional and global issues against the backdrop of New Delhi's concern over a US sanctions law on Russia. The Hindustan Times says trade, defense, energy ties in focus as Modi-Trump talk, while the Asian Age has on its front page Modi speaks to Trump amid US tariff threat over Russia oil. Hashim Musa, last man linked to Pahalgam attack, killed in JNK, headlines the Pioneer. While the Statesman says, security forces kill senior LET commander Musa in JNK. And finally, a report in the Economic Times says that buoyant quarter two demand for consumer goods lifts festive sales outlook. And with that, it's back to you, Pramod.
2: Thank you, Sarabjit. And now before we end the bulletin, the headlines once again. Prime Minister Narendra Modi to participate in centenary celebrations of UPSC at Bharat Mandapam in New Delhi today. Union Cabinet hikes minimum support prices for Rabi crops for 2027-28 marketing season. Government to launch auction of offshore mineral blocks today to unlock India's offshore mineral potential. Supreme Court rules out total ban on firecrackers ahead of Diwali, favors balanced approach. Saudi authorities arrest Omani co-pilot for stabbing captain and attempting to crash fly Dubai flight traveling from Dubai to Tel Aviv. Prime Minister Modi describes Indian pilot Smith Machhar a true hero for saving 174 lives. And in men's cricket, India beat West Indies by 8 wickets in second ODI in Guwahati to take unassailable 2-0 lead. And with that, we end the morning news. Have a nice day.
4: ఆకాశవాణి శ్రీకాకుళం జిల్లా సమాచారాలకు వింటారు. రచన శ్రీ ఎన్ రామకృష్ణ.
5: శ్రీకాకుళం జిల్లాలో అభివృద్ది కార్యక్రమాలు, వర్ష ప్రభావిత ప్రాంతాలను పరిశీలించిన మంత్రి, ఎయిడ్స్పై అవగాహన పరుగు వంటి అంశాలతో కూడిన శ్రీకాకుళం జిల్లా సమాచార లేఖను ఇప్పుడు వింటారు. రచన కెఎన్ రామకృష్ణ. పంచాయతీ నుంచి పార్లమెంటు వరకు అభివృద్ది కార్యక్రమాలను చేపట్టిన ఘనత ఎన్డీఏ ప్రభుత్వానికి దక్కుతుందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. శ్రీకాకుళం జిల్లాలో పర్యటించిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు పలు అభివృద్ది పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కనెక్టివిటీతోనే అభివృద్ది అనే లక్ష్యంతో ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రంలో రహదారులు, మౌలిక వసతులను పెద్ద ఎత్తున అభివృద్ది చేస్తోందన్నారు. శ్రీకాకుళం జిల్లాకు ప్రస్తుతం అనేక అభివృద్ది ప్రాజెక్టులు వస్తున్నాయని చెప్పారు. అతి త్వరలో మూలపేట పోర్టును పూర్తి చేస్తామని, పలాస విమానాశ్రయం కూడా కార్యరూపం దాల్చుతుందని చెప్పారు. గిరిజన ఆవాసాలకు మెరుగైన రహదారి, డ్రైనేజ్ తదితర మౌలిక వసతులు కల్పించేందుకు పనులను వేగవంతం చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. ఐటీడీఏ అధికారులు, ఇంజనీరింగ్ అధికారులతో తన క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన సమీక్షలో ఆయన పలు అభివృద్ది పనులపై సూచనలు చేశారు. ప్రతి గిరిజన గ్రామానికి రహదారి సౌకర్యం కల్పించేలా చర్యలు చేపట్టాలని సూచించారు. ఇప్పటికే మంజూరై వివిధ దశల్లో నిలిచిపోయిన రహదారి పనులను త్వరితగతిన పూర్తి చేయడంతో పాటు అవసరమైన ప్రాంతాల్లో కొత్త రహదారుల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. పిల్లల ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇవ్వాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణకర్ వివిధ శాఖల అధికారులకు సూచించారు. వారి విద్యాభ్యాసంతో పాటు శారీరక, మానసిక అభివృద్ది ఎంతో ముఖ్యమని చెప్పారు. శ్రీకాకుళం

0: శ్రీకాకుళంలోని పలు పాఠశాలల్లో నిర్వహించిన జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు స్వయంగా ఆల్బెండజోల్ మాత్రలను పంపిణీ చేశారు. నులిపురుగుల నివారణకు వైద్య ఆరోగ్య శాఖతో పాటు విద్యాశాఖ, మహిళా శిశు సంక్షేమ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఈ సందర్భంగా సూచించారు. ఇటీవల శ్రీకాకుళం జిల్లాలో వాయుగుండం ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు ముంపునకు గురైన ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించి పంట నష్టం, పంట పరిస్థితిని సమగ్రంగా అంచనా వేయాలని రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సూచించారు. పంటలను సాధ్యమైనంత మేరకు కాపాడేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. వర్ష ప్రభావిత పరిస్థితులపై అధికారులతో సమీక్షించిన ఆయన, రైతుకు నష్టం జరిగిన తర్వాత స్పందించడం మాత్రమే కాకుండా పంటను కాపాడుకునే అవకాశమున్న ప్రతి పొలంలో శాస్త్రీయ పద్దతులతో ముందస్తు చర్యలు చేపట్టాలని చెప్పారు. సేవాగుణంతోనే మానవతా దృక్పథం అలవడుతుందని ఎచ్చెర్ల రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం డైరెక్టర్ ప్రొఫెసర్ గిరిధర్ మద్రాస్, శ్రీకాకుళం జిల్లా మేరా భారత్ అధికారి కృష్ణ తెలిపారు. విశ్వవిద్యాలయంలో జాతీయ సేవా పథకం ఆధ్వర్యంలో మేరా యువ భారత్ సమక్షంలో నిర్వహించిన వికసిత్ భారత్ క్విజ్ పోటీల కార్యక్రమంలో వారు మాట్లాడారు. విద్యార్థులు సేవాభావాన్ని అలవర్చుకోవాలని సూచించారు. యువతలో ఎయిడ్స్ వ్యాధిపై అవగాహనకు 5K పరుగు నిర్వహించామని వైద్య ఆరోగ్య శాఖ అధికారి నరేష్ కుమార్ తెలిపారు. శ్రీకాకుళంలోని 80 అడుగుల రోడ్డులో గల వాంబే కాలనీ నుంచి మిల్లు జంక్షన్ వరకు చేపట్టిన 5K పరుగును ఆయన ప్రారంభించి మాట్లాడారు. యువతలో అవగాహన కల్పించడమే ఈ రెడ్ రన్ లక్ష్యమన్నారు. అనంతరం పురుషులు, మహిళల విభాగంలో ప్రథమ, ద్వితీయ, తృతీయ విజేతలకు నగదు బహుమతులు, సర్టిఫికెట్లు అందజేశారు. ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన పథకాన్ని ప్రజలకు మరింత చేరువ చేసేందుకు విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో సేవా సేతు కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఈపీడీసీఎల్ శ్రీకాకుళం సర్కిల్ సూపరింటెండెంట్ ఇంజనీర్ జీఎన్ ప్రసాద్ తెలిపారు. జిల్లాలోని విద్యుత్ సబ్ డివిజన్ కార్యాలయాల వద్ద ప్రత్యేక స్టాళ్లను ఏర్పాటు చేశామని ఆయన వెల్లడించారు. ఈ స్టాళ్ల ద్వారా సౌర ఫలకాల అమరిక, వాటి పనిచేసే విధానంపై వినియోగదారులకు స్పష్టమైన అవగాహన కల్పిస్తారని చెప్పారు. సౌర ఫలకాలు ఏర్పాటు చేసుకోవాలనుకునేవారు కొత్త వినియోగదారులు అక్కడే నేరుగా దరఖాస్తులు చేసుకోవచ్చని తెలిపారు. ఇప్పటి వరకు శ్రీకాకుళం జిల్లా సమాచార లేఖను విన్నారు. రచన కెఎన్ రామకృష్ణ, శ్రీకాకుళం జిల్లా ఆకాశవాణి ప్రతినిధి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం చిత్రతరంగిణి ఫిల్మ్ గీతాలు వింటారు. ముందుగా వాణిజ్య ప్రకటనలు.
2: ఎల్ఐసి వారి బీమా ప్లాటినం లిమిటెడ్ ప్రీమియం ఆప్షన్ తో 7, 10, 12, 15 ఇంకా 18 సంవత్సరాల పాటు ప్రీమియం చెల్లించే సదుపాయం, మీ భవిష్యత్తుకు తగిన ప్రతిఫలం అందిస్తూ బీమా రక్షణ గ్యారంటీడ్ అడిషన్ తో ఇంకా మరెన్నో ప్రయోజనాలు. ఎల్ఐసి బీమా ప్లాటినం తో ఎల్ఐసి ప్రతి క్షణం మీకు తోడుగా.
3: వీడియో లైక్ కొడితే డబ్బులు వస్తాయా? ఇంత తెలియనా
4: చిక్కుకున్నాడు.
5: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటోంది,
6: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.

ఈనాటి చిత్ర తరంగిణి కార్యక్రమంలో ముందుగా వినబోతున్న పాట ఘర్షణ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, వాణిజ్యరామ్ పాడారు. గీతరచన రాజశ్రీ

ఇలాంటి చిత్రతరంగిణి కార్యక్రమంలో తర్వాత వినబోతున్న పాట ఐ మనోహరుడు చిత్రం నుంచి హరిచరణ్ శ్రేయ ఘోషల్ పాడిన పాట, సంగీతం ఏఆర్ రెహమాన్

మీరు ఇంతవరకు చిత్రతరంగిణి ఫిలిం గీతాలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఈనాటి కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీ అరియకుడి రామానుజయ్యం గారి గానం వింటారు. మరి కార్యక్రమంలో ముందుగా శివే పాహిమాం కళ్యాణి రాగం, ఆదితాళం శ్రీ త్యాగరాజ స్వామి కీర్తన

ఈనాటి కన్నడ సంగీత కార్యక్రమంలో శ్రీ అరేకుడి రామనుజయ్యం గారి గానం వింటున్నారు. కార్యక్రమం తర్వాత కొలువ మరే గద తోడిరాగం, ఆదితాళం శ్రీ త్యాగరాజ స్వామి కీర్తన

0: అమరవీరుల త్యాగఫలం ఈనాటి మన దేశ స్వాతంత్ర్యం.
1: ప్రగతి పరుగులో వడివడిగా అడుగులేస్తూ ఈనాడు ఎన్నో దేశాలకు నడవడి నేర్పే స్థాయికి చేరాం మనం.
0: కానీ ఈ స్థితిలో మన దేశ వినాశనానికి తీవ్రవాద శక్తులెన్నో విజృంభిస్తున్నాయి.
1: వారి కుట్రల్ని భగ్నం చేయడానికి మనమందరం సన్నద్ధం కావాలి.
0: బాపు బాటలో పయనిస్తూ శాంతి గీతాన్ని ఆలపిద్దాం.
1: భారతీయ ఆత్మ సంఘటిత శక్తి అని మరోసారి నిరూపిద్దాం.
0: నినదిద్దాం.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం నమస్తే అమరావతి కార్యక్రమంలో చిత్రగీతాలు వింటారు. ముందుగా లౌక్యం చిత్రం నుంచి ధనుంజయ్ రమ్య బిహార పాడిన పాట, గీతరచన రామోజోగేశాస్త్రి, సంగీతం అనూప్ రూబెన్స్

ఈనాటి నమస్తే అమరావతి కార్యక్రమంలో తర్వాత వినబోతున్న పాట గూఢచారి 116 చిత్రం నుంచి ఘంటసాల పి సుశీల పాడారు, గీత రచన సి నారాయణరెడ్డి.

వీరమణి గంటనే, వెళ్ళాలి వీరనే, వీరమణి గంటనే. ఎక్కినాడు ఎక్కినాడు ఎక్కినాడు ఎక్కినాడు.

ఈనాటి నమస్తే అమరావతి కార్యక్రమం తర్వాత వినబోతున్న పాట మన శంకర వరప్రసాద్ గారు చిత్రం నుంచి ఉదిత్ నారాయణ్ శ్వేతమోహన్ పాడారు.

0: రాయి.
1: ఏం రాయాలి?
0: లెటర్.
1: ఎవరికి?
0: నీకు.
1: నాకా?
0: నాకు రాయడం రాదు.
2: ఈనాటి నమస్తే అమరావతి కార్యక్రమంలో తర్వాత వినబోతున్న పాట గుణ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్పి శైలజ పాడారు. గీత రచన వెన్నెల కంటి.
1: చెప్పు.
0: నా ప్రియా, ప్రేమతో

0: Nico.
1: Nico.
0: Ne.
1: Rase.
0: Nenu.
1: Mm.
0: Rase.
1: Uttaram.
0: Uttaram letter cha. Lekka kadu uttarve enra. Chadu.
1: Kammani ee prema lekhane raasindi hrudayame.
0: పాటలు మార్చి రాసావా? అప్పుడు నేను కూడా మార్చుతా. మొదట నా ప్రియ అన్నాను కదా, అక్కడ ప్రియతమా అని మార్చుకో. ప్రియతమా నీ ఇంట్లో క్షేమమా, నేను ఇక్కడ క్షేమం.
1: ప్రియతమా నీ వచట కుశలమా, నీ నిజట కుశలమే.
0: ఆహా, ఓహో, నేను ఊహించుకుంటే కవిత మనసులో వరదలా పొంగుతుంది, కానీ అదంతా రాయాలని కూర్చుంటే అక్షరాలే మాటలే.
1: ఊహలన్నీ పాటలే కనుల తోటలో,
0: అదే
1: తొలి కలల కవితలే మాట మాటలో.
0: అదే ఆహా బ్రహ్మాండం. కవిత కవిత పాడు.

0: నాకు తగిలిన గాయం అదే చల్లగా మానిపోతుంది. అదేమిటో నాకు తెలియదు, ఏం మాయో తెలియదు, నాకేమీ కాదు అసలు. ఇది కూడా రాసుకో, అక్కడక్కడ పువ్వు నవ్వు ప్రేమ అలాంటివి వేసుకోవాలి. ఇదిగో చూడు, నాకు ఏ గాయం అయినప్పటికీ ఒళ్ళు తట్టుకుంటుంది. నీ ఒళ్ళు తట్టుకుంటుందా? తట్టుకోదు. మాదేవి దేవి ఉమాదేవి
1: అది కూడా రాయాలి.
0: అది ప్రేమ. నా ప్రేమ ఎలా చెప్పాలో తెలియక ఇదవుతుంటే ఏడుపు వస్తుంది. కానీ నేనేడ్చి నా శోకం నిన్ను కూడా బాధపడుతున్నా అనుకున్నప్పుడు వచ్చే కన్నీరు కూడా ఆగుతుంది. మనుషులు అర్థం చేసుకునేందుకు ఇది మామూలు ప్రేమ కాదు. అగ్నిలాగా స్వచ్ఛమైనది.

0: మీరు ఇంతవరకు నమస్తే అమరావతి కార్యక్రమంలో చిత్రగీతాలు విన్నారు. ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
1: సేవా సంకల్ప అభియాన్లో భాగంగా ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధిపై ప్రత్యేక ముఖాముఖి ఇప్పుడు వింటారు. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం. శ్రోతలకు నమస్కారం. ఈనాటి మన ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. మన వ్యవసాయం రంగం అభివృద్ధి, రైతుల సంక్షేమం, సహజ వ్యవసాయం, పశుసంవర్ధక రంగం, స్టార్టప్ ప్రోత్సాహం వంటి అంశాలు దేశవ్యాప్తంగా ప్రాధాన్యం సంతరించుకుంటున్న ఈ సమయంలో ఈనాటి ఈ కార్యక్రమంలో పీఎం కిసాన్ పథకం, రైతుల ఆదాయం రెట్టింపు దిశగా జరుగుతున్న మార్పులు, పశుసంవర్ధక రంగం అభివృద్ధి, సహజ వ్యవసాయం, ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ అండ్ మల్టీలేయర్ కల్టివేషన్తో పాటు వ్యవసాయ స్టార్టప్లకు కేంద్ర రాష్ట ప్రభుత్వ పథకాల మద్దతుకు సంబంధించిన పూర్తి వివరాలు మనకు అందించేందుకు ఈరోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ డి సుధారాణి గారు, ప్రోగ్రామ్ కోఆర్డినేటర్, కృషి విజ్ఞాన కేంద్రం ఘంటసాల నుంచి. మేడంతో మనం మాట్లాడి పూర్తి సమాచారాన్ని విందాం. మేడం నమస్కారం. మేడం
2: నమస్కారం అండి.
1: మేడం, కార్యక్రమంలో ముందుగా ఈ యొక్క పీఎం కిసాన్ పథకం యొక్క ముఖ్య లక్షణాలు ఏంటి మరియు దాని యొక్క ప్రయోజనాలకు సంబంధించిన వివరాలు మేడం?
2: మనకి ప్రధాన మంత్రి కిసాన్ సన్మాన్ నిధి యోజన అంటే పిఎం కిసాన్ యోజన అని అంటున్నాము. ఈ ప్రోగ్రామ్ అన్నది మన భారత ప్రభుత్వం వారు ప్రారంభించారండి 2018 సంవత్సరంలో. ఇదేంటంటే మన అన్ని రకాలైనటువంటి రైతులు అంటే చిన్నకారు రైతులకి, సన్నకారు రైతులకి మనకి ఆర్థికంగా కనీస ఆదాయ మద్దతును ఇవ్వడం అనేటువంటి ముఖ్య లక్ష్యంతో ఈ పిఎం కిసాన్ యోజన పథకం అన్నది భారత ప్రభుత్వం వాళ్ళు ప్రారంభించడం జరిగింది. అయితే ఏటా సంవత్సరానికి సుమారుగా 6,000 వరకు రైతులకి మద్దతుగా ఇవ్వడం జరుగుతుందండి. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే రైతులు పెట్టుబడి పెట్టడానికి అవసరమైనటువంటి దాని కొరకు ఎక్కడికైతే అప్పులకి దానికి వెళ్లకుండా సో మనమే పెట్టుబడికి నిమిత్తము మనకి 4 సార్లు ప్రతి 4 నెలలకి రూపాయలు 2,000 చొప్పున 3 సమాన వాయిదాల్లో 6,000 రూపాయలు చెల్లించడం జరుగుతుందండి. అదే మన పిఎం కిసాన్ యోజన పథకం అంటే. అయితే దీని యొక్క ముఖ్య లక్ష్యం ఏంటి అంటే మనందరికీ తెలిసిన విషయం ఏంటి, భారతదేశం అన్నది ఆర్థిక వ్యవస్థలో చూసుకున్నట్లయితే వ్యవసాయం అన్నది కీలకమైన పాత్ర వహించడం అని మనందరికీ తెలుసు. అయితే రైతులు సమాజంలో కీలకమైన విభాగాల్లో ఒకరైనప్పటికీ కూడా వాళ్ళకి పెట్టుబడి నిమిత్తం కాసింత సహాయం చేసినట్లయితే మనకి దేశంలో పట్టణ మరియు గ్రామీణ ప్రాంతాల మధ్య ప్రబలం ఉన్న సామాజిక ఆర్థిక అవశేషాలన్నింటినీ కూడా చూసుకుంటూ మన వ్యవసాయ సంఘాలని తరచూ ఆర్థిక శ్రేయస్సుతో ఇబ్బంది పడకుండా ఉండడం కోసం ఈ యొక్క పిఎం కిసాన్ పథకాన్ని మన భారత ప్రభుత్వం వాళ్ళు 2018 సంవత్సరంలో మొత్తం అన్ని రాష్ట్రాల్లో కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందమ్మా.
1: మేడం, రైతుల ఆదాయం రెట్టింపు లక్ష్యాన్ని చేరుకోవడానికి మనకైతే కనుక నేల ఆరోగ్యం, మార్కెట్ యాక్సెస్, డిజిటల్ టూల్స్ అని చెప్పి అనేక అంశాలు రావడం జరిగింది కదా మేడం. మేడం, మరి ఈ అంశాలు ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తున్నాయి రైతుల ఆదాయం రెట్టింపు లక్ష్యాన్ని చేరుకోవడంలో?
2: ముఖ్యంగా నేల ఆరోగ్యం చాలా ప్రభావం చూపిస్తుందండి. నేల ఎంత బాగుంటే ఆదాయం అంత బాగుంటుంది. అంటే ఆదాయాన్ని రెట్టి

0: పెంపు చేసుకోవాలి అంటే సారవంతమైన నేల ఉండాలి. అలానే మనకి నేలలో ఎటువంటి పోషకాలు ఉన్నాయి, ఎటువంటి పోషక లోపాలు ఉన్నాయి అన్న దాని గురించి మనం పరీక్షించడానికి సాయిల్ టెస్టింగ్, భూసార పరీక్షలు అన్నది ప్రధాన పాత్ర పోషిస్తుంది. కాబట్టి ప్రభుత్వం కూడా దీని మీద చాలా దృష్టి పెట్టింది. అన్ని చోట్ల కూడా ఫ్రీగా రైతులకి భూసార పరీక్షలు చేయించటం, భూమిలో ఉండేటువంటి ఖనిజాల విలువలు ఏమాత్రం ఉన్నాయి, పోషకాల విలువలు ఎలా ఉన్నాయి, దాని సవరణకు మనం ఎటువంటి యాజమాన్య చర్యలు చేసుకోవాలన్న దిశగా కూడా మన కృషి విజ్ఞాన కేంద్రాల తరపున కానీ లేదా వ్యవసాయ శాఖ తరపున కానీ రైతులకి వినూత్నమైన కార్యక్రమాలు చేస్తూ వాళ్ళకి చేరువలోనే ఉండడం జరుగుతుందండి. ఇంకా మార్కెటింగ్ యాక్సెస్ విషయానికి వచ్చినట్లయితే కనీస మద్దతు ధర అనేది మన ప్రభుత్వాలు ఎటు తిరిగి ప్రకటించినప్పటికీ కూడా కొన్ని చోట్ల ఆర్గానిక్ దిశగా ఎవరైతే రైతులు చేస్తున్నారో వాళ్ళకి అధిక రెట్టింపు ఆదాయం ఇచ్చే విధంగా కూడా ప్రభుత్వాలు చూస్తున్నాయండి. అలాగే డిజిటల్ టూల్స్ ఇప్పుడు ఏది చూసుకున్నా కూడా మన ఈ క్రాపింగ్ కావచ్చు, ఈ ప్రొక్యూర్మెంట్ కావచ్చు, ప్రతిది కూడా డిజిటలైజేషన్ చేయడం జరిగింది. నేరుగా రైతుల ఫోన్స్ కే మెసేజెస్ వస్తూ ఉంటాయి. అలానే ముందస్తుగా మనకి ఏదైనా చాలా అలర్ట్స్ ప్రతి చోటుకి వెళ్లి చెప్పలేని పరిస్థితుల్లో మొబైల్స్ ద్వారా కానీ, వాట్సాప్ మెసేజెస్ ద్వారా కానీ, టెలివిజన్ ద్వారా కానీ, డిజిటల్ టూల్స్ ద్వారా కానీ ముందుగుండానే అంచనా వేస్తూ మన మత్స్యకారులకు అవ్వచ్చు వేటకు వెళ్ళొద్దని చెప్పడం జరిగింది. అలానే రైతులకు వచ్చేసి మీరు పొలంలో ఎటువంటి కోతలు చేసుకోవద్దండి అని చెప్పడం జరిగింది. ఇలాంటివి కూడా మనం డిజిటల్ టూల్స్ ఉపయోగించి ముందుగుండానే ఫోర్కాస్ట్ చేయడం జరుగుతుంది. ఈ వర్ష సూచనే కాదండి, ఇంకా మనకి రాబోయే కాలంలో 4-5 రోజుల్లో ఈ ఉధృతి ఉంటుంది, ఈ పురుగు ఉధృతి ఎక్కువగా పెరిగేటువంటి ఆవశ్యకత ఉంది కాబట్టి ఇలా చేసుకోండి, లేదా ఈ తెగులు సోకేటువంటి అవసరం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇలా ఈ విధంగా చర్యలు చేసుకోండి అని కూడా చెప్పడం జరుగుతుంది. ఇంకా రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడం కోసం ఏంటి అంటే సమీకృత వ్యవసాయాన్ని పాటించండి. అంటే ఒక వరి తర్వాత వరే వేసుకోకుండా వరి గట్ల మీద కంది కానీ లేదా మినువు కానీ వేసుకోవటం, అలానే వరి చుట్టూతా ట్రెంచెస్ ఏర్పాటు చేసుకొని చేపల పెంపకం చేసుకోవటం, దాని నుంచి వచ్చినటువంటి వ్యర్థాల యొక్క ఆర్గానిక్ ప్రోడక్ట్ ని ఎరువుగా పొలానికి వాడుకోవటం, ఇట్లా ఒక క్రాప్ నుంచి వచ్చేటువంటి రెసిడ్యూని వేరే ఒక మొక్కకి మనం ఉపయోగించుకుంటూ సమీకృత వ్యవసాయం చేసుకుంటూ ఉంటే కూడా రైతుల యొక్క ఆదాయం అన్నది రెట్టింపు అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయండి.
1: మేడం, వ్యవసాయ ఎగుమతుల పెరగడం స్థానిక రైతుల ఆదాయంపై ఎలాంటి సానుకూల ప్రభావాన్ని చూపుతుందంటారు?
0: ఇప్పుడు మనం చాలా వరకు చూసుకున్నట్లయితే మనకి వ్యవసాయంలో ఎక్స్పోర్ట్స్ కన్నా ఇంపోర్ట్స్ ఎక్కువగా ఉంటున్నాయి అని చాలా మంది చెప్పడం జరుగుతుందండి. కానీ మన దేశంలో చూసుకున్నట్లయితే చెరుకు కావచ్చు లేదా వరి కావచ్చు, మినువులు కావచ్చు, ఎగుమతులు అన్నది చాలా బాగా మనకి గత 2-3 సంవత్సరాల నుంచి దాని మీద ఫోకస్ పెట్టడం బాగా ఎక్కువైందండి.
1: మేడం, లైవ్ స్టాక్ డెవలప్మెంట్ లో భాగంగా పశుసంవర్ధక రంగాన్ని అభివృద్ధి చేయడం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రస్తుతం అమలు చేస్తున్న వివిధ ప్రధాన కార్యక్రమాలకు సంబంధించిన వివరాలు మేడం.
0: భారత ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని కలిపి ప్రస్తుతం పశు సంవర్ధక శాఖ కింద లైవ్ స్టాక్ రంగాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి చాలా పథకాలు అమల్లోకి తీసుకొచ్చారండి. అందులో ప్రధానంగా చెప్పుకునేది ఏంటి అంటే నేషనల్ లైవ్ స్టాక్ మిషన్, ఇది కేంద్ర ప్రభుత్వం యొక్క ప్రధాన పథకం అండి. ఇది మన పశు వర్ధక శాఖకు సంబంధించినటువంటి. దీంట్లో ఏంటి అంటే బ్రీడ్ డెవలప్మెంట్ అంటారు, అంటే మంచి ఉత్పాదకతను ఇచ్చేటువంటి పశువుల యొక్క జాతుల్ని ప్రోత్సహించటం, ఇంకొకటి పశువుల యొక్క పోషణ కోసం పశుగ్రాసాల వనరుల్ని పెంచటం, ఎందుకంటే దాన్ని ఫోడర్ అంటారు, ఫీడ్ అంటారు. మనకి లోకల్ గా అవైలబుల్ గా ఉండేటువంటి పశుగ్రాసాలనే మనం పశువులకు ఇవ్వటం కాకుండా ఇంప్రూవ్డ్ బ్రీడ్స్ ని కనుక, అంటే ఇంప్రూవ్డ్ ఫోడర్ అండ్ ఫీడ్ ని కనుక మనం ఎక్కువ చేసినట్లయితే మన పశు పోషక విలువలు కూడా పెంచే వాళ్ళం అవుతాం అనేటువంటి ముఖ్య ఉద్దేశంతో ఈ నేషనల్ లైఫ్ స్టాక్ మిషన్ అనేది రావడం జరిగిందండి. దాంతో పాటుగా ఎవరైతే రైతులు చిన్నగా దీన్ని ప్రారంభించుకుంటున్నారో వాళ్ళని ఒక ఎంటర్ప్రెన్యూర్ గా డెవలప్ చేయటం, అలానే నైపుణ్యత కలిగినటువంటి శిక్షణలు ఇవ్వటం తో పాటుగా వాళ్ళకి ఇన్సూరెన్స్ ఫెసిలిటీస్ కూడా మనకి ఏర్పాటు చేయడం జరిగిందండి. ఇవన్నీ కూడా మనకి నేషనల్ లైఫ్ స్టాక్ మిషన్ కిందకి రావడం జరుగుతుంది. అలానే మన అనిమల్ హస్బెండరీ విభాగానికి వచ్చినట్లయితే అనిమల్ హస్బెండరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ అనేటువంటి AHIDF అనేటువంటి పథకాన్ని కూడా మన భారత ప్రభుత్వం వాళ్ళు రిలీజ్ చేయటం జరిగిందండి. ఇది ఏంటి అంటే చిన్న మరియు పెద్ద ఫార్ములు పెట్టినటువంటి రైతులు ఎవరైతే మనకి పశువులు పెంచుకునేటువంటి రైతులు రైతాంగం ఉంటారో వాళ్ళకి ఫ్రీగా ప్రాసెసింగ్ యూనిట్లు లేదా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కి అవసరమైనటువంటి రుణాలని బ్యాంక్ నుంచి ఇవ్వటం అటువంటివి కూడా ప్రోత్సాహం చేస్తున్నారనమాట. దాని ద్వారా ఏంటంటే ఎక్కువగా ప్రైవేట్ రంగాల మీద ఆధారపడకుండా పెట్టుబడికి కావాల్సినటువంటి ఫండింగ్ ఏదైతే ఉందో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం మనం ఏదైతే తీసుకోవాలనుకుంటున్నారో రైతులు వాళ్ళకి ఫ్రీగా రుణాలు కూడా ఇవ్వడం జరుగుతుందండి. దాన్నే అనిమల్ హస్బెండరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ కింద అదొక పథకం ఉంది. ఇంకా పశుపాలన ఆరోగ్యం మరియు ఆరోగ్య నియంత్రణ కార్యక్రమములు కూడా మనకి.

0: నేషనల్ అనిమల్ డిసీజ్ కంట్రోల్ ప్రోగ్రామ్ అంటారు దీన్ని. ఫుట్ అండ్ మౌత్ డిసీజ్ లాంటివి కొన్ని ఎక్కువగా మనకి ఈ పశువుల్ని సోకుతూ ఉంటాయి కాబట్టి వాటికి ఫ్రీగా టీకాలు ఇవ్వటం లేదా వచ్చినటువంటి రోగాన్ని నియంత్రణ చేసుకోవడం కోసం తీసుకోవాల్సినటువంటి చర్యలకి మెడిసిన్స్ కానీ అవి కానీ రైతాంగానికి ఫ్రీగా ఇవ్వటం కానీ లేదా అందుబాటులో ఉంచటం కానీ సబ్సిడీ మీద ఇవ్వడం కానీ రిజిస్ట్రేషన్ చేసుకునే వాళ్ళందరికీ కూడా ఇవ్వడం జరుగుతుందండి. మనకి గోకుల్ మిషన్ అన్నది కూడా ఒకటి కొత్తగా ఉండిందండి. ఇది అందరికీ తెలిసిందే, జాతీయ సంరక్షణకు సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి మిషన్ అండి. ఇప్పుడు గిర్ కానీ సహివాల్ కానీ అట్లాంటి కొత్త దేశీయ గోజాతుల్ని కూడా మనం ప్రోత్సహించడం అనమాట, దాన్నే గోకుల్ మిషన్ కింద తీసుకొచ్చారండి. DAHD అనేటువంటి నిబంధనల ప్రకారం ఇది ఒక ముఖ్యమైనటువంటి స్కీమ్ అనమాట. దీని ద్వారా జాతి వైవిధ్యం అంటే జెనెటిక్ డైవర్సిటీ అంటారు, దాన్ని కాపాడుకోవటం అలానే స్థానిక జాతుల నుంచి మలిచేటువంటి ఉత్పాదకతను కూడా మనం మెరుగుపరచుకోవడం కూడా ముఖ్య లక్షణం అండి. ఇలా మనకి 4-5 స్కీమ్స్ కేవలం మనకి పశువద్దక ప్రోత్సహించడానికి మన ప్రభుత్వం వారు తీసుకొచ్చారండి. చాలా మంది రైతులకి దీని మీద అవగాహన తక్కువగా ఉంది, కానీ ఇన్ని స్కీమ్స్ కూడా మనకి లైఫ్ స్టాక్ పెంచేటువంటి ప్రతి ఒక్క రైతుకు కూడా చిన్నకారు సన్నకారు రైతులందరికీ కూడా అందుబాటులో ఉండడం జరుగుతుందండి. దీని గురించి మరింత వివరాలు కావాలి అంటే మనకి దగ్గరలో ఉండేటువంటి రైతు సేవా కేంద్రాన్ని సంప్రదించవచ్చు లేదా కృషి విజ్ఞాన కేంద్రం వారినైనా కూడా సంప్రదించవచ్చండి.
1: మేడం, మనకందరికీ తెలుసు కిసాన్ క్రెడిట్ కార్డ్ అని చెప్పి మనకి ఉన్నాయి వ్యవసాయ రంగానికి సంబంధించి. మరి మేడం, ఈ కిసాన్ క్రెడిట్ కార్డును పశు సంవర్ధక రంగానికి విస్తరించడం ద్వారా పాడి మేకలు గొర్రెల పెంపకం చేస్తున్న ఉత్పత్తిదారులకు ఎలాంటి ప్రయోజనాలు లభిస్తాయంటారు?
0: ఇప్పుడు చాలా మంది కిసాన్ క్రెడిట్ కార్డ్ అంటే అది వ్యవసాయ రంగానికి సంబంధించి మాత్రమే అనుకుంటారండి, కాదు, ఇది పశుపాలకులకు కూడా విస్తరిస్తుంది. అంటే వారికి కూడా తక్కువ వడ్డీ రుణాలు లేకపోతే పెట్టుబడి కోసం నగదు లభ్యత కానీ పెట్టుబడి అవకాశాలు ఎక్కువగా లభించేటువంటి స్కీమ్ కిసాన్ క్రెడిట్ కార్డ్. కిసాన్ అంటే రైతు, రైతు కేవలం వ్యవసాయం చేసేటువంటి వాళ్ళకే కాదండి, ఉద్యాన శాఖ కానీ పశువద్దక శాఖ కానీ మత్స్యకారులకు కూడా అందరికీ కూడా ఈ కిసాన్ క్రెడిట్ కార్డ్ అన్నటువంటి పథకం కింద వచ్చేటువంటి లభ్యతలు ఏవైతే ఉన్నాయో అందరికీ కూడా ప్రయోజనాత్మకంగా ఉంటుందండి. ఇదేంటంటే వ్యాపారాన్ని పెంచడానికి కానీ ఆదాయాన్ని స్థిరపరచడానికి కానీ ఒక శక్తివంతమైనటువంటి టూల్ గా ఉపయోగపడుతుందని కిసాన్ క్రెడిట్ కార్డ్ అనేటువంటి పథకం కింద తక్కువ వడ్డీ రుణాలతో ఒకవేళ పాడి పశువులు మేకలు గొర్రెలు ఇలాంటివి ఏవి పెంచుకున్నా కూడా రైతులు కనుక దగ్గరలో ఉండే బ్యాంకుని సంప్రదించినట్టయితే తక్కువ వడ్డీతో కూడా మనకి కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా రుణాలు ఇవ్వడం జరుగుతుందండి.
1: మేడం, మనం చూస్తూ ఉన్నాము ఈ రోజుల్లో అయితే కనుక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకృతి వ్యవసాయం వైపు రైతులను ప్రోత్సహించేందుకు అనేక పథకాలను కూడా తీసుకువస్తూ వారిని ప్రోత్సహిస్తూ ఉన్నాయి. సో అసలు ఏంటి మేడం ఈ యొక్క ప్రకృతి వ్యవసాయం వైపు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సహించడానికి గల ఉన్న ఆ యొక్క రీజన్?
0: ఇప్పుడు సహజ వ్యవసాయాన్ని ప్రకృతి వ్యవసాయం అని కూడా సంబోధిస్తూ ఉంటామండి. ప్రస్తుతం చూసుకున్నట్లయితే మనం ఏ స్థాయిలో రసాయనాలను వాడుతున్నాం అన్నది అందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే ఒక పురుగు కనిపించినా, ఒక తెగులు కనిపించినా, ఒక పోషక లోపం కనిపించినా, మొక్క ఏదైనా కాస్త వడబడినా అది ప్రకృతి వైపరీత్యాల వల్ల అవని ఏదవని కూడా ఒక రసాయనం వాడితే లేదా రసాయనాలతో ఇంకొక రసాయనాన్ని మిక్స్ చేసి మనం వాడినట్లయితే కనుక వెంటనే మనకి ప్రయోజనం ఉంటుంది అని చాలా వరకు రైతాంగం భావిస్తున్నారండి. కానీ ఇలా విచక్షణ రహితంగా మన రసాయనాల్ని మోతాదుకు మించి వాడడం జరుగుతుంటే ఏం జరుగుతుందంటే ముఖ్యంగా ఫస్ట్ మన నేల ఆరోగ్యం క్షీణిస్తుంది. అంతేకాదండి, రైతులు ఖర్చులు పెట్టేటువంటి ఏదైతే ఖర్చు పెడుతున్నారో అది డబుల్ అయిపోతుంది, వచ్చేటువంటి ఆదాయం తక్కువ పెట్టుబడి ఎక్కువైపోతుంది. అంతేకాకుండా ఆరోగ్యంపై కూడా చాలా ప్రభావం చూపిస్తుంది. అవశేషాలతో కూడినటువంటి పంట ఉత్పత్తులు ఎవరైతే తింటున్నారో వాళ్ళకి చాలా రకాలైనటువంటి సమస్యలు వస్తున్నాయి. మనం ఇంతవరకు కాలంలో చూసుకున్నదే ఎండోసల్ఫాన్ కానీ లేకపోతే గ్లైసిల్ కానీ ఇలాంటి కెమికల్స్ రసాయనాలను యూజ్ చేయడం వలన చాలా రకాలైనటువంటి ఇబ్బందులు జరిగి ఆ కెమికల్స్ ని కూడా బ్యాన్ చేయడం జరిగింది. కానీ ఇప్పుడు ఏంటంటే ఒక రసాయనంతో ఉదాహరణకి ఒక పురుగు మందు పిచికారీ చేసేటప్పుడు దాంతో ఒక తెగులు మందు లేదా దాంతో ఇంకొక బలం మందు దాంతో ఒక కలుపు మందు ఇలా కూలీ ఖర్చు ఎక్కువ అవుతుంది అనో లేకపోతే మళ్ళీ 2-3 సార్లు పిచికారీ చేయలేమనే ఆలోచనతోనైనా కూడా 4-5 మందులు దాని వల్ల మనకి నేల ఆరోగ్యం ఎలా దెబ్బతింటుందో మన ఆరోగ్యం కూడా ఆ యొక్క పంట ఉత్పత్తులను తినటం వల్ల అంతే రకంగా మనకి ఆరోగ్యం కూడా ఇబ్బంది పడుతుంది. కాబట్టి ఇక్కడ నుంచి మనం షిఫ్ట్ అవ్వాలి, ఇది మనం చాలా అనారోగ్య సమస్యలకి గురవుతున్నాం అనేటువంటి ఆలోచనతో సహజ వ్యవసాయం మన ప్రకృతి వ్యవసాయం వైపు ముందడుగులు వేయాలని చెప్పేసి గత మనకి 10 సంవత్సరాల నుంచి కూడా చెప్తా ఉండడం జరిగిందండి. దీనిలో ఏంటి అంటే మనకి జీవామృతాలు కానీ ఇతర రకాలైనటువంటి కషాయాలు కానీ అస్త్రాలు కానీ ఉపయోగించి అంటే నేచురల్ గా సహజంగా ప్రకృతిలో లభించేటువంటి వాటిలతోనే మనం పురుగుల్ని కానీ తెగుళ్ళని కానీ పోషకాల నివారణ కానీ చేసుకుంటూ మన పండించినటువంటి పంట ఉత్పత్తులను ఎటువంటి అవశేషాలు లేకుండా పండించినట్లయితే కనుక మన ఆరోగ్యం మెరుగుపడుతుంది, అలాగే ఎక్స్పోర్ట్

0: వాల్యూస్ కూడా పెరుగుతుంది అనేటువంటి దిశగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వాళ్ళు ఈ యొక్క న్యాచురల్ ఫార్మింగ్ సహజ వ్యవసాయాన్ని అనేది ప్రోత్సహించడం జరుగుతుందండి.
1: మేడం, మీరు ప్రస్తావించిన జీవామృతానికి సంబంధించి ఈ జీవామృత వినియోగం పంటల ఉత్పత్తి, నేల ఆరోగ్యం, వ్యవసాయ వ్యయాలపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతుందంటారు?
0: అంటే ఇప్పుడు మనకి బీజామృతం కానీ జీవామృతం కానీ పంచగవ్యం కానీ ఈ మూడు కూడా వివిధ రకాలుగా తయారు చేసుకునేటువంటి పద్ధతులు అందరి రైతులకి కూడా ప్రకృతి వ్యవసాయంలో చేసే వాళ్ళకి తెలుస్తుందండి. అయితే బీజామృతం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే బీజామృతం ఎవరైతే ఉపయోగిస్తున్నారో వాళ్ళు మినుములు అవ్వచ్చు, పెసలు అవ్వచ్చు, ఏదైనా ఉపయోగించేటువంటి పంట యొక్క మొలక శాతం పెరుగుతుంది, అంటే జెర్మినేషన్ పర్సెంటేజ్ ఎక్కువగా ఉంటుంది. అలాగే భూమి ద్వారా విత్తనం ద్వారా పంటలకు సంక్రమించేటువంటి తెగుళ్లను కూడా ఈ బీజామృతాన్ని కనుక ఉపయోగించుకునే వాళ్ళని అరికొట్టచ్చు. అలాగే విత్తన శుద్ధి చేసి నారుమళ్ళల్లో మొక్కల్ని కనుక అంటే బీజామృతంతో కనుక మనం విత్తన శుద్ధి చేస్తే నారుమళ్ళల్లో వేసేటువంటి వరి అవ్వచ్చు చాలా ఆరోగ్యంగా పెరుగుతుందండి. అలాగే మనకి విత్తనం నుండి కూడా కొన్ని రకాలైనటువంటి వ్యాధులు సంక్రమిస్తాయి. అంటే మన విత్తనాలనే శుద్ధి చేసుకోవాలి, విత్తనం ఎంత బాగా శుద్ధి చేసుకుంటే అంత ఆరోగ్యకరమైనటువంటి పంట వస్తుంది. కాబట్టి ఈ విత్తన శుద్ధి ద్వారా మనకి ఎటువంటి వ్యాధులు సోకకుండా ఉండడానికి ఈ బీజామృతం చాలా ఉపయోగపడుతుందండి. అలానే జీవామృతం ఏంటి అంటే ఇది నేల సారాన్ని పెంచడం కోసం, మెరుగుపరచడం కోసం, అలాగే మొక్కల అవసరాన్ని బట్టి పోషకాలను అందిస్తుంది ఇది. అలానే మనకి నేల ఆరోగ్యం పెరుగుదల ప్రోత్సహిస్తాం కాబట్టి సూక్ష్మ జీవుల యొక్క పెరుగుదల అంటే ఏదైతే మనకి భూమి లోపల ఉండేటువంటి సూక్ష్మ పోషకాలు కానీ సూక్ష్మ జీవులు కానీ ఎప్పుడైతే ఎక్కువ అవుతాయో మనకి మొక్క ఆరోగ్యంగా ఉంటుంది. కాబట్టి దాని కొరకు ఈ జీవామృతాన్ని ఎవరైతే ఉపయోగిస్తారో సూక్ష్మ జీవుల పెరుగుదల కూడా మనకి ఎక్కువగా ఉంటుందండి. ఇంకా చివరిగా పంచగవ్య, ఇది అందరికి తెలిసిందే. ఇది ఏంటి అంటే ఇది ఎవరైతే ఉపయోగిస్తారో ఆ యొక్క మొక్కల్లో వ్యాధి నిరోధక శక్తి అన్నది చాలా మెరుగుపడుతుంది, అలాగే సూక్ష్మ జీవులు కూడా సమృద్ధిగా పెరిగేటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంటుందండి. సో ఈ మూడు బీజామృతం కానీ జీవామృతం కానీ పంచగవ్య కానీ ఉపయోగించుకున్నట్లయితే ఇన్ని రకాలైనటువంటి ప్రయోజనాలు ఉంటాయండి.
1: మేడం, ఏదైతే మనం ఈ యొక్క ప్రకృతి వ్యవసాయానికి సంబంధించి మాట్లాడుతూ వస్తున్నామో ఈ ప్రకృతి వ్యవసాయ విస్తరణ కోసం శాస్త్రీయ పరిశోధనలు కానివ్వండి, ఫీల్డ్ డెమోనిస్ట్రేషన్లను, శిక్షణ కార్యక్రమాలను మన కృషి విజ్ఞాన కేంద్రం ఏ విధంగా నిర్వహిస్తోంది?
0: ఇప్పుడు మన ఆచార్య ఎన్జీరంగ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో సుమారుగా 13 కృషి విజ్ఞాన కేంద్రాలు ఉన్నాయండి. వీటిల్లో మేము పరిశోధనలు అన్ని కూడా చేయటం జరిగింది. ఈ న్యాచురల్ ఫార్మింగ్ ప్రకృతి వ్యవసాయంలో మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు అంటే ఏ విధంగా చేసుకున్నట్లయితే దాని యొక్క ప్రయోజనాలు మొక్కలకు అందుతాయి అనేటువంటి దిశగా మనం చూసుకున్నట్లయితే క్షేత్రస్థాయిలో పరిశీలనలకు కొన్ని గ్రామాలలో అంటే మన క్షేత్రస్థాయిలో అన్ని చోట్ల మనం చేయలేం కానీ ఎక్కడైతే ఆసక్తి కలిగినటువంటి రైతులు ఉంటారో ఇంట్రెస్టెడ్ వాళ్ళందరి దగ్గర కూడా మేము డెమోన్స్ట్రేషన్ చేసి మనం చూడటం జరుగుతుందండి. అంటే ఈ విధంగా అలానే శిక్షణ కూడా ఎవరైతే రైతులు వేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి ఒక గ్రామంలో మేము ఒక 40 మంది ఉన్నాం ప్రకృతి వ్యవసాయం చేయాలి అనుకుంటున్నాం అంటే వాళ్ళకి నిరంతరం శిక్షణ అందజేయడంతో పాటు పరిశీలనలో వాళ్ళు వేసుకునేటువంటి పొలాల్లో పరిశీలనలు డెమోన్స్ట్రేషన్స్ చేస్తూ క్రాప్ టు క్రాప్ హార్వెస్ట్, సీడ్ టు హార్వెస్ట్ అనమాట, అంటే విత్తనం దగ్గర నుంచి మళ్ళీ మనకి విత్తనం ద్వారా హార్వెస్ట్ జరిగిన విత్తనం వరకు కూడా మనం వాళ్ళకి శిక్షణలు ఇవ్వడంతో పాటుగా డెమోన్స్ట్రేషన్స్ ని మానిటర్ చేసుకుంటూ ఎప్పుడు ఏ విధంగా చేసుకున్నట్లయితే మనకి ప్రకృతి వ్యవసాయం యొక్క ప్రయోజనాలు లభ్యపడతాయో కూడా తెలియపరచడం జరుగుతుందండి.
1: మేడం, ప్రధాని గారు సూచించిన 1 ఎకర్ 1 సీజన్ ప్రకృతి వ్యవసాయ మోడల్ అంటే ఏమిటి? దీని వివరాలు మేడం.
0: ఇప్పుడు మనకి 1 ఎకరం భూమిలో 1 సీజన్ కి పాటుగా మన న్యాచురల్ ఫార్మింగ్ చేయండి అని చెప్పేసి మనకి ప్రధానమంత్రి మోదీ గారు కూడా సూచించడం జరిగింది. ఇది ఏంటి అంటే ఎటువంటి రసాయనాలు లేకుండా, ఎక్కువ రసాయన ఎరువులు లేకుండా సహజ పద్ధతిలో ఇందాక మనం చెప్పుకున్న విధంగా మన జీవామృతం కానీ బీజామృతం కానీ అలాగే అస్త్రాల విషయానికి వచ్చినట్లయితే నియమాస్త్రాలు కానీ బ్రహ్మాస్త్రాలు కానీ ఇట్లాంటివి ఉపయోగించుకొని సాగు చేస్తూ ఉంటే కనుక ఒక మోడల్ గా డెవలప్ అయితే ఇందులో ఒక ముఖ్యమైన విషయం కూడా మనందరికీ గమనించాల్సింది ఏంటి అంటే సహజ వ్యవసాయం ప్రకృతి వ్యవసాయం చేసే వాళ్ళకి 1వ సంవత్సరము 2వ సంవత్సరము మన రసాయనాలతో అంటే ప్రెజెంట్ చేస్తున్నటువంటి ఫార్మింగ్ తో పోల్చుకున్నట్లయితే కాస్త దిగుబడులు తగ్గుతాయండి. కానీ మనం పండించినటువంటి పంట ఉత్పత్తి ఏదైతే ఉందో అది అవశేష రహితంగా ఉండడంతో పాటుగా ఎంతో ఆరోగ్యకరంగా ఉంటుంది కాబట్టి దానికి విలువ ఎక్కువ. 1వ సంవత్సరాలు దిగుబడులు అంటే అలవాటు పడడం కోసం నేల కానీ ఇవి కానీ అలవాటు పడడం కోసం మరీ ఎక్కువగా తగ్గవు. సుమారుగా మనకి 40 బస్తాలు పండాల్సిన చోట 1 34 35 పండుతుంది. కానీ 2వ సంవత్సరం 3వ సంవత్సరం దాటిన తర్వాత రసాయనాలతో ఎలా పండుతుందో ప్రకృతి వ్యవసాయం చేసినటువంటి రైతులకు కూడా అలానే పండుతుంది. అందుకని 1 ఎకర్ 1 సీజన్ అయినా కూడా అంటే అట్లీస్ట్ మన పంట కాలంలో సార్వాలో అయితే వరి లేదా దాల్వాలో అయితే మినుము ఏదైనా కూడా 1 ఎకరంలో 1 మోడల్ గా మీరు చేసి చూసినట్లయితే ఈ నేచురల్ ఫార్మింగ్ ప్రకృతి వ్యవసాయం ఎలా ఉపయోగపడుతుందో తెలుస్తుంది. కాబట్టి దాని యొక్క ఉపయోగాలు తెలుసుకోండి అని చెప్పి మన ప్రధానమంత్రి గారు సూచించడం జరిగిందండి.
1: మేడం, మనం గమనించినట్లయితే కనుక బహుళ స్థాయి వ్యవసాయం అంటే ఈ యొక్క మల్టీ లేయర్ అగ్రికల్చర్ మోడల్ ను మన రాష్ట్ర రైతులు అమలు చేయడానికి ఎలాంటి మార్గదర్శకాలు కానివ్వండి, శిక్షణ మద్దతు అవసరమవుతుందంటారు?
0: ఇప్పుడు బహుళ స్థాయి వ్యవసాయం అంటే మల్టీ లేయర్ అగ్రికల్చర్ అనమాట. అంటే ఏ పంటల్లో ఏ సమయంలో పండిస్తారు, దాని యొక్క నీటి యాజమాన్యం ఎలా ఉండాలి అనే దిశగా స్పష్టమైనటువంటి మార్గదర్శకాలు అనేది రైతులకి అవగాహన ఎంతైనా అవసరం. ఎందుకంటే ఇప్పుడు మనం ప్రకృతి వ్యవసాయంలో నీటి సంరక్షణ, సేంద్రీయ ఎరువుల వాడకం వంటి పద్ధతులపై శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. అలానే ఆధునిక వ్యవసాయ పద్ధతుల్లో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎలా ఉపయోగించాలో ఆ శిక్షణ ఇవ్వడంతో పాటు ముఖ్యంగా మన డిజిటల్ టెక్నాలజీ గురించి కూడా రైతులకి అవగాహన కల్పించడం ఎంతైనా అవసరం. ఈ మల్టీ లేయర్డ్ ఫార్మింగ్ అంటే ఏంటి అంటే ఒకే పంట కాలంలో వివిధ రకాలైనటువంటి పంటలను సాగు చేసుకునే విధంగా, అంటే ఒక క్రాప్ తీసేసి ఇంకో క్రాప్ వేసే విధంగా, ఎక్కడ కూడా నేలని విడిచిపెట్టకుండా ఏదో ఒక పైరుతో మనం కప్పి ఉంచుతూ కొన్ని వాటిల్లో మనం చేసుకున్నట్లయితే మనకి సహజంగానే ఎక్కువ లాభం ఉంటుందని చెప్పడం జరుగుతుంది. దానికి శిక్షణ మద్దతులు అవసరమైనటువంటి అన్ని కూడా మనకి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం వారు వివిధ రకాలైనటువంటి శిక్షణ కార్యక్రమాలు మన వ్యవసాయ రంగంలో కానీ, వ్యవసాయ అనుబంధ రంగాల వాళ్ళు కానీ, అలానే డిస్ట్రిక్ట్ రిసోర్స్ సెంటర్స్ వాళ్ళు కానీ, కృషి విజ్ఞాన కేంద్రం వాళ్ళు కానీ, అలానే పరిశోధన సంస్థలు కానీ ప్రతి చోట్ల కూడా మనకి రైతులకి అవగాహన కల్పించడం జరుగుతుందండి. అలానే మనకి దీంట్లో ముఖ్యంగా ఏమిటి అంటే సాంకేతిక పరమైనటువంటి విజ్ఞానాన్ని రైతులకు చేరవేసే విధంగా టోల్ ఫ్రీ నెంబర్స్ ద్వారా కానీ మనకి కాంటాక్ట్ చేస్తే అనుభవం అంటే ఆసక్తి కలిగినటువంటి రైతులందరికీ కూడా దీని మీద అవగాహన కల్పించడంతో పాటు ఎక్కువ ఎకరాల్లో చేసేటువంటి రైతులకు కూడా నేరుగా వెళ్లి డెమాన్స్ట్రేషన్ చేసేటువంటి ఆవశ్యకత కూడా ఎంతైనా ఉంటుందండి.
1: మేడం, ఇంతవరకు మనం మాట్లాడుకున్న ఈ యొక్క మల్టీ లేయర్ అగ్రికల్చర్ మోడల్ తో పాటు మనకి ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ సిస్టమ్ అని కూడా ఈ కాన్సెప్ట్ ఉంది కదా మేడం. సో ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ సిస్టమ్ ద్వారా నీటి వినియోగం, పెట్టుబడుల ఒత్తిడి, అదేవిధంగా పంటల విఫలత వంటి సమస్యలు ఎంతవరకు తగ్గవచ్చంటారు?
0: అసలు సమీకృత వ్యవసాయాన్ని ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ సిస్టమ్ అంటారు. అంటే ఒకే నేలలో ఒకే రకమైనటువంటి పైరు మీద పెట్టుబడులు తెచ్చుకోకుండా, ఉదాహరణకి ఇప్పుడు వరి వేసాము, వరి చుట్టూతో బంతి వేసుకున్నా, కంది వేసుకున్నా, అంటే వరి అయ్యే లోపు మనకి కొంత ఆదాయం వస్తుంది బంతి నుంచి ఆ పూల ద్వారా. సో దాన్ని మనకి వరిలో అవసరమైనటువంటి ఏమైనా పురుగు మందు పిచికారీకి కానీ, కూలీ ఖర్చులకు కానీ, కలుపు మందులు తీయడానికి కూడా మనం ఉపయోగించుకోవచ్చు. అంటే పెట్టుబడులు ఒత్తిడి ఉండదన్నమాట. ఈ వ్యర్థాలు ఏవైతే వస్తున్నాయో మనకి వాటిల నుంచి వేరే రకమైనటువంటివి లైవ్ స్టాక్ ను కూడా పెంపొందించుకోవచ్చు. ఇందాక చెప్పిన విధంగా మనం హార్టికల్చర్, అగ్రికల్చర్, అలానే లైవ్ స్టాక్ అంటే మన ఉద్యాన వ్యవసాయ మరియు చేపల పెంపకాన్ని ఒక యూనిట్ గా పెట్టుకోవచ్చు. లేదా కొన్నిసార్లు డబుల్ డెక్కర్ కోల్డ్ పౌల్ట్రీ షెడ్ పెట్టేసి దాని నుంచి ఏదైతే మన కోల్డ్ నుంచి పెంట వస్తుందో దాన్ని మన వరి పొలంలో వేసుకుంటూ అది మనకి నేచురల్ గానే ఒక రకమైనటువంటి మెన్యూర్ గా ఉపయోగపడుతుంది. కాబట్టి దాంతో పంటను పండించుకుంటూ పంట అనంతరం మనకి వచ్చేటువంటి స్టాల్క్ ఏదైతే ఉందో దాన్ని మనం కోళ్ళకి ఫీడ్ గా ఉపయోగించుకోవాలి. అంటే ఒక దాని నుంచి వచ్చేటువంటి వ్యర్థాన్ని ఇంకొక దానికి మనం ఉపయోగించుకున్నట్లయితే పెట్టుబడి ఒత్తిడి తగ్గుతుంది. అలాగే ఒక పైరు ఎప్పుడైతే మనం ఇంటిగ్రేటెడ్ గా సమీకృతంగా రెండు మూడు పంటలు లేదా రెండు మూడు సిస్టమ్స్ ని పెట్టుకుంటున్నామో, ఒక పైరులో మనకి తక్కువ రాబడి వచ్చినప్పటికీ కూడా వేరే దాంట్లో మనకి ఎక్సెస్ వస్తుంది. కాబట్టి ఆ విధంగా మనకి సస్టైనబిలిటీ అంటే మనం పెట్టినటువంటి పెట్టుబడులకు సరిసమానమైన దిగుబడి వస్తూ రైతుకు ఎటువంటి నష్టం లేకుండా కూడా మనకి ఈ ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ సిస్టమ్స్ అనేవి ఎంతగానో ఉపయోగపడుతున్నాయండి. అన్ని కృషి విజ్ఞాన కేంద్రాల్లో కూడా మనకి అంటే ఒక్కొక్క జిల్లాకి ఒక్కొక్కటి సూటబుల్ గా ఉంటుందండి. అంటే ఇప్పుడు కోస్టల్ వైపు ఉండే వాళ్ళకైతే లైవ్ స్టాక్ తో కూడినటువంటి వాటిల్లో మనకి ఫిషరీస్ కాంపోనెంట్ అన్నది ఎక్కువగా ఉపయోగపడుతుంది. కొన్ని చోట్ల కోళ్లు అసిల్ జాతులు కానీ లేదా వేరే జాతులు కానీ న్యూ ఇంట్రడక్షన్ బ్రీడ్స్ ద్వారా కూడా మనం చేసుకోవచ్చు. కాబట్టి అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి కృషి విజ్ఞాన కేంద్రాల్లో ఒక ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ సిస్టమ్ అనేటువంటి డెమో యూనిట్ కూడా ప్రదర్శనలో ఉంటుందండి. సో ఎవరైతే ఆసక్తి కలిగినటువంటి రైతులు ఉంటారో వాళ్ళు వచ్చి చూసి మనకి కావలసిన విధంగా కూడా మేము శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు ఏర్పాటు చేసుకుంటానంటే కూడా వాళ్ళకి కూడా కావలసినటువంటి ఇన్పుట్స్ తో పాటుగా సాంకేతిక పరమైనటువంటి విజ్ఞానాన్ని కూడా మనం ఇవ్వడం జరుగుతుందండి.
1: మేడం, కార్యక్రమంలో చివరగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ రంగాలలో స్టార్టప్లను ప్రోత్సహిస్తున్న ఈ తరుణంలో వ్యవసాయ రంగంలో స్టార్టప్లు ఏర్పాటు చేయాలనుకునే రైతులు మరియు యువ పారిశ్రామికవేత్తలకు ఏ విధమైన ప్రోత్సాహకాలు, శిక్షణ మార్గదర్శకాలు వ్యవసాయ శాఖ అందిస్తుందంటారు?
0: ఇప్పుడు ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే స్టార్టప్స్ అన్నది

0: ఇది అన్ని రంగాల్లో కూడా ప్రధానంగా చాలా ఇంపార్టెంట్ గా అనిపిస్తుందండి. అలానే మన వ్యవసాయంలో చూసుకున్నట్లయితే నూతన సాంకేతిక పరిజ్ఞానానికి ఆధారంగా లేదా ఇతర ప్రత్యామ్నాయాలకి మార్గంగా వ్యవసాయంలో ఉండేటువంటి రాబోయే సమస్యల్ని పరిష్కార మార్గాలుగా ఎంచుకోవడానికి కోసం వినూత్నంగా ఎవరైనా రైతులు తయారు చేయటం కానీ లేదా దానికి ఒక రూపకల్పన చేసి పెట్టుబడి లేకుండా ఉంటున్నారు. అలాంటి వాళ్ళకి మనకి స్టార్టప్ ఎంటర్ప్రెన్యూర్స్ ద్వారా కొంచెం ఆర్థిక సహాయం కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు ఇవ్వడం జరుగుతుందండి. అంటే వాళ్ళు ఒక ఎంటర్ప్రెన్యూర్ గా డెవలప్ అవడం కోసం. అయితే ఈ ఇనిషియల్ గా ఎవరైతే అంకుర స్థాపంగా గుర్తింపు పొందాలంటే కనుక మనకి వ్యాపార సంస్థ 10 సంవత్సరాల లోపు మాత్రమే ఉండాలి. అంటే స్టార్టప్ అంటున్నాం కాబట్టి అది నెలకొల్పి 10 సంవత్సరాలు లోపు ఉండేటువంటి వాళ్ళకి మనకి ఆర్థిక సహాయం ఇవ్వడం జరుగుతుందండి. అలానే వ్యవసాయ సంస్థ వారికి ఏటా సుమారుగా 100 కోట్లు కూడా మించకుండా ఉండేటువంటి సంస్థలు అయితే కనుక మనకి స్టార్టప్ ప్రక్రియ కింద మనం వాటిని యువ పారిశ్రామిక వ్యక్తులు అవ్వచ్చు, రైతులు అవ్వచ్చు, దాని యొక్క లావాదేవీలు ఒకవేళ 100 కోట్లు మించి ఉంటే కనుక మనకి స్టార్టప్స్ లో తీసుకొని పడవండి. అలానే ఆ వ్యవసాయ సంస్థలు అందించేటువంటి వస్తువులు మరియు సేవలు మరియు నూతన సాంకేతికం మీద ఆధారపడేటువంటి ఆవిష్కరణలు ఏవైతే ఉన్నాయో ఎక్కువ మందికి ఉపయోగపడే విధంగా వ్యాపార మరియు ఉపాధి అవకాశాలు పెంచే విధంగా ఉండాలి. అంటే ఆ స్టార్టప్ ఏంటి అంటే మన వ్యవసాయానికి సంబంధించి ఏదైనా ఒకటి కనిపెట్టారనుకోండి, దానికి వ్యాపార మరియు ఉపాధి అవకాశాలు ఎక్కువగా మెండుగా ఉండేటట్లయితేనే వాటిని స్టార్టప్స్ కింద తీసుకోవడం జరుగుతుందండి. అలానే మనకి ప్రస్తుతం చూసుకున్నట్లయితే మనకి 2016 సంవత్సరంలో యాంగ్రో నుంచి మన ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ నుంచి ఈ ఒక యాంగ్రో పోర్షన్ ఇంక్యుబేటర్ అనేటువంటి ఒక పెద్ద స్కీమ్ కూడా ఉండడం జరిగిందండి. ఆ దాని ద్వారా ఏంటంటే ఎవరైనా కొత్తగా వినూత్నంగా ఆలోచించి స్టార్టప్ కాన్సెప్ట్ పెడితే వాటికి మన వాళ్ళు సహాయం చేయడం జరుగుతుందండి. ఎందుకంటే ఇప్పుడు ఫ్యూచర్ మనంతా చూసుకున్నట్లయితే కృత్రిమ మేధస్సు పైన డిపెండ్ అయి ఉంటుంది. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇది ఏదో కొత్త రకంగా చెప్పే విధానం అయితే కాదండి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఈ రోజు మనకు వచ్చిందే డ్రోన్ సిస్టమ్. అంటే ఈ డ్రోన్ కూడా ఇది వన్ ఆఫ్ ద కాంపోనెంట్ ఆఫ్ ఆర్టిఫిషియల్ సిస్టమ్. మన రీసెంట్ గా చూసుకున్నట్లయితే మన పిఎం గారు కానీ సీఎం గారు కానీ ఏం చెప్తున్నారంటే పంట పొలాల్లో మనకి డ్రోన్స్ ద్వారా మన పైనుంచి చూస్తా ఏ పురుగు వస్తుంది, ఏ తెగులు వస్తుంది అని చెప్తే నేరుగా డ్రోన్ అక్కడికి వెళ్ళి పిచికారీ చేసే విధంగా ఉండాలి అని అంటున్నారు. ఇవన్నీ కూడా ఏంటంటే కొత్తగా వ్యవసాయంలో ప్రోత్సాహం పొందడం కోసం యువత కానీ లేదా స్టార్టప్స్ కి వ్యవసాయ రంగంలో వచ్చే వాళ్ళకి కూడా నైపుణ్యత కలిగినటువంటి శిక్షణ కార్యక్రమంలో అలాగే ఏ విధంగా చేసుకున్నట్లయితే వాళ్ళు తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడులు తీసుకొచ్చుకుంటారు అనే దిశగా కూడా మనం వాళ్ళకి శిక్షణ ఇవ్వడం అన్నది మా ఆచార్య ఎన్జీ రంగా యూనివర్సిటీ తరఫున ఉంటుందండి. అలానే మన కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ వాళ్ళు కూడా వాళ్ళందరికీ సహాయ సహకారాలు అందిస్తూ కొత్తగా చూసుకున్నట్లయితే గత సంవత్సరం నుంచి ఎవరైతే డ్రోన్ దీదీస్ కానీ ఎవరైనా శిక్షణ పొందినటువంటి వాళ్ళకి కూడా 80% సబ్సిడీస్ మీద డ్రోన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఇలా స్టార్టప్స్ కి ఎవరైతే ఇంట్రెస్టెడ్ గా ఉంటున్నారో సంస్థ, కొంతమంది పడ్లింగ్ వీల్స్ కనిపెట్టడం కానీ ఇట్లా కొత్తగా ఏది ఇన్నోవేటివ్ గా చేసినప్పటికీ కూడా దానికి మరింత మేధస్సును జోడించి శిక్షణ కార్యక్రమాలు అందజేసి అలానే వాళ్ళు ఒక యూనిట్ గా డెవలప్ అవడం కోసం మినిమం సపోర్ట్ ప్రైస్ కూడా మనం ఇచ్చి వాళ్ళకి పెట్టుబడులు పెట్టి కూడా స్టార్టప్స్ ని డెవలప్ చేసి ఒక పారిశ్రామికవేత్తగా ఒక మంచి ఎంటర్ప్రెన్యూర్ గా డెవలప్ చేసే విధంగా కూడా మనకి చాలా పథకాలు అనేది అవైలబిలిటీలో ఉన్నాయండి. దీనికి మరిన్ని వివరాలు కావాలి అనుకున్నట్లయితే మన యాంగ్రో పోర్షన్ ఇంక్యుబేటర్ అనేది తిరుపతిలో ఉండడం జరిగింది మా యూనివర్సిటీ తరఫు నుంచి. వాళ్ళని సంప్రదించినా కూడా లేదా ఏ దగ్గరలో ఉండేటువంటి కృషి విజ్ఞాన కేంద్రాలని సంప్రదించినా లేదా మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ శాఖలు అన్ని రంగాల్లోని మన రైతు సేవా కేంద్రాల్లో కూడా సంప్రదించినా కూడా దీని మీద మనకి మరింత అంటే దరఖాస్తు చేసుకోవడానికి కావాల్సినటువంటి వివరాలన్నీ కూడా ఇవ్వడం జరుగుతుందండి.
1: మేడం, ఈనాటి మన ప్రత్యేక పరిచయ కార్యక్రమంలో మీరు పాల్గొని ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన సమాచారంతో పాటు రైతుల ఆదాయం రెట్టింపు దిశగా జరుగుతున్న మార్పులు, పశుసంవర్ధక రంగం అభివృద్ధి, ప్రకృతి వ్యవసాయం, వన్ ఎకర్ వన్ సీజన్ మోడల్, ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ అండ్ మల్టీలేయర్ కల్టివేషన్ కు సంబంధించిన సమాచారంతో పాటు వ్యవసాయ స్టార్టప్లకు కేంద్ర రాష్ట ప్రభుత్వాల మద్దతుకు సంబంధించిన పూర్తి వివరాలు మన ఆకాశవాణి శ్రోతలకు పూర్తిగా అందించినందుకు మీకు మరోసారి ధన్యవాదాలు మేడం.
0: ధన్యవాదాలమ్మా, నమస్కారం.
2: సేవా సంకల్ప అభియాన్లో భాగంగా ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధిపై ప్రత్యేక ముఖాముఖిని మీరింతవరకు విన్నారు. అతిథి కె. సుధారాణి, ప్రోగ్రాం కోఆర్డినేటర్, కృషి విజ్ఞాన కేంద్రం ఘంటసాల, పరిచయకర్త రావల సాయి గిరీష్. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం రావో అతిథి
3: ఈనాటి కార్యక్రమంలో శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరుకున్న చిత్ర గీతల కార్యక్రమం ఉంటారు. మరి ఈనాటి కార్యక్రమంలో ముందుగా వినబోతున్న పాట ప్రేమం చిత్రం నుంచి విజయ్ యేసుదాస్ పాడారు. గీత రచన శ్రీమణి, సంగీతం గోపి సుందర్. మరి ఈ పాటను కోరుతున్న శ్రోతలు విజయవాడ నుండి నీలకంఠ, నిత్య, మరి వీరందరి కోసం ఈ పాట

మరి నటి రావతి దికారకులను తర్వాత పాటను కోరుతున్న శ్రోతలు పెడన జోగనందరావు కాలం నుండి అప్పలరాజు, మరి వీరు కోరుతున్నారు శ్రీనివాస కళ్యాణం చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట, గీతరచన సిరివెన్నెల, మరి వీరి కోసం ఈ పాట

కోరుతున్న శ్రోతలు పాప వినాశనం నుండి గురుప్రసాద్, సుకన్య, రవి, మధు వాళ్ళ కుటుంబ సభ్యులు వీరందరూ కోరుతున్నారు, కలిసి ఉంటే కలదు సుఖం చిత్రం నుంచి ఘంటసాల పి సుశీల పాడిన పాట, గీత రచన కోసరాజు, మరి వీరి కోసం ఈ పాట

మరి ఈనాటి రాబోయే తిథి కార్యక్రమం తర్వాత పాటను కోరుతున్న శ్రోతలు మహామండలం కాజగ్రామం నుండి త్రివిధుల వెంకట సుబ్బారావు, శ్రీదేవి, ప్రసన్న కుమార్, శ్రీలక్ష్మి మరి వీరందరూ కోరుతున్నారు నిండు సంసారం చిత్రం నుంచి ఘంటసాల పిసుశీల పాండ పాట. గీతరచన దాశరథి, సంగీతం మాస్టర్ వేణు.

ఈనాటి రావాయి తిథి కార్యక్రమంలో శ్రోతలు వాట్సాప్ ద్వారా తమ ఇష్టమైనటువంటి చిత్రగీతాలు వింటున్నారు. మరి తర్వాత పాటను కోరుతున్న శ్రోతలు విశాఖపట్నం ఐటీ జంక్షన్ నుండి ఎం ప్రతాప్. మరి వీరు కోరుతున్నారు అభినందన చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట, గీత రచన ఆత్రేయ. మరి వీరి కోసం ఈ పాట

మరి నటి రావైతుంది కార్యక్రమంలో తర్వాత పాటిన కోరుతున్న శ్రోతలు ఎద్దుమైలారి నుండి బాలకృష్ణ, శారద, శ్రీనిధి, అఖిల్, కార్తికేయ మరి వీరు కోరుతున్నారు దాగుడు మూతలు చిత్రం నుంచి ఘంటసాల పి సుశీల పాడిన పాట, గీత రచన ఆత్రేయ మరి వీరి కోసం ఈ పాట

ఈనాటి రావయతిథి కార్యక్రమం తర్వాత పాటను కోరుతున్న శ్రోతలు ఆత్మకూరు నుండి తాటిపాముల ఆదిశేషు మరి వీరు కోరుతున్నారు అత్త ఒక్కింటి కోడలే చిత్రం నుంచి ఘంటసాల పాడిన పాట గీతరచన ఆరుద్ర మరి వీరి కోసం ఈ పాట

గుళ్ళ పిస్తూలు నేను ఆడి తప్పని వాణిజీ నేను ఆడి తప్పని వాణి.

వారు శిక్షింపబడుదురు, బుద్ధిమంతులెప్పుడు రక్షింపబడుదురు. జోడుగుళ్ళ పిస్తూలు నేను ఆడి తప్పనివాణి.

అహం కూడదు, అధికారం చెలాయిస్తే ఇంక చెల్లదు, తొండ ముదిరితే ఊసర విల్లి అత్త, హజం ముదిరితే హళ్ళికి హళ్ళి, రోడ్డు గుళ్ళ పిస్తూలు ఠా. నేను ఆడి తప్పని వాణ్ణి జీహ, నేను ఆడి తప్పని వాణ్ణి.

ఎవరు మంచిది పోరు నష్టము ఎప్పుడు పొందు లాభము ఇది కోర్టుకెక్కితే అంతా భసు అత్త నీ జోరు తగ్గకుంటే నో కొంప కళ జోడుగుళ్ళ పిస్తూలు నేను ఆడి తప్పని వాణ్ణి జీహ నేను ఆడి తప్పని వాణ్ణి జీహ జీహ జీహ జీహ

0: మీరింతవరకు రావు ఈ అతిథి కార్యక్రమంలో వాట్సాప్ సందేశాల ద్వారా శ్రోతలు కోరిన చిత్రగీతాలు విన్నారు.
1: అమరవీరుల త్యాగఫలం ఈనాటి మన దేశ స్వాతంత్ర్యం.
2: ప్రగతి పరుగులో వడివడిగా అడుగులేస్తూ ఈనాడు ఎన్నో దేశాలకు నడవడి నేర్పే స్థాయికి చేరాం మనం.
1: కానీ ఈ స్థితిలో మన దేశ వినాశనానికి తీవ్రవాద శక్తులెన్నో విజృంభిస్తున్నాయి.
2: వారి కుట్రల్ని భగ్నం చేయడానికి మనమందరం సన్నద్ధం కావాలి.
1: బాపు బాటలో పయనిస్తూ శాంతి గీతాన్ని ఆలపిద్దాం.
2: భారతీయ ఆత్మ సంఘటిత శక్తి అని మరోసారి నిరూపిద్దాం.
1: నినదిద్దాం.

ఆకాశవాణి విజయవాడి కేంద్రం గుర్తు చేసుకుందాం. ఈనాటి గుర్తు చేసుకుందాం కార్యక్రమంలో చిత్రగీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా శ్రీరామదాసు, ఈ చిత్రానికి శంకర్ మహదేవన్, విజయ్ యేసుదాస్ పాడిన పాట, గీత రచన శ్రీ వేదవ్యాస.

కార్యక్రమంలో ఇప్పుడు శ్రీమంతుడు, ఈ చిత్రానికి రఘు దీక్షిత్ పాడిన పాట, గీతరచన రామజోగయ్య శాస్త్రి, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

కార్యక్రమంలో ఇప్పుడు గ్యాంగ్ లీడర్ ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన భువనచంద్ర గీతం, బప్పిలహరి సంగీతం.

0: Trump and Israeli Prime Minister Benjamin Netanyahu hailed Captain Smith Machar as a hero for fighting off a knife attack from the Omani co-pilot and saving the lives of 174 people on board. India began Day 12 of the Asian Games 2026 with hopes of adding more medals to their tally today. With several key events lined up across disciplines, India bagged their first sailing medal of the Games as Bano Francis and Prince Kurisinghal Noble claimed silver in the men's skiff event, finishing just behind China. And with that, we end this news bulletin.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం లాహిరి లాహిరిలో ఈనాటి కార్యక్రమంలో చిత్రగీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా జై ఈ చిత్రానికి బేబీ ప్రెట్టి ఎన్ శ్రీనివాస్ బృందం పాడిన పాట. గీతరచన కులశేఖర్, సంగీతం అనూప్ రూబెన్స్.

0: మీరింతవరకు లాహిరి లాహిరిలో కార్యక్రమంలో చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. సమయం 12:30 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది నీలాల శరణ్య. పదవుల కోసం కాక పౌరసేవే లక్ష్యంగా పనిచేసే యువత సివిల్ సర్వీసుల్లోకి రావాలని యూపీఎస్సీ శతాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. పరిశుభ్రత కేవలం ఒకరోజు ప్రచారానికే పరిమితం కాకుండా రోజువారీ బాధ్యతగా మారాలని కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ అన్నారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు న్యూఢిల్లీలో జరిగే రక్షణ ఖాతాల విభాగం 279వ వార్షికోత్సవానికి హాజరవుతారు. ఆసియా క్రీడల్లో శ్రీలంకతో జరుగుతున్న పురుషుల క్రికెట్ సెమీఫైనల్లో భారత జట్టు 7 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. ఇక వార్తలు వివరంగా. న్యూఢిల్లీలోని భారత మండపంలో జరిగిన యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ శతాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఈ సందర్బంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ 100 ఏళ్ల ప్రయాణంలో తరాలు సాంకేతికత మారినా యూపీఎస్సీపై ప్రజల్లో ఉన్న నమ్మకం చెక్కుచెదరలేదని అన్నారు. పదవుల కోసం కాక పౌరసేవే లక్ష్యంగా పనిచేసే యువత సివిల్ సర్వీసుల్లోకి రావాలని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. 21వ శతాబ్దపు భారత్ ప్రజానుకూల క్రియాశీల సుపరిపాలన అనే ప్రధాన సూత్రంతో సరికొత్త పని సంస్కృతి వైపు వేగంగా అడుగులు వేస్తోంది.
2: ये उत्सव उस विश्वास का है जो हर भारतवासी का इस संस्था पर है. 100 वर्ष की इस यात्रा में पीढ़ियां बदली, सरकारें बदली, लेकिन यूपीएससी पर भरोसा आज भी उतना ही अटूट है. 100 वर्षों की इस यात्रा पर स्मारक डाक टिकट और सिक्का जारी किया गया है. 100 महत्वपूर्ण केस लॉज का संकलन भी जारी हुआ.
1: కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ గత 12 ఏళ్లలో నియామకాల సంఖ్య, పారదర్శకత గణనీయంగా పెరిగాయన్నారు. 1926లో ప్రారంభమైన యూపీఎస్సీ 100 ఏళ్ల ప్రయాణానికి గుర్తుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్మారక నాణ్యం, తపాల బిళ్ల పుస్తకాన్ని ఆవిష్కరించారు. ప్రకృతి సమతుల్యతను కాపాడుతూ భవిష్యత్ తరాలకు విలువైన వారసత్వాన్ని అందించేందుకు అడవులు, వన్యప్రాణులను పరిరక్షించడం అత్యవసరమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. 2026 వన్యప్రాణి వారోత్సవాల సందర్భంగా ప్రధానమంత్రి వన్యప్రాణులను, వాటి ఆవాసాలను రక్షించడంలో ప్రజలు తమ వంతు సహకారం అందించాలని కోరారు. వన్యప్రాణి కారిడార్లను గుర్తించి పరిరక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం రాష్టాల సహకారంతో నిరంతరం కృషి చేస్తోందని అన్నారు. ప్రాజెక్ట్ చీతా విజయాన్ని ఉదహరిస్తూ గత దశాబ్ద కాలంలో వన్యప్రాణుల పరిరక్షణలో భారత్ సాధించిన విజయాలను గుర్తు చేశారు. అంతర్జాతీయ బిగ్ క్యాట్స్ అలయన్స్ ద్వారా పెద్ద పులుల పరిరక్షణలో భారత్ పోషిస్తున్న పాత్రను కూడా ప్రధానమంత్రి ప్రముఖంగా ప్రస్తావించారు. ఈరోజు న్యూఢిల్లీలోని సఫ్దర్జంగ్ సమాధి వద్ద జరిగిన స్వచ్ఛతా హి సేవ 2026 ప్రచార కార్యక్రమంలో కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ మంత్రి, పరిశుభ్రత కేవలం ఒకరోజు ప్రచారానికే పరిమితం కాకుండా రోజువారీ బాధ్యతగా మారాలని అన్నారు. దేశాన్ని పరిశుభ్రంగా ఉంచాలనే సంకల్పంతో పరిశుభ్రత ఇంటి నుంచే ప్రారంభమై కార్యాలయాలు, పరిసరాలు, బహిరంగ ప్రదేశాల వరకు విస్తరించాలని పేర్కొన్నారు. 2014 నుంచి రైల్వే స్టేషన్లు, బహిరంగ ప్రదేశాలు తో సహా దేశవ్యాప్తంగా పరిశుభ్రత గణనీయంగా మెరుగుపడిందని అన్నారు. తాము సృష్టించే వ్యర్థాల పరిశుభ్రతకు వ్యక్తిగత బాధ్యత తీసుకోవాలని మహాత్మాగాంధీ చెప్పిన మాటల్ని గుర్తు చేసుకున్నారు. పరిశుభ్రత సందేశాన్ని వ్యాప్తి చేయడంలో పిల్లలు, యువత కీలక పాత్ర పోషించాల్సిన అవసరం ఉందని మంత్రి అన్నారు. ప్లైదుబాయ్ విమానంలో ప్రాణాలకు తెగించి వందలాది మంది ప్రయాణికులను కాపాడిన కెప్టెన్ స్మిత్ మచ్చార్ కుటుంబంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఫోన్లో సంభాషించారు. స్మిత్ భార్య, ఆయన తల్లిదండ్రులతో మాట్లాడిన ప్రధానమంత్రి కెప్టెన్ స్మిత్ చూపించిన సమయస్ఫూర్తిని, ధైర్యాన్ని మెచ్చుకున్నారు. గాయాలైనా సరే వెనక్కి తగ్గకుండా ప్రాణాలను పణంగా పెట్టి వందలాది మంది ప్రయాణికులను కాపాడి నిజమైన భారతీయుడి వీరత్వాన్ని చాటారని ప్రధానమంత్రి అన్నారు.

0: అన్నారు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కెప్టెన్ స్మిత్ తొందరగా కోలుకోవాలని ప్రధానమంత్రి ప్రార్థించారు.
1: भारत के कैप्टन स्मिथ ने जिस प्रकार से धैर्य सूझबूझ और साहस का परिचय करवाया और जैसे आज इसराइल के प्रधानमंत्री ने कहा कि इस हिंदुस्तानी ने 9/11 होने से बचा लिया, हर देशवासी के लिए स्मिथ का ये पराक्रम हमें गौरव से भर देता है.
0: आकाशवाणी వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు న్యూఢిల్లీలో జరిగే రక్షణ ఖాతాల విభాగం 279వ వార్షికోత్సవానికి హాజరవుతారు. ఈ సందర్బంగా భారత సైన్యం ఆర్థిక సమాచార వ్యవస్థను సక్షమ్ వేదికతో అనుసంధానించడం, రక్షణ మంత్రిత్వ శాఖ కోసం నూతనంగా తీర్చిదిద్దిన జాతీయ సంకలన వ్యవస్థ, రక్షణ మంత్రిత్వ శాఖలో ట్రెజరీ సింగిల్ అకౌంట్ చెల్లింపులను ప్రవేశపెట్టేందుకు పేమెంట్ రౌటింగ్ వంటి డీఏడీకి చెందిన పలు ఐటీ కార్యక్రమాలను ప్రారంభిస్తారు. 2026 రక్షణ వ్యయంపై సమగ్ర గణాంక హ్యాండ్బుక్, 2025-26 సంవత్సరానికి సంబంధించిన మార్కెట్ ఇంటెలిజెన్స్ నివేదికతో సహా పలు ప్రచురణలను కూడా విడుదల చేస్తారు. జౌళి రంగంలో అభివృద్ది చెందుతున్న సాంకేతికత పరిజ్ఞానాలపై చర్చించేందుకు ఈరోజు న్యూఢిల్లీలో వస్త్ర సదస్సు జరుగుతుంది. న్యూఢిల్లీలో నిన్న జరిగిన విలేకరుల సమావేశంలో లఘు ఉద్యోగ్ భారతి జాతీయ ప్రధాన కార్యదర్శి ఓం ప్రకాష్ గుప్తా మాట్లాడుతూ, ఈ సదస్సు దేశవ్యాప్తంగా వస్త్ర రంగానికి అనుబంధంగా ఉన్న 400 సూక్ష్మ చిన్న పరిశ్రమలను ఒకచోట చేర్చుతుందని తెలిపారు. కేంద్ర వస్త్ర పరిశ్రమల శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ ఈ సదస్సును ప్రారంభిస్తారని తెలియజేశారు. ఆసియా క్రీడల్లో శ్రీలంకతో జరుగుతున్న పురుషుల క్రికెట్ సెమీఫైనల్లో భారత జట్టు నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. కొరోగి స్పోర్ట్స్ పార్క్లో టాస్ గెలిచిన శ్రీలంక బౌలింగ్ ఎంచుకోగా భారత్ బ్యాటింగ్ చేసింది. ఇషాన్ కిషన్ 46 బంతుల్లో 5 సిక్సర్లు 4 ఫోర్లతో అజేయంగా 80 పరుగులు చేసి జట్టుకు భారీ స్కోరు అందించారు. శ్రీలంక బౌలర్లలో తరిందు రత్నాయకే, సహన్ అరాచిగే 2 వికెట్లు తీశారు. శ్రీలంక ఫైనల్ చేరాలంటే 170 పరుగులు చేయాల్సి ఉంది. కాగా ఈ మ్యాచ్ విజేత శనివారం జరిగే ఫైనల్లో స్వర్ణ పతకం కోసం పాకిస్తాన్తో తలపడుతుంది. జపాన్లో జరుగుతున్న ఆసియా క్రీడల్లో ఈరోజు పురుషుల స్కిఫ్ ఈవెంట్లో మను ఫ్రాన్సిస్, ప్రిన్స్ కురిసింకల్ నోబుల్ రజత పథకాన్ని కైవసం చేసుకోవడంతో 2026 ఆసియా క్రీడల్లో భారత్ తన తొలి సెయిలింగ్ పథకాన్ని కైవసం చేసుకుంది. స్క్వాష్లో మహిళల టీం సెమీఫైనల్లో భారత్ కాంస్య పథకం సాధించింది. సెపక్ తక్రాలో పురుషుల క్వాడ్రంట్ ఈవెంట్లో వియత్నాంను 2-0 ఓడించి సెమీఫైనల్స్కు దూసుకెళ్లిన భారత్ కాంస్య పథకాన్ని ఖాయం చేసుకుంది. పురుషుల హాకీ సెమీఫైనల్స్లో భారత్ పాకిస్తాన్తో తలపడనుంది. భారత జట్టు ఫైనల్లో తన స్థానాన్ని ఖాయం చేసుకునే లక్ష్యంతో ఉంది. ఇదిలా ఉండగా భారత మహిళల హాకీ జట్టు ఇప్పటికే చైనాతో జరిగే ఫైనల్ పోరులో తన స్థానాన్ని ఖరారు చేసుకుంది. 10 స్వర్ణాలు, 22 రజతాలు, 30 కాంస్యాలతో సహా భారత్ సాధించిన మొత్తం పతకాల సంఖ్య 62కు చేరింది. కర్ణాటక, కేరళం, మాహే, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్ ప్రాంతాలలో ఈరోజు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపురలో కూడా ఇలాంటి పరిస్థితులే నెలకొంటాయని పేర్కొంది. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. సైనిక నర్సింగ్ సేవల 101వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా 100 ఏళ్లకు పైగా సైనికులు వారి కుటుంబాల సంరక్షణలో కీలక పాత్ర పోషిస్తున్న నర్సింగ్ సిబ్బందికి రక్షణ మంత్రిత్వ శాఖ గౌరవ వందనం సమర్పించింది. చిరునవ్వుతో సేవ అనే స్ఫూర్తితో అంకిత భావంతో ఆరోగ్య సంరక్షణ రంగంలో సేవ చేస్తూ నర్సింగ్ సిబ్బంది మానవత్వానికి ఉదాహరణగా నిలుస్తున్నారని మంత్రిత్వ శాఖ సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొంది. దీపావళికి ముందు బాణసంచాపై పూర్తి నిషేధాన్ని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. దీపావళి సమయంలో కొన్ని రకాల బాణసంచ వాడకాన్ని అనుమతిస్తామని, నిర్దిష్ట సమయ పరిమితులను విధిస్తామని జస్టిస్ ఎంఎం సుందరేష్, పిబి వరళిలతో కూడిన ధర్మాసనం సూచించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాజీ రాష్టపతి రామ్నాథ్ కోవింద్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. మాజీ రాష్టపతి తన సుదీర్ఘ ప్రజా జీవితంలో రాజ్యాంగ విలువలకి కట్టుబడి దేశాభివృద్ది, ప్రజా సంక్షేమం కోసం పాటుపడ్డారని కొనియాడారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి.

పదవుల కోసం కాక పౌరసేవే లక్ష్యంగా పనిచేసే యువత సివిల్ సర్వీసుల్లోకి రావాలని యూపీఎస్సీ శతాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. పరిశుభ్రత కేవలం

0: మూడు వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. ఆకాశవాణి వార్తలు ఇంతటి సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం జానపద కళారూపం.
2: ఈనాటి జానపద కళారూపాలు కార్యక్రమంలో కాలుష్యాన్ని నియంత్రిద్దాం, పర్యావరణాన్ని కాపాడుదాం బుర్రకథ వింటారు. నిర్వహణ శ్రీ వీర్నాల రమేష్ బాబు, వంతలు శ్రీమతి వీర్నాల పార్వతి, శ్రీ వీర్నాల రాజేష్ బాబు.
3: శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం.

అనగా జోడుగా వంతలు తగది మీ అనగా తరిగిట జంతరిత. మరి ముందుగా మరి భరతమాతను మధ్యలో స్మరించుకుంటూ.

0: అని తగతా హాజంతా తగ ధరిగడ ధరిగడ థా.
1: ఒరేయ్ అసలు ఇంత మీరు వచ్చారు, నన్ను తెచ్చారు, ఇందాగించి ముందే మాత్రం అంటున్నారు, జనగణమని అంటున్నారు, ఆ తెలుగు తల్లి అంటున్నారు, నాకేం అర్థం కావట్లేదురా. అసలు మీరెందుకు వచ్చారు, నన్నెందుకు తెచ్చారు? నాకు ఇందాచి మగ్గతిగా తికమగ్గా ఉందిరా బాబు.
0: అంటే మనము ఎందుకు వచ్చామో, నిన్నెందుకు తెచ్చామో నీకేం తెలియట్లేదు అంటున్నా.
1: నాకేం అర్థం కావట్లేదు.
0: ఎందుకంటే వినదగు ఎవరు చెప్పినా అన్నారు పెద్దలు.
1: అవునండి,
0: మంచి విషయం అండి. ఎవరు చెప్పినా వినాలి,
1: వినాలి.
0: పెద్దలు చెప్పినా వినాలి, చిన్నలు చెప్పినా వినాలి,
1: వినాలి.
0: ఎందుకంటే వినడం వల్ల విజ్ఞానం పెరుగుతుంది, వినడం వల్ల అజ్ఞానం నశిస్తుంది. ఇక్కడ మనము చక్కగా ఇక్కడ ఎందుకు వచ్చాము,
1: ఎందుకు
0: తెచ్చాము అంటే,
1: అంటే
0: మరి కాలుష్యాన్ని నియంత్రిద్దాం, మరి పర్యావరణాన్ని కాపాడుకుందాం అనేటువంటి నినాదంతో చక్కనైనటువంటి బుర్ర కథ చెప్పడానికి మనం వచ్చాము.
1: చెప్పడానికి వచ్చారు బుర్ర కథ.
0: బుర్ర కథ అంటే అసలు ఏంటో నీకు తెలుసా?
1: నాకు బాగా తెలుసు రా బాబు.
2: ఏంటి బుర్ర కథ అంటే నీకు బాగా తెలుసా?
1: నాకు బాగా తెలుసు.
2: అసలు బుర్ర కథ అంటే ఏంటి?
1: ఏమిటి అనుకున్నావమ్మా, బుర్రలో చెప్పేది బుర్ర కథ
2: కాదు నాయన, బుర్ర లేని వాడు చెప్పే బుర్ర కథ కాదు ఇది. బుర్రలో ఉండే గుప్పుడు మెదడుకు పదును పెట్టి ప్రజలకు అర్థమయ్యేలా రాణించేదే బుర్ర కథ. కాబట్టి చక్కని బుర్ర కథ చెప్పడానికి వచ్చాం. అయితే మళ్ళీ లాంటి విషయాలు తెలుసుకోవాలండి.
1: అవునండి.
2: ఎందుకంటే ఏ విషయం

0: ఉండాలి, ప్రజలంతా సుభిక్షంగా ఉండాలి, అందరూ ఆరోగ్యంగా ఉండాలి, అలాగే పర్యావరణం బాగుండాలి, ప్రకృతి బాగుండాలి అంటే ప్రతి ఒక్కరు తెలుసుకోవాలండి. ఎందుకంటే
1: ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. అందుకే ఆరోగ్యమే మహాభాగ్యం, ఆరోగ్యమే మహాభాగ్యం. అది లేని మన బతుకు వ్యర్థం, అది లేని మన బతుకు వ్యర్థం. ఆస్తులు అంతస్తులున్నా, ఆస్తులు అంతస్తులున్నా, ఆరోగ్యం లేకుంటే సున్నా, ఆరోగ్యం లేకుంటే సున్నా. చిన్నలు పెద్దలు అందరూ కలిసి ఆరోగ్యంగా ఉండాలి, మనము ఆరోగ్యంగా ఉండాలి. తరిగిట చంతరిత ఈ విధంగా ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు. లక్షాధికారి లక్షణంగా ఉండాలి అంటే ఆరోగ్యం కావాలి.
2: కావాలి
1: కొన్ని కోట్లు ఉన్నటువంటి కోటీశ్వరుడు కన్నా ఆరోగ్యంగా ఉండేటువంటి ప్రతి ఒక్కరి మిన్న అన్నారు పెద్దలు. ఆరోగ్యం మన చేతుల్లో ఉంటుంది.
2: మన చేతుల్లో ఉంటారా ఉత్తి గీతలు తప్ప?
0: ఒరే కనిపించే గీతలు కాదు నాయన, మనం చేతులతో చేసుకునే పనుల్లో ఉంది ఆరోగ్యం. ఎందుకంటే ఈనాడు లక్షాధికారి అయినా లక్షణంగా ఉండాలి, కోటీశ్వరుడైనా పట్టడం అన్నం తినాలి అంటే మొబ్బెప్పుడు వస్తుందో తెలియదు, జబ్బు ఎప్పుడు వస్తుందో తెలియదు, మేఘం ఎప్పుడు వస్తుందో తెలియదు, రోగం ఎప్పుడు వస్తుందో తెలియదు. కాబట్టి మనంతా కూడా చక్కని విషయాలు తెలుసుకోవాలి. మరి
1: ఎందుకంటే మరి ఒక్కసారి వాడి పడేసేటువంటి ప్లాస్టిక్ వస్తువులని ముఖ్యంగా మనము నివారించుకోవాలి.
2: అంటే ఏమిట్రా?
1: ఎందుకంటే మన యొక్క జీవన శైలిలో మన ప్రతి ఒక్క వాడకంలో కూడా మనము ఒక్కసారి వాడి పడేసేటువంటి ప్లాస్టిక్ వస్తువుల్ని చాలా ఎక్కువగా వాడుతున్నాము.
0: అవునండి.
1: దాన్ని మనము దీని వల్ల మనకి ఎన్నో అనారోగ్య పాలయ్యేటువంటి అవకాశము, అలాగే మన ఆరోగ్యాలు కూడా పోతున్నాయి. అది చాలా మందికి తెలియదు.
2: అవును,
1: కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియదు. మనం చేయాల్సింది ఏమిటి అంటే మనం ప్లాస్టిక్ ఒక్కసారి వాడి పడేసేటువంటి దాన్ని, ప్లాస్టిక్ వస్తువుల్ని నియంత్రించుకోవాలి.
2: నియంత్రించుకోవాలి.
0: అసలు ఒక్కసారి వాడి పడేసే ప్లాస్టిక్ ఏంటో తెలుసా నీకు?
2: నాకు తెలియదమ్మా.
0: తెలియదా?
2: తెలియదు నాకు.
0: మళ్ళీ ఎంత చదువుకున్నావు కదా, తెలియదా నీకు?
2: నాకు తెలియదు.
0: ఒక్కసారి వాడే పడేసే ప్లాస్టిక్ అంటే ప్లాస్టిక్ కవర్లు. ముఖ్యంగా మనం చాలా మంది కూడా ఈ రోజుల్లో ఏమండి బజార్లోకి వెళ్తుంటే బాగా ఫ్యాషన్ అయిపోయింది. పూర్వం రోజుల్లో గుడ్డ సంచులు తీసుకెళ్లే వాళ్ళు,
2: కానీ
0: ఇప్పుడు ఎవరు తీసుకెళ్లట్లేదండి. ప్లాస్టిక్ కవర్లు ఇంటికి తెచ్చుకుంటున్నారు. ఆ యొక్క కవర్ల వల్ల ఎంత అనారోగ్యం వస్తుంది, ఎన్ని వ్యాధులు వస్తాయి, దాని వల్ల వచ్చే ప్రమాదకరమైన విషయాలు ఏంటో తెలియాలి అంటే నేను చెప్పాలి, నువ్వు తెలుసుకోవాలి రా అబ్బాయి. మరి ఒక కవర్లు బజార్ నుంచి ఇంటికి తెచ్చిన తరువాత ఎక్కడ పడితే అక్కడ పడేస్తున్నారు. నువ్వు ఎక్కడేస్తున్నావు?
2: ఇంటికి రాగానే వస్తువులను తీసేసి పక్కన
0: పెట్టేసి
2: ఆ కవర్ ఉన్నాయి చూసావు, భద్రంగా ముదర చుట్టేసి అటు ఇటు చూసి అలా నేల మీద గానీ లేకపోతే మురికాల్లో గానీ వెళ్ళిపోతావు.
0: చూడండి, చాలా మంది అలా చేయడం వల్లనే డ్రైనేజ్ లో పడిపోతే ఏమవుతాయ్యా, సైడ్ కాళ్ళు మురికాల్లో పడిపోతే నీళ్లకు అడ్డుపడి అంటు రోగాలు వస్తాయి, దోమలు వ్యాపిస్తాయి, వ్యాధులు వస్తాయి. ఎక్కడ పడితే అక్కడ ఖాళీ ప్రదేశాల్లో వదిలేస్తే అది భూమికి అడ్డుపడతాయి. ఎందుకంటే వర్షం వచ్చినప్పుడు ఆ భూమిలోంచి వచ్చేటువంటి ఆ పైనుంచి వచ్చేటువంటి వర్షాన్ని భూమిలోకి వెళ్లకుండా ఈ ప్లాస్టిక్ కవర్లు అడ్డుపడతాయండి. ఎందుకంటే గుడ్డ ముక్క కరుగుతుంది, చెక్క ముక్క కరుగుతుంది, ఏమండి ఎటువంటి వస్తువులైనా కరుగుతాయి, కానీ ఈ ప్లాస్టిక్ కవర్ కి కరిగేటువంటి స్వభావం లేదు. కాబట్టి ఈ ప్లాస్టిక్ కవర్లు భూమిలో అడ్డుపడి మరి భూగర్భ జలాలు ఉంటాయి కదా, అవి దెబ్బతినే అవకాశం ఉంది. మరి వాటి వల్ల పంటలు పండవు, అలాగే చెట్లకి మన వాతావరణానికి కూడా ఎంతో అంతరాయం కలుగుతుంది.
1: ఎందుకంటే మరి భూగర్భ జలాలు దెబ్బతింటాయి, అలాగే భూసారం దెబ్బతింటుంది. దీని వల్ల మనకి పర్యావరణం పాడైపోతుంది, కాలుష్యం ఎక్కువైపోతుంది. అంతేకాకుండా మరి అదే ఒక కవర్ లో మరి ఏదైనా పదార్థం పెట్టి పడేస్తే మనకు మూగ జీవులు ఉన్నాయి, ఏవి ఆవులు గాని, గేదెలు గాని, మేకలు గాని. మనం ఎందుకంటే మేక మాంసం అందరం తింటాము, అలాగే మనం గేదె పాలు తాగుతాము. ఎందుకంటే మనము అలాగ పడేయడం వలన మూగ జీవులు తిని కడుపులోకి చేరి కడుపు ఇంత బ్యాక్టీరియా పెరిగిపోతుంది. దీని వల్ల వాటిండి వచ్చేటువంటి మాంసం గాని పాలు గాని తాగితే మన అనారోగ్యం పాలైపోయేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇలాగ కూడా మనం ఎక్కడ పడితే అక్కడ వేయకూడదు. మనము ముఖ్యంగా ఒక్కసారి వాడి పడేసేటువంటి ప్లాస్టిక్ వస్తువుల్ని నిషేధించుకోవాలి. దానికి బదులుగా మనకు గుడ్డ సంచు

0: సంచులు వాడుకోవాలి. గుట్ట సంచులు అంటే మనకి అన్ని కూడా మనకి బజార్లో అన్ని దొరుకుతున్నాయి. మరి అది ఏంటంటే ఒక్కసారి కాదు నాలుగు సార్లు వాడుకొని ఉతుక్కొని మళ్ళీ ఆరబెట్టుకొని మరి నాలుగైదు సార్లు వాడుకున్న తర్వాత అది పాడైపోయింది అనుకో, గుట్ట సంచి మనం నేల మీద పడేయచ్చు. దానివల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదు, భూమిలోకి త్వరగా కలిసిపోతుంది. ఒక చెక్క ముక్క గాని అలాగే ఒక గుడ్డ ముక్క గాని అలాగే మనకి అట్ట ముక్క గాని ఏదైనా సరే భూమిలో వేస్తే భూమి మీద త్వరగా మనకి కలిసిపోతుంది. ప్లాస్టిక్ కవర్ అనేది కలవదు కాబట్టి మనము దీన్ని తగ్గించుకోవాలి. అంతేకాకుండా దీని ద్వారా ఇలా ఎక్కువగా వాడడం వల్ల కూడా మరి క్యాన్సర్ వచ్చేటువంటి అవకాశం ఉంది.
1: క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందా?
2: ఏమండి ఈనాడు ఏంటంటే అతి భయంకరమైన వ్యాధి క్యాన్సర్ వ్యాధి, బ్రెయిన్ క్యాన్సర్, గర్భసంచి క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్, కిడ్నీ క్యాన్సర్, ఇలాంటి ఎన్నెన్నో క్యాన్సర్ వ్యాధులు వస్తున్నాయంటే ఎలా వస్తున్నాయి అనుకుంటున్నావు? ఈ యొక్క ప్లాస్టిక్ కవర్ల ద్వారా వేడి పదార్థాలు వాటి ద్వారా మనం ఇళ్ళకి తెచ్చుకొని తర్వాత మనకు తెలియక అవగాహన లేక చాలా మంది కడుపులోకి వెళ్ళిపోతున్నారు. ఒక కూరలే గాని ఓ టీలే గాని పాలు గాని కాఫీ గాని పార్సిల్ తీసుకొస్తున్నారు. అలా తెచ్చుకున్నప్పుడు తెలియక త్రాగినటువంటి యొక్క పదార్థాల్లో ఈ ప్లాస్టిక్ అంతా కూడా మైనంగా చేరుతుంది. అది తెలియక పాపం ఎంతో మంది అమాయకులు అలాగే వాటిని ఉపయోగించుకుంటున్నారు. అలా త్రాగినప్పుడు ఇది కడుపులోకి వెళ్లి ఇటువంటి అనారోగ్యాలు తీసుకొస్తుందయ్యా. కాబట్టి మనం అంత అనారోగ్యం పాలవకుండా ఉండాలి అంటే ముఖ్యంగా ప్లాస్టిక్ ని నిషేధించేయాలి.
0: అందుకని అమ్మలారా ఆలకించారమ్మా, ఆడపడుచులారా ఆలకించారమ్మా, భలే భలే అమ్మలారా ఆలకించారమ్మా,
2: బాబు అయ్యలారా ఆలకించారయ్యా,
0: అన్నలారా ఆలకించారన్నా, బాబు అయ్యలా.

0: ఆలకించారమ్మా, అన్నలారా ఆలకించారన్న, బాపు అయ్యలారా ఆలకించారయ్యా. కాలుష్యాన్ని నియంత్రించుకోవాలి. ఇందులోనే ఒక్కసారి వాడబడేసేటువంటి ప్లాస్టిక్ వస్తువుల్ని మనం నిషేధించుకోవాలి. అంతేకాకుండా దీనితో పాటు మనం నీటిని మరి వృధా చేసుకోకూడదు. ఎందుకంటే మనకు ఆకాశం వచ్చేటువంటి ప్రతి ఒక్క నీటి బిందువుని ఒడిసిగా బట్టి పొదుపుగా చేసుకోవాలి. ఇంకుడు గుంటలు తవ్వి ఒక ఇంకుడు గుంటల్లో మనం నీటిని నిల్వ చేసుకోవాలి. అలా ఉండడం వలన మనకు మనం నీటిని వృధా చేసిన వాళ్ళం అవము. అంతేకాకుండా మనం నీటిని వృధా చేసుకున్నట్లయితే మన యొక్క చుట్టుపక్కల ప్రదేశాల్లో గాని, మన యొక్క పరిసరాల్లో గాని, రోడ్ల మీద గాని యొక్క నీరు నిల్వ ఉండిపోతుంది. నిల్వ ఉండిపోవడం వలన మరి అక్కడ దోమలు ఏర్పడతాయి. దోమల వల్ల మనకి ప్రాణాంతకమైనటువంటి వ్యాధుల బారిన పడేటువంటి అవకాశం ఉందిరా. ఏమిటంటే ఈనాడు దోమల వల్ల మనకు మలేరియా, ఫలేరియా, డెంగ్యూ, టైఫాయిడ్, చికెన్గున్యా మరి ఇవన్నీ కూడా ప్రాణాంతకమైనటువంటి వ్యాధుల బారిన పడేటువంటి అవకాశం అది దోమకాటు వల్ల. అది కూడా మనం నీటిని వృధా చేసుకోవడం వలన. అలా చేయకుండా నీటిని మనం పొదుపుగా వాడుకోవాలి, పొదుపు చేసుకోవాలి. అంతేకాకుండా మనం దోమలను నివారించాలి అంటే మన చుట్టుపక్కల పరిసరాల్లో మరి ఒక అడుగు ఇంకుడు కొంట తవ్వుకొని అందులో మన బండ్లకు వాడేటువంటి మడ్డాయిలు వేసి నిల్వ పెడితే మన చుట్టుపక్కల ఉన్నటువంటి దోమలని అక్కడికి చేరి అందులో గుడ్లు పెట్టి అందులో చనిపోతాయి. ఈ విధంగా కొద్దిగా అక్కడక్కడ నీళ్లు మనకి వృధాగా మనము నీళ్లు ఉన్నా కూడా దోమలు ఎక్కువగా ఏర్పడకుండా ఉంటాయి. ముఖ్యంగా మనము నీటిని వృధా చేసుకోకూడదు, వృధా చేసుకోకూడదు.
1: అంతే కాదండి, ఈ వర్షాకాలం రోజుల్లో మనం త్రాగే నీరు కూడా మంచి నీరు త్రాగాలి. మంచి నీరు త్రాగాలంటే మనకు కుళాయిలోంచి వచ్చేటువంటి నీరు గాని, మన వాటర్ ట్యాంకుల ద్వారా వచ్చే నీరు గాని మనం వేడి చేసుకుని కాల్చి చల్లార్చుకుని త్రాగితే ఆరోగ్యానికి చాలా మంచిది. నీళ్ల వల్ల వచ్చేటువంటి వ్యాధులు ఎన్నో ఉన్నాయి, వాటిని కూడా మనం నివారించవచ్చు. ముఖ్యంగా చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరు కూడా మంచి నీటిని త్రాగాలి. అలాగే త్రాగే నీరుని బట్టే మనిషికి ఆరోగ్యం వస్తుంది. నీరు కూడా ఎక్కువగా తాగాలండి. కాబట్టి తీసుకునే ఆహార పదార్థాలు కూడా మంచి ఆహారం భుజిస్తే మానవుడు చక్కగా ఉంటది. అదే విధంగా మనుషులంతా కూడా సుభిక్షంగా ఉంటారు.

0: కాకుండా ముఖ్యంగా కాలుష్యం అంటున్నాం. ఇందాక మన ఆరోగ్యం మన చేతుల్లో ఉందని చెప్పి నేను అన్నానా? అదే కూడా అందులో భాగంగా ముఖ్యంగా ఈ మధ్యన చాలా వరకు ఈ యొక్క కాలుష్యం అనేది ఎక్కువైపోయింది. అందులో మనకి శబ్ద కాలుష్యము,
1: శబ్ద కాలుష్యం,
0: అలాగే వాయు కాలుష్యము బాగా ఎక్కువైపోయి మరి దాని బారిన పడి మనం చాలా ఇబ్బందులు పడ్డాం, ఇంకా పడుతున్నారు కూడా. వీటిని మనం అరికట్టాలి.
1: అరికట్టాలి,
0: అరికట్టాలి అంటే
1: ఏం చేయాలి?
0: ఇప్పుడు శబ్ద కాలుష్యం ఉంది.
1: అవును.
0: ఏమిటంటే ఒక భారీ వాహనాలు, వాటి నుండి వచ్చేటువంటి శబ్దాలు, మరి అంతేకాకుండా మన చుట్టుపక్కల ఉన్నటువంటి ఫ్యాక్టరీలు, మరి ఇంటి పక్కన గాని మనకు వీధుల పక్కన గాని మరి అక్కల్లో పరిసరాల్లో ఉండేటువంటి ఫ్యాక్టరీలు,
1: పెద్ద పెద్ద పరిశ్రమలు,
0: పెద్ద పెద్ద పరిశ్రమలు, వాటి నుండి వచ్చేటువంటి పెద్ద పెద్ద శబ్దాలు, అంతేకాకుండా మరి కొన్ని ఇప్పుడు జరుగుతున్నటువంటి కార్యక్రమాల్లో పెద్ద పెద్ద డీజే మరి శబ్దాలు,
1: అవునండి,
0: ఎందుకంటే అవి కూడా దాని వల్ల కూడా మనకి శబ్దం ఎక్కువైపోయి ప్రతి ఒక్కరు ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి ఈ యొక్క శబ్ద కాలుష్యాన్ని తగ్గించుకోవాలి.
1: తగ్గించుకోవాలి,
0: అర్థమైందా? అంతేకాకుండా వాయు కాలుష్యము,
1: వాయు కాలుష్యం
0: ఇదేమిటంటే మన యొక్క మోటార్ సైకిల్ ఉన్నాయి కదా, మనకి రోడ్ల మీద తిరిగేటువంటి మోటార్ సైకిల్లో కొన్ని పర్వాలేదు ఇంకా ఎక్కువ పొగ వచ్చేటివి ఉంటాయి. ఆ యొక్క పొగ మోటార్ సైకిల్ నుండి వచ్చేటువంటి పొగ అది మన పర్యావరణానికి పైకి చేరి కాలుష్యం అయిపోతుంది. అంతేకాకుండా మనకు వీటితో పాటు పరిశ్రమలు గాని పెద్ద పెద్ద పరిశ్రమలు, ఫ్యాక్టరీలు, వాటి నుంచి వచ్చేటువంటి పొగ పర్యావరణం మొత్తం కూడా బాగా కాలుష్యం అయిపోయి మనకు పైన సూర్యుడి నుంచి వచ్చేటువంటి కిరణాలు, మరి ఇప్పుడైతే మరి మనం నేరుగా మన ఒంటి మీద పడట్లేదు,
1: పడట్లేదు,
0: ఎందుకంటే అక్కడ ఓజోన్ పొర అనేది ఒక అడ్డు ఉంటుంది అన్నమాట. దీని వల్ల మనకి నేరుగా ఒక కిరణాలు మన మీద పడవట్లేదు,
1: పడగట్లేదు.
0: ఎందుకంటే ఇవి ఈ కాలుష్యం బాగా అయిపోయింది అనుకో,
1: అవును,
0: ఏంటి వాయు కాలుష్యం పైకి చేరి ఆ యొక్క పొర దెబ్బతిని,
1: ఓజోన్ పొర దెబ్బతిని,
0: దెబ్బతిని మరి నేరుగా మనకు చర్మం మీద పడిపోతాయి ఆ యొక్క సూర్యకిరణాలు,
1: సూర్యకిరణాలు.
0: దీని వల్ల మరి మనకి చర్మ వ్యాధులు అలాగే అనేకమైనటువంటి వ్యాధుల బారిన పడేటువంటి అవకాశం ఉంది. మరి దీన్ని నిర్మూలించాలి అంటే మనము వాయు కాలుష్యాన్ని తగ్గించుకోవాలి, అలాగే శబ్ద కాలుష్యాన్ని కూడా తగ్గించుకోవాలి. ఈ కాలుష్యాన్ని మనం నివారించుకుంటే మన ఆరోగ్యాలు బాగుంటాయి. అందుకనే వీటన్నిటిని మనము అరికట్టాలి అంటే మొక్కలు పెంచాలి. ఎందుకంటే నరజాతి

0: క్రికెట్ ఆ చంతారితా.
1: ఎందుకంటే పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు రా అబ్బాయి.
0: అవునండి.
1: అంతేకాదండి, వృక్షో రక్షితే రక్షిత అన్నారు. వృక్షాలను రక్షిస్తాయి, మనల్ని రక్షిస్తాయి. అదే విధంగా పచ్చదనం పరిశుభ్రత ఉంటేనే గ్రామాలు పల్లెలు పట్టణాలు బాగుంటాయి. అసలు ప్రతి ఒక్కరు కూడా మొక్కలు నాటాలి.
0: మొక్కలు నాటాలి అంటున్నారా? నాకు ఈ మధ్య మొన్న పెళ్ళయిందమ్మా.
1: మొన్న పెళ్ళయిందా?
0: మొన్న అయింది. అయితే నేను ఒక్క రూపాయి కూడా కట్నం తీసుకోకుండా పెళ్లి చేసుకున్నాను
1: అబ్బా.
0: అయితే
1: ఈ రోజుల్లో ఎంతో మంది కుర్రోళ్ళు కట్నాల కోసం ఉర్రూతలుగే ఈ రోజుల్లో, కానీ కట్నం లేకుండా పెళ్లి చేసుకున్నామంటే నెంబర్ వన్ రా అబ్బాయి నువ్వు.
0: అందుకని మా మామగారు నన్ను మెచ్చి,
1: నిన్ను మెచ్చుకొని
0: నా పేరు మీద,
1: నీ పేరు మీద
0: 2 ఎకరాలు ఇచ్చారమ్మా.
1: అబ్బో, 2 ఎకరాలు మంచి ఆయన. అయితే
0: ఇస్తే నన్ను చూసి, అయితే ఇందులో పంట పండించు,
1: పంట పండించరా అల్లుడా అన్నాడు.
0: పండించిన తర్వాత పైదంతా ఒక అగ్రిమెంట్ రాశారమ్మా.
1: ఏంటి నీకు ఆ యొక్క 2 ఎకరాలు ఇచ్చేటప్పుడు ఒక అగ్రిమెంట్ తీసుకొచ్చి రాశారు మీ మామగారు?
0: రాసి
1: ఏమని?
0: అల్లుడు, నువ్వు పంట పండిస్తే,
1: పండిస్తే
0: పై పంట అంతా నాకు ఇచ్చే,
1: అబ్బాబ్బా
0: కింద పంట అంతా నువ్వు తీసేసుకో అన్నాడు.
1: ఓహో, మంచిదే, బానే ఉంది. అయితే
0: అయితే
1: తప్పుడు నువ్వేం చేసావు?
0: బాగా ఆలోచించి చించి
1: బాగా ఆలోచించావు.
0: ఒక పంట వేసానమ్మా.
1: ఏంటి పంట వేసావు?
0: వేసాను.
1: మంచి పంట వేసావు?
0: చాలా మంచి పంట వేసాను.
1: వేసావు?
0: వేసాను.
1: ఏం పంట వేసావు?
0: నీనా? వేరుశనగ పంట వేసానమ్మా.
1: అప్పుడు ఏం చేసావు?
0: ఏం చేశాను? అగ్రిమెంట్ ప్రకారం మా మామగారు ఏమన్నారు?
1: ఏమన్నారు?
0: పంట అంతా ఆయనకి ఇచ్చామన్నారు కదా. పైన డొక్కులు గిక్కులు అన్ని అల్లింటికి పంపించేసి,
1: చేదారం పంపించేసి,
0: వేడి
1: చెనక్కాయలన్నీ
0: అంతా మా ఇంటికి పంపించేశాను.
1: అంటే చెనక్కాయ చూసారండి, చెనక్కాయలన్నీ ఇంటికి పంపించేశావు. మళ్ళీ ఏం చేశావు?
0: ఈసారి మళ్ళీ మా మామగారు వచ్చి,
1: అబ్బా
0: ఇలా కాదబ్బాయి, ఈసారి కింద పంట అంతా నాకు ఇచ్చే, పై పంట అంతా నువ్వు తీసేసుకో.

0: అన్నారు.
1: ఓహో, ఆయన కూడా మంచి ఆలోచనతో ఉన్నాడు అనమాట.
0: అయితే
1: అప్పుడేం చేశాను,
0: మళ్ళీ సార్ బాగా ఆలోచించి చించి చించి వేసేసాను.
1: మళ్ళీ వేసేసావు? ఏం పంట?
0: వరి పంట వేసేసానండి. ఈసారి వరి పంట వేయగానే తెలిసిందే కదా, ఉన్నటువంటి వరి అంతా ఇంటికి పంపించేసి,
1: ధాన్యం అంతా ఇంటికి పంపించేసుకున్నావు,
0: తిన్నటువంటి
1: మోళ్ళు మొక్కలు చెత్త చెదారం అంతా మాంగారెడ్డి
0: పంపించేశాను.
1: ఓహో బాగుందండి.
0: ఈసారి ఇలా కాకుండా
1: అబ్బా,
0: మళ్ళీ వచ్చారు,
1: మళ్ళీ వచ్చారు,
0: వచ్చి అల్లుడు అల్లుడు
1: అల్లుడు
0: ఈసారి పై పంట కింద పంట రెండు నాకు ఇచ్చే, మంచి పంట మాత్రం తీసుకో అన్నారు.
1: అబ్బా మంచి తెలివైన ఆయన అనమాట, నీకు బాగా కొట్టారు అబ్బా.
0: ఈసారి కూడా నేను గట్టిగా ఆలోచించాను,
1: గట్టిగా ఆలోచించాను,
0: అది తెలివితేటలు ఎక్కువ కదా.
1: అవును మరి,
0: బాగా ఆలోచించేసి ఈసారి కూడా వేసేసాను అమ్మా.
1: ఈసారి మళ్ళీ పంట వేసావు?
0: వేసాను.
1: ఏం పంట వేసావు?
0: చెరుకు పంట వేసాను.
1: అబ్బా అయితే మధ్య వృద్ధి చేసుకున్నావు,
0: పైన ఉన్నటువంటి మొక్కలు కింద ఉన్నటువంటి వేరు మొక్కలు ఇవన్నీ మాగారెడ్డికి పంపించేసి చెరుకునంతా చెరుకు ఫ్యాక్టరీకి పంపించేసాను.
1: సార్ మంచి తెలివండి, అంటే మంచి మొక్కలు వేసావు.
0: ఇలాంటి మొక్కలు వేసుకోవాలంటున్నారు?
1: అలాంటి మొక్కలే కాదు, వాటితో పాటు మంచి మొక్కలు వేసుకోవాలి. ఏమేమి చెట్లు అనుకుంటున్నావు? మంచి చెట్లు, చక్కని చెట్లు, ప్రగతికి మెట్లు వేసుకోవాలి. మన వాడు చెప్తాడు విను.
2: అందుకే చెట్టు రావి చెట్టు గంగరావి చెట్టు, చెట్టు రావి చెట్టు గంగరావి చెట్టు, తనన్న వేప చెట్టు మరి గానుక చెట్టు.

0: చెట్టు మరి గానుక చెట్టు.
1: ఇటువంటి రాగి చెట్టు చూసావా బాబు, మంచి నేరేడు చెట్టు. అదే విధంగా కోడి పుంజు పూల చెట్టు, పొన్న చెట్టు, అరటి చెట్టు, మల్లె చెట్టు, ఇటువంటి చెట్లను పెంచుకుంటే చెట్ల వల్ల మనకు వచ్చే లాభాలు ఏంటని నువ్వు అడుగుతావేమో.
2: అది
1: మన ఆరోగ్యానికి
2: లాభం వచ్చింది. మొక్కలు పెంచడం వల్ల లాభం ఏమైనా ఉందా?
1: ఉంది ఉంది. మొక్కలు పెంచడం వల్ల వచ్చే లాభం ఏంటంటే, ఈ యొక్క చెట్లను పెంచడం వల్ల చక్కని వర్షాలు కురుస్తాయి. వర్షాలు కురిస్తే మంచి పంటలు పండుతాయి. అంతేకాదు, ఈ మానవ జీవన శైలిలో జరిగేటువంటి అనారోగ్యాలు కూడా తగ్గాలి అంటే, మన యొక్క ప్రకృతి ఇచ్చేటువంటి చెడు గాలిని పీల్చుకొని మంచి యొక్క గాలిని మనకు అందిస్తాయి చెట్లు.
2: చెట్లు
1: ఒక వేప చెట్టు మన ఇంట్లో ఉన్నట్లయితే మనకు ఒక డాక్టర్ గారు మన ఇంట్లో ఉన్నట్టే. ఎందుకంటే వేప చెట్టు గాలి వల్ల అనేకమైన రోగాలు పోతాయి. మరి అటువంటి గాలిని మనం పీల్చుకున్నప్పుడు మనకు మంచి ఆరోగ్యం వస్తుంది. అదే విధంగా పచ్చదనం పరిశుభ్రతతో పాటు మరి ప్రతి ఒక్కరికి కూడా మంచి ఆరోగ్య శైలిలో జీవించాలి అంటే ఇటువంటి చెట్లను ప్రతి ఒక్కరు కూడా పెంచాలి. మొక్కలను నరకకూడదు. చాలా మంది వృక్షాలు నరుకుతున్నారు. వృక్షాలు నరకకూడదండి. వృక్షాల వల్ల వచ్చే లాభాలను మనం వినియోగించుకోవాలి. ఈ మానవ జీవన శైలిలో ఇది ఒక ముఖ్యమైన అంశం కాబట్టి ఇటువంటి విషయాలు కూడా తెలుసుకోవాలి ముఖ్యంగా.
2: అందుకనే నా

0: మరి ఈ విధంగా ఎందుకంటే మన యొక్క ఎంతటి కాలుష్యాన్నైనా కూడా, ఎంత పెద్ద కాలుష్యాన్నైనా, ఎక్కువ కాలుష్యాన్నైనా, దేన్నైనా కూడా నియంత్రించేటువంటి శక్తి పర్యావరణానికి మాత్రమే ఉంది. అది కూడా అందులో చెట్లకు మాత్రమే ఉంది. ఎందుకంటే మనకి ఎక్కడైతే ఎక్కువ చెట్లు ఉంటాయో అక్కడ పాడి పంటలు బాగుంటాయి. అంతేకాకుండా అక్కడ ఎంత వేడి ఎండ వేడి ఉన్నా కూడా చల్లదనం ఉంటుంది. అంతేకాకుండా అక్కడ వర్షాలు ఎక్కువగా పడతాయి, మనకు ఆరోగ్యాలు కూడా బాగుంటాయి
1: బాగుంటాయి.
0: ఎందుకంటే ఆ చక్కనైనటువంటి వాతావరణంలో మనం ఉండడం వలన మనకి ఎటువంటి అనారోగ్యాలు రావు, ఎందుకంటే రోగాల బారిన పడము. ఈ విధంగా మనకి కాలుష్యం నియంత్రణ అయిపోతుంది, నియంత్రించేస్తుంది, అలాగే మన ఆరోగ్యాలు కూడా బాగుంటాయి. అందుకనే ప్రతి ఒక్కరూ కూడా పర్యావరణాన్ని కాపాడుకోవాలి. అర్థమైందా? ఈ విధంగా అంతేకాకుండా మరి మన యొక్క చుట్టుపక్కల ఉన్నటువంటి పరిసరాలని పరిశుభ్రంగా ఉంచుకోవాలి. తెలుసా?
1: బాగా తెలుసండి.
0: ఏం తెలుసు?
1: మా యావిడి పరిసరాల పరిశుభ్రతని ఇరగదీసి మరగబెట్టి పులిసి కాసేస్తుందండి.
0: అదేంటండి? ప్రతి ఒక్కరూ మన ఆరోగ్యం మన చేతుల్లో ఉంటుంది అని చెప్పి ఇందాక అన్నాను. ఆరోగ్యమే మహాభాగ్యము. మరి చుట్టుపక్కల ఉన్నటువంటి పరిసరాల్లో మరి చెత్తా చెదారం మొత్తం తూడ్చేసి మరి
1: బాగా తెలుసు, అదంతా ఒక దాంట్లో ఎత్తేసి అలా బయటకు వచ్చి అటు ఇటు చూసేసి రోడ్డు మీద వేసి వెళ్ళిపోవాలి.
0: అదేంట్రా? అదేంటండి?
1: చెత్త మరి మా ఇంట్లో ఉంచుకుంటామండి రోడ్డు మీద వేయకుండా.
0: అలా చేస్తే మనము బాగుంటావా?
1: ఏ
0: రోగాల బారిన పడతాం.
1: ఎందుకని?
0: అనారోగ్యం.
1: ఎందుకని?
0: మన పరిసరాలు బాగుంటాయా? పర్యావరణం బాగుంటుందా?
1: ఇల్లు బాగుంటుంది కదా.
0: అలా కాదురా, మన చుట్టుపక్కల పరిసరాల్లో ఉన్నటువంటి చెత్తా చెదారాన్ని తూడ్చేసి మరి ఒక బుట్టలో వేసుకోవాలి, చెత్త బుట్టలో. అంతేగాని ఎక్కడ పడితే అక్కడ పడేయడం వలన
1: ఏమవుతుంది?
0: ఏమవుతుంది అంటే ఇంకా ఉన్నాయి చెబుతాను. అంతేకాకుండా ఓ పక్క నువ్వు చెత్తను వేసావు, అది వెళ్ళి ఒక మురికి కాలంలో పడుతుంది. అంతేకాకుండా రోడ్డు మీద వేసావు, అది అసలు ఇది ఏ కాలము?
1: వర్షాకాలం.
0: వర్షాకాలం. ఎప్పుడు వర్షం వస్తుందో తెలియదు, ఎప్పుడు ఎండ వస్తుందో
1: తెలియదు.
0: అది ఎండకి ఎండి వానకు తడిసి కుళ్ళి కృషించి బస్ట్ బస్ట్ అయిపోయి తర్వాత అక్కడ బ్యాక్టీరియా పెరిగిపోతుంది. దీని వల్ల వాసనలు ఏర్పడతాయి. మనం ఎక్కడెక్కడే తిరుగుతుంటాము, మరి మనం రోగాల బారిన పడేటువంటి అవకాశం ఉంది. ఈ విధంగా పడకూడదు. పడకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి? చెత్తను ఎక్కడ పడితే అక్కడ వేయకూడదు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఇది కూడా ఆరోగ్యంలో, పర్యావరణంలో, కాలుష్యంలో ఒక భాగం కాబట్టి, ఎందుకంటే కాలుష్యాన్ని నియంత్రిద్దాం,
1: అవునండి,
0: పర్యావరణాన్ని
1: కాపాడుకుందాం
0: అనేటువంటి అంశంలో ఇది కూడా ఒక భాగం కాబట్టి ఎక్కడ పడితే అక్కడ మరి వేయకూడదు అనమాట.
1: అర్థమైంది.
0: ఇందులో రెండు రకాలు ఉన్నాయి.
1: ఏమిటండి అవి?
0: తడి చెత్త, పొడి చెత్త.
1: అంటే ఏమిటి?
0: స్వచ్ఛతా హి సేవ అంటూ మనకు కేంద్ర ప్రభుత్వము చక్కగా ఎన్నెన్నో పథకాలు పెట్టారు. అందులో స్వచ్ఛతా హి సేవలో భాగంగా మన గ్రామాలన్నీ స్వచ్ఛంగా ఉండాలి. మనకు రాజధాని పునాదులు పరిష్టంగా ఉండాలి అంటే రాష్ట్రాలన్నీ పుష్టికరంగా ఉండాలి. మనకు రాష్ట్రాలన్నీ పుష్టికరంగా ఉండాలి అంటే జిల్లాలన్నీ విరజిల్లాలి. జిల్లాలన్నీ విరజిల్లాలి అంటే మండలాలన్నీ మహదానందంగా ఉండాలి. మండలాలన్నీ మహదానందంగా ఉండాలి అంటే పంచాయతీలన్నీ పరవశించాలి. పంచాయతీలన్నీ పరవశించాలి అంటే పల్లె పల్లెల్లో, గ్రామ గ్రామాల్లో, మరి ప్రతి ఒక్క ఇళ్లలో పచ్చదనం కావాలరా?
1: నాకు బాగా అర్థమైపోయిందండి.
0: ఓహోనా,
1: పచ్చదనం అన్నారు కదా, ఎదుర్కొంటున్నటువంటి కిరాణా కొట్లోకి వెళ్ళిపోయి ఒక కేజీ పసుపు కొనుక్కొని మా ఇంటి ముందు మొత్తం జల్లేసుకుంటాను.
0: ఎందుకు?
1: పచ్చపచ్చగా ఉండాలన్నావు కదరా.
0: పచ్చగా ఉండాలి అంటే పసుపు రాసుకోవడం కాదు, ఎందుకంటే మనం చేసేటువంటి పనుల్లో ఉండాలి. ఎందుకంటే ఇందాక అన్నాను కదా,
1: అవునండి,
0: కాలుష్యాన్ని నియంత్రించుకోవాలి. అంతేకాకుండా మనం ఒక్కసారి వాడిపడేసేటువంటి ప్లాస్టిక్ వస్తువుల్ని నియంత్రించుకోవాలి. అంతేకాకుండా మనకి శబ్ద కాలుష్యాల్ని, అలాగే మనకి వాయు కాలుష్యాన్ని, వీటితో పాటుగా మరి పర్యావరణాన్ని కాపాడుకుంటూ మనం మనం విన్న విషయము మనతోనే కాదు, 10 మందికి తెలియ చెప్పేటువంటి రీతిలో మరి ముందుకు సాగుతూ నడువు నడువు నడువు నడువరన్నా, నడువు నడువు నడువు నడువరన్నా, నడుము కట్టి మును ముందుకు మాయన్న, నీవు నడుము కట్టి మును ముందుకు మాయన్న. పర్యావరణ రక్షణకే పోయన్నా, పర్యావరణ రక్షణకే పోయన్నా, ముందడుగు వేయాలి మాయన్న, మనం ముందడుగు వేయాలి పోయన్న, కలిసి ముందడుగు వేయాలి పోయన్న,
2: మనము ముందడు.
0: ఎందుకంటే ఈ విధంగా మరి విన్నటువంటి విషయాన్ని అది ఒక్కరు కూడా పది మందికి తెలియ చెబుతూ చేయి చేయి కలిపి నడుము బిగించి ముందు ముందుకు సాగుతారని కోరుతూ జై హింద్.
3: మీరింతవరకు కాలుష్యాన్ని నియంత్రిద్దాం, పర్యావరణాన్ని కాపాడుదాం బుర్రకథ విన్నారు. నిర్వహణ శ్రీ వీర్నాల రమేష్ బాబు, వంతలు శ్రీమతి వీర్నాల పార్వతి, శ్రీ వీర్నాల రాజేష్ బాబు.
4: ఈనాటి జానపద కళారూపం కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు చిత్రగీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా ఆర్య ఈ చిత్రానికి సాగర్ పాడిన సిరివెన్నెల గీతం.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కల్పనా మధిర. ముఖ్యాంశాలు. ప్రజలకు సేవ చేయాలనే స్ఫూర్తితో యువత ప్రజాసేవలోకి రావాల్సిన అవసరం ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. బాపట్ల జిల్లాలో జరుగుతున్న పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ పేర్కొన్నారు. నేతన్నల సేవలో పథకం కింద త్వరలో రెండో విడత ఆర్థిక సాయం అందించనున్నట్లు చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత వెల్లడించారు. ప్రజలకు సేవ చేయాలనే స్ఫూర్తితో యువత ప్రజాసేవలోకి రావాల్సిన అవసరం ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఢిల్లీలోని భారత్ మండపంలో నిర్వహించిన యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సీ శతాబ్ది ఉత్సవాల్లో ప్రధానమంత్రి ఈరోజు పాల్గొని ప్రసంగించారు. ప్రజల సంక్షేమం, సుపరిపాలనకు కట్టుబడి ఉండడం వంటి సూత్రాలతో కూడిన నూతన పని సంస్కృతితో 21వ శతాబ్దపు భారత్ ముందుకు సాగుతోందని అన్నారు. యూపీఎస్సీ తన 100ళ్ల ప్రయాణంలో తరాలు, ప్రభుత్వాలు, సాంకేతికత, పాఠ్య ప్రణాళికలు మారినా సంస్థపై ప్రజలకు ఉన్న నమ్మకం మాత్రం స్థిరంగా కొనసాగిందని ప్రధానమంత్రి పేర్కొంటూ,
1: ये उत्सव उस विश्वास का है जो हर भारतवासी का इस संस्था पर है. 100 वर्ष की इस यात्रा में पीढ़ियां बदली, सरकारें बदली, लेकिन यूपीएससी पर भरोसा आज भी उतना ही अटूट है. 100 वर्षों की इस यात्रा पर स्मारक डाक टिकट और सिक्का जारी किया गया है. 100 महत्वपूर्ण केस लॉज का संकलन भी जारी हुआ है.
0: బాపట్ల జిల్లా రేపల్లెలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా రేపల్లెలో ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పింఛన్ల లబ్దిదారులకు నగదు పంపిణీ చేసి ముఖాముఖి కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. అనంతరం ప్రజావేదిక సభలో మాట్లాడుతూ,
2: నేను ఈరోజు 28వసారి ఎన్టీఆర్ భరోసా పథకం కింద పింఛన్లు పంపిణీ చేస్తున్నాను. ప్రతి నెల 1వ తేదీన పేదల సేవలో భాగంగా అధికారులు, ప్రజాప్రతినిధులు మీ వద్దకు వచ్చి మీ సేవలో పునరంకితమయ్యే విధంగా చేస్తున్నాం. నా దృష్టిలో చీఫ్ మినిస్టర్ అంటే
0: పేదరికం లేని సమాజమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీపాల వీరాంజనేయస్వామి అన్నారు. ప్రకాశం జిల్లా మర్రిపూడి మండలం జంగాలపల్లిలో లబ్దిదారులకు ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్లను మంత్రి ఈరోజు పంపిణీ చేశారు. అనంతరం పల్లె పండుగ 3.0 కార్యక్రమంలో భాగంగా 64 లక్షల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించనున్న రహదారి నిర్మాణ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, పింఛన్లతో పాటు తల్లికి వందనం, ఉచిత బస్సు, దీప వంటి పథకాల ద్వారా ప్రజలకు ప్రయోజనం చేకూరుతోందని తెలిపారు. రాయలసీమను ప్రపంచస్థాయి ఉద్యానవన ఉత్పత్తుల కేంద్రంగా తీర్చిదిద్దేందుకు గ్లోబల్ హార్టికల్చర్ హబ్ రాయలసీమ రైజింగ్ కార్యక్రమాన్ని అమలు చేయనున్నట్లు రాష్ట వ్యవసాయ ఉద్యానవన శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు తెలిపారు. ఈ ప్రణాళికకు సుమారు 100 కోట్ల రూపాయల పెట్టుబడులు ప్రతిపాదించినట్లు ఈరోజు ఒక ప్రకటనలో వెల్లడించారు. 10 జిల్లాల్లో 201 క్లస్టర్లను అభివృద్ది చేసి ఉద్యాన పంటల విస్తీర్ణాన్ని 14.41 లక్షల హెక్టార్లకు పెంచడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు. పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ అన్నారు. స్వచ్ఛతా హీ సేవ 2026లో భాగంగా కర్నూలు సంకల్బాగ్లోని తుంగభద్రా నది ఒడ్డున నిర్వహించిన ఒకరోజు ఒక గంట ఒకే తాటిపై కార్యక్రమంలో మంత్రి ఈరోజు పాల్గొని పరిసరాలను శుభ్రం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, పరిశుభ్రత కేవలం పారిశుద్ధ్య సిబ్బంది బాధ్యత కాదని, ప్రతి పౌరుడు భాగస్వామి అయినప్పుడే పరిశుభ్రమైన పరిసరాలు సాధ్యమవుతాయని అన్నారు. కర్నూలును పరిశుభ్రమైన నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రజల సహకారం అవసరమని మంత్రి టీజీ భరత్ తెలిపారు. ప్రజలకు సేవ చేయడం ద్వారా దేశానికి సేవ చేయాలనే దృఢ సంకల్పంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజాసేవలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా ప్రాంతీయ వార్తా విభాగం సేవా సంకల్ప అభియాన్ ప్రత్యేక కథనాలను అందిస్తోంది. ఇందులో భాగంగా పర్యావరణ పరిరక్షణకై ప్రారంభించిన మిషన్ లైఫ్ గురించి

0: గురించి ఈరోజు తెలుసుకుందాం. పర్యావరణ పరిరక్షణ కోసం భారత్ ప్రారంభించిన ప్రపంచస్థాయి ప్రజా ఉద్యమమే మిషన్ లైఫ్, లైఫ్ స్టైల్ ఫర్ ఎన్వైరన్మెంట్. పరిమిత వనరుల వినియోగం, సహజ వనరుల సంరక్షణ, పునర్వినియోగం వంటి అలవాట్లను ప్రోత్సహించడం దీని ప్రధాన లక్ష్యం. 2021లో గ్లాస్కోలో జరిగిన ఐక్యరాజ్య సమితి వాతావరణ సదస్సు COP 26లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మిషన్ లైఫ్ భావనను ప్రవేశపెట్టారు. వాతావరణ మార్పు, భూతాపాన్ని ఎదుర్కొనేందుకు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా పర్యావరణ హిత జీవన శైలిని అలవర్చుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.
1: We begin the lifestyle for environment movement, and the focus area is living sustainably in harmony with nature. Friends, our planet's challenges are well known to all of us. The need of the hour is human centric collective efforts and robust action that further sustainable development.
0: Akashavani ప్రాంతీయ వార్తలు వింటున్నారు. నేతన్నల సేవలో పథకం కింద త్వరలో 2వ విడత ఆర్థిక సాయం అందించనున్నట్లు చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. లబ్దిదారుల ఎంపిక ప్రక్రియకు ఈ నెల 3వ తేదీ వరకు గడువు పొడిగించినట్లు ఆమె వెల్లడించారు. 2వ విడత ఆర్థిక సాయం కోసం రాష్ట వ్యాప్తంగా 36,632 దరఖాస్తులు వచ్చాయని, దరఖాస్తుదారుల ఇళ్లకు వెళ్లి క్షేత్రస్థాయిలో అర్హతలను పరిశీలించి పారదర్శకంగా లబ్దిదారులను ఎంపిక చేస్తున్నట్లు పేర్కొన్నారు. అర్హత కలిగిన నేతన్నలందరికీ 25,000 రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందజేస్తామని మంత్రి సవిత స్పష్టం చేశారు. ఆరోగ్యకరమైన భారతదేశ నిర్మాణంలో యువత పాత్ర కీలకమని అనంతపురం జిల్లా జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం JNTU ఉపకులపతి సుదర్శనరావు అన్నారు. అనంతపురం JNTUలో మేరా యువ భారత్ ఈగల్ టీమ్ ఆధ్వర్యంలో నషాముక్త్ భారత్ అభియాన్లో భాగంగా హెల్త్ వాక్ను ఈ ఉదయం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉపకులపతి సుదర్శనరావు పాల్గొని మాట్లాడుతూ,
2: సో విద్యార్థులతో ఈ నషాముక్త భారత్ గురించి ఒక ప్లెడ్జ్ చేపించడం జరిగింది. సో ఇది ఒక 100 వీక్స్ ప్రోగ్రామ్. సో దీంట్లో ఇప్పుడు 3rd వీక్ జరుగుతూ ఉంది. ప్రోగ్రామ్ లో భాగంగా ఈ హెల్తీ రన్ ప్రోగ్రామ్ మనం నిర్వర్తించడం జరుగుతూ ఉంది. వెరీ ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ టుడే వీఆర్ కండక్టింగ్. సో దీంట్లో మన విద్యార్థులందరూ పార్టిసిపేట్ చేసి సొసైటీకి ఒక మెసేజ్ ఇవ్వాలి డ్రగ్ అబ్యూస్ గురించి, అందరూ దీని నుంచి జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి ఒక మెసేజ్ ఇవ్వడానికి ఈ ప్రోగ్రామ్ ఉపయోగపడుతుందని.
0: ప్రధానమంత్రి జ్ఞాపికల ఈ వేలం 8వ విడత కొనసాగుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అందిన ప్రత్యేక బహుమతులు, జ్ఞాపికలను ఈ వేలం ద్వారా ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు. పీఎం మెమెంటోస్ ఈ ఆక్షన్ 2026 పేరుతో ఈ ప్రత్యేక బహుమతుల ప్రదర్శనను న్యూఢిల్లీలోని నేషనల్ గ్యాలరీ ఆఫ్ మోడర్న్ ఆర్ట్లో రేపటి వరకు నిర్వహిస్తున్నారు. ఆసక్తి ఉన్నవారు ఆన్లైన్లో బిడ్డు వేసి తమకు నచ్చిన ప్రత్యేక జ్ఞాపికను సొంతం చేసుకోవచ్చు. మరిన్ని వివరాల కోసం pmmementos.gov.in వెబ్సైట్ను సందర్శించవచ్చు. ఈ వేలం ద్వారా వచ్చే మొత్తాన్ని మాగంగా కార్యక్రమానికి వినియోగిస్తారు. వృద్దుల సంక్షేమం, ఆరోగ్యం, మానసిక శ్రేయస్సుపై అవగాహన కల్పించేందుకు ప్రతి ఏడాది 1వ తేదీన అంతర్జాతీయ వృద్దుల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. 1984లో ఆస్ట్రియా రాజధాని వియన్నాలో జరిగిన అంతర్జాతీయ సదస్సులో తొలిసారిగా సీనియర్ సిటిజన్ అనే పదాన్ని ఉపయోగించారు. అనంతరం 1990 డిసెంబర్ 14న ఐక్యరాజ్య సమితి వృద్దుల కోసం ప్రత్యేక ప్రణాళికను రూపొందించింది. ఐక్యరాజ్య సమితి పిలుపుతో 1991 అక్టోబర్ 1వ తేదీన తొలిసారిగా అంతర్జాతీయ వృద్దుల దినోత్సవాన్ని నిర్వహించారు. వృద్దుల ఆరోగ్య పరిరక్షణకు ఈ నెలలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ తెలిపారు. ప్రపంచ వృద్దుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ రోజు నుంచి ఈ నెల 31వ తేదీ వరకు ఈ కార్యక్రమాలు కొనసాగుతాయని ఆయన ఒక ప్రకటనలో వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ప్రజలకు సేవ చేయాలనే స్ఫూర్తితో యువత ప్రజాసేవలోకి రావాల్సిన అవసరం ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. బాపట్ల జిల్లాలో జరుగుతున్న పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ పేర్కొన్నారు. నేతన్నల సేవలో పథకం కింద త్వరలో 2వ విడత ఆర్థిక సాయం అందించనున్నట్లు చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు.
3: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: ఎల్ఐసి వారి బీమా ప్లాటినం లిమిటెడ్ ప్రీమియం ఆప్షన్ తో 7, 10, 12, 15 ఇంకా 18 సంవత్సరాల పాటు ప్రీమియం చెల్లించే సదుపాయం. మీ భవిష్యత్తుకు తగిన ప్రతిఫలం అందిస్తూ బీమా రక్షణ గ్యారంటీడ్ అడిషన్ తో ఇంకా మరెన్నో ప్రయోజనాలు. ఎల్ఐసి బీమా ప్లాటినం తో ఎల్ఐసి ప్రతి క్షణం మీకు తోడుగా.
1: వీడియో లైక్ కొడితే డబ్బులు వస్తాయా? ఇంత తెలుగునా?
2: చిక్కుకున్నాడు.
3: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది
4: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
5: గ్రామలక్ష్మి శ్రోతలకు నమస్కారం. ఈనాటి కార్యక్రమంలో ముందుగా మహిళల అభ్యున్నతికి కేంద్ర ప్రభుత్వ పథకాలు, శ్రీమతి పింగళి భాగ్యలక్ష్మి గారి ప్రసంగం వింటారు.
6: ఒక దేశ అభివృద్ధి ఆ దేశంలోని మహిళల ప్రగతిపైనే ఆధారపడి ఉంటుంది. భారత ప్రభుత్వం మహిళలను కేవలం లబ్ధిదారులుగా మాత్రమే కాకుండా దేశాభివృద్ధిలో భాగస్వాములుగా మార్చాలనే ఉద్దేశంతో మహిళా నేతృత్వంలోని అభివృద్ధి అనే నినాదంతో ముందుకు సాగుతోంది. ఆర్థిక స్వావలంబన, సామాజిక రక్షణ, ఆరోగ్యం మరియు విద్యా రంగాలలో మహిళలను బలోపేతం చేసేందుకు కేంద్రం అనేక నూతన పథకాలను అమలు చేస్తుంది. ఇలా మహిళల కుటుంబంలో వెలుగులు నింపేలా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తుంది. దీంతో మహిళల్లో ఆత్మవిశ్వాసం పెరిగి పెద్ద వ్యాపారస్తులుగా ఎదిగి ఆర్థిక స్వావలంబన దిశగా అడుగులు ముందుకు వేస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు మహిళల అభ్యున్నతికి అనేక నూతన పథకాలను ప్రవేశపెట్టారు. అలాగే మహిళలకు కావాల్సింది అవకాశం మరియు వనరులు అని ప్రభుత్వం బలంగా నమ్మింది. అందుకే ప్రధానమంత్రి ప్రవేశపెట్టిన ఈ పథకాలన్నీ వారి చేతికి ఆయుధాలై నిలుస్తున్నాయి. ఇలా మహిళలు ఆర్థికంగా నిలదొక్కుంటే ఆమె కుటుంబం మాత్రమే కాదు మొత్తం భారత ఆర్థిక వ్యవస్థే బలోపేతం అవుతుంది. మరి కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఈ కొత్త పథకాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా మన నమో డ్రోన్ దీదీ పథకం గురించి తెలుసుకుందాం. సాధారణంగా పొలాల్లో మందులు చల్లాలంటే కూలీలు దొరకక చేతులతో చల్లడం, ఆరోగ్యం పాడై రైతులు ఇబ్బంది పడుతుంటారు. ఈ సమస్య నివారించడానికి కేంద్ర ప్రభుత్వం సుమారు 15,000 మంది మహిళా స్వయం సహాయక సంఘాలకు అత్యాధునిక డ్రోన్లను అందిస్తుంది. మహిళలకు డ్రోన్ పైలట్ శిక్షణనిచ్చి వారిని డ్రోన్ దీదీలుగా మారుస్తుంది. దీనివల్ల మహిళలకు అదనపు ఆదాయం వస్తుంది, రైతులకు పని సులభం అవుతుంది. అలాగే ఈ పథకానికి ఎంపికైన మహిళలకు ప్రభుత్వం వారు మహిళలకు ఉచిత శిక్షణనిస్తున్నారు. అలాగే 10 లక్షల రూపాయల విలువైన డ్రోన్, బ్యాటరీలు, చార్జర్లు అన్నీ కలిపి కిట్టులాగా ప్రభుత్వం వారే ఇస్తారు. దీంతో 80% సబ్సిడీ ఉంటుంది. రైతుల పొలాల్లో మందులు చల్లడం ద్వారా శిక్షణ పొందిన మహిళలు మండల కేంద్రంలోని వెలుగు ఆఫీసు లేదా మండల సమాఖ్య కార్యాలయానికి వెళ్లి డీడీఎం గారిని లేదా ఏపీఎం గారి ద్వారా దరఖాస్తు పూర్తి చేసి ఆధార్ కార్డు, సంఘ పాస్బుక్కు, ఫోన్ నంబర్ జత చేసి ఇవ్వాలి. వారు దరఖాస్తు పరిశీలించిన పిదప అధికారులు ఈ పథకానికి ఎంపిక చేస్తారు. ఇప్పుడు ప్రధానమంత్రి విశ్వకర్మ పథకం గురించి తెలుసుకుందాం. సాంప్రదాయ వృత్తులు అంటే చేతి పనులు చేసేవారిని ఆదుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి విశ్వకర్మ పథకాన్ని ప్రారంభించింది. కుట్టుపని, బుట్టలు అల్లడం, బొమ్మలు చేయడం వంటి 18 రకాల వృత్తులు చేసే మహిళలకు ఇది ఓ గొప్ప వరం. ఈ పథకంలో 5 నుండి 7 రోజుల పాటు ఉచిత ప్రాథమిక శిక్షణని ఇస్తారు. ఈ శిక్షణ సమయంలో రోజుకు 500 రూపాయల వరకు శిక్షణ భత్యం ఇస్తారు. ఈ శిక్షణలో ప్రధానమంత్రి విశ్వకర్మ సర్టిఫికేట్ మరియు గుర్తింపు కార్డు ఇస్తారు. ఈ పథకానికి కావాల్సిన కిట్టు అంటే కుట్టు మిషన్ లేదా ఇతర పనిముట్లు కొనుక్కోవడానికి 15,000 రూపాయల వరకు బ్యాంకులో ఉచితంగా వేస్తారు. ఈ పథకానికి ఎవరు అర్హులు అంటే 18 సంవత్సరాల నుండి ఉండాలి. తప్పనిసరిగా ప్రభుత్వం గుర్తించిన 18 వృత్తులలో ఏదో ఒకటి చేస్తూ ఉండాలి. కుటుంబానికి ఒకరు మాత్రమే అర్హులు. అలాగే గత 5 ఏళ్లలో PMEGP ముద్ర లేదా స్వానిధి వంటి పథకాల్లో రుణం పొంది ఉండకూడదు. దరఖాస్తు చేసుకునే విధానం ఎలాగో మనం ఇప్పుడు తెలుసుకుందాం. కామన్ సర్వీస్ సెంటర్ లేదా మీ సేవా కేంద్రానికి వెళ్లి వారి ద్వారా దరఖాస్తు పూర్తి చేసి ఆధార్ కార్డు, బ్యాంకు పాస్బుక్కు, ఫోన్ నంబర్ జత చేసి ఇవ్వాలి. వారు ఈ వివరాలు పిఎం విశ్వకర్మ అఫీషియల్ పోర్టల్లో నమోదు చేస్తారు. దరఖాస్తు చేసేటప్పుడు వేలిముద్ర కూడా వెయ్యాలి. ఈ రుణం మంజూరయ్యాక మొదటి విడతగా 100,000 రూపాయలు, ఇది సకాలంలో కడితే రెండవ విడతగా 200,000 రూపాయలు కేవలం 5% వడ్డీకే పూచీకత్తు లేకుండా ఇస్తారు. ఇప్పుడు స్త్రీలకు ఎంతగానో ఉపయోగపడే కాయిర్ యోజన పథకం గురించి తెలుసుకుందాం. కొబ్బరిపీచు పరిశ్రమలో మహిళల భాగస్వామ్యాన్ని పెంచడానికి కాయిర్ బోర్డు ద్వారా కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తుంది. ఇది కేవలం శిక్షణ మాత్రమే కాదు, మహిళలు సొంతంగా పరిశ్రమలు పెట్టుకోవడానికి యంత్రాల మీద అధిక మొత్తంలో రాయితీని కూడా ఇస్తారు. కొబ్బరిపీచుతో రకరకాల వస్తువులు తయారు చేయడంపై 2 నెలలు శిక్షణ ఇస్తారు. శిక్షణా సమయంలో నెలకు 3,000 రూపాయలు స్టైఫండ్ కూడా ఇస్తారు. శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలకు కొబ్బరిపీచు వడికే యంత్రాలు లేదా ఇతర పరికరాలు కొనుక్కోవడానికి అయ్యే ఖర్చులో 75% డబ్బును కేంద్ర ప్రభుత్వమే భరిస్తుంది. ఎవరు అర్హులు అంటే స్వయం సహాయక సంఘాలలో ఉన్న 18 సంవత్సరాలు నిండిన కొబ్బరిపీచు పరిశ్రమకు అవకాశం ఉన్న మహిళలు ఈ పథకానికి అర్హులు. జిల్లాలోని లేదా సమీపంలోని కాయిర్ బోర్డు ప్రాంతీయ కార్యాలయంలో దరఖాస్తు తీసుకుని పూర్తి చేసి దానికి ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఫోటో, బ్యాంకు పాస్బుక్ నకళ్లు జత చేసి ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ దరఖాస్తు చేసుకోవాలి. కాయిర్ బోర్డు అధికారులు దరఖాస్తుని పరిశీలించి శిక్షణనిచ్చి రుణం మంజూరు చేస్తారు. ఆపై మహిళలు ఈ పరిశ్రమలో బాగా రాణించవచ్చు. మహిళలకు ఎంతో ఉపయుక్తంగా ఉండే లఖ్పతి దీదీ పథకం గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ పథకం ముఖ్యంగా గ్రామాల్లోని స్వయం సహాయక సంఘాల మహిళలు రకరకాల పనులు చేస్తూ అన్ని ఖర్చులు పోను ఏడాదికి కనీసం 100,000 రూపాయల నికరంగా ఆదాయం సంపాదించేలా మహిళల్ని తీర్చిదిద్దడం. అంటే నెలకు 8,000 నుండి 10,000 వరకు ఆదాయం వస్తుంది. ఈ పథకం వల్ల మహిళలకు కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకుందాం. మహిళలకు నచ్చిన రంగంలో అంటే కుట్టుపని, డ్రోన్ ఆపరేటింగ్, సోలార్ బల్బుల తయారీ, పాడి పరిశ్రమ, ఎల్ఈడి బల్బుల రిపేరింగ్ తయారీలలో శిక్షణనిస్తారు. అలాగే శిక్షణ తర్వాత తయారు చేసిన వస్తువులు మార్కెట్లో ఎలా అమ్ముకోవాలి, ఎలా లాభాలు సంపాదించాలి అన్న విషయాలపై కూడా శిక్షణనిస్తారు. వ్యాపారాన్ని ప్రారంభించడానికి లేదా పెంచుకోవడానికి బ్యాంకుల ద్వారా తక్కువ వడ్డీకి రుణాలు అందేలా ప్రభుత్వం సహాయం చేస్తుంది. ఈ పథకానికి దరఖాస్తు చేసుకునే విధానం ఎలాగో తెలుసుకుందాం. 18 సంవత్సరాలు నిండిన వార్షిక ఆదాయం తక్కువ ఉండి ఏదైనా ఒక మహిళా స్వయం సహాయక సంఘంలో సభ్యులైన మహిళలు అర్హులు. అర్హులైన మహిళలు మండల కేంద్రంలోని వెలుగు అంటే డిఆర్డీఏ కార్యాలయాన్ని లేదా మండల సమాఖ్యను సంప్రదించాలి. అప్పుడు వారు మన వివరాలు సేకరించి అధికారులు దీనదయాళ్ అంత్యోదయ యోజన పోర్టల్లో అప్లోడ్ చేస్తారు. ఇంకా ఆధార్ కార్డు జిరాక్స్, సంఘం పాస్బుక్ జిరాక్స్ కాపీలను కూడా సంఘం లీడర్కు అందజేయాలి. వారు మన వివరాలు పరిశీలించి శిక్షణనిచ్చి రుణం మంజూరు చేస్తారు. ఈ రుణంతో మహిళలు వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సుకన్య సమృద్ధి యోజన పథకం ఆడపిల్లల భవిష్యత్తు, ఉన్నత చదువులు మరియు వివాహం అవసరాల కోసం రూపొందించబడిన ఒక అద్భుతమైన పథకం. ఈ పథకానికి 10 సంవత్సరాలలోపు వయసు ఉన్న ఆడపిల్లల పేరు మీద వారి తల్లిదండ్రులు లేదా చట్టబద్ధమైన సంరక్షకులు ఈ ఖాతాను తెరవవచ్చు. ఇది ఒక కుటుంబంలో గరిష్టంగా 2 అమ్మాయిలకు మాత్రమే అవకాశం ఉంటుంది. కమలలు లేదా 3 అమ్మాయిలు పుడితే మినహాయింపు కూడా ఉంటుంది. సంవత్సరానికి కనిష్టంగా 250 రూపాయల నుండి గరిష్టంగా 150,000 రూపాయల వరకు జమ చేయవచ్చు. ప్రస్తుతం ఈ పథకానికి సంవత్సరానికి 8.2% వడ్డీ లభిస్తుంది. ఇంకా ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 80C

లేదా జాతీయ బ్యాంకులో తెరవవచ్చు. ముందుగా సుకన్య సమృద్ధి యోజన అప్లికేషన్ ఫారం ను తీసుకుని పూర్తి చేయాలి. దీనికి అమ్మాయి జనన ధృవీకరణ పత్రం, అలాగే తల్లిదండ్రులు లేదా సంరక్షకుల ఆధార్ కార్డు మరియు పాన్ కార్డు గుర్తింపు చిరునామా కోసం అమ్మాయివి తల్లిదండ్రులు లేదా సంరక్షకుల ఫోటోలు జత చేసి అధికారులకు ఇస్తే వారు దరఖాస్తు పరిశీలించి ఖాతాని మన పేరుతో ప్రారంభిస్తారు. ఈ ఖాతాకి అమ్మాయికి 15 సంవత్సరాలు నిండే వరకు మాత్రమే కడితే సరిపోతుంది. మిగిలిన 6 సంవత్సరాలు వడ్డీ పెరుగుతుంటుంది. దీనిలో డబ్బులు తీసుకోవాలంటే అమ్మాయికి 21 సంవత్సరాలు పూర్తి కావాలి, లేదా 18 సంవత్సరాలు నిండిన తర్వాత వివాహం జరిగితే ఖాతాని ముగించవచ్చు. మధ్యలో డబ్బులు కావాలంటే అమ్మాయికి 18 సంవత్సరాలు నిండిన తర్వాత లేదా 10వ తరగతి పూర్తయిన తర్వాత పై చదువుల కోసం ఖాతాని బ్యాలెన్స్ లో 50% వరకు తీసుకోవచ్చు. సుకన్య సమృద్ధి యోజన పథకం ఆడపిల్లల పై చదువులకి పెళ్లిళ్లకి ఎంతో భరోసాగా ఉంటుంది. ఇప్పుడు మనం గర్భిణీ స్త్రీలకు, బాలింతలకు మరియు చిన్నారులకు ఉపయోగపడే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు సమర్థవంతంగా అమలు చేస్తున్న మిషన్ పోషణ్ 2.0 పథకం గురించి తెలుసుకుందాం. చాలామంది గర్భిణీలు, బాలింతలు మరియు చిన్నపిల్లలు సరైన పోషకాహారం అందక రక్తహీనతతో బాధపడుతుంటారు. దీనిని అరికట్టడానికి కేంద్ర ప్రభుత్వం అంగన్వాడీల ద్వారా పౌష్టికాహారాన్ని అందించే గొప్ప పథకం ఈ మిషన్ పోషణ్ 2.0. ఈ పథకం ద్వారా గర్భిణీలకు, బాలింతలకు నెలకు సరిపడా బాలామృతం, పప్పులు, నూనె, గుడ్లు వంటివి అంగన్వాడీ కేంద్రం ద్వారా ఇస్తారు. అలాగే 6 నెలల నుండి 6 ఏళ్లలోపు పిల్లలకు పౌష్టికాహారం, పాలు, గుడ్లు ఇస్తారు. రక్తహీనత తగ్గడానికి ఐరన్ మరియు ఫోలిక్ యాసిడ్ మాత్రలు పంపిణీ చేస్తారు. ఇంకా మహిళలు, పిల్లలు బరువు, ఎత్తు కొలిచి ఎదుగుదల సరిగా ఉందో లేదో పర్యవేక్షణ చేస్తారు. ఈ పథకానికి గర్భిణీ స్త్రీలు, బాలింతలు, 6 నెలల నుండి 6 ఏళ్లలోపు పిల్లలు, కౌమార దశలోని 14 నుండి 18 ఏళ్లలోపు బాలికలు అర్హులు. అలాగే గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాన్ని సంప్రదిస్తే అక్కడి కార్యకర్త దరఖాస్తు చేసుకునే విధానం గురించి తెలియజేస్తారు. ఆధార్ కార్డు దరఖాస్తుకి జత చేయాలి. ఈ వివరాలన్నీ పోషణ్ ట్రాకర్ యాప్లో నమోదు చేస్తారు. ఈ మిషన్ పోషణ్ 2.0 పథకం ద్వారా గర్భిణీ మహిళలు బలవర్ధకమైన ఆహారాన్ని పొందవచ్చు. మహిళల జీవితాల్లో వెలుగులు నింపే మరో సరికొత్త పథకం ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం. దేశంలో ప్రతి పేదవానికి సొంత ఇల్లు ఉండాలనే సంకల్పంతో గౌరవనీయ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఈ పథకానికి శ్రీకారం చుట్టారు. ఈ పథకం కేవలం గూడు కల్పించడమే కాకుండా భారతీయ మహిళల జీవితాల్లో ఆత్మగౌరవాన్ని నింపుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఈ పథకంలో ఒక విప్లవాత్మకమైన మార్పును తీసుకువచ్చారు. దీని ప్రకారం మంజూరయ్యే ప్రతి ఇల్లు తప్పనిసరిగా ఆ కుటుంబంలోని మహిళ పేరు మీద లేదా భార్యాభర్తల పేరు మీద ఉమ్మడిగా రిజిస్ట్రేషన్ చెయ్యాలి. ఇలా ఇల్లు కట్టించి ఇవ్వడమే కాకుండా ప్రతి ఇంట్లో స్వచ్ఛ భారత్ కింద, మరుగుదొడ్డి, ఉజ్వల పథకం క్రింద గ్యాస్ కనెక్షన్ మరియు సౌభాగ్య పథకం కింద విద్యుత్ సౌకర్యం కల్పిస్తున్నారు. దరఖాస్తు చేసుకునే విధానం ఇప్పుడు తెలుసుకుందాం. గ్రామంలో అయితే పంచాయతీ కార్యదర్శి లేదా సర్పంచ్ను సంప్రదించాలి. పట్టణవాసులైతే మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం లేదా మీసేవా కేంద్రానికి లేదా కామన్ సర్వీస్ సెంటర్కి వెళ్లి దరఖాస్తు చేసుకోవాలి. దీనికి ఇంటి యజమానురాలు లేదా భార్యాభర్తలు ఉమ్మడిగా దరఖాస్తు చేసుకోవాలి. ఆర్థికంగా వెనుకబడిన వారు, అల్పాదాయ వర్గాల వారు, మధ్య ఆదాయ వర్గాల వారు, దివ్యాంగ మహిళలు, వితంతువులు అర్హులు. దరఖాస్తుతో పాటు ఫోటోలు, ఆదాయ ధృవీకరణ పత్రం, రేషన్ కార్డు, ఆధార్ కార్డు జత చెయ్యాలి. అధికారులు దరఖాస్తులు పరిశీలించి వారి మహిళల బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా నగదు జమ చేస్తారు. దీనిని ఆవాస్ యాప్ అనే అధికారిక మొబైల్ యాప్ ద్వారా కూడా మనం దరఖాస్తు చేసుకోవచ్చు. నేడు ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం ద్వారా కోట్ల మంది సోదరీమణులు తమ సొంత ఇంటి కల నెరవేర్చుకుని ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తున్నారు. ఇప్పటిదాకా మనం ఎన్నో పథకాల గురించి తెలుసుకున్నాం. అయితే వీటన్నింటికీ నిలువెత్తు ఆసరాగా నిలిచే మరో అద్భుతమైన పథకం ఉంది.
అదే మహిళల ఆర్థికంగా

0: ఎదగడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు అందిస్తున్న దీనదయాళ్ అంత్యోదయ యోజన పథకం. దీని పేరే ఒక గొప్ప భరోసానిస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లోని కోట్లాది మంది మహిళలను స్వయం సహాయక రూపంలో ఒక్కటి చేసి వారిని ఆర్థికంగా శక్తివంతులను చేస్తున్న ఈ పథకం. ఇది నిజంగా పల్లెటూరి మహిళల పాలిట ఒక జీవన రేఖ. ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం పేద మహిళలను గ్రూపులుగా ఏర్పరిచి వారికి బ్యాంకు రుణాలు, నైపుణ్య శిక్షణ అందించి వారిని ఆర్థికంగా స్వతంత్రులను చేయడమే ఈ దీనదయాళ్ అంత్యోదయ యోజన పథకానికి. ఎలా దరఖాస్తు చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా స్వయం సహాయక సంఘం సభ్యులై ఉండాలి. గ్రామీణ ప్రాంతాల వారు, దారిద్ర్యరేఖకు దిగువన ఉన్నవారు గ్రామ సమాఖ్య ప్రతినిధులను లేదా సెర్పు సిబ్బందిని సమర్పించి దరఖాస్తును పూర్తి చేయాలి. పట్టణ ప్రాంతాల వారైతే మెప్మా అధికారులను కలిసి దరఖాస్తు పూర్తి చేయాలి. పూర్తి చేసిన దరఖాస్తుకు ఆధార్ కార్డు, రేషన్ కార్డు, నివాస ధృవీకరణ పత్రం కింద ఓటర్ ఐడి లేదా కరెంటు బిల్లు, ఆదాయ ధృవీకరణ పత్రం, బ్యాంకు పాస్బుక్, పాస్పోర్టు సైజు ఫోటోలు, మొబైల్ నెంబరు జతచేసి దరఖాస్తుని అధికారులకి అందజేస్తే వారు పరిశీలించి రుణం మంజూరు చేస్తారు. ఈ పథకాల ద్వారా మహిళలకు ఆర్థికంగా తోడ్పాటు అందించడమే కాకుండా వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపి సమాజంలో గౌరవప్రదమైన స్థానం కల్పించడం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి ప్రధాన ఉద్దేశ్యం. మహిళా సాధికారత దిశగా నడుపుతున్న ఈ పథకాలన్నింటినీ అందిపుచ్చుకుని ఒక్కో అడుగు ముందుకు వేస్తూ మహిళా పారిశ్రామికవేత్తలుగా ఎదిగి కుటుంబానికి అండగా నిలుస్తూ పురుషులతో సమానంగా మహిళలందరూ వ్యాపారాభివృద్ధిలో ముందడుగు వేయాలని కోరుకుంటున్నాను.
1: మీరింతవరకు మహిళల అభ్యున్నతికి కేంద్ర ప్రభుత్వ పథకాలు ఈ అంశం గురించి శ్రీమతి పింగళి భాగ్యలక్ష్మి గారి ప్రసంగం విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు లలిత గీతం వింటారు.

0: కార్యక్రమంలో ఇప్పుడు విశేషాలు వింటారు.
1: శరీర ఎదుగుదలకు, ఆరోగ్యానికి విటమిన్లు అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తాయి అన్న సంగతి మనందరికీ తెలిసింది. అయితే ఈ విటమిన్లలో అత్యంత ముఖ్యమైన విటమిన్గా మనం చెప్పుకోవలసింది విటమిన్ B12. ఈ విటమిన్ అనేక విధులను నిర్వర్తిస్తుంది. అందువల్లే ఇది శరీరానికి అత్యంత ఆవశ్యకమైన విటమిన్. ఇది విటమిన్ బి కాంప్లెక్స్లలో ఒక భాగం. అంతేకాదు, ఇది నీటిలో కరిగే విటమిన్ కూడాను. ఇది నీటిలో కరిగిపోయి శరీర రక్త ప్రవాహంలో ప్రవహించగలదు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, శరీరం 4 సంవత్సరాల వరకు విటమిన్ B12ను నిల్వ చేసుకోగలదని వైద్యులు చెబుతున్నారు. ఈ విటమిన్ B12 ఎర్రరక్త కణాలు DNA ఏర్పడటం వంటి అనేక విధులలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా ఇది ఎర్రరక్త కణాల తయారీకి, నాడీ వ్యవస్థ ఆరోగ్యంగా ఉండటానికి ఈ విటమిన్ B12 అనేది తప్పనిసరి. దీన్ని కోబాలమిన్ అని కూడా పిలుస్తారు. శరీరంలో తగినంత ఎర్రరక్త కణాలు లేకపోయినట్లయితే కణజాలాలకు, అలాగే అవయవాలకు తగినంత ఆక్సిజన్ లభించదు. తగినంత ఆక్సిజన్ లేకపోతే శరీర పనితీరులో మార్పు వస్తుందని వైద్యులు తెలియజేస్తున్నారు. శరీరంలో ఈ B12 స్థాయిలు కనుక తక్కువైతే వచ్చే లక్షణాలను ఇప్పుడు చూద్దాం. అలసట, తలనొప్పి, కళ్ళు తిరగడం, చర్మం పాలిపోవడం, గుండె దడ, జీర్ణ సమస్యలు, ఏకాగ్రత లేకపోవడం, అలాగే పాదాలలో తరచూ తిమ్మిర్లు రావడం, ఇంకా బరువు తగ్గడం, ప్రతి పనిలో కూడా చిరాకుగా అనిపించడం, హృదయ స్పందన రేటు పెరగడం, నడకలో ఇబ్బంది, బలహీనమైన కండరాలు, ఇలాంటి లక్షణాలు కనపడతాయి. ఏ ఆహార పదార్థాలలో ఈ విటమిన్ B12 లభిస్తుంది అని కనుక మనం చూసినట్లయితే, మాంసం, చేపలు, సీఫుడ్స్, పీతలు, గుడ్లు, పౌల్ట్రీ, వీటిలో ఎక్కువ మోతాదులో విటమిన్ B12 ఉంటుంది. అలాగే పాలు, పాలలో కూడా సోయా పాలు, ఇంకా పండ్లు, ఆకుకూరలు, తృణధాన్యాలు, వీటిలో B12 తక్కువ మోతాదులో ఉంటుంది. అందువల్ల వీటిని రోజూ కూడా మనం ఆహారంలో భాగం చేసుకోవాలి. ఇక విటమిన్ B12 వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి అని చూసినట్లయితే, ఈ విటమిన్ B12 చర్మం, ఎముకలు, దంతాలు, గోళ యొక్క నిర్వహణకు చాలా ఆవశ్యకమైన విటమిన్. వీటిని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. ఇంకా దీని లోపం వల్ల వచ్చేటటువంటి రక్తహీనత, ఆయాసం, మలబద్ధకాన్ని ఈ B12 విటమిన్ నివారిస్తుంది. నోటిపూత, నాలుకపై మంటను ఇది తగ్గిస్తుంది. అలాగే గుండెపోటు మరియు స్ట్రోక్ యొక్క ముప్పును తగ్గిస్తుందని డాక్టర్లు తెలియజేస్తున్నారు. ఇంకా డాక్టర్లు చెప్పేదేంటంటే, విటమిన్ B12 అల్జీమర్స్, పార్కిన్సన్స్ వంటి నరాల వ్యాధుల యొక్క ముప్పును తగ్గించడంలో ముఖ్య భూమిక పోషిస్తుంది.

0: చర్మాన్ని తేమగా ఉంచి పొడిబారకుండా కాపాడుతుంది. ఇక మెనోపాస్ దాటిన మహిళల్లో ఎముకలు బలహీనపడే అవకాశాలు ఎక్కువగా ఉండటం వల్ల ఈ విటమిన్ బి12 ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను తీసుకున్నట్లయితే వాటిని నివారించవచ్చు. ముఖ్యంగా విటమిన్ బి12 కండరాలు, ఎముకల పటుత్వానికి, బలానికి తోడ్పడుతుంది. కాబట్టి బి12 యొక్క ప్రయోజనాలను మీరందరూ కూడా గుర్తించి ఈ విటమిన్ పై అవగాహన కలిగి ఉంటారని ఆశిద్దాం.
1: మీరింతవరకు విటమిన్ బి12 ప్రాముఖ్యత గురించి విశేషాలు విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు లలిత గీతం వింటారు.

0: ఈనాటి గ్రామలక్ష్మి కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం, సమయం 2 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ముందుగా ఆంగ్లంలో, అనంతరం హిందీలో వార్తలు వింటారు. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.
1: Good afternoon. This is Akashvani and I am Valsa Williams with the midday news. The headlines. Prime Minister Narendra Modi says India's 21st century work culture

మీరింతవరకు లలిత గీతాలు విన్నారు. శ్రోతలకు ఒక గమనిక. ఈరోజు మధ్యాహ్నం 3:05 నుండి 3:55 వరకు డిఆర్ఎం ట్రాన్స్మిటర్పై ట్రాన్స్మిషన్ కొనసాగుతోంది. కాబట్టి ప్రైమరీ ఛానల్ కార్యక్రమాలు డిఆర్ఎం రేడియోలో మాత్రమే ప్రసారమవుతాయి, సాధారణ రేడియోలో ప్రసారం కావు. న్యూస్ ఆన్ ఏఐఆర్ యాప్లో యథావిధిగా ప్రైమరీ ఛానల్ కార్యక్రమాలు ప్రసారమవుతాయి. గమనిక విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం టీన్ టైమ్. ఈనాటి టీన్ టైమ్ కార్యక్రమంలో హిందీ చిత్రగీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా పర్దేశ్ ఈ చిత్రానికి హరిహరన్, కవితా కృష్ణమూర్తి, శంకర్ మహదేవన్, ఆదిత్య నారాయణ్ పాడిన పాట.

0: है सुना रही आकाशवाणी, फिर आया एंटरटेनमेंट का रेवोल्यूशन, जब कोने कोने पहुंचा दूरदर्शन, कहानी नहीं बदली स्टाइल गया है बदल, जो कहानियां हम सुनते आए देखते आए अब वही वैसी ही कहानी सुनाएगा डिजिटल।
1: डाउनलोड वेव्स ओटीटी ऐप नाउ एंड वॉच फॉर फ्री।
2: టీన్ టైం కార్యక్రమంలో హిందీ చిత్ర గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు రోబోట్ ఈ చిత్రానికి జవేద్ అలీ, చిన్మయీ శ్రీపాద, క్లింటన్ సెరజో పాడిన పాట.

0: छोटी बोसी।
1: కుచ్ కుచ్ హోతా హై ఈ చిత్రానికి ఉదిత్ నారాయణ్ అల్కా యాగ్నిక్ పాడిన పాట.

రాజా హిందుస్థానీ. ఈ చిత్రానికి అల్కా యగ్నిక్ కుమార్ సాను పాడిన పాట మీరింతవరకు విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు భాగి, ఈ చిత్రానికి అమిత్ కుమార్ అనురాధ పౌడ్వాల్ పాడిన పాట.

మీరింతవరకు టీన్ టైమ్ కార్యక్రమంలో హిందీ చిత్ర గీతాలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం యువలయ ఈనాటి యువలయ కార్యక్రమంలో మేము అడిగే క్విజ్ ప్రశ్నలకు సమాధానాలు పంపించవలసిన ఫోన్ నంబర్ 0866-248-8812. ఫోన్ నంబర్ మరొకసారి 0866-248-8812. కార్యక్రమంలో మొదటి క్విజ్ ప్రశ్న, స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ఏ సంవత్సరంలో ప్రారంభించారు? ప్రశ్న మరొకసారి.

ఆర్ఎస్వి నరసింహారాజు గారు చించినాడ పశ్చిమ గోదావరి జిల్లా నుంచి. కరెక్ట్ ఆన్సర్ నాగేంద్రప్ప ఉదయవు గారు మొలకలమూరు తాలూకా కర్ణాటక నుంచి. కరెక్ట్ ఆన్సర్ లలిత మల్లిక్ సత్తుపల్లి నుంచి. కరెక్ట్ ఆన్సర్ ఎం కొండారెడ్డి గారు సిద్ధవటం మండలం కడప జిల్లా నుంచి. కరెక్ట్ ఆన్సర్ రాధాప్రకాష్ గారు ఖమ్మం నుంచి. కరెక్ట్ ఆన్సర్ మాధవి ఆంజనేయులు భూదాన్ పోచంపల్లి నుంచి. కరెక్ట్ ఆన్సర్ నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య శారద. కరెక్ట్ ఆన్సర్ అశోక్ రమ్య దినకర్ దేవాన్ష్ శ్రీకృష్ణ ఒంగోలు నుంచి. కరెక్ట్ ఆన్సర్ కాసుల పద్మగారు గుంటూరు నుంచి. కరెక్ట్ ఆన్సర్ ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి. కరెక్ట్ ఆన్సర్ మధుసూదన్ రెడ్డి గారు పాపిన్యేపాలెం నుంచి. కరెక్ట్ ఆన్సర్ ఎస్వి సుబ్రహ్మణ్యం గారు దక్షిణ చిరువోలు లంక అవనిగడ్డ మండలం కృష్ణా జిల్లా నుంచి. కరెక్ట్ ఆన్సర్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహాబాను జైనుద్దీన్. కరెక్ట్ ఆన్సర్ ఒంగోలు నుండి దింటకుర్తి సుబ్బారావు గారు. కరెక్ట్ ఆన్సర్ గంగాధర శాస్త్రి గారు తణుకు నుంచి. కరెక్ట్ ఆన్సర్ మిడతల రామమూర్తి గారు ఒరవకొండ నుంచి. కరెక్ట్ ఆన్సర్ దొడ్డిపట్ల కోటేశ్వరరావు గారు అత్తిలి నుంచి. కరెక్ట్ ఆన్సర్ పాపిన్యేపాలెం నుంచి సూర్యనారాయణ ఈశ్వరమ్మ. కరెక్ట్ ఆన్సర్ పంపించారు. రంగారెడ్డి జిల్లా ఏకలవ్యనగర్ నుంచి బిజిలి వెంకటేష్ శ్యామల అయాన్స్ పాండు అశోక్ బాబు శోభన్ బాబు సాయి ప్రకాష్ సుష్మా బ్రహ్మయ్య. కరెక్ట్ ఆన్సర్ అనంతపురం నుండి అనురాధ గారు. కరెక్ట్ ఆన్సర్ దోర్నాల బాలాజీ గారు హైదరాబాద్ వనస్థలిపురం నుంచి. కరెక్ట్ ఆన్సర్ ఎం ప్రతాప్ గారు ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి. కరెక్ట్ ఆన్సర్ ఎఫ్ఎంఎస్ సర్దార్ గారు ఎక్కడి నుంచి అనేది పంపించలేదండి, కరెక్ట్ ఆన్సర్ పంపించారు. దైద భిక్షం దైద వెంకటి గాంధీనగర్ మిర్యాలగూడ నల్గొండ జిల్లా నుంచి. కరెక్ట్ ఆన్సర్ ప్రభాగారు చీరాల నుంచి. కరెక్ట్ ఆన్సర్ ఆర్ వెంకట సుబ్బయ్య ఆర్ లక్ష్మీదేవి కందికాయపల్లె గ్రామం నుంచి. కరెక్ట్ ఆన్సర్ గంగవరపు చిన్న ఓబులేష్ నవీన్ నెల్లూరు జిల్లా దొత్తలూరు మండలం జనగాలపల్లి గ్రామం నుంచి. కరెక్ట్ ఆన్సర్ హ్యాపీ హోమ్స్ కాలనీ నల్గొండ జిల్లా నుంచి దైదా త్రివేణి దైదా చిన్మయి దైదా ప్రీతం. కరెక్ట్ ఆన్సర్ గుంటూరు జిల్లా దాసరిపాలెం నుండి పోలు శివదాసురెడ్డి తిరుపతమ్మ వారి కుటుంబ సభ్యులు. కరెక్ట్ ఆన్సర్ పంపించారు. దినేష్ గారు ఒంగోలు నుంచి. కరెక్ట్ ఆన్సర్ పిఎస్ లక్ష్మి గారు ఒంగోలు నుంచి. కరెక్ట్ ఆన్సర్ వేటపాలెం రామానగర్ నుంచి బాపట్ల జిల్లా నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం దేవాంగ. కరెక్ట్ ఆన్సర్ హంపాపురం గ్రామం నుంచి చిరంజీవి నాగభూషణ వగ్గ శివయ్య ముంతా పెద్దన్న. కరెక్ట్ ఆన్సర్ చిత్తూరు నుండి నరేంద్రరెడ్డి స్వరూప సాయి పూజ దిలీప్ అన్విత. కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నల్గొండ

యువలయ కార్యక్రమంలో నేను అడిగిన క్విజ్ ప్రశ్న, స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ఏ సంవత్సరంలో ప్రారంభించారు అని అడిగాను. కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూబ్ సుబానీ గారు. కరెక్ట్ ఆన్సర్.

కళ్యాణి మోహనకృష్ణ, కొత్తముప్పర్రు, ఏలూరు జిల్లా నుంచి. కరెక్ట్ ఆన్సర్. లక్ష్మీ విశాల్ గారు, విశాఖపట్నం నుంచి. కరెక్ట్ ఆన్సర్. నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల గ్రామం నుండి దమ్మోజ్ వెంకటాచారి, కృష్ణమ్మ, మధు, శ్రీవాణి, రవి, రాధిక, త్రిలోక్, నవీన్, సౌమ్య, శ్రీరామదాసు, కృపాచారి, అనిత, సాయి వర్షిత్, సాయి రిక్విత్. కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నేను అడిగిన క్విజ్ ప్రశ్న, స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ఏ సంవత్సరంలో ప్రారంభించారు అని అడిగాను. భారతదేశంలో పరిశుభ్రతను పెంపొందించడానికి మరియు పారిశుద్ధ్య సదుపాయాలను మెరుగుపరచడానికి 2014 అక్టోబర్ 2న మహాత్మాగాంధీ గారి జయంతి రోజున స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో తరువాతి క్విజ్ ప్రశ్న, సెప్టెంబర్ 5వ తేదీన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జయంతి సందర్భంగా జాతీయ ఉపాధ్యాయ దినోత్సవంను జరుపుకుంటున్నాం కదా, మరి ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవం ఓల్డ్ టీచర్స్ డేను ఎప్పుడు జరుపుకుంటాం? ప్రశ్న మరొకసారి, ఓల్డ్ టీచర్స్ డే ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవంను ఎప్పుడు జరుపుకుంటాం? కార్యక్రమంలో ఇప్పుడు స్వర్ణకమలం ఈ చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, వాణి జయరాం పాడిన సిరివెన్నెల గీతం.

ఇవలయ కార్యక్రమంలో నేను అడిగిన క్విజ్ ప్రశ్న, సెప్టెంబర్ 5వ తేదీన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జయంతి సందర్భంగా జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటాం కదా, మరి ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవం ఓల్డ్ టీచర్స్ డేను ఎప్పుడు జరుపుకుంటాం అని అడిగాను. వేటపాలెం రామానగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం హేమలత కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఆత్మకూరు నుంచి ఆదిశేష్ గారు కరెక్ట్ ఆన్సర్. రొంపిచర్ల రాఘవాచార్యులు, అరుణకుమారి, లక్ష్మీ నరసమ్మ, కళ్యాణి, మోహనకృష్ణ కొత్త ముప్పర్రు ఏలూరు జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. లలిత మల్లిక్ సత్తుపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్. పిఎస్ లక్ష్మిగారు ఒంగోలు నుంచి కరెక్ట్ ఆన్సర్. కాసుల పద్మగారు గుంటూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. ఎం కొండారెడ్డి గారు సిద్ధవటం మండలం కడప జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. తిప్పర్తి నల్గొండ జిల్లా నుంచి శ్రీరామదాసు అంజాచారి, బ్రహ్మచారి, చిలకమర్రి ఉపేంద్రాచారి కరెక్ట్ ఆన్సర్. దేవులపల్లి హనుమంతరావు, కోర్నవల్లి, ఖమ్మం తెలంగాణ నుంచి కరెక్ట్ ఆన్సర్. కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూబ్ సుబానీ గారు కరెక్ట్ ఆన్సర్. మాధవి, ఆంజనేయులు, భూదాన్ పోచంపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్. రాధాప్రకాష్ గారు ఖమ్మం నుంచి కరెక్ట్ ఆన్సర్. కల్వకుర్తి నాగర్కర్నూలు జిల్లా నుంచి నేదునూరి కళ్యాణ్చారి, రుత్విక్, శ్రీవైష్ణవ్ కరెక్ట్ ఆన్సర్. దోర్నాల బాలాజీ గారు హైదరాబాద్ వనస్థలిపురం నుంచి కరెక్ట్ ఆన్సర్. ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్.

నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య శారద, కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుండి అనురాధ గారు, కరెక్ట్ ఆన్సర్. మధుసూదన్ రెడ్డి గారు పాపిన్యపాలెం నుంచి, కరెక్ట్ ఆన్సర్. దైదా భిక్షం దైదా వెంకటి గాంధీనగర్ మిర్యాలగూడ నల్గొండ జిల్లా నుంచి, కరెక్ట్ ఆన్సర్. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహభాను జైనుద్దీన్, కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఎస్వి సుబ్రహ్మణ్యం గారు దక్షిణ చిరువోలు లంక అవనిగడ్డ మండలం కృష్ణా జిల్లా నుంచి, కరెక్ట్ ఆన్సర్. నాగేంద్రప్ప ఉదేవు గారు మొలకలమూరు తాలూకా కర్ణాటక నుంచి, కరెక్ట్ ఆన్సర్. గంగాధర శాస్త్రి గారు తణుకు నుంచి, కరెక్ట్ ఆన్సర్. డాక్టర్ కెవి రావు గారు తణుకు నుంచి, కరెక్ట్ ఆన్సర్. హ్యాపీ హోమ్స్ కాలనీ నల్గొండ జిల్లా నుంచి దైదా త్రివేణి, దైదా చిన్మయి, దైదా ప్రీతం, కరెక్ట్ ఆన్సర్. ఒంగోలు నుండి దింటకుర్తి సుబ్బారావు గారు, కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నంద్యాల జిల్లా భానుముక్కల నుండి ఎఫ్ఎంఎస్ సర్దార్ గారు, కరెక్ట్ ఆన్సర్. బృందావనం పద్మశ్రీ శ్యామ్ గారు హైదరాబాద్ సైనిక్పురి కాలనీ నుంచి, కరెక్ట్ ఆన్సర్. ఎం ప్రతాప్ గారు ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి, కరెక్ట్ ఆన్సర్. ఆర్ఎస్వి నరసింహరాజు గారు చించినాడ పశ్చిమ గోదావరి జిల్లా నుంచి, కరెక్ట్ ఆన్సర్. నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల గ్రామం నుండి దమ్మోజ్ వెంకటాచారి, కృష్ణమ్మ, మధు, శ్రీవాణి, రవి, రాధిక, త్రిలోక్, నవీన్, సౌమ్య, శ్రీరామదాసు, కృపాచారి, అనిత, సాయి వర్షిత్, సాయి రిక్విత్, కరెక్ట్ ఆన్సర్. గంగవరపు చిన్న ఓబులేసు నవీన్, నెల్లూరు జిల్లా దుత్తలూరు మండలం జనగాలపల్లి గ్రామం నుంచి. నేను అడిగింది ఇయర్ కాదండి, ఏ రోజున జరుపుకుంటాం. మీరు పంపించింది ఇయర్ పంపించారు, ఏ తేదీనా అనేది పంపించండి. దొడ్డిపట్ల కోటేశ్వరరావు గారు అత్తిలు నుంచి, కరెక్ట్ ఆన్సర్. హంపాపురం గ్రామం నుంచి చిరంజీవి, నాగభూషణ, వగ్గ శివయ్య, ముంతా పెద్దన్న, కరెక్ట్ ఆన్సర్. ఎం రావు గారు ఒంగోలు నుంచి, కరెక్ట్ ఆన్సర్. మిడతల రామమూర్తి గారు ఉరవకొండ నుంచి, కరెక్ట్ ఆన్సర్. పూర్ణ గారు చీరాల నుంచి. నేను అడిగింది ఓల్డ్ టీచర్స్ డే అండి, నేషనల్ టీచర్స్ డే, జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం కాదు, ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవం గురించి అడిగాను. ఒకసారి చెక్ చేసుకుని మళ్ళీ పంపించండి. బిట్రా వీరరామ్మోహన్ రావు నిర్మలాదేవి రాజవోలు గ్రామం నుంచి, కరెక్ట్ ఆన్సర్. నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లె గ్రామం నుంచి ప్రియా శ్రీనివాసరెడ్డి గారు, కరెక్ట్ ఆన్సర్. లక్ష్మీ విశాల్ గారు విశాఖపట్నం నుంచి, కరెక్ట్ ఆన్సర్. గుంటూరు జిల్లా దాసిరిపాలెం నుండి పోలు శివదాసురెడ్డి, తిరుపతమ్మ వారి కుటుంబ సభ్యులు, కరెక్ట్ ఆన్సర్. పాపిన్యేపాలెం నుంచి సూర్యనారాయణ ఈశ్వరమ్మ, రాంగ్ ఆన్సర్ అండి మీరు పంపించింది. తాళ్లూరి శ్రీనివాస చక్రవర్తి మాధవి ఎలమంచిలి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి, కరెక్ట్ ఆన్సర్. రంగారెడ్డి జిల్లా ఏకలవ్యనగర్ నుండి బిజిలీ వెంకటేష్, శ్యామల, అయాన్స్, పాండు, అశోక్ బాబు, శోభన్ బాబు, సాయి ప్రకాష్, సుష్మా, బ్రహ్మయ్య, కరెక్ట్ ఆన్సర్. చిత్తూరు నుండి నరేంద్రారెడ్డి, స్వరూప, సాయి, పూజ, దిలీప్, హన్విత, కరెక్ట్ ఆన్సర్. ఆర్ వెంకట సుబ్బయ్య, ఆర్ లక్ష్మీదేవి కందికాయపల్లె గ్రామం నుంచి, కరెక్ట్ ఆన్సర్. తెనాలి నుంచి కుమార్ గారు, రాంగ్ ఆన్సర్ అండి, నేను అడిగింది ఓల్డ్ టీచర్స్ డే, ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటాం. మహేంద్ర గారు తెనాలి నుంచి, కరెక్ట్ ఆన్సర్. ప్రసాద్ గారు ఎల్ఐసి కాలనీ నెల్లూరు హర్నాథపురం నుంచి, కరెక్ట్ ఆన్సర్. పుట్టపాక నుండి పులిపాటి శ్రీనివాసరావు, కృష్ణవేణి, నీలేంద్ర, హరిణి, కరెక్ట్ ఆన్సర్. వీరా కనకారావు పార్వతి పెడన వీరభద్రాపురం నుంచి, రాంగ్ ఆన్సర్ అండి ఈరోజు కాదు. సిరాజ్ గారు నెల్లూరు నుంచి, కరెక్ట్ ఆన్సర్. సుబ్రమణి గారు పెత్తనపల్లి కర్ణాటక నుంచి, కరెక్ట్ ఆన్సర్. దస్తగిరి సంధ్య, యాస్మిన్, సాదియా ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి, కరెక్ట్ ఆన్సర్. కారంచేడు మండలం కుంకలమర్రు గ్రామం తెలగపాలెం నుండి వెంకటేశ్వరరెడ్డి, జ్యోతి, రమ్య, శ్రావణి, తులసి, కౌశిక్, కరెక్ట్ ఆన్సర్.
గుండుగోల నుంచి కొన

కల్ల రమేష్, రామోజీ, శ్రీనివాస్ బాబు, సత్యనారాయణ. కరెక్ట్ ఆన్సర్ పంపించారు. పాపిన్యపాలెం నుంచి సూర్యనారాయణ, ఈశ్వరమ్మ. కరెక్ట్ ఆన్సర్. పాలెం పోలయ్య, ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా నుంచి. డ్రైవర్ బాబు మార్కాపురం జిల్లా నుంచి. దేవరాజుగట్టు నుంచి సాల్మన్ రాజుగారు. సూర్యపల్లి నుంచి శశిరెడ్డి చిన్నప్ప. ముంతా పెద్దన్న, గురుగుంట నుంచి అహోబిలం వెంకటేశ్వర్లు, లక్ష్మీగారు, నరేందర్ రెడ్డి, రామకృష్ణయ్య గారు. మస్తాన్ బాషా, బుచ్చిరెడ్డిపాలెం నుంచి బండారు శంకరయ్య గారు. కరెక్ట్ ఆన్సర్ పంపించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని. కరెక్ట్ ఆన్సర్. కరీంనగర్ జిల్లా చంద్రపురి కాలనీ నుంచి కిషోర్ కుమార్, లలిత, రవిత్రేణి, జస్విత, సులోచన. కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నేను అడిగిన క్విజ్ ప్రశ్న, వరల్డ్ టీచర్స్ డే, ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటామని అడిగాను. పూర్ణ గారు చీరాల నుంచి. కరెక్ట్ ఆన్సర్ అండి. దీనికి సరైన సమాధానం, అక్టోబర్ 5వ తేదీన 1994 నుండి జరుపుకుంటున్నాం. సమాజంలో మరియు విద్యారంగంలో ఉపాధ్యాయులు అందిస్తున్న అమూల్యమైన సేవలను, వారి కృషిని అభినందించడం, ఉపాధ్యాయుల సమస్యలపై అవగాహన కల్పించడం దీని ప్రధాన లక్ష్యం. మంచిర్యాల నుంచి చంద్రమొగలి, పద్మరాణి, అక్షరకృప. కరెక్ట్ ఆన్సర్. సత్తుపల్లి నుంచి కృష్ణమూర్తి, శకుంతల, శివాన్వి, స్వీటి. కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కార్యక్రమంలో చివరిగా ఒక పాట విందాం. చిత్రం అమెరికా అమ్మాయి.

పాట విన్నారు కదా. ఈనాటి యువలయ్యా కార్యక్రమానికి మెసేజెస్ చేసిన వాళ్ళందరికీ కంగ్రాచ్యులేషన్స్ అండ్ థ్యాంక్ యూ. ఈనాటి యువలయ్యా కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం హిందీ.

0: పాఠం
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం హిందీ పాఠం. ఈనాటి కార్యక్రమంలో శ్రీహరికోట 8వ తరగతికి హిందీ పాఠం వింటారు. ఉపాధ్యాయులు శ్రీ టి జయరాం, విద్యార్థిని బి ప్రణవాక్షర. వినండి 8వ తరగతికి హిందీ పాఠం శ్రీహరికోట.
2: హమ్ భూమి పర్ రహతే హే, సూర్య చంద్ర ఔర్ తారే భీ ఆకాశ మే హే. కభీ కభీ మైం సునాతీ హా రహీ హూ కి అంతరిక్ష మే రాకెటోం కి సహాయతా సే కృత్రిమ ఉపగ్రహోం కో భేజా జాతా హే. యహ కైసా సంబంధ హో రహా హే, బడీ అజీబ్ కి బాత్ హే. హా, అధ్యాపక్ కి మదద్ సే జాన్ లూంగీ. నమస్తే అధ్యాపక్ జీ.
3: శుభాశీష్, బైటో. క్యా బాత్ హే, కుచ్ చింతా మే హో?
2: జీ హా, చింతా మే హీ హూ. యే కృత్రిమ ఉపగ్రహం కహా సే భేజా జాతా హే, కైసే భేజ్ జాతే హే?
3: హా, తేరే ప్రశ్నో కా జవాబ్ ఆజ్ హమారా పాఠ శ్రీహరికోట సే మాలూమ్ కర్ సకోగే.
2: శ్రీహరికోట కహా హే అధ్యాపక్ జీ?
3: శ్రీహరికోట ఆంధ్రప్రదేశ్ కే నెల్లూరు జిల్లా మే సూలూరు పేటా కే పాస్ హే. ఇస్కే పాస్ పులికాట్ జీడ్ భీ హై. శ్రీహరికోట ఆంధ్రప్రదేశ్ చెందిన నెల్లూరు జిల్లాలో సూళ్ళూరుపేట దగ్గర ఉంది. దీనికి దగ్గరలో పులికాట్ సరస్సు కూడా ఉంది.
2: శ్రీహరికోట కిస్కే లియ ప్రసిద్ధ హే?
3: శ్రీహరికోట రాకెటోం కే ప్రయోగ్ ఔర్ అనుసంధాన్ కే లియే ప్రసిద్ధ హై. ఇస్ కేంద్ర కో షార్ భీ కాతే హై. యహాన్ సే కృత్రిమ ఉపగ్రహం కో రాకెటోం కి సహాయతా సే అంతరిక్ష మే భేజా జాతా హై. శ్రీహరికోట రాకెట్ ప్రయోగాలకు మరియు పరిశోధన కొరకు ప్రసిద్ధి. ఈ కేంద్రాన్ని షార్ అని కూడా పిలుస్తారు. ఇక్కడి నుంచి కృత్రిమ ఉపగ్రహాలను రాకెట్ల యొక్క సహాయంతో అంతరిక్షంలో పంపబడతాయి.
2: షార్ కా అర్ధ క్యా హే జీ?
3: షార్ కా అర్ధ శ్రీహరికోట రేంజ్ హై. షార్ కో భారత సర్కార్ నే 5 సితంబర్ 2002 కో సతీష్ ధవన్ అంతరిక్ష కేంద్ర కా నామ్ దేకర్ గౌరవాన్విత్ కియా తా. షార్ యొక్క అర్థం ఏమిటంటే శ్రీహరికోట రేంజ్. ఈ షార్ కేంద్రాన్ని భారత ప్రభుత్వము సతీష్ ధవన్ అంతరిక్ష కేంద్రం అనే పేరుతో 5 సెప్టెంబర్ 2002 గౌరవించింది.
2: సతీష్ ధవన్ షాయద్ ఏక్ వైజ్ఞానిక్ తేనా అధ్యాపక్ జీ?
3: బిల్కుల్, వే భారత్ కే మహాన్ వైజ్ఞానిక్ తే. భారత సర్కార్ ఉన్హే పద్మభూషణ్ ఉపాధి సే సన్మానిత్ కియా తా. నిజంగా వారు ఒక గొప్ప శాస్త్రవేత్త. భారత ప్రభుత్వము వారిని పద్మభూషణ్ అనే బిరుదుతో సన్మానించింది.
2: అంతరిక్ష కిసే కహతే హే అధ్యాపక్ జీ?
3: ధర్తీ కే ఊపర్ ఆకాశ మే జో శూన్య దిఖాయీ దేతా హై ఉసే అంతరిక్ష కహతే హై. భూమి పైన ఆకాశంలో ఏదైతే శూన్య ప్రదేశం అంటున్నామో దానిని అంతరిక్షం అంటారు.
2: షార్ మే హమ్ క్యా క్యా దేఖ్ సక్తే హై?
3: యహాన్ తో హమ్ లోగ్ రాకెటోం కో అంతరిక్ష మే భేజనే కా ప్లాట్ఫార్మ్, వైజ్ఞానిక్ ప్రయోగశాల, విభిన్న రాకెటోం కే నమూనే, బైటక్ మందిర్, రాకెటోం కే స్పేర్ పార్ట్స్ ఆది దేఖ్ సక్తే హై. ఇక్కడ మనము రాకెట్లు అంతరిక్షంలో పంపే ప్లాట్ఫామ్, శాస్త్రవేత్తల ప్రయోగశాల, వివిధ రకములైన రాకెట్ల నమూనాలు, సభా మందిరం మొదలైనవి చూడవచ్చును.
2: సతీష్ ధవన్ బడే వైజ్ఞానిక్ తే, ఆప్నే కహా తా, మగర్ మేరే మన్ మే ఏక్ శంకా బనీ హే కి ఉపగ్రహ ఔర్ కృత్రిమ ఉపగ్రహం మే క్యా అంతర్ హే?
3: తేరీ శంకా అచ్చి హై. ఇసే జాన్నే కే పహలే యహ బతావో కి భూమి కా ఉపగ్రహ చంద్రమా హై యా నహీ?
2: హా, భూమి కా ఉపగ్రహ చంద్రమా హే. మై యహ బాత్ బచ్పన్ సే హీ కూప్ జాంతీ హూ.
3: టీకీ రహా తుమ్హారా జ్ఞాన్. అబ్ సునో, గ్రహం కి పరిక్రమా కర్నే వాలే ఆకాశీయ పదార్థం కో ఉపగ్రహ కర్తే హై. మానవ నిర్మిత పృథ్వీకి పరిక్రమా కర్నే వాలే ఆకాశీయ పదార్థం కో కృత్రిమ ఉపగ్రహ కర్తే హై. नी ज्ञानम से।

0: సరైనదే విను. గ్రహములతో పరిభ్రమించుచున్న ఆకాశీయ పదార్థములను ఉపగ్రహమని, మానవుడి ద్వారా నిర్మితమై భూమి చుట్టూ తిరుగు ఆకాశీయ పదార్థములను కృత్రిమ ఉపగ్రహములు అంటారు.
1: అబ్ తక్ చార్ కేంద్ర సే కితనే ఉపగ్రహ అంతరిక్ష మే భేజే గయే హే.
0: అబ్ తక్ చార్ కేంద్ర సే కరీబ్ సౌ సే భీ జ్యాదా కృత్రిమ ఉపగ్రహం కో భేజా గయా హే. హాల్ హీ మే ఏక్ హీ రాకెట్ సే ఏక్ సౌ చార్ కృత్రిమ ఉపగ్రహం కో భేజా గయా హే. ఇప్పటి వరకు షార్ కేంద్రం నుంచి ఇంచుమించు 100 కంటే ఎక్కువగా కూడా కృత్రిమ ఉపగ్రహములను పంపబడ్డాయి. ఈ మధ్యనే ఒకేసారి రాకెట్ సహాయంతో 104 కృత్రిమ ఉపగ్రహములను పంపడం కూడా జరిగింది.
1: జీహా ఇన్ కృత్రిమ ఉపగ్రహం కో అంతరిక్షమే భేజనే సే క్యా క్యా లాభ్ హోతే హే.
0: తుమ్నే బహుత్ బడియా ప్రశ్న కియా హై. ఇన్ కృత్రిమ ఉపగ్రహం కో అంతరిక్ష మే భేజనే సే వాతావరణ కి జానకారి, శత్రు దేశం కే ప్రతి సావధాని, ఖతరోం కి జానకారి ఔర్ జల స్రోతోం కి జానకారి మిల్తీ హై. ఇన్ ఉపగ్రహం కే ద్వారా భారత్ సర్కార్ కో కరోడోన్ రూపాయోం కి ఆమ్దనీ భీ మిల్తీ హై. ఈ కృత్రిమ ఉపగ్రహములను అంతరిక్షంలో పంపటం వలన ముందుగానే మనం వాతావరణం గురించి, శత్రు దేశాల పట్ల జాగ్రత్త, ప్రకృతి విపత్తుల గురించి, జల వనరుల గురించి తెలుసుకోవచ్చు. అంతేగాక భారత ప్రభుత్వములకు కోట్ల రూపాయల ఆదాయం కూడా లభిస్తుంది.
1: ఇస్ కార్యమే హమారే వైజ్ఞానికోం కా క్యా యోగ్దాన్ హే.
0: కృత్రిమ ఉపగ్రహం కో రాకెటోన్ సే అంతరిక్ష మే భేజనే కే బౌస్ సే వైజ్ఞానికో నే మెహనత్ కి యహ ఉసీ కా ఫల్ హై. ఈ కృత్రిమ ఉపగ్రహములను రాకెట్ల ద్వారా అంతరిక్షంలో పంపుటకు చాలామంది శాస్త్రవేత్తలు శ్రమించారు. వారి యొక్క శ్రమ ఫలితమే ఈనాటి సాంకేతిక, ఆర్థిక మరియు దేశాభివృద్ధికి లభించే మేలు. తెలిసిందా?
1: జీ హా మై ఆజ్ ఆప్కే కారణ్ శ్రీహరికోటాకే బారే మే కహీ జరూరీ బాతే జాన్ సకీ హూ. మై బీ జరూర్ శ్రీహరికోటా ఏక్ బార్ దేఖ్నే జాఉంగీ.
0: బహుత్ అచ్చా నిర్ణయ లియా హై తుమ్నే, జరూర్ జానా.
1: జీ హా జరూర్ జాఉంగీ.
0: శ్రీహరికోటాకే బారే మే కుచ్ వాక్య అప్ని ఓర్ సే కహోగే?
1: జీ హా, షార్ కేంద్ర ఆంధ్ర ప్రదేశ్ కే సూలూరుపేటా కే పాస్ హే. యహా మే కహీ కృత్రిమ ఉపగ్రహం కో భేజ్ రహే హే. హాల్ హీ మే ఏక్ సౌ చార్ కృత్రిమ ఉపగ్రహం కో ఏక్ హీ రాకెట్ కీ సహాయతా సే భేజనా సచ్ముచ్ భారత్ కో హీ ఉస్కా గౌరవ్ మిలాతా హే. యహ దునియా భర్ కే లియే బడీ బాత్ హే.
0: టీకీ కహా, బహుత్ అచ్చా. షార్ కేంద్ర కహా హై?
1: షార్ కేంద్ర ఆంధ్రప్రదేశ్ కే నెల్లూరు జిలే కే సూలూరుపేట్ కే పాస్ హే.
0: అబ్ షార్ కేంద్ర కిస్ నామ్ సే జానా జాతా హై?
1: అబ్ షార్ కేంద్ర సతీష్ ధవన్ అంతరిక్ష కేంద్ర సే జానా జాతా హై.
0: కృత్రిమ ఉపగ్రహం సే తుమ్నే కౌన్సీ బాతే జాన్ లీ హై?
1: కృత్రిమ ఉపగ్రహం సే మై నే ఏ బాత్ లీ కీ ఏ వాతావరణ కీ జానకారీ దేతే హే. శత్రు దేశోం కే ప్రతి సావధాని, ప్రాకృతిక విపత్తియోం సే బచ్నే కీ చేతావణి, జల్ స్రోతోం కే బారే మే జానకారీ తదా ఇన్ ఉపగ్రహం సే సర్కార్ కో ఆమ్దనీ మిల్ సక్నే కీ బాత్ ఆది.
0: టీక్ ఉత్తర్ దియా హై షహబాష్. కుచ్ కఠిన్ శబ్ద అప్నే కాపీ మే లిఖ్ లే.
1: జీ హా.
0: వైజ్ఞానిక్ యాత్ర, వైజ్ఞానిక్ యాత్ర,
1: వైజ్ఞానిక్ యాత్ర, వైజ్ఞానిక యాత్ర.
0: ఉపాధి బిరుదు,
1: ఉపాధి బిరుదు.
0: వైసే కుచ్ విలోమ శబ్ద బీడ్కే.
1: జీ హా.
0: ప్రసిద్ధ అప్రసిద్ధ,
1: ప్రసిద్ధ అప్రసిద్ధ.
0: కృత్రిమ సహజ,
1: కృత్రిమ సహజ.
0: కుచ్ వాక్య ప్రయోగ భీ జాన్ లే. ప్రసిద్ధ ప్రసిద్ధి. దక్షిణ భారత్ మే శ్రీహరికోట ప్రసిద్ధ స్థాన్ హై. సహాయత సహాయము, హమే గరీబోం కి సహాయత కర్నీ చాహియే. ఉపాధి బిరుదు, చిత్తరంజన్ దాస్ కో దేశ్ బంధు కి ఉపాధి దీ గయి. వైసే హీ హమారే ప్రాంత మే శ్రీ టంగుటూరి ప్రకాశం పంతులు జీ కో ఆంధ్ర కేసరి కి ఉపాధి దీ గయి. इस तरह के

0: क्यों तुम भी प्रयास करो।
1: जी हाँ, यात्रा यात्रा मैं वैज्ञानिक यात्रा करना चाहती हूँ। फल फलितमु मेहनत का फल सदा अच्छा होता है। योगदान सहायम कृत्रिम उपग्रहों का योगदान सराहनीय है।
0: ठीक तरह बताए हो। अब व्याकरणांश के रूप में विशेषण के बारे में जाने। राजू अच्छा लड़का है, यह बड़ी कलम है, वह मैदान गोलाकार में है, रवि 8वीं कक्षा में पढ़ता है। ऊपर के वाक्यों में अच्छा, बड़ी, गोलाकार, 8वीं कक्षा के शब्द विशेषण हैं।
1: जी हाँ,
0: संज्ञा या सर्वनाम के आकार, रंग, गुण, दोषों के बारे में बताने वाले शब्द विशेषण कहते हैं। अंटे नामवाचकము లేక సర్వనామం యొక్క రంగు, ఆకారము మరియు గుణదోషములను తెలుపు శబ్దమును విశేషణము అంటారు. ఇస్కే చార్ భేద్ హై. వే హై కి గుణవాచక్, సంఖ్యావాచక్, పరిమాణవాచక్ తదా సార్వనామిక్ విశేషణ.
1: जी हाँ,
0: గుణవాచక్ విశేషణ సే సంజ్ఞా యా సర్వనామ కే గుణ్, ఆకార్ ఆది జానే జాతే హై. ఈ విశేషణం ద్వారా నామవాచకము లేక సర్వనామం యొక్క గుణము, ఆకారము

0: बजे हुए हैं। ऊपर के वाक्यों में चार आठवीं तीन संख्या वाचक विशेषण शब्द है ना अध्यापक जी?
1: सही उत्तर व्यक्त किए हो। तीसरा भेद है कि परिमाणवाचक विशेषण, जिस शब्द के द्वारा परिमाण का बोध होता है उसे परिमाणवाचक विशेषण कहते हैं। ये पदमैते परिमाणमును తెలుపును దానిని పరిమాణవాచక విశేషణం అంటారు। చూడు, यह लंबी कतार है, इस गिलास में थोड़ा पानी ही रहा है, यहाँ कोई आने वाले हैं।
0: सर्वनामक विशेषण में सब का शब्द प्रयोग होता है क्या?
1: तुम्हारा विचार भिन्न है। सार्वनामिक विशेषण में सर्वनाम संज्ञा के स्थान को ग्रहण करता है, अंटे ఈ విశేషణములో సర్వనామము నామవాచకం యొక్క స్థానమును భర్తీ చేస్తుంది। జైసే కి యహ గర్ బహుత్ అచ్చా హై, హమారే దేశ్ కా నామ్ భారత్ హై, వహ ఆద్మీ నామీ కళాకార్ హై, జానే హో?
0: जी हाँ, वे भारत के सबसे बड़े खिलाड़ी हैं। बड़ी खुशी से मैं श्रीहरिकोटा देखने जा रही हूँ। उसका भाई 5वीं कक्षा में पढ़ रहा है। इस तरह के वाक्य है ना अध्यापक जी?
1: ठीक ही कहे हो और जाने भी हो। प्रणवाक्षरा, आज का पाठ यही समाप्त होता है।
0: धन्यवाद अध्यापक जी।
1: शुभाशीष।
2: శ్రీహరికోట 8వ తరగతికి హిందీ పాఠం మీరింతవరకు విన్నారు. ఉపాధ్యాయులు శ్రీ టి జయరాం, విద్యార్థిని బి ప్రణవాక్షర. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.

ఆకాశవాణి విజయవాడి కేంద్రం భజనావళి. ఈనాటి కార్యక్రమంలో శ్రీ తూము కృష్ణకుమారి బృందం ఆలపించిన భజనలు వింటారు.

మీరింతవరకు శ్రీమతి తూము కృష్ణమూర్తి, తూము కృష్ణకుమారి బృందం ఆలపించిన భజనావళి విన్నారు. ఈనాటి భజనావళి కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం చిత్రతరంగిణి చిత్రగీతాల కార్యక్రమం. కార్యక్రమంలో ముందుగా రాఘవేంద్ర ఈ చిత్రానికి శ్రేయ ఘోషాల్ కల్పన పాడిన వేటూరి గీతం.

యువవాణి యువజనుల కార్యక్రమం. యువశ్రోతులందరికీ నమస్కారం. కార్యక్రమంలో ఈరోజు రేజింగ్ డే ఆఫ్ మిలిటరీ నర్సింగ్ సర్వీస్, ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఓల్డర్ పర్సన్స్, బర్త్ యానివర్సరీ ఆఫ్ యానీ బీసెంట్, డెత్ యానివర్సరీ ఆఫ్ వీర్ చంద్ర సింగ్ గర్హ్వాలి, వీటన్నిటి గురించి తెలుసుకుందాం. యూనిఫామ్ అంటే మనకి ఫస్ట్ ఏం గుర్తొస్తుంది? ఆర్మీ, గన్స్, బోర్డర్, సోల్జర్స్. కానీ ఆ యూనిఫామ్ వెనుక ఇంకో సైలెంట్ ఫోర్స్ ఉంటుంది, అదే మిలిటరీ నర్సెస్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక చాలా స్పెషల్ అండ్ ఇన్స్పైరింగ్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. మిలిటరీ నర్సింగ్ సర్వీస్ రేసింగ్ డే ప్రతి సంవత్సరం అక్టోబర్ 1న గుర్తు చేసుకుంటాం. సాధారణంగా ఒక సోల్జర్ గురించి మాట్లాడితే వాళ్ళు దేశాన్ని కాపాడటానికి బోర్డర్ లో నిలబడతారు అని చెప్తాం. కానీ ఒక సోల్జర్ గాయపడితే, అనారోగ్యానికి గురైతే ఆ సమయంలో అతని పక్కన నిలబడేది ఎవరు అని ఆలోచించామా? అక్కడే మిలిటరీ నర్సింగ్ సర్వీస్ రోల్ మొదలవుతుంది. మిలిటరీ నర్సెస్ అంటే కేవలం పేషెంట్స్ కి మెడిసిన్ ఇవ్వడం మాత్రమే కాదు, వాళ్ళు మిలిటరీ హాస్పిటల్స్ లో ఇంజూర్డ్ సోల్జర్స్, ఆర్మ్డ్ ఫోర్సెస్ పర్సనల్ మరియు వారి ఫ్యామిలీస్ కి మెడికల్ కేర్ అందించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తారు. ఇక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, మిలిటరీ నర్సింగ్ సర్వీస్ హిస్టరీ చాలా పాతది. బ్రిటిష్ ఇండియన్ ఆర్మీ కాలం నుంచి మిలిటరీ మెడికల్ నర్సింగ్ వ్యవస్థ అభివృద్ధి చెందుతూ వచ్చింది. తర్వాత అది భారత సాయుధ దళాల్లో ఒక ముఖ్యమైన నర్సింగ్ సర్వీస్ గా రూపుదిద్దుకుంది. ఒకసారి ఇమాజిన్ చేయండి, ఒక సోల్జర్ బ్యాటిల్ ఫీల్డ్ నుంచి తీవ్రంగా గాయపడి హాస్పిటల్ కి వస్తాడు. అతని ఫ్యామిలీ దూరంగా ఉండొచ్చు, అతనికి భయం ఉండవచ్చు. అప్పుడు ట్రీట్మెంట్ తో పాటు ధైర్యం చెప్పే ఒక వాయిస్, కేర్ చేసే ఒక పర్సన్ కూడా అవసరం. ఆ సమయంలో నర్స్ చెప్పే చిన్న మాట కూడా పెద్ద సపోర్ట్ అవుతుంది. అందుకే నర్సింగ్ అనేది కేవలం జాబ్ కాదు, కేర్, కరేజ్ అండ్ రెస్పాన్సిబిలిటీతో కలిసిన ఒక ప్రొఫెషన్. మిలిటరీ నర్సింగ్ సర్వీస్ మనకి ఇంకో బ్యూటిఫుల్ మెసేజ్ కూడా ఇస్తుంది. దేశ సేవ అంటే కేవలం వెపన్ పట్టుకుని బోర్డర్ లో నిలబడటం మాత్రమే కాదు, ఒక ప్రాణాన్ని కాపాడటం కూడా దేశ సేవే. సో ఈ అక్టోబర్ 1న మిలిటరీ నర్సింగ్ సర్వీస్ రేసింగ్ డే సందర్భంగా దేశానికి సేవ చేస్తున్న ప్రతి మిలిటరీ నర్స్ కి మనం ఒక హార్ట్ ఫెల్ట్ సెల్యూట్ చేద్దాం. బికాస్ సమ్ హీరోస్ ప్రొటెక్ట్ ద నేషన్ ఎట్ ద బోర్డర్ అండ్ సమ్ హీరోస్ ప్రొటెక్ట్ ద పీపుల్ హూ ప్రొటెక్ట్ ద నేషన్. దట్స్ ద స్పిరిట్ ఆఫ్ మిలిటరీ నర్స్ సర్వీస్. విన్నారు కదా కార్యక్రమంలో ఇప్పుడు కుమారి 20 చిత్రం నుంచి యాసిన్ నిజర్ పాడే పాట మీకోసం.

మన ఇంట్లో ఒక పాత ఫోటో ఆల్బమ్ ఉంటుంది కదా, దాన్ని ఓపెన్ చేస్తే మన చైల్డ్హుడ్ కనిపిస్తుంది. కానీ ఆ మెమరీస్ వెనుక ఉన్న మనుషులు ఎవరు? మన పేరెంట్స్, గ్రాండ్ పేరెంట్స్, మన పెద్దలు. హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఓల్డర్ పర్సన్స్. ప్రతి సంవత్సరం అక్టోబర్ 1న జరుపుకుంటాం. సాధారణంగా మనం ఏజ్ పెరిగే కొద్దీ వాళ్లను ఓల్డ్ పీపుల్ అని చూస్తాం. కానీ ఒకసారి ఆలోచించండి, వాళ్ళు ఓల్డ్ కాదు, వాళ్ళు మన ఫ్యామిలీ హిస్టరీ. మనకి ఈ రోజు ఉన్న లైఫ్, వాల్యూస్, ట్రెడిషన్స్, ఎక్స్పీరియన్సెస్, వీటిలో చాలా వాటి వెనుక వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఉంటుంది. ఒకప్పుడు మనం చిన్నప్పుడు పడిపోతే ఏడవకు ఏమీ కాలేదు అంటూ మనల్ని లేపింది వాళ్లే. కానీ ఏజ్ పెరిగే కొద్దీ వాళ్ళకి మన అవసరం ఎక్కువ అవుతుంది. ఈ రోజుల్లో టెక్నాలజీ చాలా ఫాస్ట్ అయిపోయింది. మనకి స్మార్ట్ ఫోన్, ఇంటర్నెట్, సోషల్ మీడియా అన్ని తెలుసు. కానీ చాలా మంది ఓల్డర్ పర్సన్స్ కి ఇవి కొత్త ప్రపంచంలా అనిపించవచ్చు. అందుకే వాళ్ళకి కావాల్సింది ఎప్పుడు మనీ లేదా ఎక్స్పెన్సివ్ గిఫ్ట్స్ మాత్రమే కాదు, కొంచెం టైం, కొంచెం పేషెన్స్, కొంచెం కాన్వర్సేషన్. ఒకసారి వాళ్ళ దగ్గర కూర్చుని ఎలా ఉన్నారు అని అడగండి. వాళ్ళు చెప్పే స్టోరీస్ రిపీట్ అయినా వినండి. ఎందుకంటే మనకి అది ఓల్డ్ స్టోరీ కావచ్చు, కానీ వాళ్ళకి అది వాళ్ళ లైఫ్ స్టోరీ. ఈ ఇంటర్నేషనల్

ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఓల్డర్ పర్సన్స్ మనకి ఒక సింపుల్ మెసేజ్ ఇస్తుంది. ఏజ్ మే చేంజ్ ద వే ఏ పర్సన్ లివ్స్, బట్ ఇట్ షుడ్ నెవర్ చేంజ్ ద రెస్పెక్ట్ దే డిజర్వ్. సో ఫ్రెండ్స్, ఈ అక్టోబర్ 1న మన గ్రాండ్ పేరెంట్స్ లేదా మన ఇంట్లో ఉన్న పెద్దలతో ఒక 10 మినిట్స్ అయినా మాట్లాడండి, ఒక కాల్ చేయండి, ఒక హగ్ ఇవ్వండి, వాళ్లతో ఒక ఫోటో తీసుకోండి. ఎందుకంటే మన చైల్డ్హుడ్ వాళ్ళ మెమరీస్ లో ఉంటుంది, వాళ్ళ ఓల్డ్ ఏజ్ మన మెమరీస్ లో ఉండేలా చూసుకోవడం మన రెస్పాన్సిబిలిటీ. హ్యాపీ ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఓల్డర్ పర్సన్స్. రెస్పెక్ట్ దేర్ ఏజ్, లిసన్ టు దేర్ స్టోరీస్, వాల్యూ దేర్ ప్రెజెన్స్. మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తెలుసుకునే ముందు, అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి చిత్రం నుంచి చక్రి పాడిన పాట వినేయండి.

ఒక ఫారెనర్ ఇండియాకి వచ్చి ఇండియా కోసం తన జీవితాన్ని డెడికేట్ చేసుకుంటే ఎలా ఉంటుంది? హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అలాంటి ఒక ఎక్స్ట్రాఆర్డినరీ విమెన్ గురించి మాట్లాడుకుందాం. ఆవిడేనండి యానీ బేసెంట్. అక్టోబర్ 1, 1847 లండన్ లో జన్మించిన యానీ బేసెంట్ తర్వాత ఇండియాకి వచ్చి ఎడ్యుకేషన్, సోషల్ రిఫార్మ్ మరియు ఇండియా సెల్ఫ్ గవర్నమెంట్ కోసం పనిచేసిన ప్రముఖ వ్యక్తిగా గుర్తింపు పొందారు. ఆమె లైఫ్ లో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, ఆమె పుట్టింది ఇండియాలో కాదు, కానీ ఇండియా మీద ఆమెకి ఏర్పడిన అటాచ్మెంట్ మాత్రం చాలా స్ట్రాంగ్. ఆమె ఎడ్యుకేషన్ ని చాలా సీరియస్ గా తీసుకున్నారు. ముఖ్యంగా ఇండియన్ ఎడ్యుకేషన్ అభివృద్ధి చెందాలని కృషి చేశారు. వారణాసిలో సెంట్రల్ హిందూ కాలేజ్ స్థాపనలో ఆమె కీలక పాత్ర పోషించారు. ఈ సంస్థ తర్వాత బనారస్ హిందూ యూనివర్సిటీ ఏర్పాటుకు కూడా ఒక ముఖ్యమైన పునాది అయింది. కానీ యానీ బేసెంట్ స్టోరీ అక్కడితో ఆగిపోలేదు. ఆమె భారతదేశానికి సెల్ఫ్ గవర్నమెంట్ కావాలని బలంగా ప్రచారం చేశారు. 1916 హోమ్ రూల్ లీగ్ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లడంలో ఆమె ముఖ్యమైన పాత్ర పోషించారు. అంటే సింపుల్ వర్డ్స్ లో, ఇండియాని ఇండియన్స్ వాళ్లే గవర్న్ చేసుకోవాలి అనే ఆలోచనను ప్రజల్లోకి తీసుకెళ్లడమే ఆమె రాజకీయ ఉద్యమంలో ప్రధాన లక్ష్యాల్లో ఒకటి. ఆమె జర్నలిజం ద్వారా కూడా తన ఐడియాస్ ని ప్రజలకు చేరవేశారు. న్యూ ఇండియా అనే న్యూస్

హైదరాబాద్ ద్వారా బ్రిటిష్ రూల్ పై విమర్శలు చేస్తూ ఇండియన్ సెల్ఫ్ గవర్నమెంట్ కి సపోర్ట్ ఇచ్చారు. మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటో తెలుసా? 1917లో ఆనీ బేసెంట్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అధ్యక్షురాలు. ఆమె ఈ పదవిని చేపట్టిన తొలి మహిళగా చరిత్రలో నిలిచారు. ఇండియా యొక్క ఎడ్యుకేషన్, సోషల్ రిఫార్మ్ మరియు ఫ్రీడమ్ మూవ్మెంట్ లో తనదైన ముద్ర వేశారు. హ్యాపీ బర్త్ యానివర్సరీ టు ద లెజెండరీ ఆనీ బేసెంట్ గారు. Your birthplace may define where your journey begins, but your work defines what you leave behind. విన్నారు కదా కార్యక్రమంలో? ఇప్పుడు చక్రం చిత్రం నుంచి శ్రీనివాస చక్రవర్తి పాడిన పాట మీకోసం, విని ఎంజాయ్ చేసేయండి.

హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం భారత స్వాతంత్ర ఉద్యమంలోని ఒక ఇన్స్పైరింగ్ పర్సనాలిటీ గురించి మాట్లాడుకుందాం. వీర్ చంద్రసింగ్ గడ్వాలి. ఆయన అసలు పేరు చంద్రసింగ్ నేగి. బ్రిటిష్ ఇండియన్ ఆర్మీలో సైనికుడిగా పనిచేశారు. కానీ ఆయనను చరిత్రలో ప్రత్యేకంగా నిలబెట్టిన సంఘటన పెషావర్ లో జరిగిన కిస్సా క్వాని బజార్ ఘటన. 1933 ఏప్రిల్ ఆ సమయంలో బ్రిటిష్ అథారిటీస్ స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొంటున్న ప్రజలపై కాల్పులు జరపాలని సైనికులకు ఆదేశాలు ఇచ్చారు. చంద్రసింగ్ గడ్వాలి నాయకత్వంలోని సైనికులకు కూడా ఆదేశాలు వచ్చాయి. కానీ మన దేశ ప్రజల మీద మనమే ఎలా కాల్పులు జరపగలం అనే భావనతో ఆయన మరియు ఆయన సహచర సైనికులు ఆదేశాలను అమలు చేయడానికి నిరాకరించారు. ఇది సాధారణ విషయం కాదు కదా, ఎందుకంటే ఒక సోల్జర్ కి సుపీరియర్ ఆఫీసర్ ఇచ్చిన ఆర్డర్ ని డిజోబే చేయడం అంటే తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సిన అవసరం రావచ్చు. అయినా చంద్రసింగ్ గడ్వాలి తన నిర్ణయం నుంచి వెనక్కి తగ్గలేదు. ఆయన చర్యను భారత స్వాతంత్ర ఉద్యమ చరిత్రలో అహింస భావనకు, నైతిక ధైర్యానికి ఒక ముఖ్యమైన ఉదాహరణగా గుర్తిస్తారు. ఆ తర్వాత ఆయనకు శిక్ష పడింది, జైలు జీవితం అనుభవించాల్సి వచ్చింది. కానీ ఆయన చేసిన పని ఒక పవర్ఫుల్ మెసేజ్ ఇచ్చింది. యూనిఫామ్ వేసుకున్నంత మాత్రాన ప్రతి ఆర్డర్ ని బ్లైండ్లీ ఫాలో చేయాల్సిన అవసరం లేదు. కాన్సైన్స్ కూడా ఒక సోల్జర్ కి చాలా ఇంపార్టెంట్. వీర చంద్రసింగ్ గడ్వాలి జీవితాన్ని చూస్తే మనకి ఒక విషయం అర్థమవుతుంది. ధైర్యం అంటే ఎప్పుడు ముందుకు వెళ్లి పోరాడటం మాత్రమే కాదు, కొన్నిసార్లు తప్పు అనిపించిన పనిని చేయకుండా నిలబడటం కూడా ధైర్యమే. ఆయన అక్టోబర్ 1 1979 స్వర్గస్థులయ్యారు. ఈ రోజు ఆయన డెత్ యానివర్సరీ సందర్భంగా ఆయనను గుర్తు చేసుకుంటూ ఒక చిన్న థాట్. చరిత్రలో కొంతమంది తమ చేతిలో ఉన్న ఆయుధంతో గుర్తుండిపోతారు, కానీ కొంతమంది ఆ ఆయుధాన్ని ఉపయోగించకుండా తీసుకున్న నిర్ణయంతో చరిత్రలో నిలిచిపోతారు. వీర చంద్రసింగ్ గడ్వాలి కరేజ్, కాన్సైన్స్ మరియు కన్విక్షన్ కి గుర్తుగా నిలిచిన పేరు. విన్నారు కదా కార్యక్రమంలో చివరిగా భరత్ అనే నేను చిత్రం నుంచి డేవిడ్ సెవెన్ పాడిన పాట వినేయండి.

ఇది ఫ్రెండ్స్ ఈనాటి యువవాణి కార్యక్రమం. ఈనాటి కార్యక్రమంలో మీరు ఎన్నో ఆసక్తికరమైన విషయాలు తెలుసుకున్నారని ఆశిస్తూ మళ్ళీ రేపొచ్చే యువవాణి కార్యక్రమంలో మరో కొత్త అంశాలతోటి మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, మరి నమస్తే.

మీరింతవరకు యువవాణి యువజనుల కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమయం 6 గంటలుగా వస్తుంది. మరికొద్ది క్షణాల్లో వార్తా ప్రసారం వింటారు ఢిల్లీ కేంద్రం నుండి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. రాష్ట్రంలో వచ్చే 3 ఏళ్లలో 35,000 కోట్ల రూపాయలతో 36 ప్రాజెక్టులు పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి హైకోర్టు ఇచ్చిన తీర్పును పూర్తిస్థాయిలో అధ్యయనం చేస్తామని మంత్రి పి నారాయణ పేర్కొన్నారు. నేతన్నల సేవలో పథకం కింద 2వ విడత ఆర్థిక సహాయాన్ని త్వరలో అందిస్తామని మంత్రి ఎస్ సవిత తెలిపారు. శనగ విత్తనాల సరఫరాను ఈ ఏడాది 150,000 నుంచి 250,000 క్వింటాళ్లకు పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి కె అచ్చెన్నాయుడు వెల్లడించారు. రాష్ట్రంలో వచ్చే 3 ఏళ్లలో 35,000 కోట్ల రూపాయలతో 36 ప్రాజెక్టులు పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. బాపట్ల జిల్లా రేపల్లెలో పేదల సేవలో కార్యక్రమంలో భాగంగా సామాజిక పింఛన్ల పంపిణీలో ఆయన ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సభలో చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ 100 కోట్ల రూపాయలతో ప్రకాశం జిల్లాతో కలిపి 10 జిల్లాలను అభివృద్ది చేస్తామని చెప్పారు. రాయలసీమ ప్రాంతాన్ని గ్లోబల్ హార్టికల్చర్ హబ్ గా మారుస్తున్నామని తెలిపారు. బ్లాక్ చైన్ టెక్నాలజీ ద్వారా రెవెన్యూ రికార్డులను భద్రంగా పెడుతున్నామని వివరించారు. ఇప్పటికే 5.5 లక్షల ఇళ్లను పూర్తి చేసి పేదలకు అందించామని చెప్పారు. పౌరసేవలను ప్రజలకు దగ్గర చేసేలా వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా సేవలు అందిస్తున్నామని ముఖ్యమంత్రి పేర్కొంటూ,
1: ఏపీ బ్రాండ్ ని పునరుద్ధరించాం, పారిశ్రామికవేత్తల్లో నమ్మకాన్ని కల్పించాం. మొన్నటి వరకు మీరు చూస్తే పారిశ్రామికవేత్తలు పరిగెత్తారు, రాష్ట్రాన్ని వదిలిపెట్టిపోయారు. ఇప్పుడు పారిశ్రామికవేత్తలు రాష్ట్రానికి క్యూ కడుతున్నారు, అదే ఏపీ బ్రాండ్. 2.5 సంవత్సరాలు 22 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు, 20 లక్షల మందికి ఉద్యోగాలు, అదే ఈరోజు మేము చేసే పని.
0: రాష్ట్రంలో 2026-27లో శనగ విత్తనాల సరఫరాను 150,000 నుంచి 250,000 క్వింటాళ్లకు పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు తెలిపారు. 80% రాయితీతో కంటింజెన్సీ విత్తనాల పంపిణీ చేస్తున్నామని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇప్పటికే 40,000 క్వింటాళ్లు రైతు సేవా కేంద్రాలకు చేరాయని వెల్లడించారు. మిగిలిన విత్తనాల సరఫరా

0: ఎంపికకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. విత్తన రాయితీ కోసం 240 కోట్ల రూపాయలకు అదనంగా 109 కోట్ల రూపాయలతో కలిపి మొత్తం సుమారు 348 కోట్ల రూపాయలు అందుబాటులో ఉంచామని మంత్రి చెప్పారు. రాష్ట ప్రభుత్వం శనగ విత్తనాల రాయితీని 25% నుంచి 35% పెంచిందని వివరించారు. అదేవిధంగా శనగ విత్తనాల సబ్సిడీకి గతంలో ఉన్న 29 కోట్ల రూపాయలను ఈ ఏడాది 78.75 కోట్ల రూపాయలు కేటాయించామని చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి హైకోర్టు ఇచ్చిన తీర్పును పూర్తి స్థాయిలో అధ్యయనం చేస్తామని రాష్ట పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. నెల్లూరులో ఆయన ఈరోజు విలేకరులతో మాట్లాడుతూ హైకోర్టు తీర్పులో పేర్కొన్న వివరాలకు సంబంధించి ముఖ్యమంత్రితో చర్చిస్తామన్నారు. ఎన్నికలకు సంబంధించి రాష్ట ప్రభుత్వం సమర్పించిన అఫిడవిట్లో పొందుపరిచిన అంశాలపై హైకోర్టు సానుకూలంగా స్పందించిందని మంత్రి వివరిస్తూ,
1: ఎలక్షన్స్ కి యాక్చువల్ గా ఈ రోజు జడ్జిమెంట్ వచ్చింది. అయితే జడ్జిమెంట్ మొత్తం నేను పూర్తిగా స్టడీ చేయలేదు. జడ్జిమెంట్స్ ఎవరైతే లాయర్లు చెప్పిన ప్రకారం ఒక బీసీ రిజర్వేషన్ తప్ప మిగతా ఎన్ని ఏదైతే ప్రభుత్వం అఫిడవిట్ ఇచ్చిందో దాని ప్రకారం ఫేవర్ గా జడ్జిమెంట్ వచ్చిందని తెలియజేశారు. దాన్ని పూర్తిగా స్టడీ చేసిన తర్వాత గవర్నర్ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి దాని మీద ముందుకు పోయి ఈ రాష్ట్రంలో ఎలక్షన్స్ అనేవి ముందుకు తీసుకుపోవడం జరుగుతుంది.
0: స్థానిక సంస్థల్లో బీసీలకు 34% రిజర్వేషన్లు కేటాయిస్తూ రాష్ట ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను హైకోర్టు ఈరోజు కొట్టివేసింది. దీనిపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపల్లిలో జరిగిన సభలో మాట్లాడుతూ ఈ అంశంపై సుప్రీంకోర్టులో అప్పీలకు వెళ్తున్నామని తెలిపారు. వెనుకబడిన వర్గాలను ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా పైకి తీసుకురావడం కోసమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. నేతన్నల సేవలో పథకం కింద 2వ విడత ఆర్థిక సహాయాన్ని త్వరలో అందిస్తామని రాష్ట చేనేత జౌళి శాఖల మంత్రి ఎస్ సవిత తెలిపారు. ఇందులో భాగంగా లబ్దిదారుల గుర్తింపు ప్రక్రియ ప్రస్తుతం సాగుతోందని ఈరోజు విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఆగస్టు 7వ తేదీ నుంచి నేతన్నల సేవలో పథకానికి శ్రీకారం చుట్టామని చెప్పారు. మొదటి విడతలో 71,536 మందికి 25,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందించామన్నారు. 2వ విడతలో ఆర్థిక సహాయం కోసం రాష్ట వ్యాప్తంగా 36,632 దరఖాస్తులు వచ్చాయన్నారు. అర్హుల ఎంపిక ప్రక్రియ గడువు నిన్నటితో ముగిసిందని చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజాసేవా ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రాంతీయ వార్తా విభాగం సేవా సంకల్ప అభియాన్ పేరిట ప్రత్యేక కథనాలను అందిస్తోంది. అందులో భాగంగా జాతీయ విద్యా విధానం 2020 గురించి ఇప్పుడు తెలుసుకుందాం. దేశంలో విద్యా వ్యవస్థను సమూలంగా మార్చడానికి జాతీయ విద్యా విధానాన్ని 2020 జూలై 29న కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. జాతీయ విద్యా విధానంలో ప్రధాన అంశాలు అనేకమున్నాయి. పాఠశాల విద్య నిర్మాణంలో పాత విధానాన్ని రద్దు చేసి దాని స్థానంలో ఫౌండేషనల్, ప్రిపరేటరీ, మిడిల్, సెకండరీ విధానాన్ని ప్రవేశపెట్టారు. అదేవిధంగా మాతృభాషకు ప్రాధాన్యత కల్పించారు. కనీసం 5వ తరగతి వరకు, వీలైతే 8వ తరగతి వరకు బోధన మాతృభాష లేదా స్థానిక భాషలో ఉండాలన్నది జాతీయ విద్యా విధానంగా రూపొందించారు. విద్యపై కేంద్ర ప్రభుత్వం కేటాయించే మొత్తాన్ని స్థూల జాతీయ ఆదాయంలో 6% పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. జాతీయ విద్యా విధానం మీద ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక సందర్భంలో ఇలా మాట్లాడుతూ,
2: అభీ తక్ జో హమారీ శిక్షా వ్యవస్థ హై ఉస్మే వాట్ టు థింక్ పర్ ఫోకస్ రహా హై, జబ్కి ఇస్ శిక్షా నీతి మే హౌ టు థింక్ ఉస్ పర్ బల్ దియా జా రహా హై. రాష్ట్రీయ శిక్షా నీతి మే పఢాయి కే లియే లంబా చౌడా సిలబస్ హోతా హై ఉస్కీ అనివార్యతా కో కమ్ కియా జాయే. అబ్ కోషిష్ యే హై కి బచ్చో కో సీఖనే కే లియే ఇంక్వైరీ బేస్, డిస్కవరీ బేస్, డిస్కషన్ బేస్ ఆర్ ఎనాలిసిస్ బేస్ తరీకో పర్ జోర్ దియా జాయే.
0: విశాఖపట్నంలో నవంబర్ 12-13 తేదీల్లో జరగనున్న 31వ సీఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ 2026కు సన్నాహకంగా రాష్ట వ్యాప్తంగా 5 ప్రాంతీయ సదస్సులు నిర్వహించనున్నామని రాష్ట సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. స్వర్ణాంధ్ర 2047లో భాగంగా ప్రాంతీయ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడం, సమతుల్య అభివృద్ది సాధించడం, స్థానిక ఎంఎస్ఎంఈలను పారిశ్రామిక ప్రగతిలో భాగస్వాములను చేయడమే ఈ సదస్సుల ప్రధాన లక్ష్యమని మంత్రి వెల్లడించారు. ఈ నెల 7వ తేదీన విశాఖపట్నం, 12న కాకినాడ, 16న గుంటూరు, 23న అనంతపురం, 26న తిరుపతిలో ఈ సదస్సులు జరుగుతాయని కొండపల్లి శ్రీనివాస్ తెలియజేశారు. విజయవాడ రైల్వేస్టేషన్ పరిసరాల్లో స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమాన్ని డిఆర్ఎం మోహిత్ సోనకియా ఆధ్వర్యంలో ఈరోజు నిర్వహించారు. విజయవాడ డిఆర్ఎం కార్యాలయ అధికారులతో పాటు రైల్వేస్టేషన్ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోహిత్ సోనకియా మాట్లాడుతూ, రైలులో ప్రయాణించారు

0: వచ్చే ప్రయాణికులు చెత్తను ప్లాస్టిక్ వస్తువులను బయట వేయకుండా పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. డ్రగ్స్ రహిత జిల్లాగా విజయనగరాన్ని 2027 నాటికల్లా తీర్చిదిద్దేందుకు అధికారులు చిత్తశుద్దితో పనిచేయాలని కలెక్టర్ ఎస్ రామసుందర్రెడ్డి కోరారు. కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి దృశ్య మాధ్యమం ద్వారా ఈ రోజు నిర్వహించిన జిల్లాస్థాయి నార్కోటిక్స్ కంట్రోల్ కోఆర్డినేషన్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, మాదక ద్రవ్యాలు మత్తు పదార్థాల నివారణకు స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని, అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. గిరిజన రైతుల అరకు కాఫీకి అంతర్జాతీయ గుర్తింపు ఉందని గిరిజన సహకార సంస్థ జీసీసీ చైర్మన్ కిడారి శ్రావణ్ కుమార్ తెలిపారు. అంతర్జాతీయ కాఫీ దినోత్సవం సందర్భంగా విశాఖలోని జీసీసీ కార్యాలయంలో ఉన్న అరబికా అరకు వ్యాలీ కేఫ్లో ప్రత్యేక కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ, ప్యారిస్ వంటి అంతర్జాతీయ నగరాలతో పాటు దావోస్లో కూడా అరకు కాఫీని పరిచయం చేయడం ద్వారా ప్రపంచ స్థాయిలో అరకు కాఫీ ప్రత్యేకతను చాటుకున్నామని తెలియజేశారు. విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాల మేరకు స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా స్థానిక రాజీవ్ గాంధీ పార్కులో ఏక్ ఘంట ఏక్ సాథ్ కార్యక్రమాన్ని సిబ్బంది ఈరోజు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, విద్యార్థులు, నగరపాలక సంస్థ సిబ్బంది సమిష్టిగా పాల్గొని ఒక గంట పాటు పార్కు ప్రాంగణంలో విస్తృతంగా పారిశుద్ధ్య కార్యక్రమాన్ని చేపట్టారు. రాష్ట్రంలో వచ్చే 3 ఏళ్లలో 35,000 కోట్ల రూపాయలతో 36 ప్రాజెక్టులు పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి హైకోర్టు ఇచ్చిన తీర్పును పూర్తిస్థాయిలో అధ్యయనం చేస్తామని మంత్రి పి నారాయణ పేర్కొన్నారు. నేతన్నల సేవలో పథకం కింద 2వ విడత ఆర్థిక సహాయాన్ని త్వరలో అందిస్తామని మంత్రి ఎస్ సవిత తెలిపారు. శనగ విత్తనాల సరఫరాను ఈ ఏడాది 150,000 నుంచి 250,000 క్వింటాలకు పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి కె అచ్చెన్నాయుడు వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: సంప్రతి వార్తాః శ్రూయంతాం ప్రవాచికా నిధిః ఝాః. ఆదౌ ముఖ్యాః వార్తాః. ప్రధానమంత్రిణా మోదినా ప్రోక్తం యత్ సంఘ లోక్ సేవా ఆయోగస్య శతవార్షికీ యాత్రాయాం జన విశ్వాసః అక్షుణ్ణః అస్తి. జన సహభాగితాయాః సంవర్ధనాయ శ్వః దేశవ్యాపి విశేష గ్రామ సభాః సమాహూయంతే. రక్షామంత్రిణా రాజనాథ సింహేన రక్షా ప్రబంధాయ ఏకీకృత విత్తీయ వ్యవస్థాయాః ఆవశ్యకతా ప్రోదీరితా. నాగరిక విమానయన్ మంత్రిణా వైమానికస్య కెప్టెన్ స్మిత్ మచ్చారస్య శౌర్యస్య భూరిషః ప్రశంసా విహితా. అపి చ క్రీడా వార్తాసు. ఏషియాయి క్రీడాసు భారత పురుష హాకీ దళేన పాకిస్తానం పరాభూయ అంతిమ స్పర్ధాయాం ప్రవేశః సమధిగతః. అథ వార్తాః విశదీకృత్య. अद्य नवदिल्ल्याः भारतमण्डपे संघ लोक सेवा आयोगस्य शताब्दी समारोहं सम्बोध्य प्रधानमन्त्री नरेन्द्र मोदी व्यजिज्ञापत् यत् राष्ट्रं परिष्कारार्थं द्रुतगत्या त्वरितं अग्रे सरति. अतः परीक्षा संचालिकाः संस्थाः अपि राष्ट्रानुकूल परिष्कृत कार्याणि कुर्युः. ప్రధానమంత్రిణా ప్రోక్తం యత్ లోకసేవాసు తాదృశః ఏవ యువానః సమాగచ్చేయుః యేషాం లక్ష్యం నతు కేవలం పదప్రాప్తిః ప్రత్యుత నిష్కామభావేన లోకసేవా వర్తతే. అసౌ వ్యాహరత్ యత్ ఏకవింశతిశతకస్య భారతం నవీనకార్యసంస్కృత్యా సహ అగ్రే యాతి. శ్రీమోదినా ప్రతిపాదితం యత్ పరీక్షా నతు కాచిత్ సామాన్యం అనుష్ఠానం అపితు యూనాం భావీజీవన ప్రవాహేన సహ సంబద్ధా అస్తి. పరీక్షాసు కతిపయానాం మాసానామపి విలంబః యూనాం కృతే అతీవ కష్టకరో భవతి. అతః పరీక్షా వ్యవస్థా సమయ నిశ్చయత సిద్ధాంతం దృఢతయా అనుసరేత్.
2: ये उत्सव उस विश्वास का है जो हर भारतवासी का इस संस्था पर है. 100 वर्ष की इस यात्रा में पीढ़ियां बदली, सरकारें बदली, लेकिन यूपीएससी पर भरोसा आज भी उतना ही अटूट है. 100 वर्षों की इस यात्रा पर स्मारक डाक टिकट और सिक्का जारी किया गया है. 100 महत्वपूर्ण केस लॉज का संकलन भी जारी हुआ है.
1: శ్రీమోదినా ప్రతిపాదితం యత్ సంఘ

0: ఈనాటి పల్లెసీముల కార్యక్రమంలో మెరుగైన జీవితం కోసం పోషకాహారంపై అవగాహన ఈ అంశం గురించి శ్రీమతి కృష్ణవేణి గారి ప్రసంగం వింటారు.
1: ఆరోగ్యం అనేది మన జీవితంలో అత్యంత విలువైన ఆస్తి. మెరుగైన జీవితం కోసం పోషకాహారంపై అవగాహన చాలా కీలకం. పోషకాహార అవగాహన అంటే ఏ ఆహార పదార్థాలు ఎంత మోతాదులో తీసుకోవాలి, అవి శరీరానికి ఎంత ఉపయోగపడతాయో తెలుసుకుని అవన్నీ సక్రమంగా తీసుకోవడం, నీటి వేగవంతమైన జీవన శైలిలో అనారోగ్య ఆహార అలవాట్లు పెరుగుతున్నందున పోషకాహారంపై అవగాహన మరింత అవసరమైంది. ఆరోగ్యకరమైన భోజనం లేదా ఆరోగ్యకరమైన ఆహారం అంటే తగిన పరిమాణంలో ధాన్యాలు, పప్పుధాన్యాలు, కూరగాయలు, పండ్లు, డ్రై ఫ్రూట్స్ లేదంటే గింజలు తగిన మోతాదులో తీసుకొని, మరియు సాధారణంగా మన పాల పదార్థాలైన పాలు, పెరుగు వాటన్నిటితో కలిపి భోజనం చేయడం. ఇందులో ముఖ్యంగా మనం చూసుకోవాల్సింది ఏంటంటే మన రోజువారీ ఆహారంలో చక్కెరలు తక్కువ మోతాదులో లేదా అసలు తీసుకోకపోయినా పర్లేదు. అలాగే మనం టేస్టీగా ఉండడం కోసం ఎక్కువగా నూనెలు, కొవ్వు పదార్థాలు అనేవి ఉపయోగిస్తూ ఉంటాము. వాటిని మెయిన్గా చక్కెరలను, నూనెలను బాగా తగ్గించి వాడుకుంటే అదే ఆరోగ్యకరమైన ఆహారం అవుతుంది. మనకి మార్కెట్లో దొరికే బీన్స్ కానీ, పల్లీలు కానీ, శనగలు కానీ ఉడకబెట్టుకుని వేయించుకుని తీసుకుంటే చాలా ఆరోగ్యంగా ఉంటుంది. మంచి స్నాక్స్గా కూడా వాటిని యూజ్ చేసుకోవచ్చు. సమతుల ఆహారం అంటే కనుక మనం మన శరీరానికి కావలసిన శక్తి, తర్వాత మాంసకృతులు, విటమిన్లు, ఖనిజ లవణాలు, తర్వాత పీచు పదార్థాన్ని మనకి మన శరీరానికి అందించే ఆహారం తీసుకోవడాన్ని సమతులాహారం అని అంటాము. ఈ సమతులాహారం తీసుకోవడం వల్ల మనకి శరీరానికి ఎదుగుదలకి, శరీర అభివృద్ధికి, మన ఆరోగ్యంగా ఉండడానికి చాలా ఉపయోగపడుతుంది. అదేవిధంగా మెదడు పనితీరును కూడా మెరుగుపరుస్తుంది, మన రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది.

సహజ ఆహార పదార్థాలు సమ్మేళనాలు అంటే మనకి సమతులాహారంలో సహజంగా దొరికే మనకి ధాన్యాలు కానివ్వండి, పీచు పదార్థం కానివ్వండి, తర్వాత అలాగే మనకి మాంసకృతులు లభించే ఆహారాలని మనం ఎక్కువగా తీసుకోవాలి. తర్వాత ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు అంటే మనం రోజువారీ తీసుకునే ఆహారంలో పిండి పదార్థాలు తక్కువగా ఉండి కూరగాయలు ఆకుకూరలు ప్రతిరోజు ఖచ్చితంగా మనం తీసుకోవాలి. అలాగే ప్రతి భోజనంలో మనకి ఏదైనా ఒక పండుని సుమారు 30 గ్రాములు ఉండేలాగా మనం చూసుకోవాలి. ధాన్యాల్లో ఎక్కువ మిల్లింగ్ చేసిన రైస్ కానీ ఇతర ధాన్యాలు కానీ ఎక్కువ వాడుతున్నాము. అలా కాకుండా తక్కువగా మిల్లింగ్ చేసుకునే ముడిబియ్యం కానీ సింగిల్ పాలిష్ చేసే రైస్ కానీ అలాంటివి తీసుకోవడం చాలా మంచిది. ఇప్పుడు రోజువారీ ఆహారంలో చిరుధాన్యాల ప్రాముఖ్యత కూడా పెరిగింది. సో మనం ధాన్యాలు కానీ చిరుధాన్యాలు కానీ ఆహారంలో భాగంగా చేసుకున్నప్పుడు మనం ఖచ్చితంగా వాటితో పాటు పప్పు ధాన్యాలు కూడా ఉండేలాగా మనం చూసుకోవాలి. పప్పు ధాన్యాలను కూడా ధాన్యాలతో కలపడం వల్ల మనకి మంచి ప్రోటీన్ అనేది కూడా మన శరీరానికి లభిస్తుంది అన్నమాట. అంతేకాకుండా పీచు పదార్థం కూడా మనకి అందుతుంది. పీచు పదార్థం అనేది మన శరీరం తీసుకోవడం వల్ల మనం జీర్ణ వ్యవస్థ అనేది మెరుగుపడుతుంది. సాఫీగా జీర్ణం అవడానికి కూడా పీచు పదార్థం మనం శరీరానికి ఉపయోగపడుతుంది. అలాగే మన శరీరంలో కొవ్వు పదార్థాలు తగ్గించడంలో కూడా మనకి పీచు పదార్థం అనేది ఉపయోగపడుతుంది. అంతేకాకుండా తగిన పరిమాణంలో నూనె గింజలను కానీ మనం డ్రై ఫ్రూట్స్ అని తీసుకుంటున్నాం, బాదం కానీ జీడిపప్పు కానీ తర్వాత వాల్నట్స్ తగిన పరిమాణంలో రోజుకు ఒక గుప్పెడు మనం తీసుకుంటే చాలా మంచిది అన్నమాట. అదేవిధంగా మనం చేపలను కూడా మన ఆహారంలో భాగంగా చేసుకోవాలి. రోజుకి 2 నుంచి 3 సార్లు మాత్రమే భోజనం చేయాలి. చక్కెరని కూడా మనం రోజుకి 20 గ్రాముల కన్నా మోతాదుకు మించి మనం తీసుకోకూడదు. రోజువారి తీసుకునే ఆహారంలో ధాన్యాలు చిరుధాన్యాలు పప్పులు దాంట్లో వివిధ రకాల పోషకాలు అనేవి లభిస్తాయి. దానికి చాలా కాస్ట్లీ ఫుడ్స్ కూడా కొనాల్సిన అవసరం లేదు. మనకి దొరికే ఆహారాన్ని మనం సమతుల్యంగా చేసుకుని మనం తీసుకుంటే గనక మనకి కావాల్సిన పోషకాలు అనేవి మన శరీరానికి అందుతాయి. మన రోజువారీ దైనందిన కార్యక్రమాలు చేసుకోవడానికి మనం ఆరోగ్యంగా ఉండడానికి ఈ సమతులాహారం అనేది చాలా ఉపయోగపడుతుంది అన్నమాట. ప్రతిరోజు ఆకుకూరల్ని కూరగాయలని పండ్లని సుమారు 400 గ్రాములు ఆహారంలో భాగంగా చేసుకోవాలన్నమాట. రోజువారీ ఆహారంలో మనం నట్స్ కానీ తర్వాత నూనె గింజలు కూడా మనం ఇప్పుడు తీసుకోవాలి. ఎక్కువగా నూనె గింజలు నట్స్లో తర్వాత చేపల్లో ఎక్కువగా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అని అమైనో ఆమ్లాలు అని చెప్పేసి చాలా అధిక పోషక విలువలు కలిగి ఉంటాయి. అవిసె గింజల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. అలాగే తోటకూర గింజలో తీసుకుంటే మనకి ఐరన్ ఎక్కువగా ఉంటుంది. చియా సీడ్స్లో తీసుకుంటే కనుక మనకి పీచు పదార్థం అనేది ఉంటుంది. వాటికి ఆరోగ్యాన్ని బాగుపరిచే లక్షణాలు అనేవి వాటిలో ఉంటాయి. కాబట్టి కనీసం వారానికి సుమారు 1 30 గ్రాముల పరిమాణంలో మనం తీసుకుంటే మన ఆరోగ్యానికి మంచిది. కూరగాయలు పండ్లలో మనకి విటమిన్లు ఖనిజ లవణాలు అనేవి మనకి లభ్యమవుతాయి. అంతేకాకుండా పీచు పదార్థం కూడా లభ్యమవుతుంది. యాంటీ ఆక్సిడెంట్స్ కూడా మనకి కూరగాయలు పండ్లలో లభిస్తాయి. కాబట్టి వివిధ రకాల కూరగాయలు ఏ కాలంలో లభ్యమయ్యే కూరగాయలను కానీ పండ్లను కానీ మనం ఆ సీజన్లో మనం తీసుకుంటే మంచిది. వండినప్పుడు కానీ ప్రాసెస్ చేసేటప్పుడు కానీ వాటిలో ఉప్పు అనేది మనం తగ్గించుకుంటే చాలా మంచిది. నాన్ వెజ్ తినని వాళ్ళు ఎవరైతే ఉంటారో, మనకి మాంసాహారం తినకుండా వాళ్ళు ఎవరైతే ఉంటారో, వాళ్ళకి కొంత పోషకాహార లోపం అనేది ఉంటుంది. దానిని అధిగమించడానికి మనం అవిసె గింజలను కానీ చియా గింజలను కానీ వాల్నట్స్ కానీ కూరగాయలను ఎక్కువ మోతాదులో వాళ్ళ పోషక అవసరాలను తీర్చే విధంగా వాటిని ఎక్కువ మోతాదులో తీసుకోవాలి. వాటికి పోషకాలు అనేవి యాడ్ చేసి మనకి ఫార్టిఫైడ్ ధాన్యాలు కానీ ఫార్టిఫైడ్స్ వెజిటేబుల్స్ అవన్నీ దొరుకుతున్నాయి, వాటినన్నా ఉపయోగించుకోవాలి. దానివల్ల ఏంటంటే వాళ్ళు కొంతవరకు పోషకాహార లోపంని అధిగమించవచ్చు. మనకి B12 కూడా మనకి పాలల్లో కొంతవరకు లభ్యమవుతుంది. కాబట్టి మనం పాలు కూడా వాళ్ళు రెగ్యులర్గా తీసుకుంటూ ఉండాలి. మనం తీసుకునే పోషకాల అవసరం అనేది మన వయసును బట్టి, తర్వాత మనం ఆడ మగ దాన్ని బట్టి, మన శారీరక స్థితిని బట్టి, మనం చేసే పనులను బట్టి కూడా మారుతూ ఉంటుంది. ఎక్కువ తీసుకున్నా దానివల్ల ప్రాబ్లమ్స్ వస్తాయి, తక్కువ తీసుకుంటే పోషకాహార లోపం అనేది వస్తుంది. మనకి చిన్న పిల్లలు కానీ గర్భిణీ స్త్రీలు కానీ బాలింతలు కానీ ఈ దశలో ఉన్నవారు ఎక్కువగా పోషకాలతో కూడిన ఆహారం అనేది తీసుకోవడం చాలా అవసరం. పిల్లలు పూర్తిగా పెరగాలంటే ఆహారంలో అవసరమైన అమైనో ఆమ్లాలు మరియు కొవ్వు ఆమ్లాలు పిల్లలకి సరిపడా వాళ్ళ ఆహారంలో భాగంగా చేర్చాలి.
చిన్నపిల్లలైతే వాళ్ళని బాగా ఆడుకోవడానికి కానీ

ఎంకరేజ్ చేస్తూ ఉండాలి. పెద్దవాళ్ళు అయితే శారీరక వ్యాయామం కూడా చేస్తూ ఉండాలన్నమాట. మనం చూసుకుంటే కనుక మనకి 10 రకాల ఫుడ్ గ్రూపులు అనేవి ఉన్నాయి. మెయిన్గా ధాన్యాలు చిరుధాన్యాలు తీసుకుంటే కనుక మనకి వరి, గోధుమలు, చిరుధాన్యాలు మరి ఇతర ధాన్యాలు మన ధాన్యాల గ్రూప్కి వస్తాయి అన్నమాట. అలాగే పప్పు ధాన్యాలు మనకి కందిపప్పు, పెసరపప్పు, మినుములు ఇవన్నీ పప్పు ధాన్యాలు. కూరగాయలు అన్ని సీజన్లలో మనకి వాతావరణానికి తగ్గట్టుగా మనం ఏ పంటలు అయితే పండిస్తాం అన్ని కూరగాయలను మనం వినియోగించుకోవాలి. తర్వాత బాదము, పిస్తా, ఇతర కూరగాయలు వీటిలో కనుక మనకి కొవ్వులు ఉంటాయి. తర్వాత నూనె గింజలు, నువ్వులు, పల్లీలు వీటిలో కనుక చూసుకుంటే కనుక వీటిని నూనె గింజలు అని అంటారు. వీటిని కూడా తగిన పరిమాణంలో ఉపయోగించుకోవాలి. అలాగే ఆకుకూరలు కనుక తీసుకుంటే తోటకూర, పాలకూర, చుక్కకూర, మనకి మార్కెట్లో దొరికే ఆకుకూరలను కూడా మనం అన్ని కాలాల్లో సీజన్కి తగ్గట్టుగా మనం వాటిని ఉపయోగించుకోవాలి. పాల పదార్థాలు తీసుకుంటే కనుక పాలు, పెరుగు, మజ్జిగ, ఇతర డైరీ ఉత్పత్తులను కూడా మనం తగిన పరిమాణంలో వినియోగించుకోవాలి. మనం దుంపలు, వేర్లు తీసుకుంటే కనుక మనకి బీట్రూట్, క్యారెట్, ముల్లంగి వీటిని ఉపయోగించుకోవాలి. మాంసాహారం తీసుకుంటే చేపలు కానీ, తర్వాత పౌల్ట్రీ కానీ, తర్వాత మీట్ కానీ, రెడ్ మీట్ అంటాము, వైట్ మీట్ అనే అంటాము, వీటన్నిటిని కూడా మనం తీసుకోవాలి. వీటన్నిటిని ఒక ఫుడ్ గ్రూప్ కిందకి వస్తాయి. మనకి మసాలా దినుసులు, తర్వాత హెర్బ్స్ అని అంటాము, పసుపు, అల్లం, మిరియాలు ఇవన్నీ మసాలా దినుసుల కింద వస్తాయి. సుమారుగా ఇవన్నీ కలిపి 10 ఫుడ్ గ్రూప్స్గా ఉన్నాయి, వేర్వేరు వర్గాలు ఇవంతా. సో సుమారు మనం ప్రతిరోజు సుమారు 7 రకాల గ్రూప్స్ని మనం భాగంగా చేసుకోవాలి. ఆహారంలో వైవిధ్యం అంటే మనం ఒకటే రకమైన ఆహారం తీసుకోకుండా రకరకాలుగా ఉన్నదాన్నే ప్రతిరోజు వేర్వేరుగా మనం మనకి లభ్యమయ్యే కూరగాయలు కానీ, మనకి లభ్యమయ్యే పండ్లు కానీ, ఆకుకూరలు కానీ ఏదైనా సరే రకరకాలుగా మనం చేసుకుంటే కనుక దాంట్లోనే వైవిధ్యంగా ఉంటుంది. ఒకటే రకమైన ఆహారం కాకుండా మనకి పోషక అవసరాలకు తగినట్టుగా మనం ఆహారం అనేది తీసుకుంటే మనకి మన శరీరానికి కావలసిన అవసరమైన పోషకాలు అనేవి మన శరీరానికి లభ్యమవుతాయి. మన వంటగదిలోనే వాడే పసుపు కానీ, జీలకర్ర కానీ, అల్లమైన, వెల్లుల్లైనా, దాల్చిన చెక్క, మిరియాలు వీటన్నిటిలో ఎక్కువగా యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి అధికంగా ఉంటాయి. అప్పుడప్పుడు వాటిని తీసుకుంటూ ఉంటే గనక మనకు బాడీకి కావాల్సిన యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి వాటి ద్వారా లభ్యమవుతాయి. సమతులాహారంలో మనకి శక్తి విభజన అంటే మనం రోజువారీ తీసుకోవాల్సిన ఆహారంలో 45% మనకి ధాన్యాలు అనేవి ఉండేలా తీసుకోవాలి. మెయిన్గా ధాన్యాలు అంటే మనం తీసుకునే వరి, తర్వాత చిరుధాన్యాలు. ఇప్పుడు చిరుధాన్యాలని పోషకాహార గని అని అంటారు. కాబట్టి చిరుధాన్యాలు ఎక్కువ పరిమాణంలో తక్కువ సైజు ఉన్నా కూడా చిరుధాన్యాల్లో పోషకాలన్నీ చాలా ఎక్కువగా లభ్యమవుతాయి. కాబట్టి మనం వరితో పాటు చిరుధాన్యాలను కూడా మన ఆహారంలో భాగంగా చేసుకోవాలి. అలాగే 15% వరకు మనకి పప్పులు, పప్పు ధాన్యాలు ఉండేలాగా మనం చూసుకోవాలన్నమాట. కందిపప్పు కానీ, పెసరపప్పు కానీ, మినుములు ఇలాంటి పప్పు ధాన్యాలన్నీ మనం 15% వరకు ఉండేలా చూసుకోవాలి. ఈ పప్పు ధాన్యాల వల్ల మనకి మనకు కావలసిన మాంసకృతులు అనేవి మన శరీరానికి అందుతాయి. మిగతావి చూసుకుంటే గనక మనకి కూరగాయల నుంచి కానీ, తర్వాత మనకి పండ్ల నుంచి కానీ, పాల ఉత్పత్తులు కానీ, మిగతా అంతా మన శరీరానికి కావలసిన శక్తిని అనేవి అందిస్తాయి. ఎక్కువగా తీసుకోవడం వల్ల పిండి పదార్థాలని అవి మన శరీరంలో నిల్వ ఉండి అవి కొవ్వుగా మారుతాయన్నమాట. దీని వలన ఉబకాయం అనేది రావడం జరుగుతుంది. కాబట్టి మనం పిండి పదార్థాలు అనేవి 50% కంటే మించకూడదు. మనం ఏదైనా సరే పదార్థాలు తీసుకున్నప్పుడు మనకు శరీరానికి కావాల్సిన ఎంతైతే పోషకాలు అవసరం ఉందో అలా తీసుకుని మిగతాదంతా మనకి బాడీలో స్టోర్ అవుతుంది. కాబట్టి అవి అది కొవ్వులుగా మారుతాయి. కాబట్టి మనం మనకి ఎంత అవసరం ఉంటుందో, మనకి శక్తి ఎంత అవసరమో అంత తగ్గట్టుగానే మనం పిండి పదార్థాలనే తీసుకోవాలన్నమాట. ఐసీఎంఆర్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్, జాతీయ సంస్థ మై ప్లేట్ అని చెప్పి ఒకటి సమతులాహారం కోసం ఎంతవరకు ఏ ఆహారం తీసుకోవాలి ప్రతిరోజు అనేది ఒకటి నిర్ణయించారనమాట. దాని నిష్పత్తి ఎలా ఉందని చెప్పేసి సూక్ష్మ పోషకాలు అని అంటాం. సూక్ష్మ పోషకాలు అంటే మనకి తక్కువ పరిమాణంలో అవసరమవుతాయి. మనకి కూరగాయలు, పండ్లు, ఆకుకూరలు, అలాగే మనకి దుంపలు వీటి నుంచి మనకి తక్కువ పరిమాణంలో పోషకాలు అవసరమవుతాయి. సో వీటి ద్వారా ఏంటంటే మనకి మినరల్స్ అనేవి, తర్వాత ఖనిజ లవణాలు అనేవి అందుతాయి.
కాబట్టి అవి మనం ఎక్కువగా భాగం చేసుకోవాలి.

400 గ్రాములు మనకి రోజువారీ ఆహారంలో భాగంగా ఉండేలాగా మనం కూరగాయలు కానీ పండ్లు కానీ ఉండేలాగా మనం చూసుకోవాలి. అంతేవిధంగా మనకి 40% తీసుకుంటే కనుక మనకి ధాన్యం

0: మనకి శరీరానికి ఇవి ప్రధాన శక్తి వనరులు అన్నమాట. మనకి 1 గ్రాము పిండి పదార్థంలో 4 క్యాలరీల శక్తి అనేది లభిస్తుంది. మెయిన్గా మనకు చూసుకుంటే కనుక ఈ ధాన్యాలు, వీటిలో మనకి ఎక్కువగా పిండి పదార్థాలు అనేవి లభిస్తాయి. కాబట్టి మనం 40 నుంచి 45% మన పిండి పదార్థాలు రోజువారీ ఆహారంలో భాగంగా చేసుకోవాలి. మాంసకృతులు తీసుకుంటే మన కండరాల నిర్మాణానికి, తర్వాత ఏమైనా కండరాలు ఇబ్బంది కలిగితే వాటి మరమ్మతులు కూడా చాలా అవసరం. కాబట్టి ఇవి ఎక్కువగా మనకి చేపలు, పాలు, గుడ్లు, పాల ఉత్పత్తుల్లో ఎక్కువగా లభిస్తాయి. కాబట్టి వీటిలో మనం మాంసకృతులను కూడా మనం వీటి నుంచి మనం తీసుకోవచ్చు. అలాగే మనకి జంతువుల నుంచి, వృక్షాల నుంచి కూడా మనకి మాంసకృతులు అనేవి లభిస్తాయి. పప్పుల్లో ఎక్కువగా మనకి మాంసకృతులు అనేవి లభిస్తాయన్నమాట. అలాగే జంతు ఆహారాలు తీసుకుంటే కనుక మనకి పాలు, మాంసం, చేపలు, గుడ్లు, వీటి నుంచి మనకి మాంసకృతులు అనేవి లభిస్తాయి. తర్వాత విటమిన్లు, ఖనిజాలు తీసుకుంటే కనుక మనకి ఇవి శరీరంలోని రసాయన చర్యలకు మరియు ఎముకల నిర్మాణం, నరాల పనితీరుకి ఎక్కువగా ఉపయోగపడతాయన్నమాట. ఇవి కూరగాయలు, పండ్లలో ఎక్కువగా లభిస్తాయి. ఇవి మనకి శరీరంలో తయారు కావు, కాబట్టి మనం ఆహారం రూపంలోనే వీటిని తీసుకోవాలి. పీచు పదార్థం అంటే జీర్ణవ్యవస్థ సక్రమంగా పనిచేయడానికి పీచు పదార్థం అనేది చాలా ఉపయోగపడుతుంది అన్నమాట. ముఖ్యంగా మలబద్ధకం సమస్య రాకుండా, మనం శరీరంలో కొవ్వు పేరుకుపోకుండా ఉండడానికి మనకి పీచు పదార్థం అనేది చాలా ఉపయోగపడుతుంది. అంతేవిధంగా మన శరీరంలో నీటి సమతుల్యతను కాపాడుకోవడానికి ప్రతిరోజు మనం సుమారు 8 గ్లాసులు నీళ్లు తాగడం అనేది చాలా ముఖ్యం. అలాగే శారీరక శ్రమ కూడా ఉండాలి. మనకి పోషకాహారంతో పాటుగా మనకి శారీరక శ్రమ కూడా, మనకి రోజుకి 30 నుంచి 40 నిమిషాలు అనేది వ్యాయామం అనేది చేయాలన్నమాట. 40 సంవత్సరాలు నుంచి 50 సంవత్సరాలు వచ్చిన వాళ్ళు ఇంకా క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు అనేవి చేయించు. ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉంటే కనుక డాక్టర్ల సలహా మేరకు వాళ్ళు ఫుడ్ తీసుకుంటే మంచిదన్నమాట. మెయిన్గా గుర్తుంచుకోవాల్సిన అంశాలు ఏంటంటే, వయస్సును బట్టి, మనం శారీరక స్థితిని బట్టి మనకి సరిపడే పరిమాణంలోనే మనం ఆహారం అనేది తీసుకోవాలి. చిరుధాన్యాలు, ధాన్యాలు, పప్పు ధాన్యాల కలయికతో మనం ఆహారం తీసుకుంటే మంచిది. అదేవిధంగా మనకి తాజాగా లభించే కూరగాయలు, మనకి మన ప్రదేశాల్లో లభించే కూరగాయలు కానీ పండ్లను కానీ ప్రతి సీజన్లో ఏవైతే లభిస్తాయో అవన్నీ తీసుకోవాలి. గర్భిణీ స్త్రీలు, బాలింతలు, చిన్నపిల్లలు సరైన పోషకాహారం, వీటిని రోజువారీ ఆహారంలో భాగంగా చేసుకోవాలి. వృద్ధులు చక్కెరలు, కొవ్వులు, ఉప్పు తక్కువగా తీసుకోవాలి. వృద్ధులలో మనకి రోజువారీ ఆహారంలో 5% కన్నా చక్కెరలోనే తక్కువగానే వినియోగించుకోవాలన్నమాట. సుమారు ఇప్పుడు మనం తీసుకుంటే 1000 రోజుల వరకు, ఇప్పుడు గర్భిణీగా ఉన్నప్పటి నుంచి సుమారు పిల్లలకు 2 సంవత్సరాల వయసు వచ్చే వరకు చక్కెరను అనేది ఆహారంలో భాగంగా చేయకూడదు. సో దీనివల్ల వాళ్ళకి ఫ్యూచర్లో మధుమేహం రాకుండా, వాళ్ళకి ఇతర ఆహార సమస్యలు రాకుండా నివారించవచ్చు. తక్కువ ఖర్చుతో కూడిన ఆహారం అంటే మనకి మన లోకల్గా దొరికే ఆహారాన్ని తీసుకుంటే కనుక మనం ఎక్కువ ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. ప్రతి సీజన్లో చౌకగా లభించే పండ్లు కానీ కూరగాయలను కానీ ఆహార పదార్థాలను తీసుకోవచ్చు. మితంగా తీసుకోవాలి. తీసుకునే ఆహారం శరీరానికి ఎంత మేరకు అవసరం అవుతుందో అంతవరకు మాత్రమే తీసుకోవాలి. ఉప్పు చక్కెరలు మాత్రం ఏ వయసు వారైనా సరే ఉప్పు చక్కెరలు, కొవ్వు పదార్థాల వాడకం అనేది తగ్గించుకుంటే శరీరానికి చాలా మంచిది. దాని ద్వారా అనారోగ్య సమస్యలు దరిచేరకుండా అరికట్టవచ్చు.
1: మీరు ఇంతవరకు మెరుగైన జీవితం కోసం పోషకాహారంపై అవగాహన ఈ అంశం గురించి శ్రీమతి కృష్ణవేణి గారి ప్రసంగం విన్నారు. ఇప్పుడు ఒక ప్రకటన. నవోదయ విద్యాలయ కమిటీ దేశంలోని ప్రతి జిల్లాలోని జవహర్ నవోదయ విశ్వవిద్యాలయాల్లో 2027-28 విద్యా సంవత్సరానికి గాను 9వ-11వ తరగతులలో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీ కోసం ఏప్రిల్ 10, 2027 లాటరల్ ప్రవేశ పరీక్షను నిర్వహించబడుతుంది. ఆన్లైన్ దరఖాస్తులను సమర్పించడానికి చివరి తేదీ సెప్టెంబర్ 30, 2026. ప్రకటన విన్నారు. ఈనాటి పల్లెసీమల కార్యక్రమం ఇంతటితో సమాప్తం.
2: C శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి.

0: Mira.
1: అమరవీరుల త్యాగఫలం ఈనాటి మన దేశ స్వాతంత్ర్యం.
2: ప్రగతి పరుగులో వడివడిగా అడుగులేస్తూ ఈనాడు ఎన్నో దేశాలకు నడవడి నేర్పే స్థాయికి చేరాం మనం.
1: కానీ ఈ స్థితిలో మన దేశ వినాశనానికి తీవ్రవాద శక్తులెన్నో విజృంభిస్తున్నాయి.
2: వారి కుట్రల్ని భగ్నం చేయడానికి మనమందరం సన్నద్ధం కావాలి.
1: బాపు బాటలో పయనిస్తూ శాంతి గీతాన్ని ఆలపిద్దాం.
2: భారతీయ ఆత్మ సంఘటిత శక్తి అని మరోసారి నిరూపిద్దాం,
1: నినదిద్దాం.
3: ఆకాశవాణి ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.

0: ఆకాశవాణి వ్యవసాయ సూచనలు వింటారు.
1: తీగజాతి కూరగాయల సాగు గురించి తెలుసుకుందాం. మన రాష్ట్రంలో సుమారు 11,956 హెక్టార్లలో 249,110 టన్నుల దిగుబడితో అన్ని రకాల పందిరి కూరగాయలను సాగు చేస్తున్నారు. వీటిలో ఆనప, గుమ్మడి, పొట్ల, కాకర, బీర, దోస, అలాగే బూడిద గుమ్మడి ముఖ్యమైనవిగా చెప్పుకోవచ్చు. ఈ పంటలకు వేడి వాతావరణం చాలా అనుకూలమైనవి. నీటి నిలుపుకునే తేలికపాటి బంకమట్టి నేలలు, బరువైన ఎర్ర నేలలు కూడా అనుకూలమైన నేలలుగా చెప్పుకోవచ్చు. విత్తే సమయాన్ని మనం గమనించుకున్నట్లయితే ఆనప, దోస, కాకరలో ఖరీఫ్ సమయంలో జూన్ నుండి జూలై చివరి వరకు విత్తుకోవచ్చు. రబీలో చూసుకున్నట్లయితే జనవరి 2వ పక్షం నుండి ఫిబ్రవరి చివరి వరకు కూడా విత్తుకోవచ్చు. అలాగే గుమ్మడి, పొట్ల కూరగాయల్లో చూసుకున్నట్లయితే ఖరీఫ్లో జూన్ నుండి జూలై వరకు, రబీలో డిసెంబర్ నుండి జనవరి చివరి వరకు కూడా విత్తుకోవచ్చు. బీర, బూడిద గుమ్మడి ఈ పంటల్లో చూసుకున్నట్లయితే ఖరీఫ్లో జూన్ నుండి ఆగస్టు మొదటి పక్షం వరకు విత్తుకోవచ్చు. రబీలో డిసెంబర్ 2వ పక్షం నుండి ఫిబ్రవరి చివరి వరకు కూడా విత్తుకోవచ్చు. అలాగే దొండలో చూసుకున్నట్లయితే ఖరీఫ్లో జూన్ నుండి జూలై చివరి వరకు నాటుకోవచ్చు. చలి తక్కువగా ఉండే కోస్తా ఆంధ్ర ప్రాంతాల్లో సంవత్సరం అంతా కూడా నాటుకోవచ్చు. అలాగే విత్తే పద్ధతి గురించి మనం గమనించుకున్నట్లయితే భూమి మీద పాకించే పొదలకు వర్షాకాలంలో నీటి కాలువలకు తోడుగా మురుగునీరు పోవటానికి 2 మీటర్ల దూరంలో కాలువలు చేసుకోవాలి. వేసవిలో వేసే పొదలకు పొలం అంతటా నీటిపారుదల కోసం బోదలను చేసుకోవాలి. అన్ని రకాల పొదలకు 3 విత్తనాలను 1 నుండి 2 సెంటీమీటర్ల లోతుగా విత్తుకోవాలి. దొండకు చూపుడు వేరు లావుగల కొమ్మలు, 4 కణుపులు గలవి 2 చొప్పున నాటుకోవాలి. అన్ని తీగజాతి కూరగాయలను వర్షాధార పంటకు 15 సెంటీమీటర్ల పొడవు, 10 సెంటీమీటర్ల వెడల్పు కొలత గల పాలిథిన్ సంచుల్లో విత్తుకుని 15 నుండి 20 రోజులు పెరిగిన తర్వాత అదును చూసుకుని పొలంలో నాటుకోవాలి. అలాగే దీనిలో విత్తన శుద్ధిని మనం గమనించుకున్నట్లయితే కిలో విత్తనానికి 3 గ్రాముల చొప్పున థైరం, అలాగే 5 గ్రాముల చొప్పున ఇమిడాక్లోప్రిడ్ ఒకదాని తర్వాత మరొకటి కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి. ఆ తర్వాత 100 గ్రాముల విత్తనానికి 2 గ్రాముల చొప్పున ట్రైకోడర్మా విరిడితో విత్తన శుద్ధి చేసి విత్తుకోవాలి. దీనిలో ఎరువులు ఏ విధంగా వేసుకోవాలి అంటే విత్తే ముందు ఎకరాకు 8 నుండి 10 టన్నుల పశువుల ఎరువు, 32 నుండి 40 కిలోల భాస్వరం, 16 నుండి 20 కిలోల పొటాష్నిచ్చే ఎరువులను గుంటల్లో వేసుకోవాలి. నత్రజని ఎరువును 32 నుండి 40 కిలోలు 2 సమపాళ్లుగా చేసి విత్తిన 25 నుండి 30 రోజులకు ఒకసారి, అలాగే పూత పిందె దశలో మరొకసారి వేసుకోవాలి. మొక్కకు దగ్గరలో ఎరువులను వేసుకోకూడదు. ఎరువులను వేసిన వెంటనే మట్టిని కప్పి నీటిని పెట్టాలి. అలాగే ఈ తీగజాతి కూరగాయల్లో కలుపు నివారణ అంతర కృషి గురించి మనం చూసుకున్నట్లయితే కలుపు మొక్కలను ఎప్పటికప్పుడు తీసివేయాలి. 2 నుండి 3 తడుల తర్వాత మట్టిని గుల్ల చేసుకోవాలి. ఎకరాకు పెండిమిథాలిన్ 1.2 లీటర్లు 200 లీటర్ల నీటి కలిపి విత్తిన 24 నుండి 48 గంటలలోపు తడి నేలపై పిచికారీ చేయాలి. మొక్కలు 2 నుండి 4 ఆకుల దశలో ఉన్నప్పుడు లీటర్ నీటికి 3 గ్రాముల బోరాక్స్ కలిపి ఆకులపై పిచికారీ చేస్తే ఆడపూలు ఎక్కువగా పూసి పంట దిగుబడి బాగా ఉంటుంది. సీసీసీ 250

మిల్లీగ్రాములు లేదా మాలిక్ హైడ్రోజైడ్ 50 మిల్లీగ్రాములు లీటర్ నీటికి కలిపి కూడా ఈ దశలో పిచికారీ చేసుకోవచ్చు. కాకర పొట్ల పంటలకు తప్పనిసరిగా పందిరివేసి తీగలు పాకించాలి. పొట్లలో 3 నుండి 4 రోజుల పిండెకు చివరన చిన్న రాయిని పురికొసతో కట్టాలి, లేకుంటే కాయలు మెలితిరిగిపోతూ ఉంటాయి. ఆనప, బీర, పొట్ల, కాకర పంటలను పందిళ్లపై పెంచితే నాణ్యత గల కాయలు ఏర్పడి మంచి మార్కెట్ రేటు లభిస్తుంది. అలాగే నీటి యాజమాన్యం గురించి చూసుకున్నట్లయితే, గింజ విత్తే ముందు పొలంలో నీరు పెట్టుకోవాలి. ఆ తర్వాత ప్రతి 3 నుండి 4 రోజులకొకసారి గింజ మొలకెత్తే వరకు నీరు పెట్టుకుంటూ ఉండాలి. ఆ తర్వాత పాదు చుట్టూ 3 నుండి 5 సెంటీమీటర్ల మందం మట్టి ఎండినట్లుగా కనిపించినట్లయితే నీటిని ఇచ్చుకోవాలి. మామూలుగా వారానికొకసారి చొప్పున తడులివ్వాలి. నీరు ఎక్కువ కాలం పాదు చుట్టూ నిల్వ ఉండకూడదు. వేసవి పంటకు 4-5 రోజులకొకసారి నీరు ఇవ్వాలి. తీగజాతి కూరగాయల్లో సస్యరక్షణ గురించి మనం చూసుకున్నట్లయితే, ముందుగా గుమ్మడి పెంకు పురుగులు. వీటి పిల్లపురుగులు పెరుగుదల దశలో ఉన్న ఆకులను పూలను కొరికి తింటూ ఉంటాయి. ఇవి తీవ్ర దశగా ఉన్నప్పుడు ఆకులను పూలను పూర్తిగా తిని నష్టాన్ని కలుగుచేస్తాయి. దీని నివారణకు థయోడికార్బ్ 1 గ్రాము లేదా ప్రొఫెనోఫాస్ 2 మిల్లీలీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. అట్లాగే పొట్ల ఆకుపురుగు గురించి మనం చూసినట్లయితే, దీని గొంగళి పురుగులు పంట పెరుగుదల దశలో అలాగే పూత దశలో ఆకులను కొరికి తినేస్తాయి. దీని నివారణకు క్లోరిఫైరిఫాస్ 2 మిల్లీలీటరు లేదా క్వినాల్సిఫాస్ 2 మిల్లీలీటరు లేదా థయోడికార్బ్ 1 గ్రాము లేదా ఇమామెక్టిన్ బెంజోయేట్ 0.5 గ్రాములు లేదా నొవాల్యూరాన్ 1 మిల్లీలీటర్ నీటికి కలిపి దీనిలో ఏదో ఒక మందును పూతకు ముందు దశలో చల్లుకోవాలి. తర్వాత పండుయీగ గురించి మనం గమనించుకున్నట్లయితే, పూత దశలో తల్లి ఈగలు పువ్వులపై గుడ్లను పెడతాయి. ఇవి పూతా పిందెల్లోనికి చేరి కాయలను తిని పంటను నష్టపరుస్తుంది. దీని నివారణకు పూతా పిందె దశలో మలాథియాన్ 2 మిల్లీలీటర్ నీటికి కలిపి 10 రోజుల వ్యవధితో పిచికారీ చేసుకోవాలి. 100 మిల్లీలీటరు మలాథియన్ దాంతోపాటుగా 100 గ్రాముల చక్కెర లేదా బెల్లం పాకం లీటర్ నీటి కలిపి మట్టి ప్రమిదల్లో పోసి పొలంలో అక్కడక్కడ పెట్టాలి. ఇది ఒక విషపు ఎరగా పనిచేస్తుంది. ఎకరాకు 2 పండుయీగ లింగాకర్షక బుట్టలు ఏర్పాటు చేసుకుని పురుగు ఉధృతిని తెలుసుకుని సస్యరక్షణ చర్యలను చేపట్టాలి. తద్వారా ఈ పురుగును సమర్థవంతంగా నిర్మూలించవచ్చు. తర్వాత తెగుళ్ల విషయం మనం గమనించుకున్నట్లయితే, ముందుగా బూజు తెగులు. ఈ తెగులు ఒక మాదిరి వర్షంతో కూడుకున్న చల్లని వాతావరణంలో పంటను ఆశిస్తుంది. మొదట్లో ఆకులపై లేత ఆకుపచ్చ, ముదురాకుపచ్చ కలిపి మొజాయిక్ వలె కనిపిస్తుంది. తర్వాత ఆకుల పైభాగాన పసుపు రంగు మచ్చలు, అడుగు భాగాన ఊదారంగు మచ్చలు, బూజు వంటి పదార్థం ఏర్పడుతుంది. ఆకులు పండుబారి ఎండిపోతాయి. ఈ తెగులు నివారణకు మాంకోజిబ్, దాంతోపాటు మెటాలాక్సిల్ కలిపిన మందును 2 గ్రాములు లీటర్ నీటికి లేదా డైమితోమార్ఫ్, దాంతోపాటు మాంకోజిబ్ 1.5 గ్రాముల మందును లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. తర్వాత బూడిద తెగులు గురించి మనం గమనించినట్లయితే, ఇవి ఆకు పైభాగాన ముందుగా తెలుపు లేదా బూడిద రంగులో చిన్న మచ్చలు ఏర్పడి తర్వాత తెల్లని పొడి వంటి పదార్థం ఏర్పడుతుంది. ఆకులు పండుబారి ఎండిపోతాయి. లేత ఆకుల కన్నా దాదాపు 20 రోజుల వయసున్న ఆకులపై ఈ తెగులు ఎక్కువగా ఆశించే అవకాశం ఉంటుంది. దీని నివారణకు 1 మిల్లీలీటరు ట్రైడ్మార్ఫ్ లేదా 1 మిల్లీలీటరు డైనోకాప్ మందును లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. తర్వాత ప్యూజేరియం వేరుకుళ్ళ తెగులు గురించి చూసుకున్నట్లయితే, దీన్ని ఎండు తెగులు అని కూడా అంటారు. ఈ తెగులు సోకిన తీగలు వడలిపోయి అకస్మాత్తుగా ఎండిపోతాయి, ఆకులు వాడిపోతాయి. ఈ శిలీంధ్రం భూమిలో ఉండి వ్యాపిస్తూ ఉంటుంది. దీని నివారణకు బోర్డో మిశ్రమము 1% లేదా కాపర్ ఆక్సిక్లోరైడ్ మందును లీటర్ నీటికి 3 గ్రాముల చొప్పున కలిపిన ద్రావణాన్ని మొక్క మొదలు చుట్టూ నేల తడిసేలా 10 రోజుల వ్యవధిలో 2 నుండి 3 సార్లు పోయాలి. ఈ శిలీంధ్రం భూమిలో ఉంటుంది కనుక పంట మార్పిడిని ఎప్పటికప్పుడు చేసుకోవాలి. ఆఖరి దిక్కులో వేపపిండి 250 కిలోలు ఎకరాకు వేసుకుని కలియ దున్నినట్లయితే ఈ యొక్క కుళ్ళు పంటను ఆశించకుండా ఉండటానికి ఉపయోగపడుతుంది. పంట వేసిన తర్వాత ట్రైకోడర్మా విరిడి కల్చర్ను పశువుల ఎరువులో అభివృద్ధి చేసి భూమిలో పాదుల దగ్గర వేసుకోవాలి. తర్వాత వెర్రి తెగులు గురించి మనం చూసుకున్నట్లయితే, ఈ తెగులు ఆకుల ఇన్నుల మధ్య మందంగా చారలు ఏర్పడి పెళుసుగా మారి గిడసబారిపోయి పూతా పిందే ఆగిపోతుంది. దీని నివారణకు తెగులు సోకిన మొక్కలను పీకి నాశనం చేసుకోవాలి. తెగులును వ్యాప్తి చేసే పేనుబంక పురుగులను లీటర్ నీటికి 2 మిల్లీలీటరు చొప్పున
డైమిటోయేట్

0: లేదా మిథైల్ డెమటాన్ కలిపి పిచికారీ చేసి నివారించుకోవాలి. తర్వాత పక్షికన్ను తెగులు గురించి మనం చూసుకున్నట్లయితే, ఈ తెగుల వల్ల పంట ఆకులపై కాయలపై గుండ్రని చిన్న మచ్చలు ఏర్పడి ఎండి రాలిపోతాయి. ఇవి పిండి దశలో రాలిపోతాయి. దీని నివారణకు తెగులును గమనించిన వెంటనే కాపర్ ఆక్సిక్లోరైడ్ 3 గ్రాములు లేదా కార్బండిజం 1 గ్రాము లేదా కార్బండిజం దాంతోపాటుగా మాంకోజిబ్ కలిపిన మిశ్రమమును 2 గ్రాములు లీటర్ నీటికి కలుపుకుని 10 రోజులకొకసారి చొప్పున 2 సార్లు పిచికారీ చేయాలి. ఈ విధమైన సస్యరక్షణ చర్యలను పాటించినట్లయితే తీగజాతి కూరగాయలను తెగుళ్ల నుండి పురుగుల నుండి కాపాడుకుని మంచి దిగుబడిని సాధించడానికి అవకాశం ఉంటుంది.
1: మీరింతవరకు వ్యవసాయ సూచనలు విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఈపూట మేము ప్రసారం చేస్తున్న కార్యక్రమాల వివరాలు వింటున్నారు. రాత్రి 7:15 కిసాన్ వాణి కార్యక్రమంలో పనసతో విలువ ఆధారిత ఉత్పత్తులు ఈ అంశం గురించి పశ్చిమ గోదావరి జిల్లా వెంకటరామనగూడెం పోస్ట్ హార్వెస్ట్ టెక్నాలజీ రీసెర్చ్ స్టేషన్ ప్రధాన శాస్త్రవేత్త మరియు అధిపతి డాక్టర్ ఈ పద్మగారి ప్రసంగం వింటారు. ఈ కార్యక్రమ ప్రాయోజకులు వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం. 7:45 వికసిత్ భారత్ కార్యక్రమం. ఈ కార్యక్రమంలో ట్రైబల్ కల్చర్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ద్వారా గిరిజనుల సంస్కృతి, సాంప్రదాయాలు, మాతృభాషల పరిరక్షణ గురించి టీసీఆర్ అండ్ టీఐ హైదరాబాద్ డైరెక్టర్ డాక్టర్ వి సముజ్వల గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త శ్రీ కాళీపాక శంకర్రావు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. రాత్రి 8:00 దార్శనిక భారత్, భారతీయ విజ్ఞాన వ్యవస్థ ఈ అంశం గురించి పసుపులేటి శంకర్ గారితో పరిచయ కార్యక్రమం వింటారు. 8:15 చిత్ర తరంగిణి. 8:40 దేశభక్తి గీతం వింటారు. 9:15 స్పాట్ లైట్. 9:30 ఆపాత ముద్ర గీతాలు. రాత్రి 10:00 జాతీయ ప్రాంతీయ జానపద లలిత సంగీత కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుండి. రాత్రి 11:10 జనసేవయే దేశసేవ ప్రత్యేక ధారావాహిక కార్యక్రమం వింటారు. ఇవి ఈ పూట మేము ప్రసారం చేస్తున్న కార్యక్రమాల వివరాలు.

0: జానపద గీతం విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమయం 7:05 వస్తుంది. తెలుగులో వార్త ప్రసారం వింటారు హైదరాబాద్ కేంద్రం నుండి.
1: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. దేశం సంస్కరణల విధానాలతో శరవేగంగా ముందుకు సాగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. రక్షణ శాఖ గణాంక విభాగం ఆర్థిక వ్యవస్థలో సమైక్యతను అమలు చేయాలని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సూచించారు. వికసిత్ భారత్ కలను సాకారం చేయడంలోనూ, పరిశుభ్రమైన, హరిత, ఆరోగ్యకరమైన భారత్ను నిర్మించడంలోనూ విద్యార్థులే కీలక స్తంభాలని కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు. అట్టడుగు స్థాయి నుంచి క్రీడా ప్రతిభను వెలికి తీసేందుకు ఫిజికల్ ఎడ్యుకేషన్ ప్రొఫెషనల్స్ మాడ్యూల్ దోహదపడుతుందని కేంద్ర క్రీడాశాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ పేర్కొన్నారు. దేశం సంస్కరణ విధానాలతో శరవేగంగా ముందుకు సాగుతోందని, పరీక్షలు నిర్వహించే సంస్థలు కూడా దేశ అవసరాలకు తగినట్టుగా సంస్కరణలపై దృష్టి పెట్టాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. న్యూఢిల్లీలోని భారత్ మంటపంలో ఈరోజు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ శతాబ్ది ఉత్సవాలను ఉద్దేశించి ప్రసంగిస్తూ ఆయన, పరీక్షను కేవలం ఒక ఈవెంట్గా చూడకూడదని, అది యువత భవితకు సంబంధించిన విషయమని అన్నారు. కొన్ని నెలల ఆలస్యం కూడా యువతకు ఇబ్బందులు కలిగిస్తుందని, అందుకే పరీక్షల నిర్వహణ వ్యవస్థ సమయపాలనా సూత్రాన్ని పాటించాలని మోదీ సూచించారు.
2: हमें ऐसे युवाओं को पब्लिक सर्विस में लाना होगा जो पब्लिक ऑफिस से नहीं पब्लिक सर्विस से आकर्षित हो. इसलिए जरूरी है कि रिक्रूटमेंट की परीक्षा सिर्फ यह न परखे कैंडिडेट कितना जानता है, बल्कि वो यह भी देखे कि वह युवा सिविल सर्विसेज में आना क्यों चाहता है.
1: యూపీఎస్సీ 100 ప్రయాణంలో తరాలు, ప్రభుత్వాలు, సాంకేతికత, సిలబస్లు మారినప్పటికీ ఈ సంస్థపై ఉన్న నమ్మకం మాత్రం చెక్కు చెదరలేదని కొనియాడారు. కేవలం పదవి కోసం కాకుండా ప్రజాసేవ చేయాలనే తపన ఉన్న యువతను ప్రభుత్వ సేవల్లోకి తీసుకురావాల్సిన అవసరం ఉందని చెప్పారు. నేటి 21వ శతాబ్దపు భారతదేశం సరికొత్త పని సంస్కృతితో ముందుకు సాగుతోందని, దాని మూల సూత్రం ప్రో పీపుల్, ప్రోయాక్టివ్, గుడ్ గవర్నెన్స్ అని ఆయన అన్నారు. కేంద్ర సమాచార ప్రసార శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్ మురుగన్ ఈరోజు న్యూఢిల్లీలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్స్లో స్వచ్ఛతాహీ సేవ ప్రచారంలో భాగంగా నిర్వహించిన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మంత్రి, దేశవ్యాప్తంగా ప్రజలందరూ ఈ ఉద్యమంలో భాగస్వాములయ్యారని తెలియజేశారు. అంగన్వాడీ కేంద్రాలు, ఆలయాలు, సంస్థలు, ఇతర బహిరంగ ప్రదేశాలతో సహా వీలైన చోట ప్రతి ఒక్క భారతీయుడు స్వచ్ఛతా సేవ ద్వారా తోడ్పాటునందించాలని కోరారు. మన దేశాన్ని, సంస్థలను, కార్యాలయాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం మనందరి సామూహిక బాధ్యత అని ఆయన అన్నారు. అలాగే ఐఐఎంసీ ప్రాంగణంలో మొక్కనాటి ఏక్ పేడ్ మాకే నామ్ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. కేవలం మొక్కలు నాటడమే కాకుండా వాటిని నిరంతరం సంరక్షించాలని విద్యార్థులను కోరారు. త్రివిధ దళాల మధ్య ప్రస్తుతం ఏ రకంగానైతే సమన్వయం, సమైక్యతను పాటిస్తున్నారో

0: అదే స్ఫూర్తిని రక్షణ గణాంక విభాగం ఆర్థిక వ్యవస్థలో కూడా అమలు చేయాలని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన రక్షణ గణాంక దినోత్సవంలో ఆయన మాట్లాడుతూ, ఆర్థిక వ్యవస్థలు కూడా అనుసంధానమైతే మొత్తం రక్షణ నిర్వహణ మరింత సమర్థవంతంగా మారుతుందని చెప్పారు. రక్షణ మంత్రిత్వ శాఖ మొత్తాన్ని కలిపి ఉంచే అనుసంధానంగా ఈ విభాగం పనిచేస్తుందని, ఇది రక్షణ వ్యవస్థకు వెన్నెముక లాంటిదని అన్నారు. జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఆడిటింగ్లో ఉత్తమ పద్ధతులను అవలంబించి వాటిని తమ విధుల్లో అంతర్భాగం చేసుకోవాలని, అలాగే దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా మారుతున్న ప్రమాణాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు అప్డేట్ కావాలని మంత్రి వారిని కోరారు.
1: డిఫెన్స్ సెక్టర్ మే బీ హమ్ సెల్ఫ్ రిలయన్స్ పర్ విశేష్ బల్ దే రహే హమ్ చాతే హై కి హమారే డిఫెన్స్ ఈక్విప్మెంట్ హమారే వెపన్స్ యే సబ్ దేశ్ మే హీ ఔర్ దేశ్ కే లోగో కే హాథోం సే హీ బనే ఔర్ ఇస్ ప్రాసెస్ మే ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ కి భూమికా మే మాన్తా హూ కి బహుత్ హీ మహత్వపూర్ణ హై. జబ్ హమ్ డొమెస్టిక్ డిఫెన్స్ ఇండస్ట్రీ కో సపోర్ట్ కర్తే హై, జబ్ హమ్ మేక్ ఇన్ ఇండియా కో ప్రమోట్ కర్తే హై, తో హమారే ఫైనాన్షియల్ సిస్టమ్స్ కో భీ ఉసీ తరఫ్ ఫ్లెక్సిబుల్ ఔర్ ఎఫిషియెంట్ హోనా చాహియే, యే తభీ సంభవ హై.
0: ఆకాశవాణి వార్తలు వింటున్నారు. వికసిత్ భారతం కలను సాకారం చేయడంలోనూ, పరిశుభ్రమైన హరిత ఆరోగ్యకరమైన భారత్ను నిర్మించడంలోనూ విద్యార్థులే కీలక స్తంభాలని కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు. దేశవ్యాప్త ఒకరోజు ఒక గంట ఒకచోట కార్యక్రమంలో భాగంగా ఢిల్లీ విశ్వవిద్యాలయానికి చెందిన గార్గీ కళాశాలలో శ్రమదాన్ స్వచ్ఛతా అభియాన్లో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, వ్యక్తిగత ప్రయత్నాలు సమిష్టి చర్యలకు స్ఫూర్తినిస్తాయని, స్వచ్ఛతను ప్రజల ఉద్యమంగా మారుస్తాయని, విద్యార్థులు కనీసం 30 నిమిషాలు పరిశుభ్రత కార్యక్రమాలకు కేటాయించాలని పిలుపునిచ్చారు. విద్యా సంస్థల్లోనే కాకుండా తమ ఇళ్లలో, బహిరంగ ప్రదేశాల్లో కూడా పరిశుభ్రతను పాటించాలని కోరారు. కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ తన రాజకీయాల కోసం అబద్దాలు, తప్పుడు సమాచారంపై ఆధారపడుతున్నారని బీజేపీ విమర్శించింది. న్యూఢిల్లీలో పార్టీ ప్రధాన కార్యాలయంలో ఈరోజు మీడియా సమావేశంలో కేరళ బీజేపీ రాష్ట అధ్యకులు రాజీవ్ చంద్రశేఖర్ మాట్లాడుతూ, రాహుల్ గాంధీ కట్టుకథలు సృష్టించడం, తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేయడాన్ని ఒక అలవాటుగా పెట్టుకున్నారని ఆరోపించారు. ఈవీఎంలు హ్యాక్ అవుతున్నాయని రాహుల్ గాంధీ ఆరోపించారని, అయితే అది తప్పని తర్వాత రుజువైందని మాజీ కేంద్ర మంత్రి పేర్కొన్నారు. క్రమబద్దమైన స్వచ్ఛంద రక్తదాన సంస్కృతిని మరింత బలపరిచే లక్ష్యంతో న్యూఢిల్లీలోని లేడీ హార్డింగ్ మెడికల్ కళాశాలలో ఈరోజు జాతీయ స్వచ్ఛంద రక్తదాన దినోత్సవం 2026ను నిర్వహించారు. నీతి ఆయోగ్ ఆరోగ్య విభాగ సభ్యులు డాక్టర్ శ్రీనివాస్ మాట్లాడుతూ, దేశంలో సేకరిస్తున్న రక్తంలో దాదాపు 75% స్వచ్ఛంద దానాల ద్వారానే లభిస్తోందన్నారు. దేశవ్యాప్త మెగా స్వచ్ఛంద రక్తదాన ప్రచారంలో భాగంగా ఈ జాతీయ దినోత్సవాన్ని నిర్వహించినట్టు ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపింది. సాధారణ స్వచ్ఛంద రక్తదానాన్ని ప్రోత్సహించడం, స్వచ్ఛంద దాతల సంఖ్యను పెంచడం, పౌరులు, సంస్థలు, కమ్యూనిటీల భాగస్వామ్యాన్ని విస్తృతం చేయడం ఈ ప్రచార ప్రధాన ఉద్దేశమని మంత్రిత్వ శాఖ పేర్కొంది. గాంధీ జయంతి సందర్భంగా రేపు దేశవ్యాప్తంగా ప్రత్యేక గ్రామసభలు నిర్వహిస్తారు. పంచాయతీలను బలోపేతం చేయడం, ప్రజలకు మెరుగైన సేవలందించడం, గ్రామీణ భారత్లో జీవన ప్రమాణాలను మెరుగుపరచడం లక్ష్యంగా ఉన్న పరివర్తనాత్మక పాలనా సంస్కరణలు కార్యక్రమాలపై ఈ సభల్లో చర్చిస్తారు. ఈ ప్రత్యేక గ్రామసభలు పీపుల్స్ ప్లాన్ క్యాంపెయినింగ్ 2026-27, సబ్కీ యోజన, సబ్కా వికాస్ ప్రారంభానికి కూడా వేదికలవుతాయని గ్రామీణాభివృద్ది మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ ప్రచారం ద్వారా గ్రామ పంచాయతీలు ప్రణాళికా విధానం ద్వారా 2027-28 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన గ్రామ పంచాయతీ అభివృద్ది ప్రణాళికలు రూపొందిస్తాయని మంత్రిత్వ శాఖ తెలిపింది. అట్టడుగు స్థాయి నుంచి క్రీడా ప్రతిభను వెలికి తీసేందుకు ఫిజికల్ ఎడ్యుకేషన్ ప్రొఫెషనల్స్ మాడ్యూల్ దోహదపడుతుందని కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీ అన్నారు. ఈరోజు న్యూఢిల్లీలో ఎన్ఎస్ఆర్ఎస్ పోర్టల్ను ప్రారంభించిన సందర్భంగా మాట్లాడుతూ ఆయన, ఈ కార్యక్రమం ఫిజికల్ ఎడ్యుకేషన్ ఉపాధ్యాయులను శక్తివంతం చేస్తుందని, కొత్త ఛాంపియన్లను తీర్చిదిద్దడంలో సహాయపడుతుందని పేర్కొన్నారు. ఫిజికల్ ఎడ్యుకేషన్ నిపుణులందరూ ఈ పోర్టల్లో తమ పేర్లు నమోదు చేసుకోవాలని మంత్రి కోరారు.

0: కేరళం మాహెల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే అరుణాచల్ ప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకాల్, దేశంలోని ఈశాన్య ప్రాంతాల్లో కూడా ఇదే విధమైన వాతావరణ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంది. రాబోయే 2-3 రోజుల్లో కేరళం, మాహే, లక్షద్వీప్, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండి తెలియజేసింది. పంజాబ్, హర్యానా, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, గుజరాత్, మధ్యప్రదేశ్, జమ్మూ కశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, బీహార్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, మహారాష్టలోని కొన్ని ప్రాంతాల నుండి నైరుతి రుతుపవనాల నిష్క్రమణ పరిస్థితులు రాబోయే 48 గంటల్లో అనుకూలంగా మారే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ తెలిపింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. దేశం సంస్కరణల విధానాలతో శరవేగంగా ముందుకు సాగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. రక్షణ శాఖ గణాంక విభాగం ఆర్థిక వ్యవస్థలో సమైక్యతను అమలు చేయాలని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సూచించారు. వికసిత్ భారత్ కలను సాకారం చేయడంలోనూ, పరిశుభ్రమైన, హరిత, ఆరోగ్యకరమైన భారత్ను నిర్మించడంలోనూ విద్యార్థులే కీలక స్తంభాలని కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు. అట్టడుగు స్థాయి నుంచి క్రీడా ప్రతిభను వెలికి తీసేందుకు ఫిజికల్ ఎడ్యుకేషన్ ప్రొఫెషనల్స్ మాడ్యూల్ దోహదపడుతుందని కేంద్ర క్రీడాశాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ పేర్కొన్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
2: ఆకాశవాణి
3: కిసాన్ వాణి.

0: ఈనాటి కిసాన్వాణి కార్యక్రమంలో పనసతో విలువ ఆధారిత ఉత్పత్తులు ఈ అంశం గురించి వెంకటరామన్నగూడెం పోస్ట్ హార్వెస్ట్ టెక్నాలజీ రీసెర్చ్ స్టేషన్ ప్రధాన శాస్త్రవేత్త మరియు అధిపతి డాక్టర్ ఈ పద్మగారి ప్రసంగం వింటారు. ఈ కార్యక్రమ ప్రాయోజకులు వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం.
1: ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్ యోజన.

0: ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన ద్వారా సన్న చిన్నకారు రైతుల భవిష్యత్ అవుతుంది సురక్షితం.
1: అలాగే 60 ఏళ్ల వయసు నుంచి నెలకు 3,000 రూపాయల పెన్షన్ లభించడం సునిశ్చితం.
0: 18 నుంచి 40 ఏళ్ల వయసున్న రైతులు నెలకు 55 రూపాయల నుంచి 200 రూపాయల వరకు చెల్లించి ఇందులో చేరవచ్చు.
1: ఈ సహకార పెన్షన్ పథకంలో ప్రభుత్వం అందిస్తుంది సమాన భాగస్వామ్యం.
0: రైతు సోదరులందరూ ఈ పథకం యొక్క ప్రయోజనం పొందడం కోసం ప్రజాసేవా కేంద్రానికి వెళ్ళండి.
1: మీ పేరు ఉచితంగా నమోదు చేసుకోండి.
0: ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన అన్నదాత పరిశ్రమకు గౌరవం, పెన్షన్ తో సురక్షితమవుతుంది వారి గృహం. వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం ద్వారా జనహితార్థం.
2: వినండి, పనసతో విలువ ఆధారిత ఉత్పత్తులు ఈ అంశం గురించి వెంకటరామన్నగూడెం పోస్ట్ హార్వెస్ట్ టెక్నాలజీ రీసెర్చ్ స్టేషన్ ప్రధాన శాస్త్రవేత్త మరియు అధిపతి డాక్టర్ ఈ పద్మగారి ప్రసంగం.
3: ఈరోజు మనం పనసలో విలువ ఆధారిత ఉత్పత్తుల గురించి తెలుసుకుందాం. అసలు పనసపండు విలువ వృద్ధి ఎందుకు అవసరం అంటే, పనసపండు మన దేశంలో విస్తారంగా లభించే ముఖ్యమైన పండు, కానీ సీజన్లో ఒకేసారి ఎక్కువగా మార్కెట్కు రావడం వల్ల రైతులకు సరైన ధర లభించదు. కాబట్టి పనసపండు పెద్దదిగా ఉండటం, కోసిన తర్వాత త్వరగా నాణ్యత తగ్గటం, రవాణా మరియు నిల్వలో ఇబ్బందులు ఉండటం వల్ల కొంత భాగం మనకి పనసపండు వృధా అవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో పనసను వివిధ ఉత్పత్తులుగా మార్చడం ద్వారా దాని నిల్వ కాలాన్ని పెంచవచ్చు. అంతేకాకుండా సాధారణ

పండుగ అమ్మటం కంటే వివిధ రకాల ఆధారిత ఉత్పత్తులు అనగా చిప్స్, పిండి, పచ్చడి, పనస జామ్, నెక్టార్, రెడీ టు కుక్ ఉత్పత్తులుగా మార్చి అమ్మితే మంచి ధర పొందే అవకాశం ఉంటుంది. దీనినే మనం విలువ వృద్ధి అంటాము. తర్వాత పనసపండులో పోషక విలువల గురించి తెలుసుకుందాం. పనసపండు మంచి శక్తినిచ్చే ఆహారం. పండిన పనస తొనల్లో కార్బోహైడ్రేట్లు, సహజ చక్కెరలు, ఆహార పీచు, పొటాషియం, విటమిన్ సి వంటి పోషకాలు ఉంటాయి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే పనస గింజలను కూడా పారేయాల్సిన అవసరం లేదు. గింజల్లో పిండి పదార్థాలు, ప్రోటీన్ మరియు ఖనిజాలు కూడా ఉంటాయి. వాటిని ఉడికించి తినవచ్చు లేదా ఎండబెట్టి పిండి తయారు చేసుకుని మనం ఉపయోగించుకోవచ్చు. అందువల్ల పనసలోని తొనలు మాత్రమే కాకుండా గింజలు, పండని పనస భాగం కూడా ఆహార ఉత్పత్తుల తయారీలో ఉపయోగపడుతుంది. ఇప్పుడు మనం పండని పనసతో ఏ విలువ ఆధారిత ఉత్పత్తులు తయారు చేసుకోవచ్చో చూద్దాము. పండని పనసకు ప్రస్తుతం మంచి మార్కెట్ ఉంది. దీన్ని కూరగా ఉపయోగించడమే కాకుండా అనేక ఉత్పత్తులుగా కూడా మార్చుకోవచ్చు. ఉదాహరణకు పనస చిప్స్, పనస పచ్చడి, పనస కూర మిశ్రమాలు, రెడీ టు కుక్ పనస ముక్కలు, డీహైడ్రేటెడ్ పనస ముక్కలు, పనస పిండి, కట్లెట్లు, ప్యాటీలు వంటి స్నాక్ ఉత్పత్తులు తయారు చేసుకొనవచ్చు. పండని పనసకు మాంసాన్ని పోలిన తంతువుల నిర్మాణం ఉండటం వల్ల శాకాహార ఆహార ఉత్పత్తుల్లో కూడా దీనిని మనం వినియోగిస్తున్నాము. పనస చిప్స్ ఎలా తయారు చేసుకోవచ్చు? చిప్స్ తయారీకి సాధారణంగా పూర్తిగా పండని గట్టిగా ఉన్న పనస తొనలను ఎంచుకుంటారు. ముందుగా పనసను కోసి తొనలు వేరు చేయాలి. వాటిని సరైన పరిమాణంలో ముక్కలుగా కట్ చేసి నూనెలో వేయించాలి. తర్వాత అవసరమైన పరిమాణంలో ఉప్పు లేదా మసాలా కలపాలి. చిప్స్ తయారీలో ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది నూనె నాణ్యత, వేయించే ఉష్ణోగ్రత, పరిశుభ్రత మరియు ప్యాకేజింగ్. తేమ లోపలికి రాకుండా సరైన ప్యాకింగ్ చేస్తే చిప్స్ ఎక్కువ కాలం కరకరలాడుతూ ఉంటాయి. ఇప్పటి వరకు మనం పండని పనసతో ఏమేమి ఉత్పత్తులు చేసుకోవచ్చో చూసాము. ఇప్పుడు పండిన పనసతో ఏ ఉత్పత్తులు చేసుకోవచ్చు? పండిన పనస తొనలు చాలా సువాసనతో, సహజ తీపితో ఉంటాయి. అందువల్ల వీటితో చాలా రకాల విలువ ఆధారిత ఉత్పత్తులు తయారు చేయవచ్చు. ముఖ్యంగా పనస జామ్, జెల్లీ, స్క్వాష్, నెక్టార్, వివిధ రకాల పానీయాలు, పనస పల్ప్, ఐస్ క్రీమ్, పనస బార్ లేదా పనస లెదర్, క్యాండీ, పనస హల్వా, పనసతో వివిధ రకాల బేకరీ ఉత్పత్తులు కూడా మనం తయారు చేసుకోవచ్చు. పండిన పనసను పల్ప్ రూపంలో నిల్వ చేస్తే సీజన్ కానప్పుడు కూడా ఇతర ఉత్పత్తుల తయారీలో ఉపయోగించుకోవచ్చు. తర్వాత పనసపండు పిండి అంటే ఏమిటి, దాన్ని ఎలా ఉపయోగించుకోవచ్చు? పనసపిండి అనేది ముఖ్యమైన విలువ ఆధారిత ఉత్పత్తి. సాధారణంగా పండని పనస ముక్కలను లేదా పనస గింజలను శుభ్రపరిచి ఎండపెట్టి పొడి చేసి పిండి తయారు చేస్తారు. ఈ పిండిని ఇతర పిండిలతో కలిపి వివిధ ఆహార ఉత్పత్తుల్లో ఉపయోగించుకోవచ్చు. ఉదాహరణకు రోటీలు, దోశలు, బిస్కెట్లు, కుకీలు, స్నాక్స్, బేకరీ ఉత్పత్తుల్లో ఉపయోగించవచ్చు. పనస గింజల పిండి కూడా ఆహార ఉత్పత్తులకు ప్రత్యేక రుచి, పోషక విలువలను అందించగలదు. తర్వాత పనస గింజలతో విలువ ఆధారిత ఉత్పత్తులను తయారు చేసుకోవచ్చు. ఈ పనస గింజలను సాధారణంగా చాలామంది పారేస్తుంటారు, కానీ వాటికి కూడా మంచి ఆహార విలువ ఉంది. గింజలను ఉడికించి నేరుగా తినవచ్చు. అలాగే వాటిని ఎండబెట్టి పిండి కూడా తయారు చేసుకోవచ్చు. ఆ పిండిని బిస్కెట్లు, రోటీలు, స్నాక్స్ వంటి ఉత్పత్తుల తయారీలో కొంత పరిమాణంలో ఉపయోగించవచ్చు. గింజలను కాల్చి స్నాక్ రూపంలో కూడా తయారు చేసుకోవచ్చు. అంటే పనసపండులో వ్యర్థంగా భావించే భాగాలను కూడా సరైన సాంకేతికతతో ఆదాయ వనరుగా మార్చుకోవచ్చు. తర్వాత పనస ఉత్పత్తుల తయారీలో పరిశుభ్రత యొక్క పాత్ర. ఆహార ప్రాసెసింగ్లో పరిశుభ్రత అత్యంత ముఖ్యమైన అంశం. పండ్లను ప్రాసెసింగ్కి ముందు మంచినీటితో శుభ్రంగా కడగాలి.

ఉపయోగించే కత్తులు, పాత్రలు, కటింగ్ బోర్డులు, వివిధ యంత్రాలు అన్నీ శుభ్రంగా ఉండాలి. పనస కోసేటప్పుడు చేతులకు కత్తులకు అంటుకునే జిగురు వల్ల పని కష్టమవుతుంది. అందువల్ల పరిశుభ్రమైన పద్ధతిలో ప్రాసెసింగ్ చేయాలి. ఉత్పత్తి తయారైన తర్వాత చేతులతో ఎక్కువగా తాకకుండా వెంటనే ప్యాకింగ్ చేయడం మంచిది. పరిశుభ్రత పాటిస్తే ఉత్పత్తి నాణ్యత, భద్రత మరియు నిల్వకాలం మెరుగుపడుతుంది. తర్వాత ప్యాకేజింగ్ యొక్క ప్రాముఖ్యత. విలువ ఆధారిత ఉత్పత్తుల్లో ప్యాకేజింగ్ చాలా ముఖ్యమైనది. ఉదాహరణకు చిప్స్కు తేమ రాకుండా ఉండాలంటే ప్యాకెట్లు అవసరం. పానీయాలు, జామ్, పచ్చడి వంటి ఉత్పత్తులకు అనుకూలమైన ఫుడ్ గ్రేడ్ ప్యాకేజింగ్ను ఉపయోగించాలి. ప్యాకెట్ మీద ఉత్పత్తి పేరు, తయారీ తేదీ, ఉపయోగించవలసిన గడువు, నికర బరువు, పదార్థాల వివరాలు మరియు అవసరమైన లేబులింగ్ సమాచారాన్ని స్పష్టంగా ఇవ్వాలి. ఆకర్షణీయమైన ప్యాకేజింగ్ ఉంటే వినియోగదారులను కూడా సులభంగా ఆకట్టుకోవచ్చు. ఇప్పుడు పనస విలువ ఆధారిత ఉత్పత్తుల ద్వారా రైతులు ఎలా లాభపడవచ్చు? రైతులు కేవలం పండును మార్కెట్లో అమ్మితే సీజన్లో ధర తగ్గే అవకాశం ఉంటుంది. కానీ అదే పనసను ప్రాసెస్ చేసి అమ్మితే అదనపు విలువ లభిస్తుంది. ఉదాహరణకు మార్కెట్లో తక్కువ ధరకు అమ్మాల్సిన పనసను చిప్స్, పిండి, పచ్చడి లేదా పల్ప్గా మార్చి ఎక్కువ కాలం నిల్వ చేసి అమ్మితే రైతుకు ఎక్కువ ఆదాయం వచ్చే అవకాశం ఉంది. ఒక్క రైతు స్థాయిలో చేయడం కష్టమైతే రైతు ఉత్పత్తిదారుల సంఘాలు, స్వయం సహాయక సంఘాలు లేదా చిన్న ప్రాసెసింగ్ యూనిట్లుగా ఏర్పడి చేసుకొనవచ్చు. ఇలా చేస్తే యంత్రాల ఖర్చు, ప్యాకేజింగ్ ఖర్చు మరియు మార్కెటింగ్ ఖర్చును కూడా పంచుకోవచ్చు. తర్వాత మనం ఈ ప్రాసెసింగ్కి సంబంధించి కానీ పనస విలువాధారిత ఉత్పత్తుల తయారీలో మహిళల పాత్ర లేదా మహిళా స్వయం సహాయక సంఘాలను ఎలా ఉపయోగించుకోవచ్చు? చిన్న స్థాయిలో పనస విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీ మహిళా స్వయం సహాయక సంఘాలకు మంచి ఆదాయం మార్గంగా మారవచ్చు. ప్రత్యేకంగా ఈ పనస చిప్స్, పచ్చడి, జామ్, పిండి, స్నాక్స్ వంటి ఉత్పత్తులను చిన్న స్థాయిలో ప్రారంభించవచ్చు. అయితే మంచి ఉత్పత్తిని తయారు చేయడం మాత్రమే కాదు, సరైన శిక్షణ, పరిశుభ్రత, నాణ్యత నియంత్రణ, ప్యాకేజింగ్ మరియు మార్కెటింగ్ గురించి కూడా అవగాహన కలిగి ఉండాలి. స్థానిక మార్కెట్లు, రైతు బజార్లు, ప్రదర్శనలు మరియు ఆన్లైన్ మార్కెటింగ్ ద్వారా ఉత్పత్తులను వినియోగదారులకు చేరవేయవచ్చు. తర్వాత పనస పండులో వ్యర్థాలను తగ్గించడానికి విలువ వృద్ధి ఎలా ఉపయోగపడుతుందో చూద్దాం. పనస పండులో వ్యర్థాలను తగ్గించడానికి విలువ వృద్ధి చాలా ముఖ్యమైన విషయం. సాధారణంగా పనసను కోసినప్పుడు తొక్క, మధ్యభాగం, గింజలు వంటి చాలా భాగాలు వ్యర్థంగా మారుతాయి. కానీ సమగ్ర ప్రాసెసింగ్ విధానాన్ని అనుసరిస్తే గింజలను ఆహార ఉత్పత్తులకు ఉపయోగించవచ్చు. పండని భాగాలను పిండి లేదా ఇతర ఉత్పత్తులుగా మార్చవచ్చు. కొన్ని మిగులు పదార్థాలను పశువుల ఆహారం లేదా కాంపోస్ట్ తయారీలో ఉపయోగించే అవకాశాలు కూడా ఉన్నాయి. అంటే పండును అమ్మటం అనే ఆలోచన నుంచి పండు మొత్తాన్ని వినియోగించటం అనే ఆలోచనకు మనం మారాలి. ఇది రైతుకు ఆదాయాన్ని పెంచడంతో పాటు ఆహార వృధాను కూడా తగ్గిస్తుంది. మార్కెటింగ్లో రైతులు లేదా చిన్న పారిశ్రామికవేత్తలు గుర్తించుకోవాల్సిన అంశాలు. ముందుగా వినియోగదారుల అవసరాలను తెలుసుకోవాలి. నేటి వినియోగదారులు నాణ్యతతో పాటు సౌకర్యవంతమైన, శుభ్రమైన, ఆకర్షణీయమైన ఉత్పత్తులను కోరుకుంటున్నారు. అందువల్ల చిన్న ప్యాక్లలో చిప్స్, రెడీ టు కుక్ పనస, పనస పిండి వంటి ఉత్పత్తులను అందించవచ్చు. ఉత్పత్తికి మంచి పేరు, ఆకర్షణీయమైన లేబుల్, నాణ్యమైన ప్యాకేజింగ్ ఉండాలి. స్థానిక ప్రత్యేకతను కూడా మార్కెటింగ్లో ఉపయోగించుకోవచ్చు. ఒకవేళ ఉత్పత్తి నాణ్యమైనదైనా కానీ ఆకర్షణీయమైన లేబుల్ లేకపోవడంతో దాన్ని వినియోగదారులు కొనడానికి
ఇష్టపడక

0: కనపవచ్చు. ముఖ్యంగా ఒకసారి కొనుగోలు చేసిన వినియోగదారుడు మళ్ళీ కొనాలంటే ఉత్పత్తి నాణ్యత ప్రతిసారి ఒకేలా ఉండాలి. ఈ పనస విలువ వృద్ధిలో యువతకు కూడా కొన్ని అవకాశాలు ఉన్నాయి. యువతకు ఇందులో మంచి వ్యవసాయ ఆధారిత వ్యాపార అవకాశాలున్నాయి. పనస ప్రాసెసింగ్ యూనిట్, చిప్స్ తయారీ, డిహైడ్రేటెడ్ ఉత్పత్తులు, పనస పిండి, రెడీ టు కుక్ ఉత్పత్తులు, పానీయాలు వంటి విభిన్న రంగాల్లో చిన్న వ్యాపారాలు ప్రారంభించవచ్చు. కేవలం తయారీ మాత్రమే కాకుండా ప్యాకేజింగ్, బ్రాండింగ్, ఆన్లైన్ విక్రయాలు, మార్కెటింగ్ వంటి రంగాల్లో కూడా అవకాశాలు ఉన్నాయి. ఈ అవకాశాన్నంతా యువత వినియోగించుకుని వాళ్ళు నిరుద్యోగంతో బాధపడకుండా ఉపాధి అవకాశాలు మెరుగవుతాయి. అందువల్ల పనసను ఒక సీజనల్ పండుగ కాకుండా వ్యవసాయ ఆధారిత వ్యాపార అవకాశంగా కూడా మనం చూడవచ్చు. చివరిగా రైతులకు, వినియోగదారులకు ఇచ్చే సందేశం, పనసపండు మనకు ప్రకృతి అందించిన విలువైన ఆహార సంపద. దాన్ని కేవలం పండుగ మాత్రమే చూడకుండా అనేక రకాల ఉత్పత్తులుగా మార్చే అవకాశాన్ని గుర్తించాలి. రైతులు మార్కెట్లో మిగులు ఉత్పత్తిని వృధా చేయకుండా ప్రాసెసింగ్ ద్వారా విలువ పెంచుకోవాలి. మహిళా సంఘాలు, యువ పారిశ్రామికవేత్తలు చిన్న స్థాయిలో పనస ఆధారిత ఉత్పత్తుల తయారీని ఉపాధి అవకాశంగా తీసుకోవచ్చు. వినియోగదారులు కూడా స్థానికంగా తయారయ్యే నాణ్యమైన పనస ఉత్పత్తులను ప్రోత్సహిస్తే రైతులకు మంచి ఆదాయం లభిస్తుంది. పనసను పండుగ అమ్మటం కంటే విలువైన ఉత్పత్తిగా మార్చితే రైతుకు అదనపు ఆదాయం, వినియోగదారునికి వైవిధ్యమైన ఆహారం, సమాజానికి తక్కువ ఆహార వృధా అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఈ రేడియో టాక్ ద్వారా పనస విలువ ఆధారిత ఉత్పత్తుల గురించి రైతులకు ఒక అవగాహన వచ్చిందని భావిస్తున్నాను. నమస్కారం.
1: పనసతో విలువ ఆధారిత ఉత్పత్తులు ఈ అంశం గురించి వెంకటరామన్నగూడెం పోస్ట్ హార్వెస్ట్ టెక్నాలజీ రీసెర్చ్ స్టేషన్ ప్రధాన శాస్త్రవేత్త మరియు అధిపతి డాక్టర్ ఈ పద్మగారి ప్రసంగం మీరింతవరకు విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు ఒక జానపద గేయం.

0: జానపద గేయం మీరింతవరకు విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు
1: చామంతి పూల సాగు గురించి తెలుసుకుందాం. చామంతిని ఎక్కువగా శీతాకాలంలో సాగు చేస్తారు. సాగులో ఉన్న చామంతి రకాలను గనక మనం చూసినట్టయితే, నక్షత్ర చామంతి అంటే చిన్న పూలు పూసే రకాలు, పట్నం చామంతి మధ్యస్థ పూలు పూసే రకాలు, ఇంకా పెద్ద సైజు పూలు పూసే రకాలుగా విభజించవచ్చు. చాలా రకాల రంగులు ఈ చామంతి పూలలో మనకి లభ్యమవుతూ ఉంటాయి. ముఖ్యంగా పసుపు పూల రకాల విషయానికి వచ్చినట్టయితే, బసంతి, కోవొకటి, ఎల్లో గోల్డ్, పూనం, రాయచూర్, అలాగే సిల్పర్ రకాలు అందుబాటులో ఉన్నాయి. ఇక చామంతిలో తెలుపు పూల రకాల విషయానికి వచ్చినట్టయితే, రత్లాం సెలక్షన్, బగ్గి, ఐఐహెచ్ఆర్ 6, పిఏయుబి 107, పూర్ణిమ రకాలు అందుబాటులో ఉన్నాయి. ఇక ఎర్రటి పూలు పూసే రకాల విషయానికి వచ్చినట్టయితే, రెడ్ గోల్డ్, కో 2 రకాలు అందుబాటులో ఉన్నాయి. ఈ చామంతిని సాగు చేయడానికి అనుకూలమైన వాతావరణం, నాటే సమయాన్ని గనక మనం చూసినట్టయితే, చామంతి మొక్కలు పగటి సమయం ఎక్కువగా ఉన్నప్పుడు శాఖీయంగా మాత్రమే పెరుగుతాయి. పగటి సమయం తక్కువగా ఉండి రాత్రి సమయం ఎక్కువగా ఉంటే చామంతిలో పూత బాగా ఏర్పడుతుంది. అందుకోసం జూన్ జూలై మాసాల్లో నారు మొక్కల్ని గనక నాటినట్టయితే నవంబర్ డిసెంబర్ జనవరి మాసాల్లో పూతకొస్తాయి. ఈ చామంతి సాగుకు తేలికపాటి నేలలు అనుకూలంగా ఉంటాయి. ఉదజన సూచిక 6.5 నుండి 7 మధ్య ఉంటే బాగుంటుంది. మురుగునీటి పారుదల సరిగ్గా లేనట్లయితే గనక మొక్కలు చనిపోయే అవకాశం ఉంది. చామంతిని ప్రవర్ధనం చేయాలంటే పిలకల ద్వారానూ ప్రవర్ధనం చేయొచ్చు, అలాగే కొమ్మ కత్తిరింపుల ద్వారా కూడా ప్రవర్ధనం చేస్తారు. పూల కోతలైన తర్వాత ఫిబ్రవరి మార్చి నెలల్లో మొక్కల నుంచి పిలకల్ని కత్తిరించి నారుమడుల్లో నాటుకోవాలి. మొక్కలని కొమ్మ కత్తిరింపుల ద్వారా ప్రవర్ధనం చేసుకుంటే మొక్కలు ఆరోగ్యంగా ఉండి పూల నాణ్యత బాగుంటుంది. వేర్లు తొడిగిన పిలకల

0: జూన్ జులై మాసాల్లో ప్రధాన పొలంలో నాటుకోవచ్చు. తల్లి మొక్క నుండి లేత కొమ్మల చివరి భాగాన్ని కత్తిరించుకోవాలి. సుమారుగా 5 నుండి 7 సెంటీమీటర్ల పొడవుతో పూర్తిగా విచ్చుకున్న 3 ఆకుల్ని మాత్రమే ఉంచి మిగతా ఆకుల్ని తీసేసి ఈ కత్తిరింపుల్ని నారుమడుల్లో నాటుకోవాలి. ఇక చామంతిని నాటడం అలాగే ఎరువుల విషయానికి మనం వచ్చినట్టయితే, మొక్కల్ని వరుసల మధ్య అలాగే మొక్కల మధ్య కూడా 30 సెంటీమీటర్ల ఎడం పెట్టి నాటుకోవాలి. దీనివల్ల ఎకరాకి 55,000 నుండి 60,000 మొక్కలు పడతాయి. నాటడానికి ముందు 1 ఎకరాకి 10 టన్నుల పశువుల ఎరువు, 60 నుండి 80 కిలోల నత్రజని, 30 నుండి 40 కిలోల భాస్వరం, అలాగే 60 నుండి 80 కిలోల పొటాష్ని వేసుకోవాలి. వాతావరణాన్ని బట్టి అలాగే నేల తీరుని బట్టి కూడా నీటి యాజమాన్యాన్ని చేసుకోవాలి. నాటిన మొదటి నెలలో వారానికి 2-3 సార్లు, ఆ తర్వాత వారానికి 1 తడి ఇచ్చినట్టయితే సరిపోతుంది. చామంతి మొక్కలు పూలు పూసేటప్పుడు బరువుకి వంగిపోతూ ఉంటాయి. ఇలా జరగకుండా వెదురు కర్రలతో ఊతనివ్వాలి. నారు నాటిన 4 వారాల తర్వాత చామంతి మొక్కల తలలను తుంచేసుకోవాలి. ఈ విధంగా చేయడం వల్ల పక్క కొమ్మలు ఎక్కువగా వస్తాయి. దీనివల్ల పూల దిగుబడి అధికంగా వస్తుంది. అలాగే పంట కూడా కొంచెం ఆలస్యంగా వస్తుంది. ఇక చామంతిలో హార్మోన్లని తప్పనిసరిగా వాడుకోవాలి. 100 ppm నాఫ్తలిన్ ఎసిటిక్ ఆమ్లాన్ని మొగ్గదశ కంటే ముందుగా పిచికారీ చేస్తే పూతని కొంత ఆలస్యం చేయొచ్చు. 100 నుండి 150 ppm జబ్బరిలిక్ ఆమ్లాన్ని పిచికారీ చేస్తే 15 నుండి 20 రోజుల్లో త్వరగా పూతకొస్తుంది. ఇక జూన్ జూలైలో నాటిన మొక్కలు నవంబర్ నుంచి జనవరి ఫిబ్రవరి వరకు కూడా పూత పూసి కోతలకొస్తాయి. ఒక పంట కాలంలో దాదాపుగా 10 నుండి 15 సార్లు పూలని కోసుకోవచ్చు. ఎకరాకి దాదాపుగా 5 నుండి 8 టన్నుల దిగుబడి వస్తుంది. పూల కోత తర్వాత చామంతి మొక్కల్ని నేలకి దగ్గరగా కత్తిరించి తడిచి కొంతవరకు సేంద్రియ ఎరువుని గనక వేసినట్టయితే కత్తిరించిన భాగం నుండి పిలకలు వచ్చి మరలా వాటిని నాటుకోవడానికి ఉపయోగపడతాయి. అలా కాకుండా పంట తీసేసే ముందే కొమ్మ కత్తిరింపులు తీసుకుని నారుమడిలో పెట్టుకోవచ్చు. నారుమడిలో పెట్టే ముందు కొమ్మ కత్తిరింపులకు కార్బండిజం 1 గ్రాము 1 లీటర్ నీటిలో కలిపిన ద్రావణంలో ముంచి నారుమడిలో నాటుకోవాలి. కత్తిరింపులకి వేర్లు బాగా రావాలంటే IBA 2500 ppm ద్రావణంలో కానీ సెరాడెక్స్లో కానీ ముంచి నారుమడిలో నాటుకోవాలి. చామంతిలో సస్యరక్షణ విషయానికి కనుక వచ్చినట్టయితే ముఖ్యంగా పచ్చపురుగు, ముడత, అలాగే ఆకు తొలిచే పురుగులు ఎక్కువగా నష్టపరుస్తూ ఉంటాయి. పచ్చపురుగు ఈ గొంగళి పురుగులు ఆకుల్ని అలాగే పువ్వుల్ని కూడా తిని నష్టపరుస్తూ ఉంటాయి. చామంతిలో ఈ పచ్చపురుగుల నివారణకి మిథైల్ పెరాథియాన్ 1 మిల్లీలీటరు లేదా కార్బరిల్ 3 గ్రాములు 1 లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసుకుని నివారించవచ్చు. ఇక ఈ చామంతిని ఆశించే మరొక పురుగు తామర పురుగులు. ఇవి గుంపులు గుంపులుగా చేరి రసాన్ని పీల్చేయడం వల్ల ఆకులు ముడతలు పడిపోయి ఎండిపోతాయి. దీనివల్ల పూలు కూడా వాడిపోయి రాలుతూ ఉంటాయి. చామంతిలో ఈ తామర పురుగుల నివారణకి డైమిథేట్ 2 మిల్లీలీటర్లు లేదా ఫిప్రోనిల్ 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. చామంతిలో ఆకుమచ్చ తెగులు ఎక్కువగా ఆశించి నష్టాన్ని కలిగిస్తూ ఉంటుంది. ఈ ఆకుమచ్చ తెగులు చామంతిని ఆశించినప్పుడు నల్లటి లోతైన గుండ్రటి మచ్చలు ఆకుల మీద ఏర్పడడం వల్ల ఆకులు ఎండి వడలిపోతాయి. ఈ ఆకుమచ్చ తెగులు నివారణకి మ్యాంకోజెబ్ 3 గ్రాములు లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. అలాగే ఒక్కొక్కసారి మొక్కలు అకస్మాత్తుగా వడలిపోయి చనిపోతూ ఉంటాయి. ఇది వేరుకుళ్ళు తెగులుగా మనం భావించాలి. దీనివల్ల ఆకులు ఎండిపోయి రాలిపోతూ ఉంటాయి. భూమిలో నాటిన కటింగులు కూడా కుళ్ళిపోతాయి. ఈ వేరుకుళ్ళు తెగులు నివారణకి మురుగునీరు నిల్వకుండా మనం ఏర్పాట్లు చేసుకోవాలి. బ్లైటాక్స్ 3 గ్రాములు లేదా క్యాప్టన్ 3 గ్రాములు 1 లీటర్ నీటిలో కలిపిన మందులో నేలని బాగా తడిపి తెగుల్ని అరికట్టచ్చు. 2 కిలోల ట్రైకోడెర్మా పశువుల ఎరువుతో కలిపి చివరి దుక్కులో వేసుకోవాలి. ఈ విధమైన యాజమాన్య పద్ధతులు కనుక మనం చామంతిలో చేసినట్లయితే చామంతిలో మంచి దిగుబడి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది.
1: మీరింతవరకు చామంతి పూల సాగు విధానం గురించి విన్నారు. మీరింతవరకు కిసాన్ వాణి కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమ ప్రాయోజకులు వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.
2: ఇధర్ ఇధర్ ఇధర్ హమ్ బోల్ రహే తేరే బీజు కా. पुतला बोल रहे
3: पक्षियों से तो हम खेत को बचा लेते हैं पर इन घातक रसायनों से कैसे बचाएं?
2: मतलब
3: देख बेटा तू जो ये अंधाधुंध रसायन मिलाता है ना मिट्टी की सेहत बिगड़ने लगी है।

0: మీరింతవరకు కిసాన్వాణి ప్రత్యక్ష ప్రాయోజిత ఫోనిన్ కార్యక్రమంలో కుసుమ పంట సాగు యాజమాన్యం గురించి తాండూరు వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త శ్రీమతి సి మాణిక్య మిన్ని గారు రైతులు అడిగిన ప్రశ్నలకు సందేహాలకు ఫోన్ ద్వారా నేరుగా సమాధానాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అనుసంధానకర్తగా శ్రీమతి తూమాటి అనురాధ గారు వ్యవహరించారు. ఈనాటి కార్యక్రమం
1: ఆకాశవాణి వికసిత్ భారత్ ఈనాటి కార్యక్రమంలో ట్రైబల్ కల్చరల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ద్వారా గిరిజన సంస్కృతి సాంప్రదాయాలు మాతృభాషల పరిరక్షణ కార్యక్రమాల గురించి టీసీఆర్ అండ్ టీఐ హైదరాబాద్ డైరెక్టర్ డాక్టర్ వి సముజ్వల గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ కొలిపాక శంకరరావు.
2: ఆకాశవాణి శ్రోతలకి నమస్కారం. మన రాష్ట్రంలో ట్రైబల్ డెవలప్మెంట్ కోసం ఒక సంస్థను స్థాపించి మరి మారుమూల ప్రజలకి అందుబాటులో ఉండే విధంగా ట్రైబల్ కల్చర్ ని అలాగే వారి యొక్క జీవన విధానాన్ని పొందుపరుస్తూ ముందు తరాలకు అందించే దిశగా పనిస్తూ ఉంది ట్రైబల్ కల్చరల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్. దీని ద్వారా మరి మారుమూల ప్రజలకి కల్చరల్ ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు అక్కడ వాళ్ళకి ట్రైనింగ్ కూడా ఇస్తూ ఉంటారు. ఈ రోజు మన రాష్ట్రంలో ఈ ట్రైబల్ కల్చరల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ప్రజలకు ఏ విధంగా సహకారం అందిస్తుంది, ట్రైబల్ యొక్క కల్చర్ ని ఏ విధంగా ముందుకు తీసుకువెళ్తుంది ఇత్యాది విషయాలు చర్చించేందుకు ట్రైబల్ కల్చరల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ డాక్టర్ వి సముజ్వల గారిని ఆకాశవాణి కలవడం జరిగింది. నమస్కారం అండి సముజ్వల గారు.
3: నమస్కారం అండి.
2: ముఖ్యంగా ఈ ట్రైబల్ కల్చరల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ యొక్క మౌలిక అంశం ఏంటండి, దీన్ని ఏ విధంగా ప్రజలకు తీసుకెళ్తున్నారు?
3: గిరిజన సంస్కృతి అనే దాన్ని మనము ప్రజలకు తెలియజేయాలి, అట్లానే ఏమేమి గిరిజన తెగలు ఉన్నాయి, ఆ గిరిజన తెగలు ఎన్ని ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయి, వాళ్ళ జీవన స్థితిగతులు ఎలా ఉన్నాయి అనే విషయాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ దాన్ని డాక్యుమెంటేషన్ చేయడము తద్వారా సమాజానికి తెలియడమే కాకుండా ఆయా గిరిజన తెగలకు కూడా వాళ్ళ పూర్వీకులు ఎలా ఉన్నారు, వాళ్ళ స్థితిగతులు ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా వారికి వాళ్ళకి తెలియజేయడం కూడా మా గిరిజన సాంస్కృతిక శిక్షణ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం అండి. మన రాష్ట్రంలో చూసుకుంటే ప్రధానంగా 32 గిరిజన తెగలు నోటిఫై చేయబడిందండి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ద్వారా. 32 తెగలలో కూడా మన తెలంగాణ రీజియన్ గా చూసుకుంటే మనకి 10 తెగలు ప్రాముఖ్యమైనవి. అందులో మనకి కోయ, గోండ్, లంబాడి, కోలామి, తోటి, పర్ధాన్ ఈ విధంగా కొన్ని తెగలు ఉన్నాయి. అందులో కూడా మనకి 4 ఆదిమజాతి తెగలు, అంటే అందరూ వింటూనే ఉంటారు, టీవీటీజీ కమ్యూనిటీస్ అంటాము, వీరు అతి వెనుకబడిన తెగల వాళ్ళు. 4 తెగలు ఉన్నారు, వారు కూడా కొలాము, చెంచు, ఇంకా కోటి కమ్యూనిటీ, కొండారెడ్డి కమ్యూనిటీ, ఇవి 4 కూడా పీవీటీజీలుగా గుర్తింపబడ్డాయి. గిరిజన తెగలని చూస్తే ప్రతి ఒక్క గిరిజన తెగకి కూడా వారి యొక్క సంస్కృతి వైవిధ్యమైనది. ఏ తెగకి ఆ తెగకి వాళ్ళ సంప్రదాయాలు కానివ్వండి, సంస్కృతి కానివ్వండి, వాళ్ళ జీవన స్థితిగతులు అన్ని కూడా వైవిధ్యమైనవి. ప్రత్యేక భాష కూడా వారికి ఉంటుంది. అట్లానే మనకి గోండ్ కమ్యూనిటీ చూసుకుంటే గనక గోండి షెడ్యూల్ తెగ చూస్తే వాళ్ళకి గోండి లాంగ్వేజ్ సెపరేట్ గా ఉంటుంది. కోయ తెగ వారికి కూడా వాళ్ళ కోయతూరు లాంగ్వేజ్ ఉంటుంది. కొలామి తెగ వారికి కొలామి

0: లాంగ్వేజ్ ఉంటుంది. అట్లాగే బంజారా అండ్ ఎరుకల ఈ ఐదు తెగలు కూడా వారికి సొంత భాష ఉంటుంది. మిగిలిన తెగల వాళ్ళందరూ కూడా తెలుగులోనే మాట్లాడతారు. దాంట్లో కొలాం కానివ్వండి, ఇంకా థోటి కమ్యూనిటీ ఉంటారు, వీళ్ళు మరాఠీ అండ్ గోండ్ మిక్స్డ్ భాష మాట్లాడుతుంటారు, కొంతమంది తెలుగులో కూడా మాట్లాడుతూ ఉంటారు.
1: మేడం, ఇప్పుడు ఈ కల్చరల్ రీసెర్చ్ అనేది సాగుతూ ఉంది కదా, ట్రైబల్ కల్చర్ అనేది, ఈ సంస్కృతిని మనం రీసెర్చ్ చేయాలి అని అంటే దీనికి మూలాలు ఎక్కడి నుంచి మీరు తీసుకోగలుగుతారు?
0: ప్రతి ఒక్క తెగకు కూడా ఒక ట్రెడిషనల్ హ్యాబిటేషన్ అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ గోండ్ కమ్యూనిటీ ఉందండి. గోండ్ సంప్రదాయ స్థలము ఎక్కడ అని అంటే మనకి ఆదిలాబాద్ అని చెప్పుకుంటాము. అలానే కోయ వారు ఎక్కడ ఉంటారు అని అంటే భద్రాద్రి, వరంగల్, ఖమ్మం ఈ జిల్లాలో ఉన్నారని తెలుస్తుంది మనకి. సో గోండ్ తెగ వారు ఆదిలాబాద్ లో ఉన్నప్పుడు, అస్ట్రైల్ పాత ఆదిలాబాద్ లో ఉన్నప్పుడు ఆదిలాబాద్ కు వెళ్తే మనకి గోల్డ్ మూలాలని ఈజీగా గుర్తించగలుగుతాము. వాళ్ళ భాష పరంగా కానివ్వండి, వాళ్ళ వేషధారణను బట్టి కానివ్వండి, వారి ఆచార వ్యవహారాలను బట్టి కానివ్వండి. మీరు వినే ఉంటారు గుస్సాడి డాన్స్ అనే మాట. గుస్సాడి డాన్స్ అనేది గోండ్ కమ్యూనిటీ వాళ్ళు చేస్తారండి. సో ఈ గుస్సాడి అనేది వాళ్ళ సాంప్రదాయక నృత్యము. ఈ నృత్యాన్ని వాళ్ళు ప్రతి ఒక్క పండగలకు కానివ్వండి, ఏమున్నా కూడా అటువంటి సందర్భాల్లో వీళ్ళు ఈ నృత్యాన్ని వేస్తూ వాళ్ళ యొక్క సంస్కృతిని చూపుతూ ఉంటారు. అట్లనే కోయ తెగ వాళ్ళు ఉన్నారు. కోయ వాళ్ళు భద్రాద్రి, కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో ఉన్నారు. వాళ్ళు కోయ భాష మాట్లాడతారు. అలానే వరంగల్ జిల్లా వైపు కూడా కోయ వాళ్ళు ఉన్నారండి. వాళ్ళు తెలుగులో మాట్లాడతారు. ఎక్కువ లాంగ్వేజ్ అనేది వాళ్ళకి కొంచెం కనుమరుగైపోయింది. సో వాళ్ళకు కూడా డోలి అని కానివ్వండి, కొమ్ముకోయ అనేది, ఇటువంటివి సాంప్రదాయ నృత్యాలు. అట్లానే డోలి అనేది వాళ్ళ సాంప్రదాయక కథలు పాడుకునే పాట అనమాట, మ్యూజిక్ అంటాము. ఈ విధంగా వాళ్ళకి ఉండే ఇంటి పేర్లు కానివ్వండి, వాళ్ళ సంస్కృతి సాంప్రదాయాలు, వాళ్ళు చేసుకునే పండుగలు, ఇటువంటివన్నిటిని కూడా మనము స్టడీ చేసి ఆ మూలాలను బట్టి మనము వాళ్ళని ఎథ్నోగ్రఫీ స్టడీస్ అనేసి చేస్తాం మనము. ఆ ఎథ్నోగ్రఫీలో ఈ మూలాలన్నీ కూడా మనము వాళ్ళ వేషధారణ కానివ్వండి, ఇప్పటి వరకు నేను ఏమైతే క్యారెక్టరిస్టిక్స్ చెప్పానో అవన్నిటిని బట్టి మనము వాళ్ళ మూలాలను కనుగొగలుగుతాము. అట్లాగే వాళ్ళు ఆయా కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు అనేది తెలుసుకోగలుగుతాము.
1: మారుతున్న జీవన విధానం, ఆధునిక ప్రపంచంలోకి వాళ్ళు అడుగు పెట్టారు. చదువుకోవడం, ఉద్యోగాలు చేయడం, మరి ఉన్నతంగా వాళ్ళు ఎదగడం అనేది జరుగుతూ ఉంది. దీనికి ప్రభుత్వం కూడా సహకారం అందిస్తూ ఉంది. ట్రైబల్ కమ్యూనిటీస్ కూడా వాళ్ళని బాగా డెవలప్ చేస్తూ ఉన్నాయి. ఈ భాగంలో పడి వాళ్ళ యొక్క ఉనికిని, అస్తిత్వాన్ని కొంతమంది మర్చిపోతూ ఉన్నారు. అది ముందు తరాలకు చేరే విధంగా ఈ ట్రైబల్ కల్చర్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటుంది వాళ్ళ యొక్క సంస్కృతి సాంప్రదాయం కాపాడేందుకు?
0: ప్రప్రథమంగా చూసుకుంటే అండి, సంస్కృతి సాంప్రదాయాలను కాపాడడం కోసం అనేసి ముఖ్యంగా వాళ్ళ భాషని మనము ప్రిజర్వ్ చేసే ప్రయత్నం చేస్తున్నాము. కేంద్ర రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ ద్వారా మదర్ టంగ్ లాంగ్వేజ్ అనే దాన్ని మనం ఇంట్రడ్యూస్ చేశామండి. ఇందాక నేను చెప్పినట్లుగా గోండ్, కోయా, కొలామి, బంజారా, ఎరుకలు ఈ ఐదు తెగల వారికి భాష ఉంది. సో ఈ ఐదు తెగల వాళ్ళు కూడా వాళ్ళ భాష మరుగున పడిపోకుండా, కొంతమంది మీరు అన్నట్టుగా ఆశ్రమ స్కూళ్ళల్లో వస్తారు, వాళ్ళు హాస్టళ్లలో జాయిన్ అవుతారు, ప్రైవేట్ స్కూళ్ళల్లో వెళ్తారు, వాళ్ళు ఊరి బయటకు వచ్చేస్తారు. ఆ విధంగా తోటి వాళ్ళు కూడా తెలుగు మాట్లాడడం, ఇంగ్లీష్ మాట్లాడడం, దీని ద్వారా వాళ్ళ గోండ్ భాష అనేది మర్చిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏం చేసాము అంటే, మనము ప్రతి ఒక్క ఆశ్రమ స్కూళ్ళల్లో కూడా ఆయా ఏరియాలలో, ఇప్పుడు ఆదిలాబాద్ ఉంది అంటే అక్కడ గోండ్ కమ్యూనిటీ వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు కాబట్టి గోండ్ లాంగ్వేజెస్ లో మనం ప్రైమర్స్ తయారు చేసామండి, ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్ కి. దాంట్లో ప్రతిదీ కూడా మనము తెలుగు ప్రైమర్స్ ఎట్లా ఉంటాయి, ఆల్ఫాబెటిక్ చార్ట్స్, ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బ్యాట్ ఇట్లా పెడతాము. ఆ విధంగా మనము ఆల్ఫాబెటిక్ చార్ట్స్ అనేది వాళ్ళ భాషలో నిత్యము వాళ్ళు వాళ్ళ పరిసరాలలో చూసే వస్తువులను బేస్ చేసుకుని, ఏ అంటే ఆ అంటే ఆమ, ఆయా ఇట్లా వాళ్ళ అమ్మని పిలవడం కానివ్వండి, వాళ్ళ వస్తువులు ఏమేమి ఉన్నాయి, వాళ్ళ ఇంటి పరిసరాల్లో కనబడే వాటిని గుర్తించుతూ ఆ భాషలో మనము ప్రైమర్స్ తయారు చేశామండి. ఇవి ప్రతి స్కూల్లో కూడా ఫస్ట్, సెకండ్ క్లాసులలో, థర్డ్ క్లాసులలో మొదటి మూడు నెలలు అంటే మిగతా సబ్జెక్ట్స్ తో పాటు ఈ సబ్జెక్టులు కూడా గోండి ఏరియాలలో గోండి టీచర్స్ ఎక్కువ మంది ఉంటారు కాబట్టి వాళ్ళకి ఆ భాష తెలుసు కాబట్టి ఆ టీచర్ల ద్వారా ఈ గోండ్ లాంగ్వేజ్ అనేది నేర్పించడం జరుగుతుంది. అట్లానే ఇది భాషని ప్రిజర్వ్ చేస్తున్నాము. ప్రతి దానికి కూడా మన పండగలు ఉంటాయి. కోయ వాళ్ళు చూస్తే మనకి మేడారం జాతర జరుగుతుంది, అందరికీ కూడా సమ్మక్క సారలమ్మలు చాలా ఫెమిలియర్, ఇది కోయ పండుగ. వీటిని మనము డాక్యుమెంట్ చేయడము, అట్లానే మనకి బోరాపూర్ జాతర జరుగుతుంది, చెంచు వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటారు, అటువంటి వారిని డాక్యుమెంట్ చేయడము, ఆ పండుగలు సెలబ్రేట్ చేసుకోవడానికి కూడా గవర్నమెంట్ తరఫున ఫైనాన్స్

0: ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కలెక్టర్ల ద్వారా ఇవ్వడము ఇవన్నీ కూడా జరుగుతుందండి. తద్వారా వాళ్ళ పండుగలని మనము ఫర్దర్ గా చేసుకోవడానికి సహకారం ఇస్తూ వాటిని డాక్యుమెంట్ చేయడము, ఫ్యూచర్ జనరేషన్స్ వాళ్ళకి కూడా ఈ విధంగా మీ కల్చర్ ఉంటుంది అని చూపే విధంగా డాక్యుమెంట్ చేస్తూ ప్రమోట్ చేస్తూ కన్సర్వ్ చేస్తున్నామండి. ఈ విధంగా మనము సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ సహకారాలతోటి మన టీసీఆర్ఎన్టీఐ ట్రైబల్ కల్చరల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళము ఈ కార్యక్రమాలని చేపడుతున్నాము.
1: దీనికి గాను మన ఉభయ రాష్ట్రాల్లో మరి ట్రైబల్ మ్యూజియంస్ ఎక్కడెక్కడ ఉన్నాయి, దీంట్లో ఎలాంటి ఆర్కైవల్స్ అందుబాటులో ఉండే అవకాశం ఉందంటారు?
0: ఇందులో భాగంగానే మన కల్చర్ ట్రైబల్ కల్చర్ ఏదైతే ఉందో దానిని మనం ఇప్పటివరకు చెప్తున్నట్టు ప్రిజర్వ్ చేయడము కన్సర్వ్ చేయడము కాకుండా ప్రమోట్ కూడా చేస్తున్నాము మ్యూజియంస్ ద్వారా. మన రాష్ట్రంలో చూస్తే అండి, అన్ని రాష్ట్రాల్లో అంటే కూడా మన దగ్గర 6 గిరిజన మ్యూజియంస్ ఉన్నాయండి. 1993 లో వచ్చిన నెహ్రూ సెంటనరీ ట్రైబల్ మ్యూజియం మనకు హైదరాబాద్ లో హెడ్ ఆఫీస్ ఆవరణలో ఉందండి. ఇది చాలా ఓల్డ్ మ్యూజియం. మన గిరిజన తెగలన్నిటిని కూడా ఈ మ్యూజియం లో మనము రిఫ్లెక్ట్ చేస్తాము. మ్యూజియంస్ ఎస్టాబ్లిష్ చేయడం ఎందుకు అని అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఆయా గిరిజన ఆవాసాలకు వెళ్ళడము, గిరిజన వాడలకు వెళ్ళడము, అక్కడికి వెళ్లి చూడడం అనేది అందరికి సాధ్యం కాదు. సో అటువంటి హ్యాబిటేషన్స్ ని ఆవాసాలని మనము మ్యూజియంలలో చూపెట్టగలుగుతాము. మీరు ఎవరైనా చూడగలిగితే అండి, హైదరాబాద్ లో ఉంది మనకి మ్యూజియము, అట్లానే ఆదిలాబాద్ లో కుమరం భీమ్ గారి నేపథ్యంలో ఒక మ్యూజియం పెట్టాము జోడేఘాట్ లో. మేడారం మ్యూజియము మేడారం మండలం ములుగు జిల్లాలో పెట్టాము. కొయ్య మ్యూజియం ఇంకొకటి భద్రాచలంలో పెట్టాము. అట్లానే చెంచు మ్యూజియము మన్ననూరు లో ఉందండి. ఇవన్నిటితో పాటు రీసెంట్ గా మనకి సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసిన ట్రైబల్ ఫ్రీడమ్ ఫైటర్స్ మ్యూజియంస్ అనే దాని కింద కూడా మన రాష్ట్రాన్ని గుర్తించి మన రాష్ట్రానికి కూడా ఒక మ్యూజియం ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగానే రామ్జీ గోండ్ అనే గోండ్ యోధుడిని దృష్టిలో పెట్టుకుని మనము రామ్జీ గోండ్ మ్యూజియం ని ఎస్టాబ్లిష్ చేసుకుంటున్నాము. త్వరలో నవంబర్ 15 రోజున దాన్ని మనము హైదరాబాద్ లో ఇనాగరేట్ కూడా చేసుకుంటున్నాము. ఇవన్నీ మ్యూజియంస్ లో కూడా మన ట్రైబల్స్ ఎవరైతే ఉన్నారో, తెలంగాణలో నోటిఫై అయిన ట్రైబల్స్ యొక్క వాళ్ళ స్థితిగతులను చూపెడుతూ వాళ్ళ ఆవాసాలు ఎట్లా ఉంటాయి, వాళ్ళ గుడిసెలు ఎలా ఉన్నాయి, వాళ్ళ ఇండ్లు ఎలా ఉన్నాయి, వాళ్ళ ఎకనామిక్ సపోర్ట్ కోసం ఏమేం పనులు చేస్తారు. చెంచులను చూసుకుంటే గనక వాళ్ళు హనీ గ్యాదరింగ్ తేనెని కలెక్ట్ చేయడం అనేది వాళ్ళకి ప్రైమరీ ఆక్యుపేషన్ అండి. సో వాళ్ళు ఎట్లా పడతారు, అందరితో పోలిస్తే చెట్టు తేనెని కాకుండా చెంచులు కొండ తేనెని కలెక్ట్ చేస్తారు. సో అది ఎట్లా కలెక్ట్ చేస్తారు అనే ప్రొసీజర్ ని కూడా మనము ఆయా మ్యూజియంలలో కల్చర్స్ ద్వారా అట్లానే కొన్ని 3D ప్రెజెంటేషన్స్ ద్వారా కూడా మనం ప్రిజర్వ్ చేశాము. అట్లానే వాళ్ళకి సంబంధించిన డాక్యుమెంటేషన్స్ ని కూడా కియోస్క్ రూపంగా పెట్టాము. అట్లానే కొన్ని పండగలు ఉంటాయి, ఆ పండగలప్పుడు ఆయా మహిళలు కానివ్వండి అక్కడ ఉన్న ఊరి ప్రజలు గిరిజనులు వాళ్ళ వేషధారణ ఎట్లా ఉంటుంది, వాళ్ళు ఇంట్లో ఏమేం పనులు చేసుకుంటారు, ఇవన్నీ కూడా కల్చర్స్ రూపంగా మనము ఒక మనిషి అక్కడ ఉన్నట్లుగానే ప్రొజెక్ట్ చేసి ప్రతి ఒక్కరికి కూడా ఆ ఒరిజినల్ ఫీలింగ్ అనేది చూపెట్టగలుగుతాం మ్యూజియంస్ లో. సో దట్ ప్రతి ఒక్కళ్ళు ఆ గిరిజన ఆవాసాలకు వెళ్లకుండానే ఈ మ్యూజియంలను చూడడం ద్వారా గిరిజనులు అంటే ఎవరు, వాళ్ళ స్థితిగతులు ఎలా ఉన్నాయి, వాళ్ళ ట్రెడిషనల్ ఆక్యుపేషన్స్ ఏమున్నవి అనేది ఈ మ్యూజియంలలో చూడగలుగుతారండి.
1: మన రాష్ట్రంలో ఉన్నటువంటి ట్రైబల్ తెగలకి ముఖ్యంగా లిపిరహిత భాష అనేది ఉంది. వాళ్ళకి భాష అనేది వాక్కు వాళ్ళనే వాళ్ళకి ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అవుతూ నేర్చుకుంటున్నారు తప్ప దానికి ఒక ప్రత్యేకమైన లిపి అంటూ లేదు. ఇప్పుడున్న భాషల్లో, ఇప్పుడున్నటువంటి ఆ ట్రైబల్ తెగల్లో ఎన్ని జాతుల వారికి లిపి ఉందంటారు, మున్ముందు ఏమైనా వచ్చే అవకాశం ఉందంటారా?
0: ఇప్పుడు మనకు ఉన్న 32 తెగలల్లో అండి ఓన్లీ 5 తెగలకి మాత్రమే భాష ఉంది. ఈ 5 తెగల వారికి కూడా లిపి లేదండి. తెలుగులో లేదు అంటే ఇంగ్లీష్ లో వాళ్ళ భాషని మనము రాస్తాము,
1: తర్జుమా చేస్తాము.
0: దాన్నే ఇంగ్లీష్ తెలుగు. ఇందాక నేను చెప్పినట్లుగా ప్రైమర్స్ తయారు చేసాము, దాంట్లో తెలుగు భాషలో మరియు ఇంగ్లీష్ భాషలో ఆ వర్డ్స్ ని ఏమని పలుకుతారు అనేది రాస్తాము. అర్థాన్ని కూడా తెలుగులో ఇంగ్లీష్ లో పొందుపరుస్తాము. అట్లానే మనకి వేరియస్ IEC మెటీరియల్స్, అవేర్నెస్ క్యాంపెయిన్స్, సికిల్ సెల్ ఎనీమియా కానివ్వండి, ఇప్పుడు ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ కానివ్వండి, పెసా యాక్ట్, ఎడ్యుకేషన్ రిలేటెడ్ ఇంకా ఏమున్నా కూడా ఇవన్నీ కూడా మనము ఆయా లాంగ్వేజెస్ లో తర్జుమా చేసి దాన్ని ఆ విలేజెస్ కి పంపించడం ద్వారా వాళ్ళకి ఈజీగా అవగాహన వస్తుంది. ఆ ఉద్దేశంతో కూడా మనం ట్రాన్స్లేషన్ వర్క్స్ చేపిస్తూ ఉంటాము.
1: మున్ముందు ఈ ట్రైబల్ కమ్యూనిటీ మీద ఉత్సాహవంతులైనటువంటి ఎవరైనా సరే రీసెర్చ్ స్కాలర్స్ ఉన్నారనుకోండి, వాళ్ళకి ఎలాంటి అవకాశాలు ఉంటాయి, వాళ్ళు ఎలా అప్రోచ్ అవ్వాలి ముందు ముందు?
0: గతంలో అయితే మేము ట్రైబల్ రీసెర్చ్ ఏరియాలో PhD కానివ్వండి, MPhil కానివ్వండి,

0: చేసే వాళ్ళకి, మా దగ్గర ఉన్న సమాచారాన్ని అంతా ఇస్తూ వాళ్ళకి ఇంకా గైడ్ చేసే వాళ్ళము. వాళ్ళు తయారు చేసి సబ్మిట్ చేసిన రిపోర్ట్ ని మేము పబ్లిష్ చేసేవాళ్ళము గవర్నమెంట్ తరఫున. దాని వలన ఆ ట్రైబల్ స్కాలర్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఫ్యూచర్ లో క్రెడెన్షియల్స్ ఉంటాయి కాబట్టి గవర్నమెంట్ ప్రింటింగ్ వల్ల పబ్లికేషన్ ద్వారా ఇటువంటి కార్యక్రమాలు చేపట్టాము. అట్లానే ఎవరైనా రీసెర్చ్ వైపు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వస్తే తప్పకుండా వాళ్ళ రీసెర్చ్ ఏరియా ఏముంది, వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో పాటు వాళ్ళకి ఇంకా ఫీల్డ్ నాలెడ్జ్ కూడా మేము ఎక్స్ప్లోర్ చేయడానికి ఎప్పటికీ కూడా రెడీగా ఉంటామండి. ఇప్పటి వరకు కూడా మనకి రీసెర్చ్ చేయడానికి చాలా మంది విద్యార్థులు పిహెచ్డి చేసే వాళ్ళు కానివ్వండి, పీజీలు చేసే వాళ్ళు కానివ్వండి, సోషల్ వర్క్ విద్యార్థులు, సోషియాలజీ, ఆంథ్రోపాలజీ ఇటువంటి చాలా మంది స్టూడెంట్స్ వస్తున్నారు. వాళ్ళకి కావాల్సిన సమాచారం ఇస్తూ వాళ్ళకి ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ కావాలి అంటే కూడా మా స్టూడెంట్స్ కూడా వస్తున్నారు. ఫీల్డ్ కూడా పంపించి వాళ్ళకి ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ వచ్చే విధంగా మేము ఫెసిలిటేట్ చేస్తున్నామండి పీఓల సహకారంతో.
1: బాగుందండి. ముఖ్య హైదరాబాద్ లో నెలకొని ఉన్న ట్రైబల్ కల్చరల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ద్వారా ట్రైబల్ కల్చర్ ని, అలాగే వాళ్ళ యొక్క సంస్కృతి సాంప్రదాయాలని, అలాగే సామాజికంగా ఎలా నిలదొక్కుకోవాలి ఇత్యాది విషయాలన్నీ కూడాను వాళ్ళలో అవగాహన కల్పిస్తూ పూర్తి సమాచారం అందించినందుకు ధన్యవాదాలండి. నమస్కారం అండి.
0: నమస్కారం అండి.
2: మీరింతవరకు ట్రైబల్ కల్చరల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ద్వారా గిరిజన సంస్కృతి సాంప్రదాయాలు, మాతృభాషల పరిరక్షణ కార్యక్రమాల గురించి TCRNTI హైదరాబాద్ డైరెక్టర్ డాక్టర్ వి సముజ్వల గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ కొలిపాక శంకరరావు. ఈనాటి వికసిత్ భారత్ ఆకాశవాణి కొత్తగూడెం కేంద్ర సమర్పణ.
3: ఆకాశవాణి దార్శనిక భారత్ భారతీయ విజ్ఞాన వ్యవస్థ ఈ అంశం గురించి శ్రీ పసుపులేటి శంకర్ గారితో పరిచయ కార్యక్రమం వింటారు.
4: భారతీయ విజ్ఞాన వ్యవస్థ ఈ అంశం గురించి డాక్టర్ పసుపులేటి శంకరయ్య గారి పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ చుండూరి మహేష్.
5: భారతదేశంలో సనాతనంగా ఉన్నటువంటి ప్రాచీన విజ్ఞాన శాస్త్రాన్ని, అలాగే అనేక శాస్త్రాలని వెలుగులోకి తీసి సజీవంగా నేటి యువతరానికి అందజేయాలని చెప్పి భారత ప్రభుత్వం భారతీయ విజ్ఞాన వ్యవస్థ అనే ఒక వ్యవస్థని ఏర్పాటు చేసింది. మరి ఈ భారతీయ విజ్ఞాన వ్యవస్థ యువతరానికి అందించిపోతున్నటువంటి అనేకమైన అంశాలని మనం ఈ రోజున డాక్టర్ పసుపులేటి శంకర్ గారి ద్వారా తెలుసుకుందాం. వీరు ఒంటిమిట్ట పోతన సాహిత్య పీఠం అధ్యక్షులు, అలాగే వైఎస్ఆర్ జిల్లా ధార్మిక సంస్థల పరిరక్షణ సమితి అధ్యక్షులు కూడా. నమస్కారం అండి.
6: నమస్కారం సార్.
5: శంకర్ గారు, మన భారతదేశం అంటేనే ఎంతో పురాతనమైనటువంటి ఆ వ్యవస్థ కలిగినటువంటి దేశం. గ్రీస్ దేశం ఎలాగైతే పాశ్చాత్య దేశాల్లో చాలా పురాతనమైనటువంటిదో, అలాగే భారతదేశ సంస్కృతి సంప్రదాయాలు, వ్యవస్థలు, విజ్ఞాన శాస్త్రం ఇవన్నీ కూడా చాలా చాలా పురాతనమైనటువంటివి, ప్రామాణికమైనటువంటివి. అయితే కాలచక్రంలో తర్వాత అనేక సంవత్సరాల విదేశీయుల పాలనలో కూడా మన తాలూకా ఈ విజ్ఞాన శాస్త్రం అంతా కూడా చాలా పరిస్థితుల్లో వెనక్కి వెళ్ళిపోయి మరుగున పడిపోయి యువతరానికి తెలియకుండా ఈ రోజున ఐఐటీలు మిగతావి చదువుకుంటున్నటువంటి లేటెస్ట్ టెక్నాలజీ అదే అసలైనటువంటి సైన్సు అని యువతరం భావిస్తున్న నేపథ్యంలో భారత ప్రభుత్వం ఈ భారతీయ విజ్ఞాన వ్యవస్థని ఏర్పాటు చేయడం చాలా సంతోషదాయకరమైన విషయం అండి. మరి దీని గురించి కూలంకషంగా మా శ్రోతలకు తెలియజేస్తారా?
6: మంచి విషయం గురించి పిలిపించినందుకు ఆకాశవాణి అందరికీ కూడా ధన్యవాదాలు. భారతీయ విజ్ఞాన వ్యవస్థ చాలా అద్భుతమైనటువంటి వ్యవస్థగా శ్రీకారం చుట్టినందుకు నిజంగా ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియచేయాలి. వేగవంతమైన సాంకేతిక అభివృద్ధి, పర్యావరణ సంక్షోభం, సాంస్కృతిక ఏకీకరణ, మానసిక ఆరోగ్య సమస్యల సమతుల్యత కోసం ఏర్పాటు చేసిన దాంట్లో, తపించిన దాంట్లో, అన్వేషణలో ఉద్భవించినటువంటి వ్యవస్థే ఈ భారతీయ విజ్ఞాన వ్యవస్థ. విద్యా వ్యవస్థను ఏకీకృతం కావాలనేటువంటి తపనతో నేటి విద్యార్థులకు మన భారతీయ సంస్కృతి, సంప్రదాయం, సనాతనం, పురాతన కాలం నుంచి, వేద కాలం నుంచి ఉన్నటువంటి అన్ని రంగాలలో ఉన్నటువంటి విజ్ఞాన వ్యవస్థను అందించాలనేటువంటి తపన నిజంగా చాలా గర్వకారణం. ఇది కేవలం ఇప్పుడున్నటువంటి భారతదేశానికి సంబంధించినటువంటి విజ్ఞానం అని మాత్రం కాదు, అఖండ భారతదేశం ఆఫ్ఘనిస్తాన్ నుంచి పాకిస్తాన్, భూటాన్, నేపాల్, శ్రీలంక, బంగ్లాదేశ్, బర్మా ఇప్పటి మన భారతదేశం అఖండ

భారతదేశంలో ఉన్నటువంటి విజ్ఞాన వ్యవస్థలో ఉన్నటువంటి విషయాలను తెలియజేయాలనేటువంటి సంకల్పం చాలా గొప్ప విషయం. ఇప్పుడున్నటువంటి విషయాలలో ప్రపంచంలో అత్యంత ప్రాచీనమైనటువంటి మరియు విస్తృతమైనటువంటి మేధో సంపత్తి సంప్రదాయాలతో ఒకటి కలిగినటువంటిదే మన ఈ విజ్ఞాన వ్యవస్థ. ఇది కేవలం ఒక కేవలం మన ధర్మమే, మన సంస్కృతి, మన భారతదేశం అనేదే కాకుండా మన భారతదేశంలో ఉన్నటువంటి విభిన్న ప్రాంతాలలో మనది కేవలం ఒక ప్రాంతం కాదు, విజ్ఞాన వ్యవస్థ ఇది. ఇది భారత ప్రభుత్వం 2020 అక్టోబర్ 5వ తారీఖున వసంత గంజలో ఏర్పాటు చేయడం జరిగింది. విద్యా వ్యవస్థలో అది పాఠశాల స్థాయి కావచ్చు, కళాశాల స్థాయి కావచ్చు, విశ్వవిద్యాలయ స్థాయి కావచ్చు, పరిశోధన స్థాయిలో కూడా మన భారతదేశానికి సంబంధించినటువంటి విజ్ఞాన వ్యవస్థను వాళ్లకు అందచేయాలా, వాళ్ళందరూ పరిణతి చెందాలా, మన దేశంలో ఉన్నటువంటి ఈ నిగూఢమైనటువంటి ఉన్నటువంటి విజ్ఞాన వ్యవస్థను బయటికి తెలియచేసి మేధో సంపత్తి కలిగినటువంటి వాళ్ళగా తయారు చేయాలనేటువంటి సంకల్పంతో, విద్యార్థులలో నిద్రాణమైనటువంటి సృజనాత్మక శక్తిని ఇటువైపు కూడా మళ్లించాలనేటువంటి సంకల్పంతో శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా 2023-24 ఐఐటి రూర్కెలా మరియు భిలాయ్ ఆ రెండు విద్యా సంస్థలు కూడా ఒప్పంద పత్రం అవగాహన కుదుర్చుకున్నారు. ఈ ఒప్పంద కార్యక్రమంలో భాగంగా వాళ్ళు వాళ్ళ యొక్క కళాశాలలో ఎంఎస్ మరియు పిహెచ్డి కోర్సుల్లో కూడా సంగీతము, సాంకేతికత, ఆరోగ్యము, చికిత్స ఇలాంటి వాటి విషయాలపైన కూడా కోర్సులు పెట్టాలని నిర్ణయించడం జరిగింది. అదేవిధంగా 2024 మధ్యప్రదేశ్ ప్రభుత్వము శ్రీరామాయణము, శ్రీ మహాభారతము, అర్థశాస్త్రము వీటిపైన విద్యార్థులకు డిగ్రీ పీజీ ఈ స్థాయిలో కోర్సుల్లో కూడా ఈ పాఠ్యాంశాలు పెట్టడం జరిగింది. శ్రీరామాయణము, శ్రీ మహాభారతము పారాయణ గ్రంథాలుగా చూస్తే గనక మనం అలా చూసే ఇలా పొరపాటు జరిగింది. పాఠ్య గ్రంథాలుగా ఎప్పుడైతే మనం వాటిని గనక తీసుకురాగలుగుతామో మన వ్యవస్థలో సమూలమైనటువంటి మార్పు వచ్చి విద్యార్థులలో నిద్రాణమైనటువంటి సృజనాత్మక శక్తి బయటకు వచ్చి ఒక్కొక్కరు ఒక్కొక్క ఆణి ముత్యాలుగా ప్రభావితం చేయగలిగినటువంటి అంశాలు ఇందులో నిండి నిబిడీకృతమైనటువంటి ఎన్నో ఉన్నాయి. శ్రీరామాయణంలో అద్భుతమైనటువంటి మిలిటరీ వ్యవస్థ ఉంది. మన దేశంలో ఈరోజు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల్లో ఒకటి విదేశీ గూఢచారులు ఉన్నారు, మన దేశం యొక్క అంతర్గత వ్యవహారాలు బయటికి చేరవేస్తున్నారు, దేశ భద్రతకే సమస్య కలుగుతుంది అన్నటువంటి విషయాలు వచ్చినప్పుడు ఏం చేయాలా అని చర్చించుకుంటాం. రామాయణం చదివితే తెలుస్తుంది, మూల రామాయణంలో అందులో ఉన్నాయి. ఆ రోజు శ్రీరామచంద్రుడు పట్టాభిషిక్తుడు కావడానికి విద్యా వ్యవస్థ పూర్తి చేసుకుని వచ్చినప్పటికీ దేశంలో ఆ వ్యవస్థ అలా ఉంది. ఎలా అధిగమించాలో, ఆ సమస్యలను ఎలా పరిష్కరించాలో వాల్మీకి రామాయణంలో ఉన్నాయి. అసలు మిలిటరీ వ్యవస్థలో అసలు యుద్ధం తీరు ఎలా జరగాలనేటువంటి విషయాలు కూడా చాలా అద్భుతంగా అక్కడ పొందుపరిచి ఉన్నాయి. ఇప్పుడు ఉదాహరణకు మన దేశం యొక్క గొప్పతనాన్ని ప్రపంచమంతా కీర్తిస్తున్నా మనం గుర్తించడంలో కాసింత వెనుకబాటు పడుతున్నామేమో అనుకోవచ్చు. ఉదాహరణకు 1903 రైట్ సోదరులు గారు విమానాన్ని ఎగరవేశారు అన్నటువంటి విషయం ప్రపంచవ్యాప్తంగా కీర్తించారు, గుర్తించారు, గౌరవించారు, అభినందిస్తున్నారు, సంతోషమే. మరి వాళ్ళకంటే 5 ముందుగా 1898 శివకర్ బాపూజీ తల్పడే గారు విమానం ఎగరవేశారన్నటువంటి విషయం తెలిసిందే, కానీ చరిత్రలో వాటికంటూ ప్రాధాన్యత లేదు, అది అందరికీ తెలిసిందే. అంతకంటే 5000 వెనక్కి వెళితే భారద్వాజ మహర్షి యాంత్ర విజ్ఞాన సర్వస్వం అనేటువంటి గ్రంథం ఈరోజు వైమానిక శాస్త్రాన్ని పాటిస్తున్నటువంటి వాళ్ళు, అందులో పనిచేస్తున్నటువంటి వాళ్ళు కూడా అభినందిస్తున్నటువంటి గ్రంథం. అందులో విమానాలు ఎలా తయారు చేయాలా, విమానానికి వ్యవస్థకు అవసరమైనటువంటి అన్ని అంశాలను, అన్ని సమీకరణాలను చక్కగా పొందుపరిచి ఉన్నారు భారద్వాజుడు అంటే గర్వపడాల్సినటువంటి విషయం. ఫాదర్ ఆఫ్ కైనమాటిక్స్ అని గెలీలియో గెలీలియో గారిని అంటారు, ఎందుకంటే ఆయన 1564 పుట్టినటువంటి వ్యక్తి. ఆయన ఏమంటారు, భౌతిక శాస్త్రంలోని గతి శాస్త్రం, దాంట్లో ఏమంటారు, ఒక వాహనం యొక్క వేగాన్ని, దాని స్పీడ్ను మనం క్యాలిక్యులేట్ చేయాలంటే దాని డిస్టెన్స్ బై టైం గనక డివైడ్ చేసేస్తే దాని స్పీడ్ వస్తుంది అన్నారు. అది ప్రపంచమంతా అంగీకరించి ఆయన ఫాదర్ ఆఫ్ కైనమాటిక్స్ అని డిక్లేర్ చేసినారు. గర్వపడదాం, గెలీలియో గారిని అభినందిస్తాం. మరి ఆయన కంటే 1500 ముందు ఆర్యభట్టీయం అనేటువంటి గ్రంథాన్ని రచించిన ఆర్యభట్ట గారు ఒక వాహనం యొక్క వేగాన్ని నిర్ధారించాలంటే అది ప్రయాణించిన దూరాన్ని సమయంతో గనక భాగిస్తే వచ్చినటువంటి భాగఫలమే వేగము అని నిర్ధారించారు. మరి ఆర్యభట్ట గారిని ఎవరు గుర్తిస్తున్నారు? పైథాగరస్ గారు చెప్తున్నారు, పైథాగరస్ గారు కంటే ముందు పేరు చెప్తున్నారు తప్ప, ముందే త్రికోణమితి అందించినటువంటి దేశం నా భారతదేశం. అంత ఎంత అద్భుతమైనటువంటి గణిత శాస్త్రానికి ఆద్యులైనటువంటి వాళ్ళు. ఇప్పుడు పాశ్చాత్య దేశాలలో గణన యంత్రము కలన యంత్రం వాళ్ళకు ఉండేది కాదు, క్యాలిక్యులేషన్స్ లేదు.
భాస్కరాచార్యులు వారు.

0: తన కుమార్తె లీలావతి పేరుతో లీలావతి గణితం అని రచించారు. దాన్ని ఆంగ్ల భాషలోకి కూడా తర్జుమా చేసుకున్నారు. ఈరోజు దాన్నే ప్రామాణికంగా అందరూ పాటిస్తున్నారు అనేటువంటిది అందరికీ తెలిసినటువంటి సత్యమే. మన వాళ్ళు ఎందుకంటే మన గొప్పతనాన్ని మనం అర్థం చేసుకుని ఇవన్నీ విద్యార్థులకు తెలియచేయాల్సినటువంటి అవసరం మనకు ఎప్పుడైతే అందిస్తామో వాళ్ళ నుంచి ఒక హ్యూమన్ కంప్యూటర్ శకుంతలాదేవి లాంటి వాళ్ళు రావచ్చు, మోక్షగుండం విశ్వేశ్వరయ్య అందచ్చు, లేకుంటే ఇంకా మహామహిమలైనటువంటి అబ్దుల్ కలాం గారు కానీ, రామన్ గారు కానీ, జగదీష్ చంద్రబోస్ గారు ఎంతోమంది రావచ్చు. వైద్య రంగంలో మనమిచ్చినటువంటి మేధా సంపత్తి ఎవరూ లేరు. పాదరసాన్ని ముట్టుకుంటే చనిపోతామనేటువంటిది ప్రపంచవ్యాప్తంగా వైద్య రంగంలో అందరూ చెప్తారు. అటువంటి పాదరసాన్ని వైద్యంలో మందుగా వాడినటువంటి దేశం నా భారతదేశం.
1: అలాగే శస్త్రచికిత్సలు,
0: శస్త్రచికిత్స సుశ్రుతులు చేసినటువంటిది ఆచార్య నాగార్జునుడు రసరత్నాకరం ఇంత చక్కగా తెలియజేస్తుంది. మనం వైద్య రంగంలోనే కాదు, ఆర్ట్, ఆర్కిటెక్చరు వీటిలోనే కాదు, వ్యవసాయ రంగంలో కూడా మనం అద్భుతమైనటువంటి ప్రతిభా పాఠవాలను ప్రదర్శించినటువంటి దేశము మన భారతదేశం. ఆ రోజుట్లోనే దిగుడు బావులు, మెట్ల బావులను నిర్మించినటువంటి దేశం నా భారతదేశం. చెరువులు నిర్మించినటువంటిది, అదేవిధంగా కాలువలు నిర్మించినటువంటిది. ఆ రోజుట్లోనే రాతి ద్వారా రాతి పైపుల నిర్మాణాన్ని, ఈరోజు కళ్ళకు కనపడతాయి ఆ సాక్ష్యాలు. ఇంత మేధా సంపత్తి కలిగినటువంటిది అన్నింటినీ కూడా మన వాళ్ళ పరిపాలనలో కానీ మన యొక్క వ్యవస్థలో కానీ అద్భుతాలు. మీరన్నట్లు ఎందుకంటే మనం వాళ్ళకు అందించడంలో వైఫల్యం చెందడంతో పరదేశీ వ్యామోహంలో అక్కడ ఏదో అద్భుతాలు ఉన్నాయనేటువంటి భ్రమలో ఉన్నారు. కానీ ఒకప్పుడు ఆంగ్లేయులు మన దేశానికి వచ్చినప్పుడు మన భారతదేశంలో దాదాపు 800 పైబడి విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. ప్రపంచమంతా కూడా మంచి విద్యా వ్యవస్థ కోసంగా మన తక్షశిల విశ్వవిద్యాలయం, నలంద, విక్రమశిల, అసలు కంచి కథ కంచికి మనం ఇంటికని ఎందుకంటాం. ఏదైనా ఎవరైనా ఒక మంచి పుస్తకం రచించినా, ఒక మంచి గ్రంథం రచించినా, ఒక మంచి విషయాన్ని రచించినా అది ముందు కంచి విశ్వవిద్యాలయం పంపించేవాళ్ళు. అక్కడికి పోతే వాళ్ళు దాన్ని తర్కించి చర్చించి వాదించి ఆ ఇందులో సవరణలు ఏవైనా ఉంటే చెప్పి ఆమోదం పొందితే అప్పుడు దాన్ని బయటికి అని చెప్పేవాళ్ళు. అట్లంత శక్తివంతమైనటువంటి వ్యవస్థ కలిగినటువంటి దేశం మన భారతదేశం. మీరన్నట్లు బయటికి తీసుకురావాల్సిన అవసరం ఉంది. అప్పుడు ప్రతి అంశంలో కూడా వ్యాకరణం, పాణిని మహర్షి అందించినటువంటి వ్యాకరణం అద్భుతమైనటువంటిది, భరతమోహముని అందించినటువంటి నాట్యశాస్త్రం కానీ, అర్థశాస్త్రం కానీ, రాజనీతి శాస్త్రం కానీ, లోహశాస్త్రం కానీ, ఈ అంశంలో కాదు, ఈ అంశంలో కాదు, అన్నిట్లో కూడా మనము అద్భుతమైనటువంటి ప్రతిభా పాఠబాలను ప్రదర్శించినటువంటిదే. ఏమాత్రము దాంట్లో రాజీ లేదు.
1: అయితే ఇక్కడ కొంతమంది అంటారేంటంటే, అంటే ఏదో మా తాతల నాడు నేతలు తాగారు, మా మూత మాసం చూడండి అని అలా కొంతమంది వెటకారంగా మాట్లాడతారు. కానీ అంటే నాకు అనిపించేది ఏంటంటే, ఇప్పుడు యువతకి ఉపాధి ఎక్కడైతే దొరుకుతుందో వాళ్ళు ఇవాళ చదవాలి, చదివినటువంటి మరుక్షణం, మరుసటి సంవత్సరం లేదా క్యాంపస్ ఇంటర్వ్యూస్ పేరిట వెంటనే వాళ్ళకి ఉద్యోగాలు వచ్చి వాళ్ళు డబ్బు సంపాదించేటటువంటి యంత్రాలుగా మారిపోతున్నారన్నమాట. ఇందులో వాళ్ళకి నిజమైనటువంటి విజ్ఞానం రావటం లేదు. విద్య అనేటటువంటిది కేవలం
0: ప్రమావతికే తప్ప వేరే వైపుగా ఆలోచన చేయనటువంటి పరిస్థితి కల్పించేసేసినారు.
1: అయితే మన ప్రాంతంలో, ఈ చుట్టుపక్కల ప్రాంతంలో, రాయలసీమ ప్రాంతంలో ఇలాంటి ప్రాచీన శిల్పకళా సంపద కానీ, ప్రాచీన స్తూపాలు కానీ, ప్రాచీన ఈ విజ్ఞాన శాస్త్రానికి సంబంధించినటువంటి అవశేషాలు కానీ, ఆనవాళ్ళు కానీ ఏమైనా ఉన్నాయా?
0: ఎందుకు లేవు సార్. సాహితీ సంస్కృతులకు గడప గడప, అందుకు ఈ పరిసర ప్రాంతాలు అందుకు ఎత్తువైనటువంటి బావుటాలు. ఇప్పుడు శిల్పశాస్త్రము గురించి చెప్పుకోవాలంటే పక్కనున్నటువంటి కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో ఈ రోజుకి కూడా అద్భుతంగా శిల్పాలను, శిల్ప సంపదను ప్రాణం పోస్తున్నటువంటి వాళ్ళు, శిల్పులు ఎంతోమందిని మనం చూడొచ్చు. ఆ సంపదను అలా చేసినటువంటి ఎంతో అమరశిల్పి జక్కన్ లాంటి వాళ్ళు బయటకు వస్తారు. అదేవిధంగా మన కడప జిల్లాలో మాధవరంలో చేనేత పరిశ్రమ, ఒకప్పుడు ఆంగ్లేయ రాణికి అగ్గిపెట్టెలో చీర నేసి పంపించినటువంటి నైపుణ్యత కలిగినటువంటి వాళ్ళు ఇక్కడ ఉన్నారు. అదేవిధంగా తిరుపతి జిల్లాలోని శెట్టిగుంట దగ్గర కొయ్య బొమ్మలకు ప్రాణం పోసేటువంటి అద్భుతమైనటువంటి పరిశ్రమ అక్కడ ఉంది. అదేవిధంగా మైదుకూరు దగ్గర ఉన్నటువంటి వనిపెంట దగ్గర ఇత్తడితో అద్భుతమైనటువంటి లోహ పరిశ్రమ చాలా అద్భుతంగా విరాజిల్లినటువంటిది ఇప్పటికీ కనపడుతుంది. ప్రొద్దుటూరు జ్యువెలరీ ఆ పరిశ్రమలలో కూడా సెకండ్ బాంబే అని చెప్తారు, అంత అద్భుతంగా అక్కడ కూడా ఎక్కువగా డెవలప్ అయ్యేటువంటిది ఉంది. ఇంకా బాగా మన కళ్ళకెదురుగా చూడాలి అంటే గనక పుష్పగిరిలో ఉన్నటువంటి శిల్ప సంపదను చూస్తే ఒళ్ళు గగురుపాటు కలుగుతుంది. ఒంటిమిట రామాలయానికి ఎత్తినటువంటి ఆ శిల్పాలను, అంత పెద్ద పెద్ద గండశిలలు ఎక్కడి నుంచి తెప్పించారా? నందలూరు సౌమ్యనాథ స్వామి దేవస్థానం కానీ, హత్యరాలు ఉన్నటువంటి అతి పురాతనమైనటువంటి ఆ పరశురామ దేవాలయం కానీ, ఇక భారతదేశంలోనే అతి పురాతనమైనటువంటి శివాలయం చిత్తూరులో తిరుపతి రేణిగుంట దగ్గర ఉన్నటువంటి గుడిమల్లం దేవాలయాన్ని కానీ మనం చూడవచ్చు. వాయులింగానికి ప్రతిరీకగా చెప్పుకున్నటువంటి కాళహస్తీశ్వర దేవాలయం ఉండనే ఉంది. జ్యోతిర్లింగాలలో ఒకటైనటువంటి శ్రీశైల క్షేత్రం ఉన్నాయి. ఇలా చాలా

0: పుంఖానుపుంఖాలుగా ఈ ప్రాంతంలో లేకపోలేదు. అద్భుతమైనటువంటి వసతులు, వనరులు, సాక్ష్యాలు మన కళ్ళకెదురుగా కనపడుతూనే ఉన్నాయి.
1: చాలా ధన్యవాదాలు. మన వ్యవస్థలో మన ప్రాచీన భారతదేశం ఇంత గొప్పది అని చెప్పి మీ మాటల ద్వారా యువతరానికి, శ్రోతలకి అందించబడింది. అలాగే దాన్ని దృష్టిలో పెట్టుకునే భారతదేశం ఈ భారతీయ విజ్ఞాన వ్యవస్థ, ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్ అనేటటువంటి దాన్ని ఏర్పాటు చేసింది. ఇది మరింతగా మూడు పువ్వులు ఆరు కాయలై మరింతగా ముందరికి వెళ్లాలని చెప్పి ఆశిద్దాం. చాలా ధన్యవాదాలు. నమస్కారం అండి.
0: నమస్తే.
2: మీరింతవరకు భారతీయ విజ్ఞాన వ్యవస్థ ఈ అంశం గురించి డాక్టర్ పసుపులేటి శంకరయ్య గారి పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ చుండూరి మహేష్.
3: మీరింతవరకు దార్శనిక భారత్, భారతీయ విజ్ఞాన వ్యవస్థ ఈ అంశం గురించి శ్రీ పసుపులేటి శంకర్ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి కడప కేంద్ర సౌజన్యంతో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి ప్రసారమైంది. ఆకాశవాణి విజయవాడ కేంద్రం చిత్రతరంగిణి ఫిలిం గీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా దళపతి ఈ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర బృందం పాడిన పాట.

0: అమరవీరుల త్యాగఫలం ఈనాటి మన దేశ స్వాతంత్ర్యం.
1: ప్రగతి పరుగులో వడివడిగా అడుగులేస్తూ ఈనాడు ఎన్నో దేశాలకు నడవడి నేర్పే స్థాయికి చేరాం మనం.
0: కానీ ఈ స్థితిలో మన దేశ వినాశనానికి తీవ్రవాద శక్తులెన్నో విజృంభిస్తున్నాయి.
1: వారి కుట్రల్ని భగ్నం చేయడానికి మనమందరం సన్నద్ధం కావాలి.
0: బాపు బాటలో పయనిస్తూ శాంతి గీతాన్ని ఆలపిద్దాం.
1: భారతీయ ఆత్మ సంఘటిత శక్తి అని మరోసారి నిరూపిద్దాం.
0: నినదిద్దాం.

విభిన్న మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒకటే వాణి, ఆకాశవాణి.

మీరింతవరకు ఫిలిం గీతాలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమయం 8:30 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తా ప్రసారం వింటారు విశాఖపట్నం కేంద్రం నుండి.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. వికసిత్ భారత్ లక్ష్య సాధనకు అవసరమైన పాలనా వ్యవస్థను రూపొందించడంలో యూపీఎస్సీ వంటి సంస్థలు కీలక పాత్ర పోషిస్తున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. పరిశుభ్రమైన ఆరోగ్యకరమైన భారతదేశాన్ని నిర్మించడంలోనూ విద్యార్థులే ముఖ్య పాత్ర పోషిస్తారని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు. దేశీయ వస్త్ర ఉత్పత్తులను అంతర్జాతీయ మార్కెట్లకు చేరువ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి గిరిరాజ్ సింగ్ తెలిపారు. ఆసియా క్రీడల్లో భారత పురుషుల క్రికెట్ జట్టు ఫైనల్స్ కు చేరుకుంది. వార్తల వివరాలు. వికసిత్ భారత్ లక్ష్య సాధనకు అవసరమైన పాలనా వ్యవస్థను రూపొందించడంలో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, యూపీఎస్సీ వంటి సంస్థలు కీలక పాత్ర పోషిస్తున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. న్యూఢిల్లీలోని భారత మండపంలో ఈరోజు జరిగిన యూపీఎస్సీ శతవార్షిక వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ యూపీఎస్సీ వందేళ్ల ప్రయాణం సంస్థపై ఉన్న నమ్మకాన్ని తెలియజేస్తోందన్నారు. 21వ శతాబ్దపు భారతదేశం ఒక కొత్త పని సంస్కృతితో ముందుకు సాగుతోందని గుర్తు చేశారు. ప్రజలకు సేవ చేయడమే అత్యంత ముఖ్యమన్నారు. ప్రజాసేవ పట్ల ఆసక్తి ఉన్న యువతను ప్రభుత్వ సేవల్లోకి తీసుకురావాల్సిన అవసరం ఉందని నరేంద్ర మోదీ పేర్కొంటూ,
1: आज नागरिक किसी सर्विस के लिए हफ्तों या महीनों का इंतजार नहीं करना चाहता। जब एआई हजारों डॉक्यूमेंट्स को कुछ ही क्षणों में प्रोसेस कर सकता है तो नागरिक तेजी से समाधान चाहता है। यही बदलती हुई सोच हमारी सिविल सर्विसेज से भी नए बदलाव की मांग करती है। इसलिए हमें अपने सिलेक्शन पैरामीटर्स और रिक्रूटमेंट प्रोसेस को भी భవిష్య అనురూప్ బనానా హోగా.
0: పరిశుభ్రమైన ఆరోగ్యకరమైన భారతదేశాన్ని నిర్మించడంలోనూ విద్యార్థులే ముఖ్య పాత్ర పోషిస్తారని కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు. దేశవ్యాప్తంగా జరుగుతున్న ఏక్ దిన్ ఏక్ ఘంట ఏక్ సాత్ లో భాగంగా ఢిల్లీ విశ్వవిద్యాలయం పరిధిలోని గార్గీ కళాశాలలో నిర్వహించిన శ్రమదానం పరిశుభ్రత కార్యక్రమంలో ఆయన ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కేంద్ర మంత్రి మాట్లాడుతూ పరిశుభ్రత కార్యక్రమాలకు కనీసం 30 నిమిషాలు కేటాయించాలని కోరారు. స్వచ్ఛతా ఉద్యమాన్ని ప్రజా ఉద్యమంగా మార్చాలని సూచించారు. కేవలం విద్యా సంస్థల్లోనే కాకుండా తమ ఇళ్లలోనూ బహిరంగ ప్రదేశాల్లో కూడా పరిశుభ్రతను పాటించాలని విద్యార్థులను కోరారు. ఈ కార్యక్రమంలో ఢిల్లీ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ యోగేష్ సింగ్ కూడా పాల్గొన్నారు. దేశీయ వస్త్ర ఉత్పత్తులను అంతర్జాతీయ మార్కెట్లకు చేరువ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ తెలిపారు. న్యూఢిల్లీలో టెక్స్టైల్ కాంక్లేవ్ 2026ను ఆయన ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎంఎస్ఎంఈలను బలోపేతం చేయడం, దేశ వస్త్ర ఎగుమతులను పెంచడంపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారిస్తోందని పేర్కొన్నారు. కొత్త ఎగుమతిదారులకు అవగాహన కల్పించి ప్రోత్సహించేందుకు వివిధ దేశాల్లో ఎగుమతి సౌకర్య కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. వస్త్ర వ్యాపారాలు ఎదుర్కొంటున్న ఆర్థికపరమైన ఇబ్బందులను కూడా ప్రభుత్వం పరిష్కరిస్తోందని చెప్పారు. టెక్స్టైల్స్ రంగానికి మరింత రుణ లభ్యతను సులభతరం చేసేందుకు జౌళి మంత్రిత్వ శాఖ, ఆర్థిక సేవల విభాగం బ్యాంకర్లతో చర్చలు జరిపినట్లు ఆయన తెలిపారు. దేశంలో ప్రధాన ఉపాధి కల్పనా రంగాలలో వస్త్ర పరిశ్రమ ఒకటిగా నిలుస్తోందని ఆయన చెప్పారు. ప్రస్తుత ప్రభుత్వ హయాంలో ఈ రంగం కింద దాదాపు 5 కోట్ల మందికి ఉపాధి లభించిందని గిరిరాజ్ సింగ్ వెల్లడించారు. క్షేత్రస్థాయిలో క్రీడా ప్రతిభను పెంపొందించేందుకు నేషనల్ స్పోర్ట్స్ రిపాజిటరీ సిస్టమ్ పోర్టల్లో శారీరక విద్యా నిపుణుల మాడ్యూల్ను కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ ఈరోజు న్యూఢిల్లీలో ప్రారంభించారు. ఈ పోర్టల్ శారీరక విద్యా ఉపాధ్యాయులకు సాధికారత కల్పిస్తుందని, కొత్త ఛాంపియన్లను తీర్చిదిద్దడంలో సహాయపడుతుందని సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు.

నిర్దిష్ట కాలపరిమితిలోగా శారీరక విద్యా ఉపాధ్యాయుల సమగ్ర దేశవ్యాప్త రిపాజిటరీని ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రి ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. స్థూల వస్తుసేవల పన్ను జీఎస్టీ వసూళ్లు సెప్టెంబర్ నెలలో 2 లక్షల కోట్ల రూపాయలు దాటింది. అలాగే 14.7% పెరుగుదల నమోదైంది. గత ఏడాది ఇదే నెలతో పోలిస్తే ఈ ఏడాది సెప్టెంబర్లో మొత్తం జీఎస్టీ వసూళ్లు అధికమయ్యాయి. 2025 సెప్టెంబర్లో మొత్తం స్థూల జీఎస్టీ ఆదాయం 177,000 కోట్ల రూపాయలకు పైగా ఉంది. ఈ ఏడాది సెప్టెంబర్లో కేంద్ర జీఎస్టీ వసూళ్లు 37,772 కోట్ల రూపాయలుగాను రాష్ట జీఎస్టీ వసూళ్లు 45,363 కోట్ల రూపాయలుగాను నమోదయ్యాయి. అలాగే సమీకృత జీఎస్టీ వసూళ్లు 120,000 కోట్ల రూపాయలకు పైగా ఉన్నాయి. ఈ నెలలో దేశీయ కార్యకలాపాల ద్వారా వచ్చిన స్థూల జీఎస్టీ ఆదాయం 10% పైగా పెరిగి సుమారు 138,000 కోట్ల రూపాయలకు చేరగా దిగుమతులపై వసూళ్లు సుమారు 20% పెరిగి 65,525 కోట్ల రూపాయలకు చేరుకున్నాయి. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. దేశవ్యాప్తంగా సాగుతున్న స్వచ్ఛతా కార్యక్రమంలో పలువురు కేంద్ర మంత్రులు పాల్గొంటున్నారు. న్యూఢిల్లీలోని కాలింది కుంజ్ఘాట్ వద్ద ఈరోజు జరిగిన శ్రమదాన్ కార్యక్రమంలో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ విలేకరులతో మాట్లాడుతూ పరిశుభ్రత, నీటి సంరక్షణ విడదీయలేనివన్నారు. నదులను శుభ్రంగా ఉంచుకోవడం అత్యవసరమని చెప్పారు. నదులను చెత్త కుండీలుగా భావించి వాటిలో వ్యర్థాలను పారవేయడం వల్ల నీరు కలుషితమవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఢిల్లీలోని సఫ్దర్జంగ్ సమాధి వద్ద జరిగిన ప్రచార కార్యక్రమంలో కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ పరిశుభ్రత అనేది నిరంతర కార్యక్రమమని చెప్పారు. పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ఢిల్లీలోని పేష్వా రోడ్ నేవీయుగ పాఠశాలలో జరిగిన స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో పాల్గొన్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం అందరి బాధ్యత అని కేంద్ర సమాచార ప్రసార శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్ మురుగన్ అన్నారు. న్యూఢిల్లీలోని ఐఐఎంసీలో స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాలలో ఆయన ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ప్రజలు ఈ ఉద్యమంలో భాగమయ్యారని చెప్పారు. అంగన్వాడీ కేంద్రాలు, దేవాలయాలు, విద్యా సంస్థలు, ఇతర బహిరంగ ప్రదేశాలతో సహా సాధ్యమైన ప్రతి చోట స్వచ్ఛతా హీ సేవ ద్వారా తమ వంతు కృషి చేయాలని ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు. గాంధీ జయంతి సందర్భంగా రేపు దేశవ్యాప్తంగా ప్రత్యేక గ్రామ సభలను నిర్వహించనున్నారు. పంచాయతీలను బలోపేతం చేయడం, ప్రజాసేవలను మెరుగుపరచడం, గ్రామీణ భారతదేశంలో జీవన ప్రమాణాలను పెంచడమే లక్ష్యంగా ఈ సభలను జరుపుతున్నారు. ఈ ప్రత్యేక గ్రామ సభలు ప్రజల ప్రణాళిక ప్రచారం 2026-27 సబ్కీ యోజన, సబ్కా వికాస్ కార్యక్రమానికి కూడా నాంది పలుకుతాయని కేంద్ర గ్రామీణాభివృద్ది మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ ప్రచార కార్యక్రమం కింద గ్రామ పంచాయతీలు భాగస్వామ్య సాక్ష్యాధారిత ప్రణాళికల ద్వారా 2027-28 ఆర్థిక సంవత్సరానికి తమ గ్రామ పంచాయతీ అభివృద్ది ప్రణాళికను సిద్దం చేసుకుంటాయని పేర్కొంది. పూర్వ రాష్టపతి రామ్నాథ్ కోవింద్ పుట్టినరోజు సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు శుభాకాంక్షలు తెలిపారు. దేశాభివృద్ది, రాజ్యాంగ విలువలు, ప్రజా సంక్షేమం పట్ల మాజీ రాష్టపతికున్న అచంచలమైన నిబద్ధత ఆయన సుదీర్ఘ ప్రజా జీవితంలో స్పష్టంగా కనిపిస్తుందని సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. అసాధారణ ధైర్యం, సమయస్ఫూర్తి ప్రదర్శించినందుకు కెప్టెన్ స్మిత్ మాచర్ను పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు ప్రశంసించారు. విమానంలో ఉన్న ప్రతి ఒక్కరి ప్రాణాన్ని కాపాడటంలో కాక్పిట్లో కెప్టెన్ స్మిత్ మాచర్ చూపిన అసాధారణ ధైర్యం, సమయస్ఫూర్తి దేశానికి గర్వకారణమన్నారు. భారతీయ పైలట్లు తమ నైపుణ్యం, క్రమశిక్షణ, భద్రత పట్ల రాజీపడని నిబద్ధతతో గౌరవం సంపాదించుకున్నారని ఆయన పేర్కొన్నారు. ఆసియా క్రీడల్లో భారత పురుషుల క్రికెట్ జట్టు ఫైనల్స్కు చేరుకుంది. శ్రీలంకతో ఈరోజు జరిగిన సెమీఫైనల్ మ్యాచ్లో భారత్ 124 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 7 వికెట్లు నష్టపోయి 169 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో శ్రీలంక బ్యాట్స్మెన్లు విఫలమవడంతో 45 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో శనివారం భారత్ పాకిస్తాన్తో గోల్డ్ మెడల్ కోసం పోటీ పడనుంది. జపాన్లో జరుగుతున్న ఆసియా క్రీడల్లో పురుషుల స్కిఫ్ ఈవెంట్లో భారత్ రజత పతకాన్ని కైవసం చేసుకుంది. పురుషుల స్కిఫ్ ఈవెంట్లో చైనా తర్వాతి స్థానంలో నిలిచిన మను ఫ్రాన్సిస్ ప్రిన్స్ కుర్సెకిల్ నోబుల్ రజత పతకాన్ని సాధించడంతో 2026 ఆసియా క్రీడల్లో భారత్ తన తొలి సెయిలింగ్ పతకాన్ని కైవసం చేసుకుంది. మరోవైపు ఆసియా క్రీడల పురుషుల హాకీ ఫైనల్లో భారత్ పాకిస్తాన్పై 4-3 తేడాతో విజయం సాధించింది. ఇదిలా ఉండగా మహిళల హాకీ జట్టు కూడా రేపు జరగబోయే ఫైనల్లో చైనాతో తలపడనుంది. 2026 ఆసియా క్రీడల్లో ఈరోజు దాకా భారత్ మొత్తం 66 పతకాలను సాధించింది. ఇందులో 10 స్వర్ణ పతకాలు, 23 రజత పతకాలు, 33 కాంస్య పతకాలున్నాయి. జేఎంసీ బాలయోగ జయంతి సందర్భంగా లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఈరోజు ఆయనకు నివాళి అర్పించారు. పార్లమెంట్ సెంట్రల్ హాల్

0: లో ఉన్న బాలయోగి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. లోక్సభ స్పీకర్ గా బాలయోగి పార్లమెంటరీ సంప్రదాయాలను బలోపేతం చేయడంతో పాటు సభా గౌరవాన్ని నిలబెట్టడంలో నిబద్దతతో వ్యవహరించారని గుర్తు చేశారు. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వికసిత్ భారత్ లక్ష్య సాధనకు అవసరమైన పాలనా వ్యవస్థను రూపొందించడంలో యూపీఎస్సీ వంటి సంస్థలు కీలక పాత్ర పోషిస్తున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. పరిశుభ్రమైన ఆరోగ్యకరమైన భారతదేశాన్ని నిర్మించడంలోనూ విద్యార్థులే ముఖ్య పాత్ర పోషిస్తారని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు. దేశీయ వస్త్ర ఉత్పత్తులను అంతర్జాతీయ మార్కెట్లకు చేరువ చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ తెలిపారు. ఆసియా క్రీడల్లో భారత పురుషుల క్రికెట్ జట్టు ఫైనల్స్ కు చేరుకుంది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం దేశభక్తి గీతం వింటారు.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం మధుర గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ముందుగా మూగ మనసులు ఈ చిత్రం నుంచి పి సుశీల పాడిన పాట

0: నీ కొలుకులు.
1: నీ తలుకులు
0: అబ్బా, నీ కొలుకులు
2: తలుకులు
3: మీరింతవరకు మధుర గీతాలు విన్నారు.

గారి గురించి ప్రముఖ గాంధేయవాది లవణం గారి జ్ఞాపకాలు. అనంతరం గాంధీ మార్గం. ఇక మధ్యాహ్నం 1:30 వనితవాణి స్త్రీల కార్యక్రమంలో బాపు మాట, స్త్రీ సాధికారతకు బాట, శ్రీమతి వేమూరి సత్యవతి గారి ప్రసంగం వింటారు. రాత్రి 7:15 పంటసీమల కార్యక్రమంలో సహజ వ్యవసాయంలో స్థిరమైన దిగుబడికి మెలకువలు, ఈ అంశం గురించి డాక్టర్ పిఎన్ శివప్రసాద్ గారితో పరిచయ కార్యక్రమం. తర్వాత పత్తి మూళ్లను సద్వినియోగం చేసే విధానం గురించిన విశేషాలు వింటారు. వికసిత భారత్ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నుండి. 8:00 దార్శనిక భారత్, ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జనధన్ ఆరోగ్య యోజన గురించి తిరుపతి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వి బాలకృష్ణ గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్రం నుండి ప్రసారం. రాత్రి 10:00 ఆసియా క్రీడలు 2026 రోజువారీ ముఖ్యాంశాల సమాహార ప్రత్యేక కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుంచి వింటారు. రాత్రి 11:10 జనసేవయే దేశ సేవ ప్రత్యేక ధారావాహిక కార్యక్రమం 16వ భాగం వింటారు. ఇవి రేపు మేము ప్రసారం చేస్తున్న కార్యక్రమాల వివరాలు. అసూయ చేరదీసేవారినే మింగేస్తుంది. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. సమయం 11:32 దాటి 44 సెకండ్లు. ఈ ప్రసారం ఇంతటితో సమాప్తం. మరికొద్ది క్షణాల్లో ఎఫ్ఎం గోల్డ్ కార్యక్రమాలు రిలే వింటారు.